0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యయే మానవులకు సౌందర్యం.
1: ఎడ్యుకేషన్ ఈజ్ బ్యూటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: విద్యయే మానవులకు గుప్త ధనం.
1: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ సీక్రెట్ వెల్త్ ఆన్ ఎవ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్.
0: మానవులకు కీర్తి సుఖభోగములను అందించినది కూడాను విద్యయే.
1: ఇట్ ఈస్ అగైన్ ఎడ్యుకేషన్ విచ్ గెట్స్ నేమ్, ఫేమ్, జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: విద్య గురువులకు గురువు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ టీచర్ ఆఫ్ టీచర్స్.
0: విదేశములు వెళ్ళినప్పుడు మానవులకు ఒక బంధువు వంటిది విద్య.
1: ఎడ్యుకేషన్ బికమ్స్ ఎ ఫ్రెండ్ ఫర్ ఎ మ్యాన్ హూ గోస్ అబ్రాడ్.
0: విద్య మరొక నేత్రం.
1: ఎడ్యుకేషన్ ఈజ్ వన్ మోర్ ఐ.
0: రాజులతో పూజింపబడినటువంటిది కూడాను విద్యయే.
1: ఎడ్యుకేషన్ ఈజ్ బీయింగ్ ఆనర్డ్ బై కింగ్స్.
0: ధనము కాదు,
1: వెల్త్ ఈజ్ నాట్ సో మచ్ ఆనర్డ్ బై కింగ్స్.
0: ఇట్టి పవిత్రమైన విద్యనే మనం లేకుండా వింత పశు అని చెప్పవచ్చును.
1: ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ సచ్ సేక్రెడ్ ఎడ్యుకేషన్, వీ మే బి కాల్డ్ ఎ స్ట్రేంజ్ యానిమల్.
0: విద్య మానవులకు కేవలం వివేకము మాత్రమే అందించినది కాదు.
1: ఎడ్యుకేషన్ నాట్ మియర్లీ కన్ఫర్స్ అ మ్యాన్
0: భౌతిక జ్ఞానమునే అందించినదే విద్య యొక్క లక్ష్యమైన ఇది ప్రపంచ ప్రగతిని ఒమ్ము చేస్తుంది.
1: నాట్ మియర్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇఫ్ దట్ ఈస్ ది ఓన్లీ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, దెన్ ఎడ్యుకేషన్ బికమ్స్ ఎ బిగ్ లై అండర్ ది ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: భౌతిక జ్ఞానముతో పాటు శీలము, వినయము, విధేయతను కూడాను అందుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు అక్వైర్ అలాంగ్ విత్ ది వరల్డ్లీ ఎడ్యుకేషన్ క్యారెక్టర్, ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క విద్యతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది నేచర్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యార్థి కలిమిని, బలమును, చెలిమిని ఆశిస్తున్నాడే కాని గుణమునకు ఏమాత్రము ప్రయత్నం చేయటం లేదు.
1: టుడే స్టూడెంట్ ఈజ్ ఆస్పైరింగ్ టు అక్వైర్ వెల్త్, స్ట్రెంగ్త్ అండ్ ఫ్రెండ్షిప్, బట్ నాట్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
0: గుణార్జన నిమిత్తమై ఏర్పడినదే విద్య కాని ధనార్జన నిమిత్తము కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ టు అక్వైర్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడా గుర్తించి వర్తించాలి.
1: Every student should recognize this truth and conduct himself in the light of that knowledge.
0: Medadulaku vishayamunu andinchadam maatrame vidya yokka lakshyam kaadu.
1: Education is not merely meant for giving information to the brain.
0: Hrudayanni pavitram gaavinchukovali.
1: It has to transform heart into a sacred one.
0: Itti pavitramaina vidya tattvanni ee naadu manavudu marchipoyadu.
1: Today man has forgotten the true aim of education, which is sacred heart.
0: ఆలోచించదగిన ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యా రంగంలో విరివిగా పెరిగినవి.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అన్సర్మౌంటబుల్, అన్సాల్వబుల్ హ్యావ్ క్రాప్డ్ అప్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెంట్ అప్రోచ్.
0: జీవితమునకు సంబంధించిన ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దవలసినటువంటి యొక్క తత్వమును పౌరులకు అందించవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు వికార మార్గంలో అనుభవిస్తున్నవి.
1: ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విచ్ షుడ్ గివ్ ట్రూ అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ పుట్ ద సొసైటీ ఆన్ ద రైట్ పాత్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ వే.
0: విద్యారంగంలో ఉండవలసినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క క్రమశిక్షణ తరిగిపోయినది.
1: డిసిప్లిన్ విచ్ ఇస్ ద లైఫ్ బ్రెత్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ ప్రివలెంట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ నాట్ ఫౌండ్.
0: విద్యా క్షేత్రమునందు విధిగా ఉండవలసినటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు క్షీణించిపోయినవి.
1: సేక్రెడ్ ఫీలింగ్స్ విచ్ రూల్ అండ్ రెయిన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ అబ్సెంట్ టుడే.
0: గౌరవ మర్యాదలు మంట కలిసినవి.
1: ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఆర్ బర్న్ టు యాషెస్.
0: అనాలోచితంగా విద్యా సంస్థలో విత్తమే ప్రధానమైనటువంటి పునాదిగా మారిపోయినది.
1: అన్కాన్షియస్లీ మనీ హెస్ బీన్ గివన్ టాప్ ఇంపార్టెన్స్ అండ్ ప్రయారిటీ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సరస్వతి పర్ణశాలైనటువంటి విద్యామందిరమునందు లక్ష్మి వచ్చి ప్రతిష్ట వేసుకున్నది.
1: ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వి షుడ్ బి హోమ్స్ ఆఫ్ లర్నింగ్ అండ్ గాడెస్ ఆఫ్ లర్నింగ్ హ్యావ్ బికమ్ హోమ్స్ ఆఫ్ గాడెస్ ఆఫ్ వెల్త్.
0: హృదయంతో అందుకోవలసినటువంటి విద్యను ఈనాడు ధనంతో అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
1: పీపుల్ హూ షుడ్ లర్న్ ఎడ్యుకేషన్ త్రూ ది హార్ట్ ఆర్ లర్నింగ్ త్రూ మనీ.
0: ఇది సమాజమునకే ప్రమాదము.
1: దిస్ ఈస్ ఎ గ్రేట్ డేంజర్ ఫర్ ది సొసైటీ.
0: భారతోద్ధారకులు కావలసినటువంటి విద్యార్థులందు ఈ పవిత్రమైన భావం ఉండినప్పుడే దేశం యొక్క కళ్యాణము, మానవుని యొక్క విశిష్టతను అభివృద్ధి గావించినటువంటి వాడవుతాడు.
1: ఇట్ వుడ్ బి పాసిబుల్ టు అచీవ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ది స్పెషాలిటీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఓన్లీ వెన్ ది స్టూడెంట్స్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కరెక్ట్ ఎడ్యుకేషన్.
0: భారతదేశం యొక్క అధ్యక్షుడైన ప్రధాని అయినటువంటి యొక్క తత్వాన్ని, ఈ రచ్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
1: ది కంట్రీ వుడ్ బి ఆల్ రైట్ ఓన్లీ వెన్ ది అథారిటీస్ అండ్ పీపుల్ ఆక్యుపై ది పొజిషన్ ఆఫ్ పవర్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
0: కొన్ని నిమిషములకు పూర్వము ప్రెసిడెంట్ గారైనటువంటి వెంకట్రామన్ సత్య ధర్మ శాంతి ప్రేమల అహింస యొక్క తత్వాన్ని చక్కగా వివరించాడు.
1: ఎ ఫ్యూ మినిట్స్ అగో ప్రెసిడెంట్ వెంకట్రామన్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ అండ్ వెల్ ది మీనింగ్ ఆఫ్ సత్య ధర్మ శాంతి ప్రేమ అండ్ అహింస.
0: ఈ పంచ పదములు కూడా మానవునికి పంచ ప్రాణములు.
1: దీస్ ఫైవ్ వర్డ్స్ ఆర్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఫర్ మ్యాన్.
0: పంచ ప్రాణములే కాదు పంచ కోశములు.
1: నాట్ మెయిన్లీ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ బట్
0: పంచ కోశములే కాదు పంచభూతములు.
1: నాట్ మెయిన్లీ ఫైవ్ షీట్స్ బట్ ఫైవ్ ఎలిమెంట్.
0: ఇవి లేకుండా మానవత్వమే నిర్మూలమైపోతుంది.
1: వితౌట్ దీస్ థింగ్స్ ది హ్యుమానిటీ వుడ్ లూజ్ ఇట్స్ వెరీ నేచర్.

0: For the mention of Sanatana Dharma, these qualities of Satya, Dharma, Shanti, Prema and Ahimsa are the very foundation which can make the mansion stand firmly. What greater truth can I convey to you? Oh, audience who have assembled here, who are good and who are virtuous.
1: Neti vidyarthi kanamuga nirvadagina kalavu navaratna rasuli kaliyugana.
0: Today's student has to learn 9 important gem-like things which will put him in good stead.
1: Tyaga bhavambu,
0: sacrifice,
1: vinayambu,
0: humility,
1: sanghaseva,
0: service,
1: maitri,
0: friendship,
1: kramasichanambulu,
0: discipline,
1: satyanirati,
0: truth,
1: prema,
0: love,
1: prema, ahimsa,
0: non-violence,
1: divyamau, satyamandu.
0: In this divine truth itself,
1: ee navaratnamulu manavuni acharanalendu.
0: All these 9 types of precious stones
1: anubhavinchina
0: will have to be put in practice and be enjoyed.
1: Bala balikale bharata saubhagya ghanulu. Bala balikale bharata saubhagya ghanulu.
0: Only those students, boys and girls, who have practiced these 9 great qualities in life and enjoyed, would ensure a good future and become the minds of virtues for the entire country.
1: Vidyatulara,
0: dear students,
1: pavitramainatvanti yokka seela sampadane lekundina manavattamuloni vidyalanni kudanu nirupayogamle.
0: Without having the wealth of character, whatever education you acquire, it is not going to be of any use.
1: Chadivi vraya nechina varandaru vidyavantulena.
0: By merely learning how to read and write, can a person be called educated?
1: College degree ponda vidyavantulaguna.
0: By merely getting degrees in the colleges, can he be called an educated?
1: Sugnanamu sukriti leka vidyalu sadvidyalaguna.
0: Without having the real wisdom and good qualities, can a person be called
1: bratukuteke vidyanna bratukalede padipachulu?
0: If education is meant to eke out a livelihood, are not birds, beasts and animals living a life?
1: Kaadu kaadu. Vidya vyaktitvanni poshinchi divyatvanni viksimpajesi manavatvanni ranpajesetvantide vidya.
0: Education is meant to foster the personality growth, blossom divine qualities in him and develop real human qualities in man.
1: Nitya satya sukrutulanni vikruti pondi maruchundi.
0: Great truths which are permanent, they are not being cared for by the human
1: pavitra prakruti prati dinamu prajala veedi povuchundi.
0: The sacred nature and creation seems to be becoming distant to man in
1: daya dharma acharanalanni duracharamaguchundi.
0: Compassion and dharma, they are all going on the wrong path.
1: Arya Veda vidyalanege
0: and sacred ancient Aryan education is declining, and the wrong type of education is making
1: vidya vidhanamunu gurtinchukodaniki manavattam entaina kodanu shramichali.
0: For learning true education, human beings will have to make ceaseless efforts.
1: Ee naati bhautika vidyalanni kodanu kevalamu లౌకిక జీవితమునకు ఆధారంగా చేరుకుంటున్నవే కాని భౌతికమునకు ఏమాత్రమైనటువంటి ఆనందం అందించినప్పటికీ తదుపరి దివ్యమైనటువంటి ఒక దివ్య జీవితానికి కూడా ఒక ఆదర్శమును కోరాలి.
0: ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ బీయింగ్ లర్న్డ్ టుడే ఈజ్ ఓన్లీ గివింగ్ ది ఫిజికల్ జాయ్స్ అండ్ కంఫర్ట్స్ బట్ ఇగ్నోరింగ్ ది డివైన్ లైఫ్ విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్.
1: విజయన్సీ రెండు ప్రధానమైన గుణములు కలవు.
0: There are 2 important qualities in education.
1: Okati vishayanni vivarinchi cheppatam.
0: One is explaining the subject matter clearly.
1: Rendavadi జీవిత వ్యక్తిత్వాన్ని వికసింపచేయటము.
0: ది సెకండ్ వన్ ఈస్ బ్లాజమింగ్ ది పర్సనాలిటీ అండ్ ది లైఫ్ ఆఫ్ అ మ్యాన్.
1: ఒకటి మ్యాటర్, వన్ ఆఫ్ ది ఎనర్జీ.
0: వన్ ఈజ్ మ్యాటర్, ది అదర్ ఈజ్ ఎనర్జీ.
1: ఈ యొక్క పదార్థ శక్తుల యొక్క సమ్మిళిత స్వరూపమే విద్య.
0: ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ టుగెదర్ మే బి కాల్డ్ ట్రూ ఎడ్యుకేషన్.
1: ఆధ్యాత్మిక భౌతికముల యొక్క సమ్మిళిత స్వరూపమే విద్య.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్లీ ఎడ్యుకేషన్ టుగెదర్ మే బి కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్.
1: కేవలం ఒక తలకు మాత్రమే విషయాన్ని అందించడం మాత్రమే విద్య కానేరదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ టు ఫిల్ ది హెడ్ విత్ ఇన్ఫర్మేషన్.
1: హృదయాన్ని కరిగించి కదిలించి సరి అయినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని బోధించాలి.
0: ఇట్ హాస్ టు మెల్ట్ ది హార్ట్ అండ్ పుట్ ది హార్ట్ ఆన్ ద పాత్ ఆఫ్ లవ్.
1: మానవుని మానవునిగా మార్చినంత మాత్రం చాలదు.
0: ఇఫ్ యూ కెన్ మేక్ మ్యాన్ ఎ మ్యాన్ దట్ ఈస్ నాట్ ఎనఫ్.
1: మానవుని ఆదర్శ మానవునిగా రూపుదిద్దాలి.
0: ఇట్ ఈస్ నెససరీ టు ట్రాన్స్ఫార్మ్ మ్యాన్ ఇంటు ఎన్ ఐడియల్ మ్యాన్.
1: మానవుని దయావంతునిగా రూపొందింప చేయాలి.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు ఎ మ్యాన్ ఆఫ్ హార్ట్ అండ్ కైండ్నెస్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విద్య ద్వారా వికసింపజేసి ప్రకటింప చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి విద్యార్థులు.
0: స్టూడెంట్స్ విల్ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు మేక్ ది గ్రేట్ క్వాలిటీస్ అండ్ డివినిటీ మేనిఫెస్ట్ త్రూ ఎడ్యుకేషన్.
1: కనుక మానవుడు కేవలము సత్య శోధకుడుగా నిలిచిపోవాలి.
0: మ్యాన్ షుడ్ ఎసెన్షియలీ స్టాండ్ యాజ్ ఎ సీకర్ ఆఫ్ ట్రూత్.
1: విద్యార్థి తాను ఆర్జించిన సత్యాన్ని భావి సాంఘిక జీవితం నందు రాణింప చేసుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు పుట్ ది ట్రూత్ విచ్ హాస్ లెర్న్డ్ ఇన్ టు సోషల్ లైఫ్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: విద్యార్థి యొక్క సమస్యలు ఎందు పౌరులు స్పందింపవచ్చునే కాని పౌరుల యొక్క సమస్యలు ఎందు విద్యార్థులు స్పందింపరాదు.
0: స్టూడెంట్స్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ అండ్ టేక్అప్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు ది కామన్ సిటిజన్స్. సిటిజన్స్ మే గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్.
1: విద్యార్థులు దేశం యొక్క సౌభాగ్యమును, దేశం యొక్క క్షేమమును, దేశం యొక్క ఆనందాన్ని ఆశించటకు ప్రయత్నించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ ఆల్వేస్ ఆస్పైర్ టు గెట్ ది వెల్ఫేర్ ఆఫ్ ది నేషన్ అండ్ ఇట్స్ సెక్యూరిటీ అండ్ ఇట్స్ జాయ్.
1: నిస్వార్థము, నిరహంకారము, నిరాడంబరము, ప్రేమ, ఈ నాలుగింటి యొక్క స్వరూపము విద్యార్థి యొక్క స్వరూపమయ్యి.
0: ఎ ట్రూ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఇన్ హిమ్ సెల్ఫ్లెస్నెస్, lack of ego, absence of show and true love.
1: Vidyarthuleka jeevitamu vikasavantamainatundidai prakashinga prapanchamunaku prakatimpacheyali.
0: Students' life should shine forth with full of light and guidance and illumination for the world.
1: Vidyanaga prakashame.
0: Education essentially means illumination.
1: Itti prakashamunu manamu ప్రపంచమునకు అందించడానికి మనం విద్యార్థులుగా తయారు కావాలి.
0: వీ హావ్ టు బికమ్ స్టూడెంట్స్ ఇన్ ఆర్డర్ టు గివ్ సచ్ ఇల్యూమినేషన్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
1: విద్యానందమును అనుభవించాలని కాని విషయానందమునకు ప్రయత్నించరాదు.
0: స్టూడెంట్ షుడ్ ఓన్లీ ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, నాట్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సెన్సరీ.
1: విద్యార్థి మాస్టర్, మాస్టర్, మాస్టర్.
0: A student should be always a master.
1: Master anaga emiti?
0: What do you mean by a master?
1: Indriyamunu adupulo nunchukunnatundi vaade master.
0: One who has a complete control over the senses may be called a master.
1: Neevu grahasthuduga maarin tarvata neevu mister avutavu.
0: After you become a fair to become students in order to give such illumination to the world at large.
1: Vidyanandamunu anubhavinchali kani vishayanandamunaku prayatnincharadu.
0: Students should only

0: ఇంద్రియములకు లోబడినటువంటి వాడు మిస్టర్.
1: మిస్టర్ యాక్చువల్లీ మీన్స్ వన్ హూ ఇస్ స్వేర్ బై
0: ఇంద్రియములు తన స్వాధీనము గావించుకున్నటువంటి వాడే మాస్టర్.
1: వన్ హూ హాస్ కెప్ట్ సెన్సస్ అండర్ హిస్ కంట్రోల్ కెన్ బి కాల్డ్ ఏ మాస్టర్.
0: విద్యార్థి ఈ ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటూ ప్రయత్నించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఏ స్టూడెంట్ షుడ్ ట్రై టు కంట్రోల్ హిస్ సెన్సస్ ఫర్మ్లీ.
0: మానవుడు గొప్ప వేదాంతి కావచ్చును.
1: మ్యాన్ మే బి ఏ బిగ్ ఫిలాసఫర్.
0: మానవుడు కేవలము అనేక పరిశోధనలు చేయవచ్చును.
1: హీ మే కండక్ట్ ఏ లాట్ ఆఫ్ రీసెర్చ్.
0: గొప్ప సిద్ధాంతములను వెలుబుచ్చవచ్చును.
1: హీ మే ఎక్స్పౌండ్ న్యూ థియరీస్.
0: కానీ తాను మానవునిగా విలువను ఎన్ని సంపాదించుకున్నాడు అన్నటువంటి విషయాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: హీ హాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ హ్యూమన్ క్వాలిటీస్ హీ హాస్ అక్వైర్డ్ అండ్ ఇంబైబ్డ్.
0: మానవతా విలువలు లేకుండా ఎన్ని పరిశోధనలు చేసినప్పటికీ, ఎన్ని సిద్ధాంతములు అనుభవించినప్పటికీ ఇవి ప్రయోజనం లేనటువంటివి.
1: వాట్ ఎవర్ రీసెర్చ్ వన్ మే కండక్ట్, వాట్ ఎవర్ న్యూ థియరీస్ మే ఎక్స్పౌండ్, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్ ఇట్ ఈస్ నో యూస్.
0: ఈనాటి విద్యా విధానము భారతదేశమునందే కాక అన్ని దేశముల యందు కూడాను ఒక వికృతి స్వరూపాన్ని ధరించినది.
1: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ టుడే ఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ నాట్ మెయిన్లీ ఇన్ ఇండియా.
0: ఎవరు కారణము అని ప్రశ్న వేసుకుంటే ఒకరు అని లేదు ఇక్కడ.
1: హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇఫ్ యు ఆస్క్ ఎ క్వశ్చన్.
0: తల్లిదండ్రులు విద్యార్థులను సరైన మార్గంలో ప్రవేశపెట్టలేకపోతున్నారు.
1: Parents have not been able to put their children on the right path.
0: దేశ నాయకులు వీరికి సరైన ఆదర్శాన్ని అందించలేకపోతున్నారు.
1: The leaders of the nation have not been able to provide any ideal to the students.
0: అధ్యాపకులు కూడాను దీనికి సరైన బోధనలు చేయలేకపోతున్నారు.
1: Even teachers have not been able to teach things which are appropriate.
0: ఆదర్శవంతులైనటువంటి తల్లిదండ్రులు, ఆదర్శవంతమైనటువంటి యొక్క విద్యా అధ్యాపకులు, ఆదర్శవంతులైనటువంటి నాయకులు ఉండినప్పుడు విద్యార్థి విద్యార్థిగానే రూపొందుతాడు.
1: ఇఫ్ ఓన్లీ దేర్ ఆర్ ఐడియల్ పేరెంట్స్, ఐడియల్ టీచర్స్ అండ్ ఐడియల్ లీడర్స్ ఆఫ్ ద నేషన్, ఏ స్టూడెంట్ విల్ రిమైన్ ఏ రియల్ గుడ్ స్టూడెంట్.
0: కానీ నిశ్చల, నిర్మల, నిస్వార్థ స్వరూపులైనటువంటి యొక్క విద్యార్థుల హృదయములో అశాంతిని, ఆవేదనలు, ఆవేశాలను నింపి ఈ రాజకీయంలో ప్రవేశపెట్టి విద్యార్థుల యొక్క హృదయాన్ని మాలిన్యంపరుస్తున్నారు.
1: Students who have got pure hearts, steady hearts and selfless hearts have been misused and abused by leaders and introducing them into politics and thus corrupting their minds.
0: కానీ విద్యార్థులు ఈ యొక్క రాజకీయాల్లో ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
1: Students should never enter into politics.
0: మీ విద్యను అభ్యసించిన తర్వాత, మీరు ఏదైనా ఒక ఉద్యోగంలో, ఇంకే విధమైనటువంటి వృత్తినందో చేరిన తర్వాత రాజకీయాల్లో నీవు ప్రవేశించినా తప్పు లేదు.
1: After completing your education successfully, once you take up a job or business, you may enter into politics. It may not be wrong.
0: దేశ క్షేమ నిమిత్తమై, దేశ భద్రత నిమిత్తమై, దేశ కళ్యాణ నిమిత్తమై నీవు రాజకీయంలో ప్రవేశించి సరైనటువంటి మార్గంలో నీవు ప్రవర్తించు.
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్, ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ అండ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ద నేషన్ యూ కెన్ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్.
0: ఈనాటి విద్యార్థులకు మంచి ఏమిటో చెడ్డ ఏమిటో గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేకపోతున్నాయి.
1: టుడేస్ స్టూడెంట్స్ డు నాట్ సీమ్ టు హ్యావ్ ద కెపాసిటీ టు డిస్క్రిమినేట్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: అధికారులు చూస్తే విద్యా విధానము విరివిగా పెరుగుతున్నదని తాము భావిస్తున్నారు.
1: వెన్ యు లుక్ టు ది అథారిటీస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ దే ఆర్ ఫీలింగ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్
0: విద్యా సంస్థలు విరివిగా స్థాపిస్తున్నారు.
1: A number of education institutions are started.
0: విద్యార్థులు విద్యాలయములకు వెళ్ళినట్టుగా కనిపిస్తున్నారు.
1: Students appear to be going to educational institutions.
0: కానీ విద్యను పొందుతున్నారా లేదా అనేటువంటి విషయమును ఎవ్వరు కూడా గమనించటం లేదు.
1: But no one is paying attention to the fact whether these students are really getting education at all.
0: ఈ విద్యా విధానమునందు కేవలము మనము విద్యా సంస్థలు అభివృద్ధి పరిచినంత మాత్రం చాలదు.
1: By merely increasing the number of institutions, we are not going to improve the quality of education.
0: ఈ విద్య యొక్క క్వాలిటీని మనం చూడాలి, స్టాండర్డ్ ని మనం పెంచాలి.
1: We have to see the quality of the education and the standard of education.
0: ఇది ఈ స్టాండర్డ్ ఇంత పతనమైపోవడానికి మూల కారణం ఏమిటి?
1: What is the reason for such a deterioration in the standards of education?
0: దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
1: A number of reasons may be given for this.
0: ఈ విద్యను

0: ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా ఏర్పరిచినప్పుడే ఈ విధమైనటువంటి ఒక శక్తి సామర్థ్యమును మనం అభివృద్ధి గావించవచ్చు.
1: వెన్ వీ కన్సిడర్ దీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ అటానమస్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఎడ్యుకేషన్ ఇన్ ద ప్రాపర్ లైన్.
0: రాష్ట్రమునందు కాని లేక కేంద్రమునందు కాని విద్యావంతులు మారినప్పుడంతా కూడాను ఈ విద్యా విధానం మారిపోతున్నాయి.
1: విత్ ఎ చేంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఎయిదర్ అట్ ది స్టేట్ లెవెల్ ఆర్ అట్ ది సెంట్రల్ లెవెల్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ చేంజ్డ్.
0: ఈ విధముగా క్షణమునకు మారటం చేత విద్యా విధానం అనేటువంటిది కేవలం పతనమైపోతుండాలి.
1: ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది డిటీరియరేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్.
0: మంత్రులు మారిన వ్యక్తులు మారిన శక్తి మాత్రము సస్వరూపంగా నిలచాలి.
1: దే చేంజ్ ఇన్ ద మినిస్టర్స్ ఏ చేంజ్ ఇన్ ద పర్సన్స్ షుడ్ నాట్ రియలీ అఫెక్ట్ ద కోర్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుకనే విద్యను ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా ఏర్పరిచి ఇందులో గొప్ప అనుభవజ్ఞులు అయినటువంటి వారు గొప్ప గొప్ప విద్యావంతుల వారు ఒక కేంద్రంగా నియమించటము ఇది అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు మేక్ ది ఎడ్యుకేషన్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ పాలిటిక్స్ గివ్ ఎ స్టేటస్ ఆఫ్
0: అటానమీ. కాకుండా విద్యా సంస్థలు ఎన్ని నీవు స్థాపించినప్పటికీ నెలకొల్పినప్పటికీ ఏ విధమైన చేసినప్పటికీ ధన వ్యయమే కాని దీనివల్ల ఫలితం ఏమాత్రం కూడా అందుకోలేము.
1: వితౌట్ టచింగ్ ది బేసిక్ ఇష్యూస్ బై మియర్లీ ఇంక్రీజింగ్ ది నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మంచి గమనించు పద్ధతే మరుగుపడియే
1: ది కెపాసిటీ టు రికగ్నైజ్ గుడ్నెస్
0: సంఘాన కర్మగాలి
1: ది ధర్మ has deteriorated very much in the society.
0: Niluva nidayalekunde neethi kechata.
1: For morality there is no shade where it can take a little rest.
0: Idi progress to ee naadu vidyalandu.
1: This is the type of progress which is achieved in the education of the present day.
0: Neethi nimalu grandhana nilichipoye.
1: Morality and integrity are confined only to
0: udayamantalu malinya sadanamayye.
1: Heart has become a rich place for all pollution. Hands have become absolutely selfish.
0: Progress
1: this is the type of progress which we are seeing in the education of the present day. Harming the person who has done good for you.
0: కూడు పెట్టిన వానిని కూలద్రోయు.
1: A person who has given food and protection is
0: despised.
1: Making fun of the teachers who teach you.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు.
1: This is another type of progress which we are achieving.
0: ఏమిటి ఈ విద్య యొక్క ప్రోగ్రెస్?
1: What is the progress which we are achieving?
0: ఎవరు కూడా ఈ ప్రోగ్రెస్ ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an effort to understand what type of progress we are
0: making. ఏం చేస్తున్నారు?
1: We are spending crores of rupees on education.
0: కానీ ఆ ధనమునకు తగినటువంటి ఫలం కూడా మనం అందుకోలేకపోతున్నాం.
1: But we have not been able to get matching rewards for the expenditure.
0: దేశం ఏ రీతిగా బాగుపడుతుంది?
1: How can the country make progress?
0: సమస్తం కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన ఆధారపడి ఉంది.
1: Everything depends upon the students of the present day.
0: విద్య ఒక కేవలము పాఠశాలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Education is not confined to the four walls of the school.
0: సర్వత్రా సర్వకాలములు యందు కూడాను ఉండేటువంటిది విద్య.
1: Education has to be learned throughout the life and at all times and all places.
0: కర్షిక వ్యాపారములందు కూడాను విద్యా విధానం అత్యవసరము.
1: Education is important be it in the field of industry, business or any other field.
0: జీవితం ఉండినంత వరకు కూడాను నేర్చవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: There are so many things which you have to be learned as long as man is alive.
0: కనుక విద్యాలయములందు చేరినంత మాత్రం మనం విద్యార్థులని భావించరాదు.
1: బై మియర్లీ జాయినింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వీ కెనాట్ కాల్ అవర్ సెల్స్ స్టూడెంట్స్.
0: ఎన్ని నేర్చినప్పటికీ తనను తాను గుర్తించుకోలేనటువంటి యొక్క అవ్యక్తము మానవీయంగా ఉండినప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థమే అయిపోతాయి.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఇగ్నోరెన్స్ ఇన్ హిమ్ విచ్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ రికగ్నైజింగ్ హూ హీ రియలీ ఈజ్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లెర్నింగ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: విద్యార్థులారా, మీ యందలి పవిత్రమైన భావములను అభివృద్ధి పంచుకుంటూ తగిన కృషి చేయండి.
1: స్టూడెంట్స్ యూ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫాస్టర్ అండ్ డెవలప్
0: తోటి మానవులు ఇబ్బంది కూడా కలగకుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ కాజ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ టు యువర్ నైబర్ అండ్ యువర్
0: తన తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క దీనితో నీవు సంతోషాన్ని అందించాలి.
1: యూ షుడ్ గివ్ సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ టు యువర్ పేరెంట్స్.
0: ముఖ్యముగా విద్యార్థులు యందు కృతజ్ఞత అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది స్టూడెంట్స్ టు కల్టివేట్ గ్రాటిట్యూడ్.
0: మొట్టమొదట తల్లిదండ్రులకు ఆ కృతజ్ఞతను చూపించాలి.
1: యూ హ్యావ్ టు షో దట్ గ్రాటిట్యూడ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ టు యువర్ పేరెంట్స్.
0: మాతృదేవో భవ పితృదేవో భవ అని మీరు వల్లిస్తున్నారు.
1: యూ గో ఆన్ జస్ట్ టెలింగ్ మాతృదేవో భవ.
0: ఈ మాతాపితృలను ఎందుకు మనం గౌరవించాలి?
1: వై షుడ్ వి ఆనర్ అండ్ రెస్పెక్ట్?
0: ఎందుకు వారికి కృతజ్ఞతను చూపాలి?
1: వై షుడ్ వి షో గ్రాటిట్యూడ్?
0: ఎందుకు వారిని మనం ప్రేమించాలి?
1: వై షుడ్ వి లవ్ దెమ్
0: అని విచారణ చేసుకుంటే,
1: వెన్ యూ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్,
0: ఈ దేహంలో ఉండేటువంటి బ్లడ్,
1: ది బ్లడ్ ఇన్ యువర్ బాడీ,
0: నీ తలలో ఉన్నటువంటి యొక్క హెడ్ తెలివితేటలు,
1: వాట్ ఎవర్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ యూ హావ్ ఇన్ యువర్ హెడ్,
0: నీవు భుజించేటువంటి ఫుడ్,
1: వాట్ ఎవర్ ఫుడ్ యూ పార్టేక్,
0: నీవు అనుభవించేటువంటి దుడ్డు,
1: వాట్ ఎవర్ మనీ యు ఆర్ ఎంజాయింగ్,
0: నీ బ్లడ్, నీ ఫుడ్, నీ దుడ్డు, నీ హెడ్, పేరెంట్స్ గిఫ్ట్,
1: ఆల్ దీస్ ఫార్ బ్లడ్ ఫుడ్ హెడ్ అండ్ మనీ, ఆల్ దీస్ ఆర్ ది
0: నాలుగింటినీ పొందినటువంటి నీవు తల్లిదండ్రులకు కృతజ్ఞత అందించలేనిటువంటి వాడు ఇంక ఎవరికి నీవు అందించగలవు?
1: ఆఫ్టర్ గెటింగ్ ఆల్ దీస్ ఫోర్ ఫ్రమ్ పేరెంట్స్, ఇఫ్ యూ డోంట్ షో గ్రాటిట్యూడ్ టు దెమ్, టు హూమ్ ఎల్స్ విల్ యూ షో గ్రాటిట్యూడ్?
0: వారికి ఇట్టి కృతజ్ఞత అందించినప్పుడే మాతృదేవో భవ పితృదేవో భవ అని పలికి సార్థకమవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ రియలీ షో గ్రాటిట్యూడ్ టు దెమ్, దెన్ దెర్ ఇస్ సమ్ మీనింగ్ ఫర్ ది వర్డ్స్.
0: ఆదరణలేని పదములు పలికి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ అటరింగ్ వర్డ్స్ విచ్ ఆర్ నాట్ ప్రాక్టీస్?
0: ఏనాడు నీవు గృహమునందు శాంతిని నీవు అనుభవిస్తావో?
1: ఓన్లీ ఆన్ దట్ డే వెన్ దెర్ ఇస్ పీస్ అట్ హోమ్.
0: ఏనాడు గృహమునందు కలిగినటువంటి యొక్క వ్యక్తులను నీవు ప్రేమిస్తావో?
1: ఓన్లీ వెన్ యు లవ్ పీపుల్ రైట్ అట్ హోమ్.
0: అప్పుడే ఆ ఇంటి యందు శాంతి ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ దెర్ కెన్ బి పీస్ అట్ హోమ్.
0: ఇంటి యందు శాంతి లేకుండా వీధి యందు శాంతి కావాలని కోరుకోవటం ఇది వెర్రితనం.
1: వితౌట్ హావింగ్ పీస్ అట్ హోమ్ హౌ కెన్ యూ ఆస్పైర్ టు గెట్ పీస్?
0: ప్రతి వ్యక్తికును శాంతి శాంతి శాంతి శాంతి నిమిత్తమై అనేక సమావేశాలు జరుపుతున్నారు.
1: Today, every human being is going on asking for peace, and they are having a number of conferences.
0: అనుభవము ఉంచుక అరచుచుందురు శాంతి శాంతిని.
1: Keeping atom bomb in the hand, they go on crying peace, peace.
0: చంద్రజేరిక కలిగి కూడాను చందజారు శాంతి సుఖములు.
1: ఈవెన్ ఇఫ్ యు గో టు మూన్ యూ కెనాట్ గెట్ పీస్ దేర్.
0: శాంతి నీ ఎందున్నది కానీ చంద్రుడి ఎందుందా?
1: పీస్ ఈజ్ విత్ ఇన్ యూ, ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ మూన్.
0: చంద్రమా మనసో జాత, లక్షల మైలు అంతరిక్షయానం ప్రయాణం చేసేదానికంటే హాఫ్ ఇంచ్ హృదయాంతరాలానికి నీవు ప్రయత్నించు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ జర్నీయింగ్ లాక్స్ ఆఫ్ మైల్స్ ఇన్ టు ద స్కై, ట్రావెల్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ ఇంచ్ విత్ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక విద్యార్థులారా, మీ జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
1: యువర్ లైఫ్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్.
0: మీ వయసు అంతకంటే పవిత్రమైనటువంటిది.
1: యువర్ ఏజ్ ఆల్సో ఈజ్ వెరీ ప్రెషియస్.
0: ఒక్క కార్యమును సాధించినంత మాత్రమే తృప్తి చెందేటువంటి స్వభావం కాదు మానవుని.
1: యూ షుడ్ నాట్ బి రెస్ట్ సాటిస్ఫైడ్ బై మియర్లీ అచీవింగ్.
0: ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నో సాధించాలని చెప్పి ఉల్లాసపడుతుంటాడు వ్యక్తి.
1: మ్యాన్ ఆల్వేస్ వాంట్స్ టు అక్వైర్ అండ్ అచీవ్ మెనీ మెనీ.
0: యవ్వనము క్షణమైనటువంటిది.
1: యూత్ ఈజ్ transient.
0: అందులో మానవుని యొక్క యవ్వనము మరింత శీఘ్రంగా కదిలిపోయేటువంటిది.
1: అండ్ ఈవెన్ ఇన్ దాట్ మ్యాన్స్ యూత్ ఈజ్ మోస్ట్.
0: ఈ యవ్వనము మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది.
1: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్ ఆల్సో ఇన్ ద మిడిల్.
0: ఇలాంటి అనిత్యమైనటువంటి యవ్వనాన్ని ఆధారం చేసుకుని నీవు గర్వాన్ని అభివృద్ధి గావించుకోవటం ఇది సరి అయినటువంటి లక్షణం కాదు.
1: బికమింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, basing your entire calculation on your momentary youth is not correct.
0: సంఘములోని పెద్దలను,
1: ఎల్డర్స్ ఇన్ ది సొసైటీ,
0: తల్లిదండ్రులను,
1: పేరెంట్స్ అట్ హోమ్,
0: సమాజం నందు ఉన్నటువంటి యొక్క గౌరవించి వారిని సరైనటువంటి స్థితిగా నీవు తెచ్చుకున్నప్పుడే నీ గౌరవం సమాజం కూడా చూస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ రెస్పెక్ట్ దెమ్ అండ్ షో ఆనర్ టు దెమ్, సొసైటీ ఆల్సో విల్ రెస్పెక్ట్ యూ అండ్ గివ్ యూ ఆనర్.
0: విద్యార్థులారా, గౌరవం మర్యాదలు అనేటువంటిది వన్ వే ట్రాఫిక్ కాదు, ఇచ్చి పుచ్చుకునేటువంటివి.
1: Respect and honor are not like one way traffic. You have to give
0: నీవు
1: and receive.
0: నీవు పుచ్చుకోవడానికి ప్రయత్నించు.
1: You have to give them and then you can receive them.
0: కానీ ఈనాటి విద్యార్థులు పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఇచ్చుకోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు.
1: Today students are ready to receive respect and honor but not to show to others.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను వినయ విధేయతను పెంచుకోవాలి.
1: Every student should cultivate obedience and
0: మానవత్వాన్ని తెలుసుకోవాలి.
1: Should know what human nature is. దేశం
0: యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి.
1: Should understand about their own nation.
0: మన దేశాన్ని ఆశించేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop a personality which is highly necessary for the nation.
0: ఎలాంటిదైనప్పుడు మన మాతృదేశం.
1: వాట్ ఎవర్ బి అవర్ కంట్రీ, ఇట్ ఇస్ అవర్ మదర్ కంట్రీ, మదర్ ల్యాండ్.
0: మాతృదేశాన్ని ప్రేమించలేనటువంటి వ్యక్తి విదేశాలపై ఆశలు చూపుతున్నాడంటే ఇది వెర్రితనమే.
1: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ లవింగ్ హిజ్ ఓన్ మదర్ ల్యాండ్, ఇఫ్ హీ లవ్స్ అనదర్ కంట్రీ,
0: ఇది ఒక పెద్ద బలహీనత ఏర్పడిపోయింది.
1: This is a great weakness which is being developed.
0: ప్రతి విద్యార్థి ఒక డాక్టర్ అయినా లేక ఇంజనీర్ అయినా ఇంకే విధమైనటువంటి వాడైనా పాస్ అయిన తక్షణమే విదేశాలకు అప్లికేషన్ వేసుకుంటారు.
1: Today, the students, the moment he becomes a doctor or an engineer or any other thing, wants to apply for a seat into some other countries.
0: నీ మాతృదేశంలో నీవు సేవ చేయి.
1: Serve your own motherland.
0: నీ మాతృదేశంలో నీవు గౌరవాన్ని పెంచుకో.
1: Get honor in your own motherland.
0: నీ మాతృదేశాన్ని విశ్వసించు.
1: Have firm faith in your own motherland.
0: మాతృదేశాన్ని విశ్వసించలేనిటువంటి వాడు విదేశాన్ని ఏ రీతిగా నీవు విశ్వసించగలవు?
1: A person who does not have faith in his own motherland, how can he have faith in other nations?
0: నీ హృదయాన్ని తట్టుకొని నా మాతృదేశం యొక్క దీనికి నా సర్వస్వమును త్యాగం చేసి సేవ చేయాలి అనేటువంటి ప్రతిజ్ఞను పూనాలి విద్యార్థులు.
1: You should take a vow that you are going to serve your motherland, keeping your hand on your heart.
0: ఏదో బయటికి వెళ్లి గొప్ప గొప్ప విద్యను అర్జించి వస్తామని భావిస్తారు.
1: People think that going abroad, they are going to learn
0: lot of వేరు.
1: But what they learn else in other countries is different.
0: తల్లిదండ్రులనే మర్చిపోతున్నారు.
1: They forget their own parents.
0: అలాంటి కృతజ్ఞులు బయటికి పోయి విద్యను అభ్యసించి ప్రయోజనం ఏమిటి?
1: పీపుల్ విత్ సచ్ ట్రెమెండస్ ఇన్ గ్రాటిట్యూడ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దేర్ లెర్నింగ్?
0: ఇది కేవలం విద్యార్థుల యొక్క దోషం మాత్రమే కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్
0: అలోన్, ఇది యొక్క తప్పు కూడాను.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఆఫ్ ఈవెన్ ది గవర్నమెంట్.
0: మన విద్యార్థులను విదేశాలకు పంపి దేశం యొక్క గౌరవాన్ని పాడు చేసుకుంటున్నాము అనేటువంటి భావం లోపల విద్యార్థులకు పాస్పోర్ట్ చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ది స్టూడెంట్స్ లెర్న్ అండ్ సర్వ్ ది మదర్ ల్యాండ్, they should put restrictions on giving passports to new
0: abroad. Ee chaduvulu mana bharatadeshamlo leva?
1: Don't you have the type of education in Bharat which you are seeking abroad? Ee
0: science and technology mana bharatadeshamlo leva?
1: Is there no science and technology available here?
0: Gopaga nechukoni vastunnam antunnaru.
1: They think that they are going to learn something very great by going abroad.
0: Avishwasamu nechukoni vastunnaru. Aadambaram marinta nechukoni vastunnaru.
1: Lack of humility, which is arrogance and show, ostentation, all stunts will be learned outside.
0: Ramulu cheppadu, naa swadeshamu naaku parama preetikaramainatundi.
1: Rama told, my motherland is most dear to me.
0: Janani janma bhumascha swargadipi gariyasi annadu.
1: He is told, mother and motherland are most dear to me.
0: Nee talli kuripiga unnadani, evaro talli andanga unnadani, aamina talli ani pilchadaniki veelavutunda?
1: Just because your mother is ugly, can you call some other beautiful woman as mother?
0: Nee talli talliye.
1: Even if she is ugly, your mother is mother alone.
0: Sri sampadalato kalakalaadutunnayani videshala paina manam talli bhavana pettukotam, idi kevalam kutrimainatundi bhavame.
1: On account of the prosperity of the other nations, thinking that they are your motherland, this is an artificial approach.
0: Idi naadu maatrudeshamu.
1: This is my motherland.
0: ఇది నాది మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు.
1: This is my religion.
0: ఎదగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుగొక్కడు వస్తుందని గలడా?
1: A person who is not proud of these things is worse than a corpse which is dead and gone.
0: కాదు కాదు విద్యార్థులారా, భారతదేశం యొక్క విశిష్టతను మీరు గుర్తించాలి.
1: You dear students, you should learn the speciality of
0: Bharat. ఏదను మీరు వివరించనక్కర్లేదు.
1: No need for criticizing any other nation.
0: ఈ దేశాన్ని నీవు విశ్వసించుకో.
1: You respect and
0: ఈ దేశాన్ని నీవు త్యాగం చేయి.
1: You sacrifice for your own motherland.
0: ఈ దేశాన్ని నీవు పోషించుకో.
1: You foster your own motherland.
0: ఈ విద్యార్థుని యందు దేశాభిమానం శూన్యమైపోయినది.
1: Love of the motherland is totally absent.
0: దేశాభిమానం పోయింది.
1: They have developed love for their own bodies.
0: దేహము దేశము బింబ ప్రతిబింబములు.
1: The motherland and the physical body are the object of the
0: అవినాభావ సంబంధములు.
1: There is a mutual relationship between these two.
0: అన్యోన్యాశ్రయములు.
1: They are mutually dependent also.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసిస్తున్నాం.
1: We should remember this great truth which is unity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని బోధించేటువంటిదే భారతదేశం.
1: Bharat is one which expounds unity in diversity which is inherent.
0: కనుక మానవుడైనటువంటి యొక్క వ్యక్తి తన యొక్క దేశం యొక్క గౌరవాన్ని మొట్టమొదట చూడాలి.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్, టు బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్, షుడ్ రెస్పెక్ట్ హిజ్ ఓన్ మదర్ ల్యాండ్ ఫస్ట్.
0: పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదట గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బోర్న్ ఫస్ట్ రికగ్నైజెస్ హిజ్ ఓన్ మదర్.
0: తల్లిని తండ్రినే గుర్తించలేనటువంటి వ్యక్తి ఇంకా దేనిని గుర్తించగలడు?
1: ఏ పర్సన్ హూ కెనాట్ రికగ్నైజ్ హిజ్ ఓన్ మదర్ అండ్ ఫాదర్ హూ ఎల్స్ కెన్ యూ రికగ్నైజ్ అండ్ రెస్పెక్ట్.
0: కనుక పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను తల్లిదండ్రులను గుర్తించినట్టుగా ప్రతి మానవుడు కూడాను తన యొక్క దేశమును, తన యొక్క దేశ సంస్కృతిని మొట్టమొదట గుర్తించాలి.
1: ఇన్ ది సేమ్ వే యాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బోర్న్ రికగ్నైజెస్ హిస్ పేరెంట్స్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ లవ్ హిస్ ఓన్ మదర్
0: ల్యాండ్. అర్థం చేసుకోవాలి,
1: వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ ఓన్ కల్చర్.
0: భారతీయ సంస్కృతి అత్యుత్తమమైనటువంటిది.
1: ఇండియన్ కల్చర్ ఇస్ మోస్ట్
0: ఆదర్శవంతమైనటువంటిది,
1: మోస్ట్ ఐడియల్,
0: ఆత్మానందం అందించేటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ విచ్ కన్ఫర్స్ ది బ్లిస్ ఆఫ్ ఆత్మ.
0: సంస్కృతిని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు ఇంక ఎన్ని మీరు చదివి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డు నాట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్, వాట్ ఇస్ యూజ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్, హౌ మచ్ యు లెర్న్.
0: కనుక మీరు గ్రంథ పరిచయం గావించుకుంటున్నారే కాని నీలో ఆ గ్రంథాన్ని ఏమాత్రం కూడా ప్రవేశింప చేసుకోలేదు.
1: యు ఆర్ మియర్లీ అక్వైంటింగ్ యువర్ సెల్ఫ్ విత్ బుక్స్, but you are not inhaling the fragrance which is contained in the book.
0: పుస్తకాలను మస్తకంగా మార్చుకుంటున్నారు.
1: You are transforming the books into your head.
0: మస్తకము పుస్తకము రెండు ఒకటైపోతున్నాయి.
1: Your head and book are becoming one of the same.
0: ఎక్కడ ఉంటున్నాయి అక్కడ?
1: Where is your practice?
0: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: He is great in whom you find unity of the thought, word and deed.
0: విద్యార్థులారా, త్రికరణ శుద్ధిని మీరు పెంచుకోవాలి.
1: Dear students, develop purity of trikaranas.
0: ఈ త్రికరణ శుద్ధియే లేకపోయినప్పుడు వాడు మనిషే కాదు.
1: A person who does not have purity of trikaranas cannot be called a man at all.
0: మానవుడే కానీ సాకారుడు కాదనేటువంటి విషయాన్ని గుర్తించాలి.
1: He is a man only in form but not in content or in essence.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానికమైనటువంటి యొక్క తత్వాన్ని బోధించేటువంటి భారతదేశాన్ని మీరు విశ్వసించి దానికి తగినటువంటి కృతజ్ఞత అందించాలి. ప్రేమ ప్రేమ అనేటువంటి హృదయం నుండి ఆవిర్భవించాలి కాని మాటలతో వచ్చినటువంటిది కాదు.
1: లవ్ షుడ్ ఎమనేట్ స్పాంటేనియస్లీ ఫ్రమ్ ద హార్ట్, ఇట్ కెనాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం వికసిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి డెవలప్ సచ్ న్యాచురల్ లవ్ humanity blossoms in us.
0: Vidyarthulara, vidyarthiniyulara,
1: dear students, boys and girls,
0: meeru aadarshavantamainatu vidyarthuluga roopondali.
1: You should become ideal students.
0: Ekkadiki vellinappudikini mana institute yokka tattvanni chakkaga gurtinchukoni vartinchali.
1: Wherever you go, you should understand the philosophy of our institution and practice it.
0: Adiye meeru మన యొక్క సంస్థకు అందించేటువంటి కృతజ్ఞత.
1: దట్ ఈస్ ది గ్రాటిట్యూడ్ విచ్ యూ షుడ్ షో టు అవర్ ఇన్స్టిట్యూషన్.
0: మనం దేనిని కోరలేదు.
1: వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
0: మీరు సరైన ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందటమే మా యొక్క ప్రధాన ఆశయం.
1: అవర్ మెయిన్ ఎయిమ్ అండ్ అంబిషన్ ఈస్ దట్ యూ షుడ్ బికమ్ ఐడియల్ స్టూడెంట్స్.
0: అలాంటి విద్యార్థిగా ఉండినప్పుడే ఇందులో చదివి కాని ప్రపంచంలో ప్రవేశించి కాని ఆదర్శాన్ని అందించి కాని ఒక సార్థకమవుతుంది.
1: Only when you are such ideal students, it is your studying here is justified and you are having gone into the world.
0: Swarthani tyagam cheyandi.
1: Sacrifice your selfishness.
0: Ekkada poyinappudiki nee swartham swartham swartham.
1: Wherever you go, you find this kind of selfishness.
0: Vidyarthulu enta swartham unnadaneetundi meeru chokkatori venukoku tirigi chudandi.
1: You look back and introspect what an amount of selfishness is there in students.
0: April maasam vachindante ప్రతి విద్యా సంస్థ ఎందు ఉండినటువంటి యొక్క రిజల్ట్స్ అంతా పేపర్ లో పడుతుంటాయి.
1: వెన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ కమ్స్, రిజల్ట్స్ ఆర్ అనౌన్స్ ఇన్ ది న్యూస్ పేపర్స్.
0: ఒక పేపర్ అంతా కూడా ఈ యొక్క మార్క్స్ పాస్ అయినటువంటి వారికి నంబర్ అంతా ఉంటుంటుంది.
1: ది నంబర్స్ ఆర్ గివెన్ ఇన్ ఎంటైర్ ఫుల్ పేజ్.
0: కొన్ని లక్షల నంబర్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ ఎ ఫ్యూ లాక్స్ ఆఫ్ నంబర్స్ ఇన్ ది న్యూస్ పేపర్.
0: వాటిని చూసినంత మాత్రం ఎంత ఆనందించాలి, ఇంతమంది పాస్ అయినారా అని ఎంతో సంతోషించాలి.
1: When a student sees so many lakhs of numbers in the paper, how much happy he should feel that so many people have passed.
0: అంతగా ఆనందించటం లేదు.
1: But today's student is not feeling happy like that.
0: నంబర్లో నా నంబర్ ఎక్కడా అని చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు. స్వార్థం స్వార్థం.
1: In the midst of lakhs of numbers, where is my number is his attention. This is selfishness. He ignores all other numbers.
0: Nijanga inni number chusi nee aanandiste nee number kuda tappaku untuntadu andulo.
1: If you really enjoy seeing so many numbers passing, your number also can be found there itself.
0: కనుకొ ఇంత స్వార్థం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి సో మచ్ ఆఫ్.
0: ఏదైనా ఒక కాన్వకేషన్ టైమ్ లోనో మరొక టైమ్ లో ఫోటోలు తీసుకుంటే,
1: అట్ ది టైమ్ ఆఫ్ కాన్వకేషన్ ఆర్ ఎనీ అదర్ ఒకేషన్ వెన్ ఫోటోస్ ఆర్ టేకన్,
0: అన్ని బొమ్మలు బాగా వచ్చింటాయి, దానిని చూడదు, నా బొమ్మ ఎట్లా వచ్చింది అని చూస్తాడు.
1: in that group photo, he is interested in knowing how his photo has come. He doesn't mind all other
0: people.
1: This is another selfishness which must be made distinct
0: from you.
1: When you join,
0: ఎంతమంది వృద్ధులున్నారు, ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, ఎంతమంది రోగులు ఉన్నారు అని వారికి ఏదైనా ముందు సీట్ ఇవ్వడానికి ప్రయత్నించాలి, లేదు ఆ సీట్ నాకే చిక్కాలి అని స్వార్థపడతాడు.
1: వైల్ స్టాండింగ్ ఇన్ ది క్యూ యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు హౌ మెనీ ఓల్డ్ పీపుల్, నీడీ పీపుల్ ఆర్ దేర్ హూ షుడ్ బి గివెన్ ఎ సీట్.
0: న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగం చేయాలి, అదే నిజమైన అమృతత్వం.
1: ఇన్ ఇండియన్ కల్చర్ త్యాగం, sacrifice has been given a place of prime importance.
0: మొట్టమొట్ట ఉపకారం చేయి.
1: Do good to others.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఇది విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం.
1: This is what has to be recognized by students.
0: ఈనాడు అనేక సంస్థలయందు కొన్ని ప్రబలిపోయినవి. విద్యార్థులు విద్యను అభ్యసించుకోవడానికి వెనుకంజ వేయడానికి కూడాను కొన్ని కారణాలుంటున్నవి.
1: There are a few things which are frightening students from entering into certain education institutions.
0: First standard nunchi 10th standard varaku kudanu ematramo examination levu.
1: From first standard to 10th standard, no examination whatsoever.
0: Inga 10th standard public examination vachindante ee pillalu examination ke povatam ledu.
1: When the examination comes during the 10th standard, students are afraid of going to examination.
0: Ee padendu kuda pustakame chudaledu vaadu.
1: What is the reason for that fear? For 10 years he has not seen the books.
0: ముందు క్లాసుకు పంపుతున్నారు.
1: Whether a student has learnt or not, he is promoted to the next class.
0: ఇంకా ఈ పిల్లలు విద్యా విషయమందు ఒక ఆసక్తి కలగాలంటే ఎలా కలుగుతుంది?
1: How can the students have any interest in education at all?
0: Test ఒక rest.
1: Test is a real rest.
0: ప్రతి విద్యార్థికును టెస్ట్ పెట్టాలి.
1: Every student should welcome test.
0: అందులో బాగా పాస్ అయినప్పుడే ముందుకు పోవడానికి అతనికి కూడా ఒక ఉత్సాహం కలుగుతుంది.
1: When he passes in the test and examination, he gets encouraged to learn.
0: We
1: should give up all these mad, crazy
0: ideas.
1: For small children, proper encouragement must be given. This is one side of the story. There is the other side.
0: 130 marks vaste pass.
1: The second is, if a student gets 30%, ప్రభుత్వమే
0: వీరికి ఒక లైసెన్స్ అందించింది.
1: గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ హస్ గివన్ దిస్ లైసెన్స్.
0: ఇది చాలా తప్పు.
1: దిస్ ఈస్ ఎ మిస్టేక్.
0: కారణమేమనగా,
1: వాట్ ఈస్ ది రీజన్ యూ మే ఆస్క్?
0: 100 పనులు ఒకరికి చెప్తే 70 పనులు తప్పు చేస్తే వాడిని ఎట్ట పాస్ చేసేది?
1: ఇఫ్ యూ గివ్ 100 టాస్క్ టు ఎ పర్సన్, ఇఫ్ హీ కమిట్స్ మిస్టేక్ విత్ రెఫరెన్స్ టు 70,
0: ఏదో ఒకటో రెండో తప్పు చేస్తే క్షమించవచ్చు.
1: How can you excuse him if he commits one or two? It is all right.
0: 70 తప్పులు చేసి 30 బాగు చేసినటువంటి వాడిని పాస్ చేయటం ఇది సరైన పద్ధతి కాదు.
1: పాసింగ్ ఎ పర్సన్ హూ కమిట్స్ 70 మిస్టేక్స్ అండ్ 30 రైట్ థింగ్స్ ఈజ్ నాట్ ది ప్రాపర్.
0: అప్పుడే విద్యార్థులకు ఒక విధమైనటువంటి ఒక నిరుత్సాహం బయలుదేరుతుంది.
1: స్టూడెంట్స్ గెట్ డిస్కరేజ్ ఇఫ్ దిస్ ఇస్ ది అప్రోచ్.
0: ఇంకా దాని లోపల కూడా ఈ 30 మార్క్స్ లోపల కూడా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: Even with reference to these 30 marks, there are a number of methods of getting them.
0: ఇలాంటి వంతా కూడా చేయటం చేతనే విద్యా సంస్థలు కూడా కేవలం ఒక విధమైనటువంటి పతనం అయిపోతున్నాయి.
1: On account of such attitudes and tendencies,
0: ఇలా పాస్ అయినటువంటి విద్యార్థులు దేశాన్ని ఏమి ఉద్ధరించగలరు?
1: Students who pass on these lines, how can they do good to the nation?
0: దేశ నాయకులుగా కావాలి.
1: These people should become the leaders of the nation.
0: కనుకనే అలాంటి పిల్లలు ఎందు ఒక విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహాన్ని అభివృద్ధి గావించి తగినటువంటి టెస్టులు పెట్టి విద్యా విధానం లోపల దానికి తగినటువంటి స్టాండర్డ్ ను పెంచాలి.
1: స్టూడెంట్ షుడ్ బి ప్రాపర్లీ ఎంకరేజ్ అండ్ మోటివేటెడ్ అండ్ టెస్ట్ మస్ట్ బి కండక్టెడ్ ప్రాపర్లీ అండ్ అలౌ దెమ్ టు రియల్లీ లెర్న్ థింగ్స్.
0: దయాదాక్షిణ్యాన్ని చూపవచ్చును, కానీ విద్యా విషయంలో మాత్రము దయాదాక్షిణ్యాన్ని చూపకూడదు.
1: యు మే షో సమ్ కైండ్నెస్ అండ్ కన్సెషన్స్ ఇన్ ఎనీథింగ్, but not with reference to education.
0: దాని పేరే శిక్షణ అని పేరు.
1: ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో కాల్డ్
0: శిక్షణ. శిక్షిస్తూ రావాలి.
1: శిక్షణ మీన్స్
0: శిక్షణ కొట్టడం కాదు.
1: శిక్షణ డజన్ మీన్ పనిష్మెంట్, బీటింగ్ దెమ్.
0: వాడిని చక్కగా దోషాన్ని వానికి చెప్పి పవిత్రతను బోధించి మున్ముందు వాడిని అభివృద్ధి గావించడానికి తగిన ఉత్సాహాన్ని అందించాలి.
1: వీ హావ్ టు ట్రైన్ దెమ్ ప్రాపర్లీ, correct his mistakes, give them the what is correct and help them into learn things properly.
0: Ova guru yogi hitopadeshta, hitanni bodhinchetunte vaadu guru.
1: A master or a guru is one who teaches what is good for him. Not one who dances according to the tunes of the student.
0: Guru bhakti eva. Guru bhakti tho undinatundi vaade nijamaina shishyudu.
1: A real student is one who has respect for the teacher.
0: Ee naati shishyudu guru daggara ee reethiga untunnadu.
1: How does a student of the
0: taru tagadame kaakunda cigarette sir teeskondi ani teacher kuda andistunnadu.
1: Not merely is he smoking cigarette, he offers a cigarette to the teacher.
0: ప్రాచీన కాలమునందు భారతదేశం యొక్క గురు శిష్యుల యొక్క సంబంధము ఎంత పవిత్రంగా ఉండేటువంటిది.
1: వాట్ ఎ సేక్రెడ్ రిలేషన్షిప్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ది టీచర్ అండ్ ది స్టూడెంట్ ఇన్ ది ఏన్షియంట్ డేస్.
0: ఈ ఆధునిక కాలమునందు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏమిటి ఈ ఫ్రీడమ్?
1: ఇన్ ది మోడర్న్ డేస్ ఫ్రీడమ్ ఇస్ ది వాచ్ వర్డ్.
0: ఫ్రీడమ్ ఇవ్వవలసిందే.
1: It is necessary to give freedom.
0: ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇవ్వాలి.
1: బట్ ఫ్రీడమ్ మస్ట్ బి గివెన్ విత్ ఇన్ లిమిట్స్.
0: ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈస్ ఫ్రీడమ్.
1: Real freedom is
0: the end of culture is perfection. The end of knowledge is love. The end of education is character. ఈ విధమైనటువంటి దీంట్లో వాళ్ళు చక్కగా తయారు కావించాలి. కానీ ఏదో వాళ్ళకు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఇవ్వాలని కట్టగలిపి వాళ్ళు డిఫెండమ్ అయిపోతున్నారు. ఫ్రీడమ్ కాదు.
1: ఇఫ్ యు గో ఆన్
0: ఏమి చెప్పినా వినరు. ఎవరి మాటకు జవాబు లేదు. ఈ విధంగా అహంకారవంతులై మితిమీరిపోతున్నారు.
1: If you go on giving unbridled freedom to them, they do not care for anyone. They become deaf to all the good advice and dumb. They don't even speak to you.
0: Prema swarupulaina vidyarthulara.
1: Dear students,
0: meereena indulo tayaraipoyi taginatvanti oka deshaniki taginatvanti oka adarshanni andinchalani nenu aashisthunnanu.
1: I wish at least you should become models and ideals to the nation.
0: Degreelu pondatam mukhyam kaadu.
1: Getting degrees is not great.
0: Meeru deenni aacharinchi itharulaku andinchali.
1: You should practice good qualities and help others.
0: ఇది నిజమైనటువంటి విద్య యొక్క సంబంధం.
1: This is the real relationship.
0: ఇది నిజమైన విద్య యొక్క లక్ష్యము.
1: This is the real aim of education.
0: ఈ లక్ష్యాన్ని మీరు దృష్టి యందు ఉంచుకొని
1: keeping this aim of education in your mind.
0: సత్యాన్ని పలుకుతూ
1: speaking truth.
0: ఈ సత్యం పలుకుతున్నాము కదా అని చెప్పి సత్యం వల్ల మరొకరికి అపకారం కూడా చేసుకోకుండా చూడాలి.
1: Without harming others by your truth.
0: ఈ సత్యమునందు ఏ విధంగా కూడా నువ్వు ఇతరులకు అపకారం జరగకూడదు.
1: బై స్పీకింగ్
0: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం.
1: స్పీక్ ట్రూత్.
0: ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పద్దు. సత్యం కదా అని ఇతరులకు హాము చేయొద్దు.
1: ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ అదర్స్ యు షుడ్ నాట్ టెల్ లైవ్. But in order to hurt others, you should not speak truth which is hurting.
0: ఈ సత్యము ఎవరికైనా అపకారం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సత్యము వద్దు అసత్యం వద్దు క్వైట్ గా నిల్చు.
1: When speaking truth is likely to harm others, you need not speak at all, either truth or untruth.
0: ఈ విధమైనటువంటి ఒక నాక్ ఒక విధమైనటువంటి యోగ్యతను నీవు సంపాదించుకోవాలి.
1: You have to develop this kind of skill in you.
0: ఏ కార్యమునందు కూడాను పరులకు అపకారం కాకుండా చూసుకోవాలి.
1: You should not cause any harm to anyone in society.
0: ముఖ్యంగా ఈనాటి పరిస్థితి యందు దేశాభిమానం చక్కగా పెంచుకోవాలి.
1: It is necessary to develop love of the nation.
0: దేశానికి సేవ చేయాలి.
1: Serve the nation.
0: దేశం యొక్క భద్రతను కూడా మనం తీసుకోవాలి.
1: You have to take care to see the country is safeguarded.
0: సమాజం యొక్క అభివృద్ధిని కూడా మనం ఆశించాలి.
1: We have to wish the welfare of the society.
0: అన్నింటికీ నీ ఒక్కడే ప్రధానము.
1: For all these things you are the basis.
0: వ్యక్తి బాగా ఉండినప్పుడే ఇల్లు బాగా ఉంటుంది.
1: When the individual is all right, the home will be okay.
0: కుటుంబం బాగుండినప్పుడే గ్రామం బాగుంటుంది.
1: When the family is at peace, the
0: ఈ గ్రామాలు బాగుండినప్పుడే జిల్లాలు బాగుంటాయి.
1: If the village is all right, the district
0: జిల్లాలు బాగుండినప్పుడే రాష్ట్రం బాగుంటుంది.
1: Then only the nation would be enjoying peace.
0: రాష్ట్రం యొక్క మంచి అంతా కూడాను మంచి చెడ్డలంతా వ్యక్తి పైన ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore the welfare and prosperity of the nation depends upon the welfare and prosperity of the individual. You should transform yourself.
0: నీ ద్వారా ఇతరులు కూడాను మంచివారిగా తీర్చిదిద్దు.
1: By yourself becoming good, help others also to become good.
0: దేశానికి సేవ చేయడానికి నీవు ముందంజ వేయి.
1: Take steps to serve the nation.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు వెనుకంజ వేయద్దు.
1: Under any circumstances, you should not trace
0: back. దైవాన్ని స్మరించు.
1: Remember God.
0: దేశాన్ని విశ్వసించు.
1: Have faith in your country.
0: ఆనందాన్ని అనుభవించు.
1: Enjoy bliss.
0: అదే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: This is the aim of true human being.
0: విద్యార్థులారా.
1: Dear students.
0: ఈనాడు
1: టుడే
0: మన ప్రెసిడెంట్ వెంకటరామన్ చక్కని ఆదర్శాన్ని అందించాడు.
1: ప్రెసిడెంట్ వెంకటరామన్ హ్యాస్ గివెన్ గుడ్
0: అన్ని రాష్ట్రాల యొక్క సాధు సంతుష్టుల యొక్క సంబంధాన్ని కూడా మీకు వివరించాడు.
1: హి హ్యాస్ ఎక్స్ప్లెయిన్ టు యూ ది సేజెస్ అండ్ సెయింట్స్ ఆఫ్ వేరియస్ స్టేట్స్.
0: పెద్దల యొక్క హృదయాలు చాలా పవిత్రాలే.
1: ది ఎల్డర్స్ హార్ట్స్ ఆర్ సేక్రెడ్.
0: పెద్దల యొక్క వాక్యాన్ని శిరసా వహించాలి.
1: యూ హ్యావ్ టు క్యారీ అవుట్ ది ఐడియల్స్ ఎక్స్పోండెడ్ బై ఎల్డర్స్.
0: తిరిగి పోవడం మాత్రమే జరగకూడదు.
1: ఇట్ ఈస్ నో యూజ్ మియర్లీ లిజనింగ్ టు గుడ్ థింగ్స్.
0: మీరు ఆచరణలో పెట్టి
1: you have to practice at least one or two good things.
0: దేశోద్ధారణకు కంకణం కట్టుకోండి.
1: You have to take a firm resolve for the welfare of
0: మానవ సోదరుల యొక్క తత్వాన్ని మీరు అనుభవించండి.
1: You should enjoy the prosperity of
0: అందరూ
1: the entire humanity.
0: సమత్వాన్ని భావించండి.
1: You should enjoy the equality.
0: జాతి మత కుల భేదములు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అన్నింటినీ మీరు పూర్తి ఏకత్వంగా భావించండి.
1: You should not care for any differences based upon
0: ఏ మతమును కూడా మీరు ద్వేషించరాదు.
1: Should never hate any religion.
0: ఈ విధమైనటువంటి యొక్క సమభావాన్ని పెంచుకోవటమే సరి అయిన విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ రియలీ మీన్స్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: బి అలైక్ టు ఎవ్రీ వన్. ఈ యొక్క సమత్వాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ టు ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
0: కనుక మతములు ఎన్నైనా మార్గం ఒక్కటే.
1: రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ పాత్ ఇస్ ద సేమ్.
0: మానవుడు కూడాను దివ్యత్వాన్ని కలిగినటువంటి వాడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హావింగ్ డివినిటీ ఇన్ హిమ్.
0: ఆ దివ్యత్వం నీయందు కూడా ఉంటుండాలి.
1: దట్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఈవెన్ ఇన్ యూ.
0: ఆ దివ్యత్వాన్ని సర్వత్రా వ్యాపింప చేయడానికి తగిన కృషి చేయాలి.
1: యూ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు స్ప్రెడ్ దిస్ డివినిటీ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీవేర్.
0: నేను అధికంగా సంభాషణ చలిపి మీకు శ్రమ కలిగింపు చేస్తున్నాను. నా యొక్క ఉపన్యాసమును నా సంభాషణను విరమించుకుంటున్నాను.
1: ఐ ఎమ్ గివింగ్ యూ ట్రబుల్ బై గివింగ్ యూ ఏ లాంగ్ డిస్కోర్స్. I am bringing my discourse to a close.
0: ఈ పవిత్రమైన సమయమునందు పెద్దలు ఉచ్చరించినటువంటివి, పెద్దలు బోధించినటువంటి విషయమును మీ హృదయంలో రికార్డ్ మాదిరి చేసుకుని మీరు అప్పుడప్పుడు దీనిని మననం చేసుకుంటూ రావాలి.
1: You have to record clearly in your own heart things which are taught by elders.
0: కన్వోకేషన్ జరిగినందుకు సరైనటువంటి అర్థం.
1: Then only for conducting this convocation there will be some justification.
0: విద్య ముగించిన తర్వాత గృహస్థుడు కాబోయే ముందు ప్రాచీన కాలమునందు అధ్యాపకులు విద్యార్థులను చేర్చి వారికి ఉపదేశం చేసేటువంటి సమావేశం ఈ కాన్వకేషన్.
1: కాన్వకేషన్ వాజ్ ఇన్ ద ఓల్డెన్ డేస్. ద టీచర్స్ వుడ్ కాల్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హావ్ కంప్లీటెడ్ దర్ ఎడ్యుకేషన్ బిఫోర్ దే ఎంటర్ ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ గృహస్థాశ్రమ్.
0: ఆనాడు స్నాతకోత్సవం అని పిలిచేటువంటి వారు.
1: ది నేమ్ గివెన్ వాజ్ స్నాతకోత్సవం.
0: స్నాతకోత్సవం అనగా ఏమి? ఉపదేశమును తీసుకుని ఆ ఉపదేశమును ముందు భవిష్యత్ జీవితంలో అనుభవించడానికి తగిన కృషి చేయటమే స్నాతకోత్సవం యొక్క అదార్థం.
1: ది రియల్ మీనింగ్ ఆఫ్ స్నాతకోత్సవ ఈజ్ ద టీచర్స్ గివింగ్ థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ దర్ ఫ్యూచర్ లైఫ్ అండ్ ది స్టూడెంట్స్ లిజనింగ్ టు దెమ్.
0: గోల్డ్ మెడల్ తీసుకోవటము వెళ్లిపోవటం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మియర్లీ టేకింగ్ ఎ డిగ్రీ టేకింగ్ ఎ గోల్డ్ మెడల్.
0: నిజమైన గోల్డ్ మెడల్ ఈ ఉపదేశాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నీకు ఆ విధమైన ఆనందాన్ని అందింపచేస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ ది గుడ్ థింగ్స్ దట్ ఆర్ టోల్డ్ టు యూ టుడే ఇట్ విల్ గివ్ యూ ది జాయ్ విచ్ ఇస్ రియల్ గోల్డ్ మెడల్.
0: నీవు అహంకారాన్ని నిర్మూలన చేసుకో.
1: డిస్ట్రాయ్ ఈగో ఇన్
0: యు. ఆడంబరాన్ని చంపుకో.
1: కంప్లీట్లీ
0: చిత్తాన్ని శుద్ధిగావించుకో.
1: ఆస్టెంటేషన్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: యందు తగినటువంటి లక్ష్యాన్ని పూను.
1: యూ షుడ్ హ్యావ్ proper aim in life.
0: Kartavyam yogamuchyate. Nee kartavyanni nee paatinchu.
1: Do your duty.
0: Duty is God, work is worship. Ee rendinti yendu nee lakshyanni unchukoni bhavishyattu lopala ee yokka vidyarthulu vidyarthinilu tagina aadarshanni andinchi tirigi bhavi bharatottarakulainatti mee yokka tattvanni deshaniki vyapti gaavistarani nenu aashistu aashirvadistu virmistunnanu.
1: You should practice all these things which are learned. And I wish that you bring the welfare of the nation and do good to the nation. Thus I bring the discourse to a close.
2: You just heard the divine discourse delivered by Bhagwan Baba on the occasion of the 9th convocation of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthi Nilayam on the 22nd of November 1990. Bhagwan Baba, the Divine Chancellor, urges the students to cultivate 9 gem-like qualities: the spirit of sacrifice, humility, the spirit of selfless service to society, friendliness, discipline, adherence to truth, non-violence, and faith in God. The boys and girls who have these qualities alone will be the nation's treasure of virtue and ensure its future. Without these secret qualities, all education is valueless. Thank you and sayonara.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్ ఓన్లీ.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
2: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ అన్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ రేడియో ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. This was a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prashti, and today's episode was first broadcast in May 2023. Dear listener, we hope you like this program and please send us your feedback by either email or WhatsApp. Our email ID is listener@ssmediacenter.org and our WhatsApp number is 9393258258. Thank you and loving Sai Ram from Prashanti Nilayam.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: Radio Sai Global Harmony now takes pleasure in bringing you the golden voice of Bhagwan Baba via a selection of bhajans sung by Bhagwan himself.
5: Madhura madhura murali ganashama,
6: madhura madhura murali ganashama,
5: madhura.

सूरदास प्रभु हे गिरिधारी।

राधिका हे राधिका।

是个好的好的是个美女，好的是个是个是个美女。就像他们的爸爸是个美女，就像他们的爸爸是个美女。

పచ్చబలమున పక్షులు ఎగురునట్లు పచ్చబలమున

అనుసరించి చెరవలెను గమ్యంబు శీఘ్రముగను.

0: Love and service are the two wings for all of us. Just as you find the birds flying across the sky with all the wings, we should also follow along the same path and reach the destination at the earliest of the time.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: సేవలు అనగా ఏమిటి అనేటువంటి దాన్ని మీరు తెలుసుకోవటం లేదు.
0: యు డోంట్ సీమ్ టు అండర్స్టాండ్ వాట్ సర్వీస్ మెంట్.
1: మానవుడు నిస్వార్థ సేవ నిమిత్తమై జన్మించినాడు, కానీ స్వార్థం కోసం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ బోర్న్ టు డెమోన్స్ట్రేట్ దిస్ సెల్ఫ్లెస్నెస్ అండ్ నాట్ సెల్ఫిష్నెస్.
1: ఈ నిస్వార్థ సేవనే మానవ ఏకత్వాన్ని నిరూపిస్తుంది.
0: ద యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ క్యాన్ బి అచీవ్డ్ త్రూ దిస్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఇట్టి ఏకత్వం ద్వారానే మానవత్వము దివ్యత్వాన్ని పొందుతుంది.
0: త్రూ దిస్ యూనిటీ ఓన్లీ ద హ్యూమానిటీ కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మానవ ఏకత్వాన్ని గుర్తించడానికి ఈ సేవలు అత్యవసరమైనటువంటివి.
0: Hence, service is most essential to achieve this unity.
1: సేవలనగా ఎవరికో దిక్కులేని వారికి, శక్తి లేని వారికి, బలహీనులకు చేసేటువంటిది సేవ అని భావిస్తున్నారు.
0: We consider service is the one rendered to forlorn, weak, and those that have left with nothing to fall back.
1: Kaadu, kaadu.
0: No.
1: Idi manamu evarko chestunnattuga bhavinchukovatam kodanu pedda porapaatu.
0: It's a big mistake if you consider that service is rendered to someone else.
1: Tanaku taanu chesukunnatvanti okka ee divyamainatvanti sevanu paruku chesinattuga bhavinchukovatam pedda porapaatu.
0: It's a very big mistake if you consider that the service is rendered to someone else. In fact, it is service unto yourself.
1: Manavudu janmanattatama niswartha seva nimittamai.
0: Human birth is gifted to render selfless service.
1: Ee selfless anaga emiti? Swarthrahitamana
0: selfless, what does it mean? Beyond self?
1: అది సెల్ఫ్ అంటే ఏమిటి?
0: What is meant by self?
1: సెల్ఫ్ అంటే కేవలం తాను.
0: Self is this one's own identity, I-ness.
1: తన నిమిత్తమే తాను చేసుకునేటువంటి సేవలకు ఏదో ఎవరికో చేస్తున్నామని భావించుకోవటం పెద్ద పొరపాటు.
0: While you are helping, serving yourself, it's a big mistake to think that you are serving others.
1: అందరి యందు ఉన్నటువంటిది ఏకాత్మ భావం.
0: It's only the spirit of oneness that prevails.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
0: The same principle of love is in everyone.
1: ప్రత్యేకించినటువంటి భేదములు ఏ మాత్రమే ఇందులో కానరావు.
0: There are no differences in this aspect.
1: భేదములు మన భావములు యందు ఆవిర్భవిస్తున్నాయి, కానీ వ్యక్తులు యందు ఏ మాత్రము భేదం కనిపించటం లేదు.
0: The differences bedha lie in our bhava, the feeling.
1: Kanuka mana bhavamulu marchukoni andari yendu unnatundi daivattamu divyattamu okkate anetundi satyanni gurtinchi tana sevanu taan cheskovataniki tagara upayamulu vetakali.
0: Therefore we have to find out the devices to change our feelings, to recognize and experience the divinity, the principle of divinity, which is the truth present in everyone.
1: Kanuka manavuni yokka parivartana yende sarvamu imidi untunnadi.
0: In fact, it is in this divinity where lies everything.
1: Naitikanga, dharmikanga, aadhyatmikanga, laukikanga, karmareetiga annintiyandu oke shakti kaligi untunnadi.
0: In moral, ethical, spiritual aspects, we find the same oneness.
1: చేతులతో పనిచేసినా, నోటితో మాట్లాడినా, తనతో వ్యచారం చేసినా, ఇవన్నీ కూడా ఒకే భావంతో కొలిగినవి.
0: The work that we do with our hands and the words that we speak with our mouth.
1: చేతులు వేరు, కాళ్ళు వేరు, తల వేరుగా ఉండవచ్చును.
0: will have the same principle. The limbs may be different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: The divine power is one and the same in all.
1: అట్టి భావాన్ని మీరు గుర్తించినప్పుడే దివ్యమైన సేవగా రూపొందుతుంది.
0: When we really understand, experience this feeling, it could be a divine service.
1: ఏదో నేను గొప్ప సేవ చేస్తున్నానని భావించి అహంకారపడుతుంటారు.
0: We are egoistic because of high service, great service.
1: సేవ అనేటువంటిది మొట్టమొదట అహంకారాన్ని చంపివేస్తుంది.
0: Service, first of all, kills this ego.
1: ఏ మాత్రం కూడాను మానవుని యందు అహంకారం ఉండినా అది సేవ అనిపించుకోదు.
0: When there is a trace of ego, you cannot call it a service.
1: కనుక మనము అహంకారమును మొట్టమొదట అణచివేసుకోవాలి.
0: Therefore, we have to subdue our ego.
1: ఈ అహంకారం అనేటువంటి దానికి కారణం ఏమిటి?
0: What is the reason behind ego?
1: దేహాభిమానం అధికంగా ఉండినటువంటి వాడే అహంకారాన్ని పెంచుకుంటాడు.
0: The one with body attachment will be egoistic.
1: దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకున్నప్పుడు అహంకారం దాని చుట్టుపట్ల కూడా తిరగడానికి వీలుండదు.
0: When once you reduce this body attachment, ego will run away.
1: కనుక మానవునికి మొట్టమొదట అహంకారం నిర్మూలం చేయాలి.
0: Therefore, man must kill this ego.
1: అప్పుడే మానవుని యందు ఏకాత్మ భావము సంభవిస్తుంది.
0: Then only there arises this oneness.
1: మనం ఎవరికి చేసినా కూడాను తన ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతునికి సేవ చేస్తున్నాననే భావం కలిగి ఉండాలి.
0: You may serve anybody. Consider that it is service rendered to the spirit, which is one and the same in all.
1: ఈ అంగములు వేరు వేరైనప్పటికీ ఆత్మతత్వం ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: The different parts, the limbs of the body may be different, but yet the spirit is one.
1: దేహములో అంగములు వేరు వేరుగా ఉన్నవి.
0: We have got the different limbs to our
1: body. ఇవి చేతులు, ఇవి కన్నులు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది అన్ని విధాలుగా కూడాను భాగములుగా కనిపిస్తుంది.
0: The body shows the legs, the nose, the hands and the different parts.
1: ఈ భాగములు అన్ని కూడాను దేహములోని భాగములే.
0: These are all parts of the human body.
1: ఇది వ్యక్తిగతమైనటువంటి యొక్క భేదములు.
0: They are only individual.
1: కాని ఈ భేదములైనటువంటి భావములు ఏదాని నుండి ఏకమవుతాయి?
0: Where do you find this unification, though there are differences?
1: మానవుని యందు ఏకమవుతాయి.
0: They get unified in humanity.
1: ఈ మానవత్వమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
0: In fact, the very humanness is the true ideal.
1: ఈ మానవత్వమునందు ఒక వ్యక్తిత్వం అనేటువంటిది కూడా ఆవిర్భవిస్తుంది.
0: It is in this human quality you find the individuality.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ ఇండివిజువాలిటీ?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సమాజం ఒక అంగము.
0: దిస్ ఇండివిజువల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: సమాజము దేనికి అంగము?
0: ద సొసైటీ ఇస్ అ పార్ట్ ఆఫ్.
1: ఈ సమాజం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వానికి అంగము.
0: ఇస్ అ పార్ట్ ఆఫ్ ది వాస్ట్ హ్యుమానిటీ.
1: మానవత్వం దేనికి అంగము?
0: ది హ్యుమానిటీ ఇస్ అ పార్ట్ ఆఫ్.
1: ప్రకృతికి అంగము.
0: నేచర్.
1: ప్రకృతి దేనికి అంగము?
0: నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్.
1: ప్రకృతికి పరమాత్మకు అంగము.
0: ఆఫ్ ద డివైన్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుకనే ఈ ప్రకృతి అంతా కూడాను భగవంతుని యొక్క అంగమే.
0: దేర్ఫోర్ ది ఎంటైర్ నేచర్ ఇస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని విశాలమైనటువంటి దృశ్యాన్ని చూచి మీరు విపరీతమైన భావమును పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ సో వాస్ట్.
1: కనుక అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తీసుకోవాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ట్రూత్ దట్ ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: బల్బులు వేరు వేరుగా ఉంటుంటాయి.
0: బల్బ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ రంగులు వేరు వేరుగా ఉండొచ్చు.
0: కలర్స్ మే వేరి.
1: కానీ దానికి ఉన్నటువంటి కెపాసిటీ వేరు వేరుగా ఉండొచ్చు.
0: ఇట్ దే మైట్ డిఫర్ ఇన్ దేర్ వోల్టేజ్.
1: ఈ వోల్టేజ్ వేరు వేరుగా ఉండినంత మాత్రమన, రంగులు వేరు వేరుగా ఉండినంత మాత్రమన, బల్బులు వేరు వేరుగా ఉండినంత మాత్రమన అది ప్రత్యేకంగా మనం భావించరాదు.
0: బేసింగ్ ఆన్ ది వోల్టేజ్, ద కలర్ అండ్ ద బల్బ్స్ వీ కెనాట్ కన్సిడర్ దెమ్ సెపరేట్.
1: అన్నింటి యందు ఉన్నటువంటి కరెంట్ ఒక్కటే.
0: ద కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: అదే విధంగానే వ్యక్తులు అనేక రూపములుగా ఉండవచ్చును.
0: ఇండివిజువల్స్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: అనేక భావములుగా ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ థాట్స్.
1: అనేక నేమ్లు కలిగి ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ అందరి యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The spirit, the principle of spirit, Atma, is one and the same.
1: Atma bhavan pettukoni manavudu samajamlo kaaludjali.
0: With this atmic feeling of the spirit, one should step into society.
1: Appude nijamaina sevaga roopam pondutundi.
0: Then that could be a true service.
1: నా దేహం వేరు, చేయించుకునే వారి దేహం వేరు అనేటువంటి భేదాభిప్రాయం పెట్టుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ యాజ్ ఇఫ్ ద యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద రిసీవర్ ఆర్ ద రిసిపియంట్ ఆఫ్ సర్వీస్.
1: ఇది వేరు వేరు భావములుగా మనము ఆచరించడం చేతనే ఈ భేదములు, ద్వేషములు, అసూయలు ఇలాంటి పిచ్చి పిద్దులంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: This kind of dualistic feeling gives scope for the hatred, jealousy, envy, pride and so on.
1: కనుక ఈ కామక్రోధ లోభములను ఆవిర్భవించడానికి ఈ భేదములే మూల కారణము.
0: For all the evil tendencies like the desire, the anger, differences are responsible.
1: అరిషట్ వర్గములు అన్ని కూడా మానవుని యొక్క దీని నుండి ఆవిర్భవించేటువంటివి.
0: In fact, they all arise from within the man.
1: ఇది దేహముతో మనము అనుభవించేటువంటివి.
0: We experience with our body.
1: కానీ ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇలాంటివంతా కూడా మానసికంగా మనకు లభించేటువంటి.
0: Whereas the qualities like love, compassion, sympathy, forbearance, they just arise from our heart.
1: ఈ పవిత్రమైన భావముల నిమిత్తమై మనం అనేక సాధనలు చేయనక్కర్లేదు.
0: To obtain these sacred qualities, you don't need to take to practice, rigorous practice.
1: తల అనేది ఏకత్వాన్ని పోతుంది.
0: The head will point out the unity, oneness.
1: హృదయం అనేటువంటిది భిన్నత్వాన్ని నిరూపిస్తుంది.
0: Whereas the heart proves the diversity.
1: ఇది భిన్నత్వాన్ని నిరూపించినప్పుడు అనేకత్వంలోని ఏకత్వాన్ని పురికొల్పుతుంది తల.
0: It is the head that provokes this idea of unity and diversity.
1: కనుకనే తల నివృత్తి, హృదయము ప్రవృత్తి.
0: Therefore the head and heart stand for the outward and the inward trends of thought.
1: ఈ ప్రవృత్తి మార్గము చేతనే మనం అనేక విధమైనటువంటి ప్రవర్తనలు మారిపోతూ వస్తున్నాయి.
0: It is only the external outlook that decides our behavior, as we find.
1: నీవు ఈ సమాజమునకు సేవ చేయకపోతే ఏదో నిలిచిపోయింది అని భావిస్తున్నావు.
0: You feel as though the society would come to a standstill if you don't serve.
1: నీ వలన ఈ సమాజం నిలిచినటువంటిది కాదు.
0: The society is not sustained by you.
1: నువ్వు చేయకపోతే ఇంకొకరు చేస్తారు.
0: If you don't do, someone else will undertake.
1: అంతా కూడా భగవంతుని యొక్క సృష్టియే.
0: The whole thing is God's creation.
1: ఈ సృష్టి యందు ఉన్నటువంటి యొక్క భేదములను నీవే నీవు భావించుకొని అభివృద్ధి పరచుకొని అనేక విధములుగా కూడా ఊహిస్తున్నావు.
0: All that is present in this universe, you identify yourself at the individual level and consider them as your own.
1: కనుక మొట్టమొదట సేవ అనేటువంటి యొక్క పదమునకు అర్థాన్ని గుర్తించాలి.
0: So in the first instance, we should know the meaning of this word service.
1: ఇది ఏ విధంగా గుర్తించాలి?
0: How to know that?
1: మొట్టమొదట నేను మానవుడను.
0: I am a human being.
1: నేను మానవ సమాజంలో తిరుగుతున్నాను.
0: I move about in human society.
1: మానవ సమాజంలో జీవిస్తున్నాను.
0: I live in society.
1: కాబట్టి మానవ జీవితంలో జీవిస్తూ మానవుడని భావించుకుంటూ మానవ సమాజం లోపల పరగాడుతూ కట్టగలిపటికి నీవెవరు మానవుడని పెంచుతున్నావు.
0: Born as a human being, with the feeling of a human being, we live in society and we should prove worthy of it.
1: Manavudu ante emi?
0: What is the meaning of this word manavudu, human being?
1: Ee manava aneetundi padamunaku chakkani arthanni teeskunnappudu ee bhedamulku em maatram avakasam undadu.
0: When once we know the true meaning of this word manava, human, there will be no difference.
1: Manava anaga?
0: Manava meant
1: aakashaadi panchabhootamulanni kudunu ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మస్వనే మానవత్వం.
0: మానవత్వం, ది హ్యూమన్నెస్, ఈజ్ ద పర్సానిఫికేషన్, ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఫైవ్ బేసిక్
1: మానవుడనిగా ఈ శరీర సంబంధము కాదు.
0: నాట్ సింప్లీ ఏ ఫార్మ్.
1: ఆత్మకే మానవ అని పేరు.
0: ద స్పిరిట్, ఆత్మ, ఈజ్ కాల్డ్ మానవ, హ్యూమన్.
1: మానవనగా ఆకాశాది పంచభూతములకంతా కూడాను కూలినటువంటిది ఈ మానవత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ వీ ఫైండ్ ఆల్ ద బేసిక్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: అయితే ఈ పంచభూతములను వశము గావించుకోవటం చేతనే ఇది మాస్టర్ గా తయారైంది.
0: As he has full control over the five elements, he has become a master.
1: కానీ అది ప్రాచీన కాలం నుండి కూడాను దీన్ని వశం చేసుకుని అనేక విధములుగా శాంతి భద్రతను అనుభవించారు ప్రాచీన పురుషుడు.
0: The ancient sages experienced all the safety and security having full control over the five elements.
1: కానీ ఈనాటి మానవుడు ఈ పంచభూతములకు వశం కావటం చేత
0: as man has become a slave today,
1: aneka vidhamainatvanti yokka avasthalaku guri avutunnadu.
0: He has been suffering a lot.
1: Idi kevalamu idi bhinnanga bhavincharadu.
0: We should not consider something different.
1: Pancha bhutamulu manavuni yokka adhinamlo untunnayi.
0: In fact, all the five elements are under your control.
1: Aa vidhamainatvanti adhinamu chesukunnappude manavudu ఆత్మస్వరూపుడిగా రూపొందుతాడు.
0: When once you understand this mastery over the nature, you can know your spirit.
1: ఈ మానవత్వం లోపలనే
0: in this human life
1: నాలుగు విధములైనటువంటి యొక్క మార్పులు ఉంటున్నాయి.
0: There are four kinds of changes.
1: అనగా ఏమిటి?
0: What are they?
1: మొట్టమొదటిది,
0: the first,
1: ఇది కేవలము సూపర్ మైండ్ అంటారు.
0: The first level, super mind.
1: రెండవది higher mind అంటారు.
0: The second, higher mind.
1: మూడవది ఒక విధమైనటువంటి యొక్క కరెంట్ తో సంబంధించినటువంటిది.
0: The third one is related to the current.
1: అనగా
0: meaning
1: ఇది కేవలం ఒక విధమైన శక్తివంతమైనటువంటిది.
0: It is highly powerful.
1: నాలుగవది ఓవర్ మైండ్ అంటారు.
0: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
1: ఈ ఓవర్ మైండ్ స్థితికి వచ్చినప్పుడే మానవత్వం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతుంది.
0: వెన్ వన్స్ వన్ రీచెస్ దిస్ స్టేట్ ఆఫ్ ఓవర్ మైండ్, వీ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ టోటాలిటీ.
1: ఈ యొక్క ఓవర్ మైండ్ కు పురము
0: ప్రయర్ టు దిస్ ఓవర్ మైండ్
1: ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ వాస్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఇది కరెంట్ తో సంబంధమైనటువంటి.
0: ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ రిలేటెడ్ టు ద కరెంట్.
1: మానవ దేహం అంతా కూడా కరెంట్ గానే ఉంటుండాలి.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ కరెంట్.
1: కానీ ఈ దేహమే ఒక పెద్ద జనరేటర్.
0: ద బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ జనరేటర్.
1: కనుక ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ అనేటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ పూర్వము హయ్యర్ మైండ్ అంటారు.
0: ప్రయర్ టు దాట్ వీ హ్యావ్ హయ్యర్ మైండ్.
1: హయ్యర్ మైండ్ అంటే ఏదో ఎత్తుగా ఉన్నటువంటిది కాదు.
0: హయ్యర్ మైండ్ డస్ నాట్ మీన్ హై.
1: మానవుని యొక్క పంచభూతములకు అతీతమై ఉంటుంటాయి.
0: మీనింగ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: అతీతమైన స్థితికి రావాలంటే మొట్టమొదట సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: టు రీచ్ ద ట్రాన్సెండెంటల్ స్టేట్ వన్ షుడ్ రీచ్ ది సూపర్ మైండ్.
1: సూపర్ మైండ్ అంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు?
0: వాట్ డు యూ థింక్ ఆఫ్ ది సూపర్ మైండ్?
1: సూపర్ మైండ్ అనేటువంటిది
0: సూపర్ మైండ్
1: బాడీ కాన్షియస్నెస్.
0: ఈస్ ద బాడీ కాన్షియస్నెస్.
1: ఈ బాడీ కాన్షియస్నెస్ ను దీన్ని ఎందుకు కాన్షియస్నెస్ అన్నారు?
0: వై షుడ్ యూ కాల్ ఇట్ బాడీ కాన్షియస్నెస్? కాన్షియస్
1: ఈ దేహమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే కాన్షియస్నెస్.
0: ద స్పిరిట్ ఆత్మ ఇన్ ద బాడీ ఇస్ కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది దేహంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక ఇది బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ బాడీ కాన్షియస్నెస్.
1: తర్వాత క్రమక్రమేణ అది హయ్యర్ మైండ్ కి పోయేటప్పటికీ
0: లేటర్ యాజ్ ఇట్ రీచెస్ హయ్యర్ మైండ్
1: ఈ యొక్క బాడీ కాన్షియస్నెస్ అనేటువంటిది
0: ద బాడీ కాన్షియస్నెస్
1: కేవలం థాట్స్ కాన్షియస్నెస్ అంటారు.
0: రీచెస్ టు ద థాట్ కాన్షియస్నెస్.
1: బాడీ ఎవరినైనా దగ్గర ఉన్నప్పుడు రెండు కొట్టవచ్చు.
0: వెన్ ద ఫిజికల్ బాడీ ఇస్ నియర్ యూ కెన్ బీ.
1: అది పర్సనల్ కనెక్షన్ గా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ అట్ ది పర్సనల్ లెవెల్.
1: కానీ థాట్స్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎంత దూరమైనప్పుడు ప్రయాణం చేస్తుంది.
0: ద థాట్ కాన్షియస్నెస్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: కనుకనే ఈ థాట్ కాన్షియస్నెస్ అనేటువంటిది హయ్యర్ మైండ్ గా పెట్టారు.
0: ది థాట్ కాన్షియస్నెస్ ఈస్ రిలేటెడ్ టు ద హయ్యర్ మైండ్.
1: తర్వాత ఇల్యూమినేషన్ మైండ్.
0: దెన్ కమ్స్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ అనేటువంటి కాలి గోర్ల లోపల తల వెంట్రుకల లోపల కూడా కరెంట్ ఉంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ద నెయిల్ టు ద హెయిర్ యు ఫైండ్ ద కరెంట్.
1: ఒక్కొక్క పర్యాయము కాలి గోర్లు మనం తీసుకున్నప్పుడు చాలా షాక్ మాదిరి వస్తుంది.
0: వెన్ వన్స్ యూ ట్రై టు రిమూవ్ యువర్ నెయిల్స్ యూ ఫీల్ ద కరెంట్ షాక్.
1: అయితే ప్రాకృతమైనటువంటి భావంలో ఇమిడినటువంటి వారికి ఈ నెయిల్స్ వల్ల ఏమి బాధ కలగదు.
0: The one who are just in this world are not hurt in any way.
1: Kanukane
0: therefore
1: prachina purushudu nails anta baaga penchukuntu vacharu.
0: For this reason the sages had long nails.
1: Aadhunika yuvakulu deeniki aneka arthalu pettunnaru.
0: The modern youth take different meanings.
1: Aa nail teeskodaniki nail cuttings lekapotam chethane vaallu aa vidhanga penchukunnaru anukuntaru.
0: They think that the ancients didn't have nail cutter so they had long nails.
1: Kaadu kaadu.
0: No no.
1: దాన్ని గోరుతోనైనా తీసివేయచ్చు.
0: యూ కెన్ రిమూవ్ ఇట్ అనదర్.
1: కానీ
0: బట్
1: అందులో కరెంట్ అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
0: బట్ దేర్ లైస్ ద కరెంట్ దేర్.
1: ఇల్యూమినేషన్ అనేటువంటిది ముట్టితే షాక్ పోతుంది.
0: ఇల్యూమినేషన్ విల్ మేక్ యూ ఫీల్ ద షాక్ ద మూమెంట్ యూ టచ్.
1: వారి హృదయములంతా కూడా నువ్వు పవిత్రమైన థాట్స్ లోపల అభివృద్ధి అవుతూ వస్తుండాలి.
0: ఇన్ఫాక్ట్ సీక్రెట్ థాట్స్ హావ్ బీన్ ఎవర్ ఆన్ ద రైజ్ విత్ ఇన్ ద హ్యూమన్ హార్ట్.
1: చింతించేది కూడా నువ్వు భగవత్ చింతనే.
0: అవర్ థాట్స్ ఆర్ డివైన్.
1: వారు భావించేది కూడాను భగవత్ భావమే.
0: దేర్ ఫీలింగ్స్ ఆర్ డివైన్.
1: వారు చేసే సర్వ కార్యములు కూడాను భగవత్ కర్మలే.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు గాడ్.
1: కనుక ఇదంతా కూడాను టూ ఫేజ్ త్రీ ఫేజ్ మాదిరి కరెంట్ గా బయలుదేరుతుంది.
0: ఇట్ ఆల్ సంథింగ్ లైక్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ కరెంట్.
1: అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంటది.
0: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
1: అలాంటి వారికి వెంట్రుకలు ఎందుకు కూడాను కరెంట్ ఉంటుంటది.
0: సచ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ద కరెంట్ దేర్ ఇన్ ద హెయిర్ టూ.
1: ఆ వెంట్రుకలు ముట్టితే కూడాను షాక్ కొడుతుంది.
0: ద మూమెంట్ యు టచ్ ది హెయిర్ యు ఫీల్ ద షాక్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను, సామాన్యమైన మానవుని ఎందుకు కూడాను దేహంలో సర్వత్రా ఈ యొక్క కరెంట్ తత్వం ఉంటుండాలి.
0: విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కరెంట్.
1: దీన్ని విద్యుత్ శక్తి అన్నారు.
0: దిస్ వీ కాల్ ఎలక్ట్రిసిటీ.
1: ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది లోపల ఉండి దీనికి హార్ట్ అనేటువంటిది పంప్ కొడుతూ పంప్ కొడుతూ పంప్ కొడుతూ ఉండటం చేతనే ఇదంతా కరెంట్ ప్రాకుతూ ఉంటుండాలి.
0: ది ఎలక్ట్రిసిటీ ప్రెసెంట్ విత్ఇన్ గోస్ అరౌండ్ ఆల్ ఓవర్ ది బాడీ బికాస్ ఆఫ్ ది పంపింగ్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ హార్ట్ కు లంగ్స్ ఉంటుండాలి.
0: వీ హ్యావ్ ద లంగ్స్ టు.
1: ఈ లంగ్స్ ఏ థాట్స్ కంత ప్రధానమైనటువంటి పంపు.
0: లంగ్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద థాట్స్.
1: దీనిని డాక్టర్స్ అంతా కూడా మరొక రీతిగా భావిస్తుంటారు.
0: డాక్టర్స్ కన్సిడర్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే.
1: దేహం సర్వత్రా సంచరించేటువంటి రక్తాన్ని ఆ యొక్క ఊపిరితిత్తుల లోపల చేర్చుకుని అక్కడ తిరిగి ఆక్సిజన్ తో క్లీన్ చేసి తర్వాత హార్ట్ పంప్ చేస్తుంది అంటారు.
0: డాక్టర్స్ సే దట్ ద బ్లడ్ గెట్స్ ప్యూరిఫైడ్ ఆన్ రిసీవింగ్ ఆక్సిజన్ దేర్ ఇన్ ద లంగ్స్ దేర్ ఆట్ ఫర్ సప్లై టు ఆల్ ఓవర్ ద బాడీ బికాస్ ద బీటింగ్ ఆఫ్ ద హార్ట్.
1: అది కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: ఈ లంగ్స్ నందు ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి,
0: ద లైఫ్ ఫోర్స్ ఇన్ ద లంగ్స్,
1: ఈ ప్రాణశక్తి ఒక విధమైనటువంటి వైబ్రేషన్ ద్వారా,
0: త్రూ వైబ్రేషన్,
1: ఆ యొక్క సంకల్పం చేత అది క్రమక్రమేణ కరెంట్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ఇట్స్ లేటెంట్ పవర్ ఇట్ బికమ్స్ కరెంట్.
1: ఆ కరెంట్ అనేటువంటిది ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుంది.
0: దిస్ కరెంట్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: ఇక్కడ జనరేటర్ పెట్టి ఏదో ఒక 100 మైళ్ళ దూరం లోపల బల్బ్ పెట్టేస్తే అది కూడా మండుతుంది.
0: హావింగ్ జనరేటర్ హియర్ యూ కెన్ ఇల్యూమినేట్ బల్బ్స్.
1: అదే విధంగానే హృదయమునందు అనగా గుండెయందు లేక ఊపిరితిత్తులందు ఆ పవిత్రమైన భావములు ఒక కరెంట్ మాదిరి జనరేటర్ గా స్టార్ట్ అయితే,
0: లైక్ వైజ్ ఇఫ్ ది సీక్రెట్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్ట్ ఇన్ ద లంగ్స్ లైక్ ద జనరేటర్,
1: ఆ లంగ్స్ పంప్ కొట్టినటువంటిది గుండెకు చేరుతుంది.
0: నేచురల్లీ ఇట్ గోస్ టు ద హార్ట్.
1: ఈ హార్ట్ ఒక్కొక్కతూరి పంప్ కొట్టినప్పుడు అంతా కూడాను,
0: యాజ్ ది హార్ట్ పంప్స్ ఈచ్ టైమ్,
1: ఈ రక్తం అనేటువంటిది,
0: ద బ్లడ్,
1: 12,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది.
0: ట్రావెల్స్ టు 12,000 మైల్స్.
1: చూచారా, ఒక్కతూరి ఈ లంగ్స్ నుంచి పంప్ కొట్టేటప్పటికే ఆ పంప్ ఒక్కతూరి 12,000 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
0: ద మూమెంట్ ద హార్ట్ బీట్స్ వన్స్ ఇట్ వుడ్ బి ది బ్లడ్ వుడ్ బి ఏబుల్ టు ట్రావెల్ 12,000 మైల్స్.
1: ఎట్ట కొలత వేశారు?
0: హూ మెజర్డ్ ఇట్?
1: మన దేహంలో ఉన్నటువంటి చిన్న నరములు పెద్ద నరములు అన్ని ఒకదానికొకటి జాయింట్ చేస్తుంటే పోతే ఇదంత 12,000 మైళ్ళు దూరం అవుతుంది.
0: ఆల్ ది వెసల్స్ ఇన్ అవర్ బాడీ ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ జాయింట్ టుగెదర్ ఇట్ విల్ రన్ 12,000 మైల్స్.
1: స్మాల్ అండ్ బిగ్,
0: స్మాల్ అండ్ బిగ్.
1: ఈ విధంగా చేరినప్పుడే 12,000 మైళ్ళ దూరం ఉంటుంటుంది.
0: స్మాల్ అండ్ బిగ్ కాన్స్టిట్యూట్ 12,000 మైల్స్.
1: ఈ పంప్ కొట్టినప్పుడు కూడా ఆ రక్తము ఈ 12,000 మైళ్ళ దూరం కూడా ప్రయాణం చేస్తుంది.
0: బికాస్ ది పంపింగ్ ఆఫ్ ద హార్ట్ ద బ్లడ్ వుడ్ గో అరౌండ్ ఆల్ ది 12,000 మైల్స్.
1: కనుకనే ఈ విధమైనటువంటి కరెంట్ తో సమానమైనటువంటిది ఈ యొక్క హృదయము.
0: దేర్ఫోర్ హార్ట్ హాస్ గాట్ ది కరెంట్.
1: దీని వల్లనే దీన్ని ఇల్యూమినేషన్ మైండ్ అన్నారు.
0: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
1: దీనిలో ఉన్నటువంటి ఆత్మ శక్తి ఒక విధమైనటువంటి దివ్య శక్తిగా మారుతుండాలి.
0: ది ఆత్మిక్ పవర్ ఓవర్ దేర్ ఇస్ ద డివైన్ పవర్.
1: దేహము అన్నమయ ప్రాణము.
0: ద బాడీ ఈజ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: మనసు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ కూడా కేవలము సూక్ష్మమయ ప్రాణము.
0: ద మైండ్, ద లైఫ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ సటిల్.
1: ఈ సూక్ష్మమయమే సర్వము కష్టములు సుఖములు అన్నిటినీ అనుభవించేది. అది
0: ఇట్ ఈస్ ది సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: ఈ బాడీ అనేటువంటిది కేవలము ఒక జడమైనటువంటిది.
0: ఇన్ఫాక్ట్ ద బాడీ ఈజ్ ఇనర్ట్.
1: కానీ
0: బట్
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే మైండ్ అంతా మారిపోతుంది.
0: ద మూమెంట్ ఇట్ కమ్స్ క్లోజ్ టు ఇల్యూమినేషన్ మైండ్ ఇట్ గెట్స్
1: ఇది సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణము అన్నారు.
0: దిస్ ఇస్ సటిల్ లైఫ్ ఫోర్స్.
1: ఈ సూక్ష్మమైనటువంటి ప్రాణంలో మూడు ఉంటున్నాయి. ప్రాణశక్తి,
0: ద లైఫ్ ఫోర్స్,
1: మనోశక్తి,
0: ద మెంటల్,
1: తర్వాత ఆత్మశక్తి
0: అండ్ దట్ ఆఫ్
1: విజ్ఞాన శక్తి,
0: ద స్పిరిట్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ఈ విజ్ఞానం అనేటువంటిది మనస్సును కేవలం ప్రాణంగా మార్చేసేస్తుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ద మైండ్ వుడ్ బి ఏబుల్ టు కన్వర్ట్.
1: ఏ డాక్టర్ కానీ ఏ ఇంజనీర్ కానీ ఏ యొక్క విధి కూడాను అర్థం కాదు.
0: This cannot be understood by any doctor or an engineer or a scientist.
1: ఈ దేహములో ఏ భాగమునకైనా రెస్ట్ మనం ఇవ్వొచ్చును.
0: In fact, you can try to know any part of the body.
1: హార్ట్ ప్రొటెక్టివ్ వాడు ఎవరు ఉన్నారు?
0: But who can protect this heart?
1: Rest.
0: Who can give rest to the heart?
1: కనుక దీనికి రెస్టే లేదు.
0: హార్ట్ హ్యాస్ నో రెస్ట్.
1: నువ్వు నడుచుతూ పో, నిద్రపోతూ ఉంటుండు, ఏ విధమైన పని చేస్తున్నా అది కొడుతూనే ఉంటుంటారు.
0: యు మే వాక్ ఆర్ రెస్ట్ ఆర్ స్లీప్ బట్ ద హార్ట్ వర్క్స్ స్టిల్.
1: ఏ డాక్టర్ కనిపెట్టాడు, ఏ సైంటిస్ట్ కనిపెట్టాడు, ఏ ఇంజనీర్ కనిపెట్టాడు?
0: హూ ఇస్ ది ఇంజనీర్ దట్ డిస్కవర్డ్ దిస్? విచ్ డాక్టర్ డిస్కవర్డ్ దిస్?
1: ఇంతే కాదు, మన కన్నులు ఎందు కూడాను,
0: ఇన్ అవర్ ఐ
1: 13 లక్షల నరములు ఉంటున్నాయి.
0: 13 lakhs of nerves are there.
1: ఇన్ని నరములు ఈ కంటిలో ఉండడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ దిస్ 13 lakhs?
1: ఎవరు చేర్చారు?
0: హూ కంబైన్ దే?
1: ఇంత భగవంతుని యొక్క సృష్టి.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్.
1: భగవంతుని యొక్క సృష్టి లోపల చిత్ర విచిత్రములైనటువంటివన్నీ ఉన్నాయి.
0: గాడ్స్ మిస్టరీ ఇస్ ఫుల్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ. పెక్యూలియర్
1: చిత్రంబులు,
0: పెక్యూలియర్
1: త్రైలోక్య పవిత్రములు,
0: సెక్రెట్ ఆఫ్ ద 3 వరల్డ్స్,
1: విత్తంబులు,
0: దట్ సో
1: సన్మిత్రంబులు,
0: సో క్లోజ్,
1: ముని జన వన పౌత్రంబులు,
0: అండ్ దట్ సో డియర్ టు ది ఏజెస్ చరిత్రంబులు. దట్ ఈస్ ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: కనుకనే సర్వం కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విద్ ఇన్ మ్యాన్.
1: కన్నులు తెరిచినప్పుడు ఇన్ని వేల మంది కనిపిస్తారు.
0: వెన్ వన్స్ యు ఓపెన్ యువర్ ఐ యు ఫీల్ సీ థౌసండ్స్ ఆఫ్
1: పీపుల్. కానీ కన్నుల యొక్క దృష్టిని లోపల అంతర్దృష్టిగా మార్చుకున్నప్పుడు అంత శూన్యమైపోతుంది.
0: వెన్ వన్స్ యు టర్న్ యువర్ విజన్ ఇన్ వర్డ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
1: కనుక కన్నుల యందు ఉండినటువంటిదంతా కూడాను అంతర్దృష్టి కోసం పెట్టారు కానీ బహిర్దృష్టి కోసం కాదు.
0: So the power is of the inside, not merely external vision.
1: నీవు ఏదో దేవాలయానికి పోవాలని పోతున్నావు.
0: You want to go to a temple.
1: దేవుని దర్శనం చేసుకోవాలని ఆశిస్తున్నావు.
0: You want to see God there.
1: కానీ దేవాలయం వరకు పోతావు.
0: You reach up to the temple.
1: దేవుని దగ్గరికి పోతానే కన్నులు మూసుకుంటావు.
0: There when you stand in front of the deity, you close your eye.
1: ఈ కన్నులు మూసుకోవడానికి దేవాలయానికి ఎందుకు పోవాలి?
0: Why did you go to the temple to close your eyes after all?
1: బయట నుంచి దేవాలయానికి పోవాలని వచ్చావు.
0: In fact, you are gone there with intention.
1: దేవునికి విగ్రహానికి ఫ్రంట్ లో నిల్చుకున్నప్పుడు కన్నులు మూసుకుంటావు.
0: Then once you stand before the idol, you close your eyes. What is the inner significance?
1: అనగా భగవంతుని చర్మ చచ్చులతో కాదు చూడవలసింది.
0: You cannot see God with your physical naked eye.
1: జ్ఞాన చచ్చులు.
0: You have got the
1: wisdom eye. కర్మ చచ్చును క్లోజ్ చేయి, జ్ఞాన చచ్చులు అభివృద్ధి అవుతుంది.
0: Close the physical naked eye, the wisdom eye will open.
1: భజన్ టైం ఎందు కానీ, ధ్యాన సమయం ఎందు కానీ కన్నులు మూసుకుని ధ్యానం చేస్తారు.
0: దట్స్ ద రీజన్ వై వీ మెడిటేట్ విత్ అవర్ ఐస్ క్లోజ్.
1: ఆ రూపమును లోపల నీవు భద్రపరచుకోవాలి.
0: వీ హావ్ టు ప్రిజర్వ్ పిక్చర్ ఐస్ ద ఫార్మ్ విత్ ఇన్.
1: బయట చిత్రం అంతా కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
0: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఆర్ డ్యూ టు రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: ఈ రిఫ్లెక్షన్ తో కనిపించేటువంటి దాన్ని ఆశిస్తున్నాం మనం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గో బై దిస్ రిఫ్లెక్షన్.
1: రియల్ దాన్ని మనం చూడటం లేదు.
0: యు ఆర్ నాట్ going by the real reality.
1: కనుకని ఇల్యూమినేషన్ అనేటువంటిది ఒక కరెంట్ తో సమానమైనటువంటిది.
0: సో ఇల్యూమినేషన్ ఇస్ ఈక్వల్ టు ఎ కరెంట్.
1: అది ఏ జ్ఞాన శక్తి.
0: దట్ ఈస్ ది జ్ఞాన శక్తి.
1: అనగా దేహం అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటిది, అన్నమయ ప్రాణము,
0: ద ఫిజికల్ ఆఫ్ ద ఫుడ్.
1: ఇంకా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ మూడు చేరినప్పుడు అది సూక్ష్మమయ ప్రాణంగా మారుతుంది.
0: అండ్ యు ఫైండ్ ది సటిలర్ ఆస్పెక్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ the mind, the intellect and ego.
1: దేహమే నిజమైనటువంటి యొక్క ఇల్యూమినేషన్ మైండ్.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ది ట్రూత్ హ్యూమన్ బాడీ దట్ స్టాండ్స్ ఫర్ ఇల్యూమినేషన్.
1: దీన్ని కారణ దేహం అంటారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద కాన్సల్ బాడీ.
1: కారణ దేహమందు ఏ రూపం కానీ, ఏ నామం కానీ, ఏ అవస్థలు కానీ ఒక్కటి మనకు తెలియదు.
0: ఇన్ ది కాజల్ మైండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఆర్ ఫార్మ్ ఎనీ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఇది ఎట్లనగా,
0: హౌ ఇస్ ఇట్?
1: రాత్రి మనం పండుకునేంత వరకు అన్ని చూస్తాము.
0: You see all until you retire. So you go
1: అన్ని
0: to
1: పనులు
0: sleep.
1: చేస్తాము.
0: You do every act.
1: కానీ నిద్ర వచ్చేటప్పటికి ఏ పనులు చేయలేము, ఏది మనం చూడలేము.
0: When once you feel sleepy, you cannot see, you cannot do anything.
1: అప్పుడు ఈ మనసు ఎక్కడ ఉంది?
0: Then where? What happens to mind?
1: అప్పుడు ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: Then it is called illumination mind.
1: అది అన్నిటిని సృష్టిస్తుంది.
0: It creates everything.
1: అన్ని చారంలో పరిదేరుతుంది.
0: It travels anywhere.
1: అన్ని పనులు చేస్తుంది.
0: It does everything.
1: ఎట్ట చేస్తుందది?
0: How is it so?
1: మనం కలలో స్వప్నాలు పడుతుంటాము.
0: We have dreams.
1: మీరు ప్రశాంత నిలయంలో ఉన్నారు.
0: You are in ప్రశాంత నిలయం.
1: కానీ కలలో నీవు అమెరికాలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: But in your dream you go to United States.
1: ఈ అమెరికాకు పోయినది ఎవరు?
0: Who has gone to US?
1: నీ దేహం ఇక్కడే ఉంది కదా.
0: Your body is very much here.
1: కాదు.
0: No.
1: అది ఈ భావం అనేటువంటిది ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ దిస్ ఫీలింగ్ ఇస్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ ప్రపంచమంతా చుడుతుంది.
0: ఇల్యూమినేషన్ మైండ్ విల్ గో రౌండ్ ద వరల్డ్.
1: దీనికి ఒక రూపము నామము లేదు.
0: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్.
1: అన్ని పనులు చేస్తుంది.
0: ఇట్ డస్ ఎవ్రీ యాక్ట్.
1: కానీ ప్రాకృతమైనటువంటి బుద్ధులు దానికి లేవు.
0: ఇట్ హాస్ నో ఫిజికల్ నేచర్.
1: అనగా కామక్రోధ లోభ మోహం ఈ అషత్ వర్గం ఏమాత్రం అందులో కనిపించవు.
0: ఇట్ మీన్స్ ది ఇల్యూమినేషన్ మైండ్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ ద లస్ట్ గ్రీడ్ యాంగర్ అవరెస్ట్.
1: కనుక ఈ ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది కేవలము థాట్స్ మైండ్ నుంచి మనం ప్రయాణం చేయాలి.
0: సో ఇల్యూమినేషన్ మైండ్ వీ షుడ్ బిగిన్ టు ట్రావెల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్
1: థాట్. ఈ ప్రాకృతమైనటువంటి థాట్స్ మనం అరికట్టుకున్నప్పుడే ఇల్యూమినేషన్ మైండ్ కను తెరుస్తుంది.
0: When once we control our worldly thoughts, the illumination mind starts working.
1: ఈ యొక్క థాట్స్ అనేటువంటి దీన్ని మనం అరికట్టాలనుకుంటే,
0: if you want to check your thoughts,
1: సూపర్ మైండ్ లో మనం ప్రవేశించాలి.
0: You should get into that state of super mind.
1: సూపర్ మైండ్.
0: సూపర్ మైండ్.
1: సూపర్ మైండ్ అంటే ఏమిటి?
0: What is super mind?
1: Superior mind.
0: It is superior mind.
1: ఈ యొక్క మనసుకు అతీతమైనటువంటిది.
0: It is transcendental.
1: చూడండి, ఇది ఇప్పుడు క్లాత్ అంటున్నాము.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: లేక ఒక బుక్ పెట్టుకున్నాము.
0: ఆర్ యు హావ్ ఎ బుక్.
1: ఆ బుక్ ను మనం చదువుతున్నాము.
0: యు గో త్రూ ద బుక్.
1: కానీ చదివినప్పుడు అది ఏం కనిపిస్తుంది? విషయాలంతా లోపల చేరుతుంది.
0: యాజ్ యు గో త్రూ ద బుక్ యు విల్ గెట్ ఆల్ ద మ్యాటర్.
1: కానీ
0: బట్
1: కాగితాలు మనకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ పేపర్ దెన్.
1: కాగితంలో చదివినటువంటి అన్ని కూడాను నీ యొక్క మనసులో చేరిపోతుంది.
0: ఆల్ దట్ ఇస్ రెడ్ ఇస్ దేర్ ఇన్ యువర్ మైండ్ నౌ.
1: కనుకనే ఇది ఒక ఆకారం లేనటువంటిది ఈ యొక్క సూపర్ మైండ్.
0: సూపర్ మైండ్ ఇస్ ఫార్మ్లెస్.
1: దీనికి ఒక ఫార్మ్ లేదు.
0: ఇట్ హాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: అయితే
0: హౌఎవర్
1: ఇలాంటివి మనం చేయాలంటే ఏమి దీనికి మొట్టమొదటి ఆధారం? ఫండమెంటల్ ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ వి హావ్ గాట్ టు డూ దెన్?
1: ఫండమెంటల్ అనేటువంటిది సూపర్ లవ్.
0: What fundamental thing that we have to do is to develop super love.
1: Anaga etti vaanchalu lenetundi oka premane deeniki pradhanamainatundi.
0: Love which is independent of all desires.
1: Kanukane love is God live in love annaru.
0: Therefore Bhagavan says love is God.
1: Manavudu kudunu gatukutunnadu.
0: Man is living in this world.
1: Ellavar lechinappudu munchi raatri parundinanta varakunu prematone jeevisthunnadu.
0: In fact man has been continuing to live.
1: Kanukane nenu puramanta chinna pillalakanta cheppetundi vaanni.
0: Bhagavan used to say earlier,
1: start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: Fill the day with love. End the day with love.
1: This is the way to God.
0: This is the way to God.
1: Mottamota
0: first
1: manamu ఈ ప్రేమను కొంతవరకు దేహం రీతితో అనుభవించాలి.
0: We have to experience to begin with this love with our physical body.
1: Start the day with love.
0: Start the day with love.
1: తెల్లవారు లేచిన తక్షణమే,
0: the moment you get up in the morning,
1: ఈ పని ఆ పని ఈ చింతన చేయకుండా,
0: don't think of activity.
1: నిర్మలమైన ప్రేమతో లేయి.
0: Get up with all pure love.
1: కానీ ఈనాడు అట్టి నిర్మలమైన ప్రేమతో ఎవరు లేయటం లేదు.
0: No one is getting up in the morning with that pure love.
1: నేను కారణం ఏమని చెప్పాను నిన్నటి దినము, తల్లి యొక్క భావం లే దీనికి మూల కారణం అన్నా.
0: భగవాన్ సెడ్ yesterday the thoughts of the mother are responsible.
1: తల్లిదండ్రులు కొట్లాడుతూ బ్రతుకుతుంటే తెల్లవారు లేచిన తక్షణమే ఈ పిల్లలు పోట్లాడుతూ బ్రతుకుతారు.
0: When once the parents start getting up fighting with each other, children also get up and start fighting.
1: లేచేటప్పటికి తల్లిదండ్రులు తిట్టుకుంటూ ఉంటుంటే,
0: as the children notice parents accusing each other,
1: లేచిన తక్షణమే పిల్లలు కొట్టుకుంటూ బయలుదేరుతారు.
0: As they see accusing each other, the parents, children start fighting physically.
1: కనుకనే ఈ దృశ్యములు కూడాను దానికి ముఖ్యమైనటువంటివి.
0: All they see is also important.
1: కనుకనే మొట్టమొదట తల్లి గర్భం నుండి మనం లేచినప్పుడు చాలా పవిత్రమైన భావంతో వస్తున్నాం.
0: So in fact at the time of birth we have got sacred thoughts.
1: పుట్టిన బిడ్డకి ఎట్టి తలంపులు ఉండవు.
0: The newborn child
1: ఎట్టి వాంఛలు ఉండవు.
0: No desire.
1: ఎట్టి ఆశలు ఉండవు.
0: No ambition.
1: కానీ కొట్లాడుతూ బ్రతుకుతుంటే తెల్లవారు లేచిన తక్షణమే ఈ పిల్లలు పోట్లాడుతూ బ్రతుకుతారు.
0: When once the parents start getting up fighting with each other, children also get up and start

0: అయ్యే కొలది మానవుడు బంధంలో పడిపోతున్నాడు.
1: అండ్ డిజైర్ బైండ్స్ మ్యాన్.
0: కనుక మన మైండ్ అనేటువంటిది భగవత్ ప్రేమతో ప్రారంభం కావాలి.
1: సో అవర్ మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్.
0: ఏ చింతనూ లేకుండా,
1: విదౌట్ ఎనీ థాట్.
0: అన్ని చింతలు మర్చిపోయి,
1: ఫర్గెటింగ్ ది రిమైనింగ్ థాట్,
0: క్రమక్రమేణ దీనికి ప్రాక్టీస్ చేయాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్.
0: శ్రేయోహి జ్ఞాన అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ ఫలత్యాగం త్యాగే నైకే అమృతత్వ మానసో.
1: We get everything in this life only out of practice. It is only the sacrifice that confers immortality.
0: Practice undale.
1: Everything requires
0: walking
1: practice.
0: Practice.
1: Walking.
0: Talking practice.
1: Talking.
0: Eating practice.
1: Eating.
0: Anni practice. Writing practice. Reading
1: writing.
0: Practice.
1: Writing, reading, you know how to practice.
0: Anni practice. Kanukani ee aadhyatmikaniki ni premato manam start cheyali.
1: Therefore, we have to begin the spiritual path with love.
0: అది సరి అయినటువంటి యొక్క ప్రాక్టీస్.
1: దాట్ ఈస్ ద కరెక్ట్.
0: ఆ ప్రేమను దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ఇంక్రీజ్ దిస్ లవ్ డే బై డే.
0: ఈనాడు 10 మందిని నేను ప్రేమిస్తున్నానంటే రేపటి దినం ఇంక 20 మందిని ప్రేమించు.
1: ఐ లవ్ 10 టుడే, టుమారో ఐ విల్ బి ఏబుల్ టు లవ్ 20.
0: ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏకాత్మ భావం ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దిస్ వే లవింగ్ ఎవ్రీబడి, యూ హావ్ దిస్ వన్నెస్.
0: వసుదైక కుటుంబంగా మారిపోతుంది.
1: దిస్ విల్ బి వన్ ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుకనే ఈ దీని నుంచి మనం ప్రారంభం చేసుకుని తర్వాత ఈ థాట్స్ మైండ్ పోవాలి.
1: అండ్ దెన్ వీ షుడ్ రీచ్ దట్ థాట్ మైండ్.
0: ఈ థాట్స్ ఏ విధంగా ఉంది, బహిర్ముఖంగా చేసేటువంటివన్నీ నిలబెట్టుకుని థాట్స్ తో దాన్ని అభివృద్ధి పరచుకో.
1: ది ఎక్స్టర్నల్ థాట్స్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ వన్ షుడ్ టర్న్ ఇన్వర్డ్ టు ద సోర్స్.
0: ఈ థాట్స్ మైండ్ నుంచి క్రమక్రమేణా
1: from this level of the thoughts mind,
0: illumination mind ko,
1: then reach that illumination mind.
0: Andulo poyetappudu thoughts kuda undavu.
1: When by the
0: action undadu, edi undadu.
1: By the time you reach that illumination mind, there will be no thoughts, no action.
0: Inuvunu kodunu mudda chestundi.
1: The fire would make the iron also into mass.
0: Current.
1: The current.
0: ఆ విధంగానే మంచి చెడ్డ అన్నింటి కూడా భస్మం చేస్తుంది ఆ ఇల్యూమినేషన్ మైండ్.
1: దిస్ ఇల్యూమినేషన్ వుడ్ బర్న్ ద గుడ్ అండ్ బ్యాడ్.
0: దానిని ఆధ్యాత్మిక భావం లోపల సమాధి స్థితి అన్నారు.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సమాధి స్టేట్.
0: సమాధి అనగా సమాధి, అదే సమాధి. మనం
1: సమాధి హ్యాస్ టూ కంపోనెంట్స్ హియర్. సమాధి
0: మంచి చెడ్డ రెండింటి కూడా ఏకం చేస్తుంది.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ కెప్ట్ ఈక్వల్.
0: ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: ఇట్ డెవలప్స్ వన్నెస్, ఈక్వానిమిటీ.
0: కనుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటి, ప్రేమతో అందరికి సేవ చేయండి.
1: సో వాట్ వీ షుడ్ డూ నౌ ఈస్ టు సర్వ్ ఎవ్రీబడి విత్ లవ్.
0: ఎవరికి చేసినా కానీ భగవంతుడికి చేసినట్టుగా భావించండి.
1: యు మే సర్వ్ ఎనీబడి, కన్సిడర్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్.
0: నేను పెద్దవాడిని, వారు చిన్నవారే, నేను ఎట్లా సేవ చేసేది అని భేదభావంకు చోటు ఇవ్వకండి.
1: డోంట్ హావ్ డిఫరెన్సెస్ లైక్ దిస్ దట్ యు ఆర్ ఎల్డర్ టు అదర్ పర్సన్ దట్ యు కెనాట్ సర్వ్ ఎన్ యంగ్స్టర్.
0: నేను రిచ్ మ్యాన్, వాడు పూర్ మనిషి.
1: నెవర్ ఫీల్ దట్ ఐఎమ్ రిచ్, అదర్ మ్యాన్ ఇస్
0: పూర్. ఎవరు రిచ్, ఎవరు పూర్?
1: హూ ఇస్ రిచ్, హూ ఇస్ పూర్?
0: హీ హూ హాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ది పూరెస్ట్ మ్యాన్.
1: హీ హూ హాస్ మచ్ డిజైర్స్ ఈజ్ ది పూరెస్ట్ మ్యాన్.
0: He who has much satisfaction is the richest man.
1: He who has much satisfaction is the richest man.
0: Ever rich, ever poor. తృప్తిగా ఉన్నటువంటి వాడు రిచ్ మ్యాన్.
1: హూ ఇస్ రిచ్, హూ ఇస్ పూర్? ద కంటెంటెడ్ మ్యాన్. వాంట్స్
0: పెంచుకుంటూ పోయేటువంటి వాడు పూరెస్ట్ మ్యాన్.
1: ద వన్ విత్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్.
0: కనుక అక్కడ నుంచి క్రమక్రమేణ ఈ వాంఛను తగ్గించుకుంటూ పోండి.
1: అండ్ వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ డిజైర్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: మన ఈ జీవితమైనటువంటి యొక్క దివ్య భావమైన ప్రయాణం లోపల మనం లగేజ్ అంతా తగ్గించుకోవాలి.
1: ఇన్ దిస్ లాంగ్ డివైన్ లైఫ్ జర్నీ వీ షుడ్ హావ్ లెస్ లగేజ్.
0: కనుకనే దీనికి ఒక విధమైనటువంటి సమధి అని పేరు వచ్చేసింది.
1: Therefore it's called సమధి.
0: కోరికలు ఎంత తగ్గుతుందో
1: as the desires are lessened
0: మనోశక్తి అంత అభివృద్ధి అవుతుంది.
1: The psychological power increases.
0: అన్నింటికీ చావులున్నది కానీ
1: everything has death.
0: కానీ మైండ్ కు చావు లేదు.
1: Mind has no death.
0: No death.
1: No death.
0: అన్నింటికీ అదే మూల కారణము.
1: That mind is responsible for everything.
0: ఇలాంటి మనసును మనం ఎందుంచుకొని
1: having that mind within,
0: మనసే కేవలం ఆత్మగా మారిపోతుండాలి.
1: ద వెరీ మైండ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు
0: ఈ లౌకికమైన వాంఛలతో చేరినటువంటి మైండ్ మైండ్ కాదు అది.
1: యు కెనాట్ కాల్ ఇట్ ఎ మైండ్ ఇఫ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ డిజైర్స్.
0: దానిని సరైనటువంటి రూపకంగా చెప్పించుకోవటం లేదు.
1: అండ్ యూఆర్ నాట్ టేకింగ్ ఇట్ అప్ ఇన్ ఎ ప్రాపర్ ఫార్మ్.
0: ఈ క్రమక్రమేణ ఈ మనసును అభివృద్ధి పరచుకుని ఉత్తమమైనటువంటి యొక్క భావం చేత పెంచుకోవాలి.
1: ద మైండ్ షుడ్ డెవలప్ నోబుల్ థాట్స్ డే బై డే.
0: అంత పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
1: యూ షుడ్ ఫస్ట్ సీక్రెట్ థాట్.
0: నిర్మలమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ప్యూర్ థాట్.
0: నిస్వార్థమైనటువంటి థాట్స్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ ఎంటర్టైన్ సెల్ఫ్లెస్ థాట్స్.
0: అప్పుడే మనము ఇల్యూమినేషన్ మైండ్ గా వచ్చేస్తాం.
1: దెన్ యూ కెన్ డెవలప్ ఇల్యూమినేషన్ మైండ్.
0: ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ మనం తిరిగి ఓవర్ మైండ్

0: పోతుంది.
1: బై టైమ్ యు రీచ్ ఇల్యుమినేషన్ మైండ్ యు రీచ్ దట్
0: ఓవర్ మైండ్
1: ఓవర్ మైండ్
0: మనోతీతం అని అంటున్నారు.
1: ఇట్స్ బియాండ్ ద మైండ్.
0: దీనిని అమనస్కము అని పేరు పెట్టారు వేదాంతములు.
1: ఇన్ వేదిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ అమనస్క ఆర్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్.
0: అమనస్కం అనగా మనస్సు లేనటువంటిది అమనస్కం.
1: అమనస్క మీన్స్ విత్డ్రావల్ ఆర్ ఎనిహిలేషన్.
0: ఇలాంటి మనసు లేనటువంటి ఒక స్థితికి మనం చేరాలి.
1: దిస్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్ స్టేట్ ఇస్ టు బి అటైన్డ్.
0: మనసు లేనటువంటి స్థితి లోపల ఏది మనకు ఉంటుంది? ఒక ఆత్మ మాత్రమే కనిపిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ విత్డ్రాన్ ద స్పిరిట్ ప్రివైల్స్.
0: ఆత్మగా ఏమిటి? కాన్షియస్నెస్.
1: వాట్ ఇస్ దిస్ ఆత్మ? ఇట్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ కూడా ఎలాంటి కాన్షియస్నెస్?
1: వాట్ సార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ఇట్?
0: సూపర్ కాన్షియస్నెస్.
1: ఇట్ ఈస్ సూపర్ కాన్షియస్నెస్.
0: నాట్ డివైన్ కాన్షియస్నెస్.
1: ఇస్ నాట్ డివైన్ కాన్షియస్నెస్.
0: డివైన్ కాన్షియస్నెస్ సాధనలో ఉండేటప్పుడు వస్తుంది.
1: డివైన్ కాన్షియస్ కెన్ బి అటైన్డ్ వెన్ యూ టేక్ టు ప్రాక్టీస్.
0: కానీ ఓవర్ మైండ్ అనేటువంటిది సూపర్ కాన్షియస్నెస్.
1: బట్ ఓవర్ మైండ్ ఈ సూపర్ కాన్షియస్నెస్.
0: దానికి కూడా అతీతమైనటువంటిది.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ లిమిటేషన్.
0: కనుక మనము ఎంతటి స్థాయికైనా మనం చేరవచ్చు.
1: యూ కెన్ రీచ్ ఎనీ హై.
0: ఆ శక్తి మానవుని యందు ఉంటున్నది.
1: దట్ స్ట్రెంగ్త్ ఇస్ ప్రెసెంట్.
0: సాధన చేస్తే దేనైనా సాధించవచ్చును.
1: త్రూ ప్రాక్టీస్ యూ కెన్ రీచ్ ఎనీ.
0: సాధనమైన పనులు సమకూర్వ ధరలో ఉన్నాయి.
1: ఆల్ టాస్క్స్ కెన్ బి అటైన్డ్ బై త్రూ ప్రాక్టీస్.
0: ఒక చిన్న చీమ
1: స్మాల్
0: నడుస్తూ నడుస్తూ ఉంటే ఎంత దూరమైనా గానీ ప్రయాణం చేస్తుంది.
1: స్మాల్ యాంట్ వెన్ ఇట్ స్టార్ట్స్ వాకింగ్
0: పెద్ద రెక్కలైనటువంటి ఒక గరుడ
1: ఎ బిగ్ బర్డ్ విత్ వింగ్స్
0: తనకి ఇష్టమే లేకపోతే ఉన్న దగ్గరనే ఉంటుంది. ఒక అడుగైనా ముందుకు పోదు.
1: A bird with big wings, if it doesn't want to fly, cannot move even an inch.
0: ఈ రెక్కలే లేకపోతే ఆ పక్షి కూడా నడవలేదు.
1: Without wings, the bird cannot fly.
0: కనుకనే
1: so,
0: ప్రేమ సేవలు రెండు రెక్కలను మనకు.
1: And hence, love and service are the two wings to all of us.
0: ఈ రెండు రెక్కలను మనం భద్రంగా తీసుకుంటే
1: then once
0: ఎంత దూరమైన కూడా ప్లేన్ లో పోయినట్టుగా వెళ్ళిపోవచ్చు.
1: With these two wings you can fly high like an aeroplane.
0: ఎంత హై స్థాయికైనా పోవచ్చు.
1: You can reach an exalted height.
0: ఉన్నత స్థాయికైనా పోవచ్చు.
1: You can reach heights.
0: ఆ రెండును మనం భద్రంగా చేసుకుని నిస్వార్థమైన సేవలు చేసి నిరహంకారమైనటువంటి ప్రేమను పెంచుకున్నప్పుడు ఎంతైనా మనం సుప్రీం స్టేజ్ కి వెళ్తాం.
1: With these two wings well, with the spirit of selflessness, egolessness, you can reach that super mind state.
0: ఎంతమంది మహనీయులు ఇలాంటి ప్రాచీనము నుంచి ఇలాంటి సేవలు చేస్తూ వచ్చి దివ్యమైన స్థితిని పొందారు.
1: Many noble souls have resorted to this kind of practice and reached their destination.
0: ఈనాడు మనము కొన్ని నిమిషాలు కూడా కూర్చోలేము.
1: Now we are not able to sit for a couple of minutes now.
0: వాడు కూర్చుంటే ఎన్ని దినములైనా కూడా కదిలేటువంటిది కాదు దేహము.
1: Ancients could sit like that for a prolonged period of time.
0: ఈనాడు మన బ్లడ్ వల్ల ఈ దేహం కదులుతుండాలి, నర్వస్ వల్ల ఈ దేహం కదులుతుండాలి అని మనం భావిస్తున్నాము.
1: We think that this movement is because of nerves and blood.
0: ఆ ఇల్యూమినేషన్ మైండ్ కి దగ్గరికి వచ్చేటప్పటికి బ్లడ్ కూడా స్టాప్ అయిపోతుంది.
1: When once you come to that illumination mind state, even blood also
0: blood
1: stops.
0: Stop అయిపోయినప్పుడు దేహం అంతా పాడైపోతుంది అనుకుంటారు.
1: When you think that blood circulation stops, leads Kani to total ruin of the body.
0: Blood వచ్చేస్తుంది. Super blood.
1: But then comes the super blood.
0: అదే దీన్నంతా కదిలిస్తుంది. తో కదిలేటువంటిది అంతా కూడా సుపీరియర్ గానే ఉంటుంటుంది.
1: That which comes out of the super blood is superior in quality.
0: కనుక దీనిని పురస్కరించుకుని వేదమందు రసో వైసహ అన్నారు.
1: Is that Veda that says rasau vai saha?
0: Upanishadantha kuda rasau vai saha annaru.
1: So also said Upanishads.
0: Rasau vai saha rasam nunchi rasame vastundi kaani neerasam raadu.
1: Out of rasa the essence you cannot get neerasa the weakness.
0: Yedi chesina yedi chuchina yedi anubhavinchina anta kuda rasa swaroopame.
1: Whatever that is seen, whatever that is heard, whatever that is experienced is full of rasa experience.
0: Paarakamlo panchadara vetikechinte vaadu evadaina unnada murkuru? పానకంలో పంచదార.
1: ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ సర్చ్ ఫర్ ద షుగర్ ఇన్ ఎ సిరప్?
0: ఆ సిరప్ చేరినంత షుగర్ తోనే.
1: ది ఎంటైర్ సిరప్ ఇస్ అవుట్ ఆఫ్
0: షుగర్. లేకపోతే సిరపే కాదు.
1: వితౌట్ షుగర్ ఇట్ కెనాట్ బి సిరప్.
0: కాబట్టి ఈ సిరప్ అనేటువంటి దాంట్లో షుగర్ అనేటువంటి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ది సిరప్ హస్
0: అది దివ్య శక్తి.
1: దట్ ఈస్ ద డివైన్ పవర్.
0: ఆ సూపర్ పవర్ ఉండటం చేతనే సర్వత్రా దివ్య శక్తిగా మారిపోతుంది.
1: సూపర్ పవర్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
0: కనుక మానవుని యందు ఏ శక్తి లేని బలహీనుడిగా భావిస్తున్నాము.
1: మ్యాన్ వీ థింక్ దట్ ఈస్ వీక్.
0: తెలియనటువంటి మానవుడు ఈ విధంగా బలహీనుడిగా భావిస్తాడు.
1: ఇస్ ఓన్లీ ఇగ్నోరెంట్ పర్సన్ హూ కన్సిడర్స్
0: సర్వము తెలియందే ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎంతైనా ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: బట్ ఇఫ్ యు నో ద ఆల్ ద ట్రూత్ ఫండమెంటల్ ట్రూత్ యు విల్ బి బ్లిస్ఫుల్.
0: ఈనాడు మీరు పెద్ద పెద్ద గ్రంథాలంతా చదువుతున్నారు.
1: టుడే యు రీడ్ ఆల్ బుక్స్.
0: ఈ గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
1: లెటర్స్ వేర్ ఫ్రమ్ యు గెట్ దెమ్?
0: కేవలము గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం అనుకుంటారు.
2: యు థింక్ దట్ యు హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ రీడింగ్?
0: నో, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
2: దట్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
2: ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
2: ఇస్ ద సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: అంతా ఇన్నర్ బీయింగ్ చేస్తుంది.
2: ఇట్స్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: నీవు లోపల తలచినప్పుడే కదా నేను మాటలంతా మాట్లాడగలుగుతున్నాను.
2: బికాస్ యు హావ్ థాట్ ఓవర్ విద్ ఇన్ యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
0: మాటల రీసౌండ్
2: వర్డ్స్ ఆర్ రీసౌండ్.
0: హృదయము రియల్ సౌండ్.
2: ద హార్ట్ ఇస్ ద రియల్ సౌండ్.
0: ఈ రియల్ సౌండ్ నుంచి రీసౌండ్ వస్తుండాలి.
2: ఇట్ ఇస్ ద రియల్ సౌండ్ దట్ లీడ్స్ టు రీసౌండ్.
0: ఆధ్యాత్మిక మార్గంలో చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
2: ఇన్ స్పిరిచువల్ పాత్ దర్ మెనీ మెనీ సటిల్ పాయింట్స్.
0: ఎంతనో కాలంలో వ్యర్థం చేస్తున్నాము.
2: వేర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం.
0: ఎంతనో సాధన మనం చేస్తున్నాము.
2: వి అండర్టేక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఈ సాధన చేయనక్కర్లేదు.
2: యు డోంట్ హావ్ టు డు దట్.
0: అయితే కొంతకాలం ప్రాక్టీస్ కావాలి.
2: యు నీడ్ టు ప్రాక్టీస్
0: ఫర్ సమ్ టైం. ప్రాక్టీస్ కోసం మనం కూర్చోవటము ధ్యానం చేయటము ఇవన్నీ చేయాలి. కానీ
2: in fact you need to practice to
0: satyanni gurtinchukunte ye dhyanam akkarledu.
2: Then once you know the
0: ye japamu akkarledu, ye yogamu akkarledu, ye tapamu akkarledu.
2: Then once you know the truth, you don't need to do any penance, you don't need to do any meditation.
0: Nati thanam na shastrana japanahi samsara sagarottare sadyanam sevanam vina. ఆ సేవలో ఉంటుంది.
2: నో విజిట్ టు ఎనీ పిల్గ్రిమ్ సెంటర్, నో పెనెన్స్, నో యోగిక్ ప్రాక్టీస్ వుడ్ ఎవర్ టేక్ యూ టు ఎనీ హైట్ అదర్ దాన్ ద సర్వీస్.
0: కనుక నీవు జనులకు సాధన చేయి.
2: Therefore serve everybody.
0: ఆ చేయించుకునేటువంటి వాడి యొక్క పవర్ కూడా నీలో వచ్చేసేస్తుంది.
2: As you serve, you will receive the power from the recipient.
0: అది ఏ విధంగా వస్తుంది?
2: How do you get it?
0: అది ఒక అట్రాక్షన్ శక్తి ఉంటుంది మానవుని యందు.
2: This
0: అయస్కాంతమని.
2: This is due to magnetic power of attraction.
0: ఈ అట్రాక్షన్ పవర్ వల్ల అతని యొక్క శక్తిని కూడా దీనికి లాగుతుంది.
2: Because this magnetic power, you will be able to draw the power from the other person.
0: ఒక పవిత్రంగా మారిపోతుంటాదో, క్లీన్ అవుతుంటాదో, అంత అట్రాక్షన్ పవర్ అధికమవుతుంది.
2: ద మోర్ యు ఆర్ పర్ఫెక్ట్, ద మోర్ యు ఆర్ సేక్రెడ్ అండ్ క్లీన్ అండ్ ప్యూర్, యు విల్ హావ్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
0: భూమిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడా ఒక మానవుని యొక్క దేహం నందే ఉంటుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఇస్ ఇన్ మ్యాన్.
0: పవర్ ఉంటుంది.
2: దేర్ ఇస్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్ యూ.
0: ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది, అయస్కాంత పవర్ ఉంటుంది,
2: మ్యాగ్నెటిక్ పవర్.
0: ఇంతే కాదు, లేజర్ పవర్ కూడా ఉంటుంది.
2: అండ్ యు హావ్ గాట్ ది
0: లేజర్.
2: Laser power
0: ఉంటుంది. ఈ అన్ని పవర్లు కూడా మానవుడు ఎందే ఉంటుంది.
2: ది ఎంటైర్ పవర్ ఈస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: అలాంటి శక్తి కలిగినటువంటి మానవుడు ఎందుకు నిశక్తుడిగా భావిస్తున్నాడు?
2: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్, వై షుడ్ హి కన్సిడర్ హింసెల్ఫ్?
0: స్వామి, నేను ధ్యానం చేయలేకపోతున్నాను.
2: Swami, I am not able to meditate.
0: ఒక క్షణమైనా కూడా మనసు నిలిచలేకపోతుండాలి.
2: Mind is not able to concentrate for a
0: మనసు నిలిచడానికి ధ్యానం కాదు నీకు కావాల్సింది.
2: It's not the meditation that's important.
0: దేహాన్ని కట్టివేస్తున్నావే కానీ
2: in fact you are controlling the body.
0: మనసును కట్టివేస్తున్నావు.
2: You are not able to control the mind.
0: మొట్టమొదట మనసును కంట్రోల్ చేయాలి.
2: First control your mind.
0: ఇది ఎట్ల కంట్రోల్ అవుతుంది?
2: How can you control?
0: ప్రేమ ద్వారా కంట్రోల్ అవుతుంది.
2: You can control your mind through love only.
0: ప్రేమ ఉండినప్పుడు నీకు ఏ క్రోధము రాదు.
2: When one is love, there is no anger.
0: ద్వేషము రాదు.
2: Nothing whatsoever.
0: ఏ డౌట్స్ రాదు.
2: No doubts at all.
0: ప్రేమ ఉన్నటువంటి వాడు నీవు ద్వేషాన్ని కూడా నువ్వు ప్రేమిస్తావు.
2: When once you have got love, you will be able to love your enemy too.
0: అక్కడ ఎనిమీ నవ్వాలనేటువంటి రెండు లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ లవ్ లైక్ ఎనీ అదర్ ఫ్రెండ్.
0: ఓన్లీ వన్.
2: ఓన్లీ వన్.
0: ఒక్కడే అయ్యుతాడు.
2: ఇస్ ఓన్లీ వన్.
0: కనుకనే అది ఆనందమయ జీవితం అన్నారు.
2: దట్ ఈస్ బ్లిస్ఫుల్ లైఫ్.
0: బ్లిస్ఫుల్ లైఫ్.
2: బ్లిస్ఫుల్ లైఫ్.
0: ఈ బ్లిస్ఫుల్ లైఫ్ ఐదు కోసం లోపల కట్ట కనబడదు.
2: ద బ్లిస్ఫుల్ లైఫ్ ఈస్ ది ఫిఫ్త్ వన్.
0: అన్నమయ కోసము,
2: ద ఫుడ్ షీట్,
0: మనోమయ కోసము,
2: మైండ్ షీట్,
0: ప్రాణమయ కోసము,
2: లైఫ్ షీట్,
0: విజ్ఞానమయ కోసము,
2: విజ్డమ్ షీట్,
0: ఆనందమయ కోసము,
2: అండ్ ద బ్లిస్ఫుల్ స్టేట్.
0: కానీ ఈనాటి మానవుడు,
2: బట్ మ్యాన్ టుడే,
0: అన్నమయ కోసం నుంచి,
2: ఫ్రమ్ ది షీట్
0: ప్రాణం ఉంటుంది అది ఎప్పుడు, మనోమయ కోసం వరకు ప్రయాణం చేస్తున్నాడు.
2: ట్రావెల్స్ అప్ టు ద పాయింట్ ఆఫ్ ద షీట్ ఆఫ్ ద మైండ్.
0: దాని తర్వాత ఇతనికి టికెట్ లేదు, ప్రయాణం చేయడానికి ఏ రథము లేదు.
2: Thereafter, he doesn't find any chariot nor need to buy a ticket to travel.
0: కారణం ఏమిటి?
2: వాయ్
0: అని తెలియదు.
2: హీ డజంట్ నో.
0: అంతవరకు ఇంక రోడ్డు తెలుసు.
2: హీ నోస్ ద పాత్ టిల్ దేర్.
0: అంతవరకు ఇంక పర్మిషన్ తెలుసు.
2: హీ హస్ గాట్ పర్మిషన్ టిల్ దేర్.
0: కానీ అక్కడ నుంచి, మనోమయం నుంచి విజ్ఞానమయం కోసం పోవడానికి కష్టం.
2: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ దిస్ మైండ్, హీ షుడ్ గో టు ది స్టేట్ ఆఫ్
0: విజ్ఞానం. ఈనాటి సైన్స్ అనుకుంటున్నారు వీళ్ళు.
2: యూ థింక్ విజ్డమ్ ఇస్ సైన్స్?
0: సైన్స్ కు విజ్ఞానం కు చాలా డిఫరెన్స్.
2: దిస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ సైన్స్.
0: ఈ సైన్స్ అనేటువంటిది కేవలము మనోశక్తి చేతను, యంత్రముల శక్తి చేతను ఇది అభివృద్ధి అవుతుండాలి.
2: ది సైన్స్ ఇంప్రూవ్స్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పవర్, సైకలాజికల్ స్ట్రెంగ్.
0: కానీ విజ్ఞానం అనగా,
2: బట్ ది విజ్డమ్,
0: అన్నిటికీ అతీతమైనటువంటిది.
2: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
0: ఈ విజ్ఞానం అనేటువంటిది కేవలము,
2: దిస్ విజ్డమ్,
0: ఒక విధమైన ఆత్మశక్తి నుంచి ఆవిర్భవించేది.
2: ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే విజ్ఞానం బ్రహ్మ అన్నారు.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ విజ్డమ్ ఇస్ డివైన్.
0: ఆ డివైన్ అనేటువంటిది అక్కడికి వచ్చి చేరిపోతుంది.
2: ద డివైన్ కమ్స్ ఇన్ ద పిక్చర్ దేర్ అట్ ద లెవెల్ ఆఫ్ విజ్డమ్.
0: అన్నింటికి మూల కారణము సేవ.
2: ఫర్ ఎవ్రీథింగ్ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఒకానొక సమయం లోపల
2: ఎట్ వన్ టైం
0: రాజసూయ యాగం చేస్తున్నారు పాండవులు.
2: పాండవర్స్ వర్ పర్ఫార్మింగ్ రాజసూయ యాగ.
0: అలాంటి సమయం లోపల వచ్చి కృష్ణుడు వచ్చాడు.
2: అట్ దట్ టైం లార్డ్ కృష్ణ కేమ్.
0: ఏం బావా అన్ని ఏర్పాట్లంతా జరిగినాయా అన్నాడు.
2: హి సెడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఓవర్.
0: అన్ని అరేంజ్మెంట్ చేశాను.
2: హి సెడ్ ఐ మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
0: ఎవరెవరు ఏ పని చేయాలో వారికంతా కూడా కాలం నియమించాను.
2: ఐ డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ టు ఆల్.
0: అయితే నాకే సేవ అన్నాడు.
2: దెన్ కృష్ణ ఆస్క్డ్ వాట్ డ్యూటీ యు అసైన్ టు మీ.
0: నాట్ డ్యూటీ, సేవ.
2: వాట్ సర్వీస్ యు వుడ్ అసైన్ టు మీ.
0: డ్యూటీ అనేటువంటిది రెండింటితో చేరినటువంటి.
2: డ్యూటీ ఈజ్ డ్యూయల్.
0: ఎందుకనగా ఇది డ్యూయల్ మైండ్.
2: ఇట్స్ ఎ డ్యూయల్ మైండ్.
0: సేవ అనేటువంటిది ఏకాత్మ మైండ్.
2: సర్వీస్ ఇస్ నాన్ డ్యూయల్.
0: కనుకనే నాకే సేవ కావాలి.
2: సో వాట్ సర్వీస్ వుడ్ యు గివ్ మీ.
0: స్వామి,
2: స్వామి
0: మీకు ఏ సేవ ఇచ్చేది? మీరు కూర్చోండి, మా సేవ తీసుకోండి అన్నారు.
2: స్వామి, వాట్ సర్వీస్ కెన్ ఐ అసైన్ టు యూ? యూ సిట్ దేర్ అండ్ రిసీవ్ అవర్ సర్వీసెస్.
0: పర్వంతో నేను సేవ చేయించుకునేటువంటి అవకాశం నాకు కాదు.
2: God said, I don't need to be served by anybody.
0: ఇతరుల సేవ నాకు అక్కర్లేదు.
2: I don't want anybody
0: serving. నేనే సర్వులకు సేవ చేయాలి.
2: I will serve everyone now.
0: అనగా దైవమే ఈ దేహంలో చేరి సర్వ విధమైన కర్మలు ఆచరించడం చేతనే మానవుడు నిలిచగలుగుతున్నాడు.
2: God in human form serves everybody. That sustains the entire humanity.
0: I am servant, not master.
2: God says, I am servant, not master.
0: ఆ సత్యాన్ని మీరు దిన్నం గుర్తించండి.
2: Understand this fundamental truth.
0: మీరు ఎక్కడ కూర్చున్నా మీ దగ్గరికి నేను నడుచుకుని వస్తున్నానే కానీ నా దగ్గరికి మీరు రాండి రాండి అని నేను పిలవటం లేదు.
2: You may be seated anywhere, but Bhagavan comes to you. He will never ask you to come to him.
0: Servant. ఇంతే కాదు, పూజరువులకు ద్వారం దగ్గర నేను నిలుచుకొని ఉంటాడట భగవంతు.
2: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ విల్ బి స్టాండింగ్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ యువర్ పూజా రూమ్.
0: వాడు ఏం అడుగుతాడో దాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు.
2: గాడ్ ఈజ్ రెడీ టు కన్ఫర్ ఎనీథింగ్ దట్ ద డివోటీ ఆస్క్స్ ఫార్.
0: కనుక భక్తుల యొక్క అభీష్టం నెరవేర్చే నిమిత్తమై భగవంతుడు నిరంతరము వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాడు.
2: టు ఫుల్ఫిల్ ది డిజైర్ ఆఫ్ ఎ డివోటీ, గాడ్ హస్ బీన్ వెయిటింగ్. ఈజ్ ఇన్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
0: ఇన్ యు, అరౌండ్ యు.
2: గాడ్ ఈజ్ బిలో యు, అబౌవ్ యు, ఇన్ యు, అరౌండ్ యు.
0: కనుకనే దైవము సేవను కూడా ఆశిస్తూ వచ్చాడు.
2: గాడ్ వాంట్స్ యూ టు సర్వ్.
0: ఆ సేవ దేనికోసము?
2: వై?
0: వీళ్ళని సేవలు చేయించే నిమిత్తమై ప్రాక్టీస్.
2: ఓన్లీ టు మేక్ యూ టు డెవలప్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ సర్వీస్.
0: నేను చేస్తున్నాను చూడండి.
2: భగవాన్ డస్ ఇట్.
0: ఏం సేవ కావాలి అన్నాడు ధర్మరాజు కడపటికి.
2: అండ్ ధర్మజ ఆస్క్డ్ వాట్ సర్వీస్ యూ వాంట్.
0: ధర్మజ అందరూ భుజించి లేచిన తర్వాత ఆకులంతా ఎత్తేసేటువంటి పని నాకు ఇవ్వండి అన్నాడు.
2: కృష్ణ సెడ్, ధర్మజ, ఆఫ్టర్ ఆల్ ఫినిష్ ఈటింగ్ హి అసైన్ మీ ద డ్యూటీ టు లిఫ్ట్ దిస్ ఆల్ దిస్ లీవ్స్ విచ్ ఆర్ ఎంప్టీ ఓవర్ విచ్ ఫుడ్ ఇస్ సర్వ్.
0: తిన్న ఆకులు ఎత్తేసేటువంటి వాడు ఎవరు పోతాడు?
2: హూ విల్ అండర్టేక్ దట్ సర్వీస్?
0: అదే విధంగానే ఈ దేహంతో నేను అనుభవించిన సుఖములు, సంతోషములు, కష్టములు, దుఃఖములు అన్నింటి కూడా తీపు, కారం వంటి తీపు.
2: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ లైక్ స్వీట్ అండ్ హాట్.
0: ఇలాంటి ఆకును అంతా తినివేసిన తర్వాత ఎత్తి పారవేస్తున్నారు.
2: సచ్ లీఫ్ విచ్ ఇస్ ఎంప్టీడ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఫుడ్ ఇస్ ఈటెన్
0: అది ఎవరు ఒప్పుకోరు.
2: నోబడీ విల్ టేక్ దట్ జాబ్.
0: భగవంతుడి యొక్క తప్తము,
2: God's nature,
0: తన యందే ఉంటుంది,
2: is within him.
0: ప్రతి మానవుని యందు కూడాను యవ్వనం లోపల క్రమక్రమేణా పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
2: as man grows older
0: మధురమైనటువంటి వంటలు వండుకుంటాడు.
2: And he loves many other preparations.
0: జిలేబీ, గులాబ్ జాము, బర్ఫీ, పాల్కో ఇలాంటివంతా వండుకుంటాడు.
2: He likes so many sweets, జిలేబి and other sweets.
0: వండుకొని ఒక లేత అరిటాకులో పెట్టుకుంటాడు.
2: And all these sweets, delicious items, are served on the plantain.
0: బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవ దేవ గంతవ్యం అని ప్రార్థిస్తాడు.
2: బిఫోర్
0: భగవంతుడికి ప్రార్థిస్తున్నాను, భగవంతుడికి అర్పితం చేస్తున్నాను.
2: బిఫోర్ స్టార్ట్ ఈటింగ్ హి ఆఫర్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్ టు గాడ్ ఫస్ట్.
0: ఆఫర్ చేసినప్పుడు భగవంతుడు కూడా జవాబిస్తున్నాడు.
2: గాడ్ ఆల్సో రిప్లైస్.
0: కానీ ఆ జవాబు తాను వినటం లేదు.
2: బట్ హీస్ నాట్ లిస్నింగ్.
0: ఒరే పిచ్చివాడా,
2: ఓ మ్యాట్ క్యాట్,
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్యం చతుర్భుజం.
2: God responds to our prayer telling, I am in the form of Vaishvanara. I consume all the food that you have eaten and I just supply
0: it. Whether
2: you say or not, it is I that eat. poor.
0: కానీ ఈనాటి మానవులు
2: బట్ మ్యాన్ టుడే
0: ఆ విధంగా చేయటం లేదు.
2: ఇట్స్ నాట్ ఆఫ్ ఆఫరింగ్ ప్రేయర్.
0: మంచి మధురమైనటువంటి పదార్థములు తట్టలకు ఆకులో పెట్టుకుని
2: ఆల్ ది డెలీషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్ ఆన్ ది ప్లాంటన్ లీ
0: మొట్టమొదటి రాక్షసులకు అంతా నైవేద్యం చేస్తున్నారు.
2: ఫస్ట్ హీ ఆఫర్స్ ఆల్ దిస్ ప్రెషస్ ఫుడ్ టు డెమన్స్.
0: ఎవరు ఆ డెమన్స్?
2: హూఆర్ ది డెమన్స్?
0: కామ క్రోధ లోభ మోహం మత్స్యములు అంతా కూడా అర్పితం చేస్తున్నారు.
2: ద ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద డెమన్స్ ఆఫ్ యాంగర్ ద లస్ట్ అండ్ ది గ్రీడ్ అండ్ సో ఆన్.
0: వాళ్ళంతా తిని మిగిలిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆకును కొండపోయి దేవునికి అర్పితం చేస్తారు.
2: అండ్ డెమన్స్ స్టార్ట్ ఈటింగ్ ఆల్ దిస్ ఫుడ్ ఆఫర్డ్ టు దెమ్ అండ్ ఓన్లీ రెమనెంట్స్ రెసిడ్యూ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్.
0: దైవానికి అర్పితం చేయాలి.
2: ఫస్ట్ యు షుడ్ ఆఫర్ టు గాడ్.
0: అదే ఆ దైవం ఎవరు?
2: హూ ఇస్ గాడ్ నౌ?
0: అహం వైశ్యాన రూపత్వ తన ఎందున్నటువంటి ఒక తత్వమే తనకు అర్పితం చేయాలి.
2: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాడు.
2: హీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: వైశ్వానర. కనుక మనం ఏ సాధన చేసినప్పటికీ ఏ సేవ చేసినప్పటికీ పరులకు సేవ చేస్తున్నామనే భావన మర్చిపోండి.
2: సో వాట్ అవర్ ప్రాక్టీస్ వి మే టేక్ టు వి మే సర్వ్
0: ఎనీబడీ. నా ఇష్ట దైవానికి సేవ చేస్తున్నానని భావించండి.
2: కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ హోమ్ హార్ట్.
0: ఈ ప్రేమకు రూపం లేదు.
2: అండ్ దిస్ హస్ నో ఫామ్.
0: ప్రేమకు ఒక నామం మాత్రమే ఉంటుంది.
2: And love has only the name that
0: కనుక ఈ నామే సర్వమును కూడా అభివృద్ధి పరుస్తుంది.
2: అండ్ దిస్ విల్ ఇంప్రూవ్ బై ఇట్ సెల్ఫ్.
0: బంగారు కాసుకు ఏ రూపం ఉండదు, కాసు మాది ఉంటుంది.
2: అండ్ గోల్డ్ ఇస్ సంథింగ్ లైక్ ఎ కాయిన్.
0: కానీ క్రమక్రమేణా మనం కోరినప్పుడు దీన్ని కరగబెట్టి ఒక రింగ్ ఒక చైన్ ఒక మెడల్ ఏదో ఒకటి చేసుకుంటుంటాం.
2: బట్ దిస్ గోల్డ్ కాయిన్ కెన్ బి మెల్టెడ్. ఇట్ కెన్ బి మేడ్ ఇంటూ చైన్ ఆర్ రింగ్.
0: కల్పించినటువంటి వారు ఎవరు?
2: అండ్ ఇట్ హూ గేవ్ ఇట్ దట్?
0: మనకు మనమే రూపం కల్పించుకుంటుంది.
2: అండ్ వీ హావ్ గివెన్ ఇట్ ఎ ఫామ్.
0: కనుక దీనికి రూపమే లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఒరిజినల్ ఇట్ హాస్ నో ఫామ్.
0: అలాంటి రూపరహితమైనటువంటి యొక్క తత్వానికి మనమే రూపమును కల్పించుకుని ఒక ఇమాజినేషన్ పడుతున్నాం.
2: ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఈస్ గివెన్ ఎ ఫామ్ బికాస్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్.
0: ఎట్టి భావము లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
0: ఎట్టి రూపము లేదు.
2: గాడ్ హాస్ నో ఫామ్ అండ్ అట్రిబ్యూట్స్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
2: గాడ్ ఈస్ ఇమోర్టల్ ప్యూర్ అన్పొల్యూటెడ్ ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్.
0: కానీ నీ తృప్తి నిమిత్తమై ఒక ఆకారం కావాలి.
2: ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ యూ నీడ్ ఎ ఫామ్.
0: అది ఏ అవతారం వచ్చి ఆ విధంగా బోధిస్తూ వస్తుంటాయి.
2: అండ్ హియర్ యూ ఫైండ్ ద రోల్ ఆఫ్ ఇన్కార్నేషన్ దట్ హస్ కమ్ డౌన్ ఇన్ యువర్ ఫామ్.
0: రక్షించేది తానే, శిక్షించేది తానే.
2: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ ద ప్రొటెక్టర్, హీ ఈస్ ద రిడీమర్, హీ ఈస్ ద వన్ హూ పనిషెస్ యూ.
0: కానీ మనము పుట్టుకొక మినిస్టరు, తావుకు ఒక మినిస్టరు, పోషణకు ఒక మినిస్టర్ పెట్టుకుంటున్నాం.
2: బట్ వీ హావ్ సో మెనీ మినిస్టర్స్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్.
0: కానీ భగవంతుడికి ఇవన్నీ కూడా అధీనమై ఉంటుంటాయి.
2: బట్ గాడ్ హాస్ ఆల్ దిస్ పోర్ట్ఫోలియోస్ అండర్ హిమ్.
0: కనుక భగవంతునికి అర్పితం చేసినప్పుడు సర్వదేవతలకు అర్పితమైనట్టుగా అవుతుంది.
2: వెన్ వన్స్ యూ ఆఫర్ టు గాడ్ ఇట్ అమౌంట్స్ ఆఫరింగ్ టు ఆల్.
0: నీవు చేసే సేవనంతా కూడా భగవంతునికి చేస్తున్నాననుకో, అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
2: కన్సిడర్ the service that you render to others is service
0: to
2: God. Yavariki
0: seva chesina kani bhagavanta seva anko.
2: Whosoever you may serve, consider that you are serving God.
0: Endukati ishvara sarvabhutanam anni bhutamulu endu untunnadu devudu.
2: Because God is present in all of the beings.
0: Neevu kanipinchinatundi devudu ga nee unte,
2: if God is of your making,
0: ee kanipinchi devudu ga eduruga vastadu.
2: Well, how do you expect him to appear in the way you want?
0: Pratyakshamo adi parochamo.
2: One is direct, other is indirect.
0: Bimbamo adi pratibimbamo.
2: One is object, other is
0: reaction. Actionu adi reactionu.
2: One is action, other is reaction.
0: Anni endukunu aa vidhanga vastuntadi.
2: That's there lies the relationship.
0: Ee rendu lene levu.
2: In fact, there is nothing dualism here.
0: కానీ కనిపించేది మాత్రం కనిపిస్తుంటాయి.
2: However you see the apparent one.
0: ఒక సినిమాను మనం చూస్తుంటే స్క్రీన్ ఉంటుంది.
2: There in a theater you have the screen.
0: ఆ స్క్రీన్ లోపల పెద్ద పర్వతాలంతా మండిపోయినట్టుగా భూకంపం వచ్చినట్టుగా కనిపిస్తుంది.
2: దేర్ ఆన్ ద స్క్రీన్ యూ ఫైండ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎర్త్ క్వేక్ అండ్ బాన్ ఫైర్.
0: కానీ ఆ స్క్రీన్ ఏమైనా కించిత్ ఏమైనా కాలుతుందా?
2: బట్ ది స్క్రీన్ ఇస్ నాట్ బర్న్ట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
0: లేదు.
2: నో.
0: కానీ పర్వతాలంతా మండిపోయినట్టుగా కనిపిస్తున్నారు.
2: బట్ యు ఫైండ్ ద ఫైర్ ఆల్ ఓవర్ ద మౌంటైన్.
0: ఆ స్క్రీన్ లోపలే పెద్ద పెద్ద నదులంతా ప్రవహిస్తూ వస్తుంటాయి.
2: అండ్ యు ఆల్సో ద ఫైండ్ ద ఫ్లో ఆఫ్ రివర్.
0: అలాంటి కొట్టుకుంటూ కూడా ప్రవహిస్తుంటాయి.
2: అండ్ యు ఫైండ్ ద హెవీ ఫ్లడ్స్ టూ.
0: కానీ ఆ తెరను చూస్తే ఏమైనా చింతితేన కూడా నువ్వు వెట్టుంటాదే?
2: బట్ నాట్ ఈవెన్ ఇంచ్ ఆఫ్ ద కర్టెన్.
0: అదే విధంగానే మనకు బాహ్య దృష్టికి అన్ని కనిపిస్తున్నాయి, కానీ
2: ఫర్ ది ఎక్స్టర్నల్ విజన్ యూ ఫైండ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఇల్యూమినేషన్ మైండ్ కి అది కనిపించదు.
2: బట్ ఇల్యూమినేషన్ మైండ్ డస్ నాట్ విజువలైజ్ దట్.
0: ఆ ఇల్యూమినేషన్ మైండ్ లోపల అన్ని కనిపిస్తుంటాయి నీకు, కారినట్టు తడిచినట్టుగా కనిపిస్తుంటాయి.
2: బట్ వేర్ ఇస్ ది అదర్ స్టేజ్ యు ఫైండ్ ఆల్ దిస్ ఎర్త్ క్వేక్ అండ్ ద ఫైర్.
0: ఇదే దివ్య శక్తిని.
2: అల్టిమేట్లీ యు విల్ నోట్ ఇట్ ఇస్ డివైన్ పవర్.
0: ఆ దివ్య శక్తి సర్వలు ఎందు ఉంటుంది.
2: ది డివైన్ పవర్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇది లేనటువంటి వ్యక్తి మనకు కనిపించడు.
2: దేర్ ఆర్ నన్ వితౌట్ ది డివైన్ పవర్.
0: అందరి ఎందు ఉంటుండాలి.
2: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్
0: కానీ ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోవటం చేత ఎక్కడెక్కడో వెతుకుతున్నారు మీరు.
2: సిన్స్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
0: కొంతకాలం ప్రేమ చేతని మనం ప్రాక్టీస్ చేయాలి.
2: ప్రాక్టీస్ టు నో దట్ త్రూ లవ్.
0: అందరిని మనం ప్రేమించాలి.
2: లవ్ ఆల్.
0: అప్పుడు అందరూ నీవే.
2: In fact,
0: నీవే అందరుగా మారిపోతున్నావు.
2: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ద వరల్డ్ యువర్
0: ఏకత్వంలో అనేకత్వము, అనేకత్వంలో ఏకత్వము కనిపిస్తుంది.
2: యు ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ ప్లూరాలిటీ ఇన్ దిస్ యూనిటీ టు
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
2: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్.
0: మీ అందు ఉన్నదంతా ప్రేమని.
2: యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అందరి అందు ఉన్నటువంటి ప్రేమని భగవత్ యొక్క ప్రేమ.
2: అండ్ దిస్ టోటల్ లవ్ ఇస్ ద డివైన్ లవ్.
0: క్రమక్రమేణ అన్ని మమయ మాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు.
2: మ్యాన్ ఈస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్.
0: అంశంగా వచ్చేసిస్తున్నాయి.
2: యు ఆర్ హియర్ ఎస్ ఎ స్పార్క్.
0: కారణం ఏమిటి? బాడీ వేరుగా ఉండటం చేత.
2: బికాస్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: కనుక ఇదంతా చేరి ఒక్కటిగానే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ వన్ ఆల్ పుట్ టుగెదర్.
0: కనుక మీరు నేటి నుండి
2: ఫ్రమ్ దిస్ డే
0: ఎవరికి సేవ చేసినా
2: యు మస్ట్ సర్వ్ ఎనీవన్.
0: దైవ సేవగా భావించుకొని
2: కన్సిడర్
0: ఎలాంటి పనైనా మీరు చేయడానికి ప్రయత్నించాలి.
2: Be ready to do any work, any service.
0: దేహాన్ని మనం విచారం చేయకూడదు.
2: Don't go by the body.
0: వాడి పరిస్థితిని మనం విచారం చేయకూడదు.
2: Not circumstances.
0: అందరిని మనం ఏకంగా చూసుకోవాలి.
2: You should consider everybody equal.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క నాశక్తియే.
2: It's only divine power in everybody.
0: నాశక్తిని ఈ విధంగా నేను చూడగలుగుతున్నాను.
2: And my power is
0: ఇదంతా నా ప్రతిబింబమే.
2: In fact, it's all the reflection of my own. It's only reaction. It's all the resound of my own. You should have that feeling more and more. Then you will be able to reach that state of illumination
0: mind.
2: So first let's begin with the super mind. At this level, you are separate from others.
0: ఇది dualism లో ప్రారంభించింది.
2: And you begin with the state of dualism.
0: ఆ dualism కూడా సత్యం కాదు.
2: Dualism is never true.
0: A man with dual mind is half blind.
2: A man with dual mind is half blind.
0: ఆ half blind గా నువ్వు పోతున్నావు.
2: You are proceeding in its half blinded nature.
0: అప్పుడు నువ్వు దాంతో ప్రారంభం చేయి.
2: And you begin with it
0: correctly. అది higher mind కి పోతుంది.
2: Gradually goes up to the higher mind.
0: ఈ higher mind కి పోయిన తర్వాత
2: after having gone there
0: నీ తత్వం నీకు రుచింప చేస్తుంది.
2: యూ విల్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ఆ రుచింప చేసిన తర్వాత ఆ రుచిని మరిగినటువంటి నీవు
2: ద మోర్ యూ రిలీజ్ ద టేస్ట్ ఆఫ్ ది ట్రూ నేచర్
0: క్రమక్రమేణా ఇల్యూమినేషన్ మైండ్ కి వస్తుంది.
2: స్లోలీ యూ కమ్ టు ఇల్యూమినేషన్ మైండ్.
0: ఈ ఇల్యూమినేషన్ పూర్తి ఏకత్వాన్ని గుర్తించిన తర్వాత ఓవర్ మైండ్ లో చేరిపోతుంది.
2: వెన్ వన్స్ దిస్ యూనిటీ వన్నెస్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ గోస్ అప్ టు ద ఓవర్ మైండ్.
0: అదియే నీ గమ్యము.
2: That is your goal.
0: Adiye nee yokka sarvamu.
2: That is everything for
0: you. Danu cheyadaniki nee chesetundi sadhananta nee.
2: All the efforts only to reach that goal.
0: Sadhanalu dehamto chesina sadhanalu kaadu pradhanamu.
2: Not the practices that you do with the body that are important. Ante
0: kevalam kasarattu.
2: It is only exercise.
0: Aa pillalanta chesaru chudandi monna పంజాబ్ పిల్లలు ఎంత కసరత్తుగా చేశారు.
2: యు మస్ట్ హావ్ సీన్ పంజాబ్ చిల్డ్రన్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్.
0: బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తప్ప
2: యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బాడీ.
0: మైండ్ ఇంప్రూవ్మెంట్ కాదు.
2: అండ్ నాట్ ద మైండ్ ఎనీ.
0: కానీ మీకు ఇప్పుడు కావాల్సింది మైండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి.
2: వాట్ యూ నీడ్ నౌ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద మైండ్ నాట్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద బాడీ.
0: మైండ్ ప్యూరిటీ కావాలి.
2: మైండ్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: మైండ్ లోపల ఇల్యూమినేషన్ మైండ్ కావాలి.
2: అండ్ దెన్ యూ కెన్ రీచ్ ది ఇల్యూమినేషన్ మైండ్.
0: కనుక మీరు ఈ సేవనంతా ఏదో ప్రాపంచికంగా మనం చేస్తున్నాము, ప్రాపంచికమైనటువంటి వ్యక్తులకు చేస్తున్నాము అని మీరు ఏమాత్రం ఈ భావన పెట్టుకోకూడదు.
2: నెవర్ కన్సిడర్ దిస్ ఆల్ వరల్డ్లీ సర్వీస్ రెండర్డ్.
0: ఎప్పుడు నీవు సేవకు వెళ్ళినప్పటికీ స్వామి చెప్పిన మాటలు నీవు తలుచుకుంటూ
2: వెనెవర్ యూ స్టార్ట్ డూయింగ్ సర్వీస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ భగవాన్ టీచింగ్.
0: అతనిలో ఉన్నది కూడా నువ్వు భగవంతుడే.
2: ద మ్యాన్ హూ రిసీవ్ సర్వీస్ ఆల్సో ఇస్ ది సేమ్ గాడ్.
0: చేస్తున్నాడు
2: అండ్ హీ జస్ట్ యాక్టింగ్ దట్ వే.
0: ఆ యాక్ట్ లోపల కూడా మనం ఒక పార్ట్ గా ఉండాలి.
2: ఇన్ దిస్ యాక్టింగ్ యూ షుడ్ బి ఎ పార్ట్.
0: కనుక
2: సో
0: మనం ధ్యానం చేసిన, జపం చేసిన, సేవ చేసిన అన్నింటి ఎందుకు ఒకే ఏకత్వం వస్తుంది.
2: వి మే మెడిటేట్ ఆర్ చాంట్ ఆర్ డూ పెనెన్స్
0: న తపాంసి న తీర్థానాం.
2: సో ఉపనిషత్ సెడ్ నో పిల్గ్రిమేజ్ అండ్ నో పెనెన్స్ వుడ్ హెల్ప్ యూ.
0: న శాస్త్రాన జపానహి
2: నార్ టెక్స్టువల్ ఇన్ఫర్మేషన్.
0: ఇది మనం చేయవలసింది. ఈ ప్రాక్టీస్ లో మనం జపం చేస్తుంటుంటే ఎవరితో మాట్లాడుతున్నా కానీ చేతులు తిరుగుతూనే ఉంటాయి.
2: ఇఫ్ యూ స్టార్ట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ హోల్డింగ్ టాలిస్మన్ ఆన్ హ్యాండ్ సింప్లీ ది బీడ్స్ అయితే
0: మొట్టమొదట అలాంటి ప్రాక్టీస్ కావాలి.
2: ఫస్ట్ హౌఎవర్ యూ నీడ్ టు ప్రాక్టీస్ టు బిగిన్ విత్.
0: సజ్జనం సేవనం వినా
2: యూ షుడ్ సర్వ్ ఎవ్రీబడి.
1: Service important.
0: పోనీ నీవు చేతులతోనే చేయనక్కర్లేదు.
1: Not necessarily with your hands.
0: మీరు ఏదో ప్రపంచంలో ప్రవేశించి దాంట్లో ఇతరులు సేవ చేయనక్కర్లేదు.
1: Not that you don't go to far off places to serve.
0: ఒక మనిషి ఏమైనా వస్తే నీవు మాటలతో కూడా అతను తృప్తి పరచు.
1: You can satisfy others with your words.
0: ఈ వర్డ్స్ తో కూడా తృప్తి చేయడం కూడా సేవనే.
1: Satisfying others with your good words is service.
0: ఒకరికి నీవు అన్నం పెట్టి ఆదరించు, అది కూడా సేవనే.
1: Serve food to others, it is service.
0: నీవు ఒక మంచి మాటలు చెప్పే దాన్ని సంతోషపెట్టు.
1: Make others happy by talking good words.
0: ఆ మాటలు కూడా మృదుమధురంగా చెప్పు.
1: Talk softly and sweetly.
0: అప్పుడే మనం సేవగలం.
1: That is true service.
0: చాలా మంది కొంతమంది శ్రీమంతులుగా ఉండేటువంటి వాళ్ళు, అయ్యో మేము బయటికి పోయి ఎట్లా సేవ చేసేది, మేము ఏ విధంగా సేవ చేసేది, మాకు అవకాశం లేదు అని బాధపడుతుంటారు.
1: Many rich people think that we don't have chance to serve others. How can you move about? How can you come out?
0: సమాజంలో పోయి సేవ చేయనక్కర్లేదు.
1: You don't need to go to society.
0: నీవు సంతోషంతో మాటలతో సేవ చేయి.
1: You talk well with all the smile.
0: చేతనైనప్పుడు నీవు ఎవరికైనా కాసు ఇచ్చి వాడి ఉదారపం చేయి.
1: You can also contribute and make others happy.
0: ఆ విధంగా ఉద్ధారం చేస్తే అది కూడా సేవని.
1: If you help others, it is true service.
0: కనుక మనం సర్వీస్ చేయడానికి సమాజంలో ప్రవేశించి గో రోడ్లు తూడ్చడం, పేషెంట్ చూసుకోవటం, సొంత వారిని ఎత్తు ఇవి చేయనక్కర్లేదు. అది చేసే అవకాశం ఉన్న వాళ్ళు చేయవచ్చును.
1: సర్వీస్ డస్ నాట్ మీన్ క్లీనింగ్ ది స్ట్రీట్స్ ఆర్ ట్రీటింగ్ పేషెంట్స్. దోస్ దట్ హావ్ స్కోప్ అ ఛాన్స్ దే కెన్ సర్టన్లీ డూ ఇట్.
0: ఇది వాళ్ళ చేతనైనటువంటి సేవ చేసుకోవచ్చు.
1: దే కెన్ డూ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఒక అనంతపురం కాలేజీ గర్ల్స్ వచ్చారు.
1: అదర్ డే అనంతపూర్ గర్ల్స్
0: స్వామి బాయ్స్ అంతా కూడా పల్లె పల్లెకు వెళ్లి వారి ఇంటికంతా కూడా అన్నం అందిస్తున్నారు.
1: ప్రేయర్ టు స్వామి దే సెడ్ భగవాన్ బాయ్స్ ఆర్ సర్వింగ్ ఫుడ్ ఎట్ ద డోర్ స్టెప్.
0: దాని అంత బండిల్ మాదిరి కట్టాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ప్యాకింగ్ ఫుడ్.
0: కానీ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మాకు ఏ పని లేదు.
1: ద మూమెంట్ బాయ్స్ లీవ్ దిస్ ప్లేస్ వి డోంట్ హావ్ ఎనీ వర్క్. మేము
0: కొంత పనులు చేస్తామన్నారు.
1: హౌఎవర్ వి వాంట్ టు డూ నౌ సంథింగ్ మోర్.
0: వెళ్ళండి.
1: భగవాన్ సెడ్ గో బై ఆల్ మీన్స్.
0: ఈ పల్లె లోపల దేవాలయంలో చాలా ప్రాచీనమైన దేవాలయాలు అంతా ఉన్నాయి.
1: యు ఫైండ్ టెంపుల్స్ బిల్ట్ ఇన్ ద ఓల్డ్ ఓల్డ్
0: టెంపుల్స్ అంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి దుర్ప్రవర్తనతో చెడిపోతూ ఉంటున్నాయి.
1: అండ్ ఆల్ ది టెంపుల్స్ ఆర్ ఇన్ డైలాపిటేటెడ్ కండిషన్.
0: ఆ టెంపుల్ అంతా క్లీన్ చేయండి.
1: యు క్లీన్ దోస్ టెంపుల్స్.
0: వాటికి వైట్ వాష్ వేయండి.
1: వైట్ వాష్ దెమ్.
0: క్లీనింగ్ చేసుకోండి.
1: క్లీన్ దెమ్.
0: ఈ విధమైన పనులు మీరు చేయండి.
1: డూ దట్ వర్క్.
0: అప్పుడు బాగుపడుతుంది. దేవుని యొక్క మందిరమే మన దేహము.
1: Body is the temple of God.
0: Deho devalaya prakto jeevo deva sanatana.
1: Body is the temple of God, the indweller is God himself.
0: Devalayanu paint vestunnavani anukovaddu. Nee dehaniki nu paint vesko.
1: Don't think that you are painting the temple outside. No.
0: Daniki sunnamto paint vesti dinki premato paint vey.
1: You paint the outer temple with lime, you paint your own body with love. The temple of God.
0: Adhe chaal.
1: That's enough.
0: అదే సేవ.
1: దాట్ ఈస్ టు సర్వ్.
0: నీ మాటలు కూడా మృదుమధురంగా మాట్లాడండి.
1: టాక్ స్వీట్లీ.
0: దీనికి రఫ్ గా మనం మాట్లాడుకుంటాం.
1: నెవర్ బి హార్ష్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: మృదుమధురంగా మాట్లాడు.
1: టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అమ్మా ఏం చేస్తున్నారు అని ఎవరైనా వచ్చి చాలా మృదుమధురంగా మాట్లాడితే నీకెది పో అనేది వాడు
1: గనిచ్చేయకూడదు. If anyone asks you, what are you doing? You say, how are you concerned? You should not say that.
0: అది సేవ కాదు, హర్ట్ అవుతుంది.
1: It's not service, it's hurting.
0: కనుకని అది అంటే మాటలు మాట్లాడకూడదు.
1: Never be harsh to others.
0: ఎవరిని కఠినమైనటువంటి పదంతో హృదయాన్ని గాయం చేయకూడదు.
1: Never hurt anybody by using harsh words.
0: దేవునికి ఎక్కడైనా గాయం అయిపోతే దానికి బ్యాండేజ్ కట్టచ్చును, దాన్ని మాపుకోవడానికి మందులు వేయచ్చును.
1: For any wound, you can put some medicine, put some bandage.
0: కానీ మాటతో దెబ్బతిన్నటువంటి హృదయానికి బ్యాండేజ్ కట్టడానికి.
1: బట్ ద వుండ్ బికాస్ ఆఫ్ ద వర్డ్స్ కెన్ నెవర్ బి హీల్డ్.
0: నేను అందుకోసం ఎంత కోపం వచ్చినా ప్రేమ ప్రేమ ప్రేమ ఏ అబ్బాయి ఎట్టున్నావు
1: స్వామి ఆల్వేస్ సేస్ అబ్బాయ్ హౌ ఆర్ యూ
0: అంతా ప్రేమనే.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్ స్వామి.
0: ప్రేమతో మాట్లాడు.
1: టాక్ విత్ లవ్.
0: కానీ ఆ ప్రేమ మనం అభివృద్ధి చేసుకుంటే వస్తుంది.
1: Yes, you can develop love on your
0: own. ప్రకృతి భావంతో మన ప్రేమను పెంచుకోవాలి.
1: You start with the feeling of the nature.
0: తర్వాత అదే డివైన్ ప్రేమగా మారుతుంది.
1: Then that gets transformed into the divine
0: love. గా తయారవుతుంది.
1: And that becomes divine love.
0: డివైన్ లవ్ వచ్చినప్పుడే
1: with this advent of divine love,
0: పర్సన్ గా మారిపోతావు.
1: You become divine person.
0: ప్రపంచమంతా ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: In fact, the whole of the world, there is only one thing that exists.
0: అలాంటి ఏకత్వానికి మనం ఉంటే
1: that oneness we should attain.
0: సేవ అంటే ఏదో ఊరికి చేతితో చేసేటువంటి పనులు సేవగా భావిస్తున్నారు.
2: సర్వీస్ ఇస్ నాట్ మియర్లీ ద వన్ దట్ డన్ విత్ ఫిజికల్ హ్యాండ్.
0: చేతులతో చేసేటువంటి సేవ కాదు.
2: ఇట్స్ నాట్ రియల్లీ సో.
0: మాటలతో చేయవచ్చును.
2: యు కెన్ సర్వ్ బై గుడ్ వర్డ్.
0: మనస్సుతో చేయవచ్చును.
2: విత్ ద మైండ్.
0: భావంతో చేయవచ్చును.
2: విత్ యువర్ ఫీలింగ్స్.
0: కానీ ఈ విధంగా శారీర మానసిక ఆధ్యాత్మికతతో ఈ సేవను మనం చేయాలి.
2: సో ఇట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ లెవెల్ ఆల్సో యు కెన్ సర్వ్.
0: కనుక చేతులతో కూడా సేవ చేయొచ్చు.
2: యు కెన్ సర్వ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్.
0: ఎవరైనా బిడ్డను ఎత్తుకొని వచ్చేస్తారు ఏడుస్తుంటే వాళ్ళను నువ్వు కూడా జోకొట్టు.
2: ఇఫ్ యు ఫైండ్ ద చిల్డ్రన్ క్రైయింగ్ యు కెన్ జస్ట్ హెల్ప్ దెమ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్.
0: చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ ఆ పిల్లలకి ఇచ్చేసేయి.
2: ఇఫ్ యు గాట్ చాక్లెట్ విత్ యు కెన్ గివ్ ఇట్ టు ద చైల్డ్ హూ ఇస్ క్రైయింగ్.
0: అది గొప్ప సేవ.
2: ఇట్స్ అ బిగ్ సర్వీస్.
0: అది ఏదో చిన్న హెల్ప్ అనుకుంటాం మేము.
2: బేబీ సిట్టింగ్ ఇస్ అ బిగ్ సర్వీస్. ఇట్ ఇస్ సర్వీస్.
0: ప్రమాణంలో చిన్నదిగా కనిపించవచ్చు కానీ అది హెల్ప్ లో చాలా పెద్దది.
2: ఇట్ మైట్ బి స్మాల్ ఇన్ మెజర్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుక సేవలు చేసేటువంటి వాళ్ళు సేవా దళము అంటున్నారు మీరు.
2: యు సే సేవాదళ్.
0: సేవాదళ్.
2: సేవాదళ్.
0: ఈ దళం లోపల కొన్ని కొన్ని రెక్కలంతా ఉంటుంటాయి.
2: యు ఫైండ్ మెనీ పెటల్స్.
0: ఈ పెటల్స్ అంతా ఉంటుంటాయి.
2: ఎస్ యు హావ్ మెనీ.
0: క్రమక్రమేణ అవి వాడిపోయి రాలిపోతుంటాయి.
2: అండ్ ద పెటల్స్ ఫేడ్ అవుట్ అండ్ డ్రాప్.
0: ఆ రాలిపోయిన తర్వాత మిగిలేది ఒక్కటే మాత్రం ఫండమెంటల్.
2: ఫండమెంటల్ థింగ్ రిమైన్స్ ఆఫ్టర్ ఆల్ ద పెటల్స్ ఫాల్ డౌన్.
0: అందులోనే విత్తనములు బయలుదేరుతాయి.
2: అండ్ దేర్ ఫ్రమ్ స్టార్ట్స్ సీడ్స్.
0: అవి పునర్జన్మకు పునాది అయిపోతాయి.
2: అండ్ దట్స్ బికమ్ ద ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్.
0: కనుక ఈ లోక వాంఛనటువంటి పెటల్స్ అంతా కూడా రాలిపోవాలి.
2: సో ద పెటల్స్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్స్ టు డ్రాప్.
0: అదంతా పోయినప్పటికీ ఇందులో సత్సంకల్పం అనేటువంటి యొక్క బీజములు అభివృద్ధి అవుతాయి.
2: వెన్ వన్స్ ద డిజైర్స్ ద పెటల్స్ డ్రాప్ డౌన్ ద విల్ డెవలప్.
0: కనుక సత్సంకల్పాలను మనం పెంచుకోవాలి.
2: వి హావ్ టు డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్సంకల్పాలను మనం పెంచుకున్నప్పుడే సదాచారంలో ప్రవేశిస్తాము.
2: గుడ్ థాట్స్ లీడ్ టు గుడ్ యాక్షన్.
0: సదాచారంలో ప్రవేశించినప్పుడే సత్సంగంగా చేరిపోతుంది.
2: గుడ్ యాక్షన్ టేక్స్ యూ టు సత్సంగ.
0: సత్కర్మలంతా మనం చేస్తాము.
2: వి డూ ఎవ్రీథింగ్.
0: ఆ సత్కర్మలు కూడా ప్రేమ ద్వారా చేయాలి.
2: లెట్ అస్ do all good actions with love.
0: With love, with love.
2: With love, with love.
0: Only love, love, love, love.
2: Everything should be based on love and love, love alone.
0: ఎందుకంటే మానవుడు జీవించేదంత ప్రేమతోనే.
2: Because human life is sustained.
0: పుట్టిందే ప్రేమతోనే.
2: And you are born with love.
0: సత్యది ప్రేమతోనే.
2: You end your life with love.
0: కనుకనే ఇవన్నీ కూడాను ప్రేమమయంగా మారుతుందని.
2: So everything should be full of love for that matter.
0: ప్రేమమయమే జీవితము.
2: The human life.
0: ప్రేమాధారమే జీవితము.
2: And love is the foundation.
0: ప్రేమ ప్రవర్తనే జీవితము.
2: The human conduct is love.
0: ప్రేమ ప్రవర్తనే.
2: And it is the love principle that governs life.
0: ఈ విజయమైనటువంటి ప్రేమను మీరు మర్చిపోతున్నారు.
2: You are forgetting the essence of
0: love. భౌతికమైన ప్రాక్తమైనటువంటి ప్రేమను అభివృద్ధి పరచుకుంటున్నారు.
2: You are developing an only worldly physical love.
0: ఇది కాదు నిజమైనటువంటి ప్రేమ.
2: దిస్ ఇస్ నాట్ ట్రూ లవ్.
0: ఈ విధంగా మీరు చేస్తూ ఉంటుంటే
2: వెన్ యూ యాక్ట్ లైక్ దిస్
0: ఇంకా మున్ముందంతా ఉంటుండాలి. రేపు మొన్నాడు అప్పుడు దీన్ని అంతా వివరించి మీకు చక్కగా బోధిస్తాను.
2: దేర్ యూ హ్యావ్ స్టిల్ టూ మోర్ డేస్. టుమారో అండ్ డే ఆఫ్టర్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ క్లియర్లీ.
0: ప్రేమముదిత మనసే.

ప్రసీదలం ఆఫ్ దిస్ ఈవినింగ్ ప్రోగ్రామ్. ప్రేమ పూజ, ఏ డాన్స్ డ్రామా ప్రెసెంటెడ్ బై బాలవికాస్ చిల్డ్రన్

0: వెర్రి మనస అదియు నీలోననున్నది కాంచుమచట సత్యమును తెల్పు బాట ఈ సాయి మాట.
1: విత్ ఎ డిజైర్ టు హ్యావ్ ది విజన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రాహ్మణ్, ఓ ఫూలిష్ పర్సన్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఇట్ ఫూలిష్ మైండ్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్ దట్ ఈస్ ఇన్ యూ లుక్ ఫర్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్ దిస్ ఈస్ ది వర్ల్డ్ ఆఫ్ ట్రూత్ ది పాత్ ఆఫ్ ట్రూత్ సాయిస్ వర్డ్.
0: యువకుడు భావి భారత నిర్మాత.
1: Youth is one who establishes the future of Bharat.
0: భారతదేశం యొక్క భవిష్యత్తు యొక్క మంచి చెడ్డలు యువకులపైనే ఆధారపడి ఉన్నది.
1: The good as well as the bad of the future of Bharat depends on the shoulders of the young people.
0: దేశం యొక్క ఔన్నత్యము, దేశం యొక్క భిన్నత్వము, దేశం యొక్క క్షీణత్వము యువకుల యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉన్నది.
1: The greatness of the country, the deterioration of the country and the prosperity of the country, all of them depend upon the young people.
0: కాని నేడి భారత భౌతికం యొక్క క్షీణత్వము, భౌతికం యొక్క క్షీణత్వమునకు కారణము ఏమిటో విచారించినప్పుడే యువకుల యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకోవటానికి వీలవుతుంది.
1: It will be possible for young people to realize their responsibility only when they understand the reason for the deteriorated condition at present of this country, Bharat.
0: అనేక మతముల వారికి అనేక దేశములకు ఆదర్శాన్నించి ఆదుకున్నటువంటి యొక్క భారతదేశము నేడు తమ బిడ్డలకు పట్టెడు అన్నం అందించుట లోపల చాలా పరితపిస్తూ ఉండాలి.
1: This country Bharat, which at one time gave ideals and ideal examples to many religions and to many countries, such a country today is unable to give food to its own children.
0: దీనికి కారణం ఏంటి?
1: What is the reason for this?
0: యువకుల యొక్క ప్రవర్తన, యువకుల యొక్క భావములు, యువకుల యొక్క కర్మలు అపవిత్రమై అశుద్ధమై కళంకరహితమైనటువంటిగా ఉండటం చేత ఈ మానవత్వాన్ని ఉద్ధరించే నిమిత్తమై కొంత విద్యాభ్యాసములు ఉన్నత స్థాయి యందు అభ్యసించాలని కొంతవరకు గుర్తించడానికే.
1: ది కాండక్ట్ ఆఫ్ యంగ్ పీపుల్, ది ఐడియాస్ దట్ స్ప్రౌట్ ఇన్ యంగ్ పీపుల్ అండ్ ది వర్క్ విచ్ యంగ్ పీపుల్ డూ హ్యాస్ బికమ్ అన్ప్లెజెంట్, అన్సెక్యూర్ అండ్ ఇంప్యూర్, అన్సేక్రెడ్. దిస్ ఈస్ ది మెయిన్ రీజన్ వై in their education and in their methodology of teaching we should bring about some changes.
0: Totallo dongal cheri palapustana apahincharante deeniki edi karanam?
1: If the thieves enter a garden and begin to steal the fruit and the flower in the garden, what is the reason for this?
0: Deeniki kancha lekapovatamu kapala lekapovatame deeniki moola karanam.
1: The main reason for such a thing is that there is no fence for the garden and there are no sentries for the garden.
0: యువకుల యొక్క హృదయ బృందావనమునందు పవిత్రమైన భావములు ఫలపుష్పములుగా వికసించి తద్వారా ఆచరణ రూపమైనటువంటి సిద్ధాంతములను అనుష్ఠాన రూపమైనటువంటి క్రియలుగా అందించేటువంటి దాంట్లో కొంత లోపం కలుగుతూ వచ్చింది.
1: ఇన్ ది గార్డెన్స్ అండ్ ది హార్ట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ sacred ideas should enter and they should flower and become fruits. There has been some decline in this process.
0: Durachara durgunamulainatundi dongalu ee hrudaya brindavanamundu chorabadi tadwara deenini apaharinchadaniki prayatnistu vastunnayi.
1: Thieves, which are in the form of bad conduct and bad ideas, have entered the garden of the hearts of these young people and they are trying to steal the flowers and the fruits.
0: Kalukani kramashikshanainatundi kanchanu manam kattukoni నిత్యాధరమైనటువంటి క్రియారూపమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించినప్పుడే దీనికి చక్కని పోషణ ఏర్పడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ బిల్డ్ ఎ ఫెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ వీ కెన్ గ్రో గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ కాండక్ట్ ఇన్ అవర్ వర్క్ దెన్ ది గార్డెన్ విల్ బికమ్ గుడ్.
0: జగత్తునందు రూపనామములు కలిగినటువంటి సమస్త పదార్థములకు ఒక కర్త అయినటువంటి యొక్క కారణము లేకపోలేదు.
1: In this world, for all things which have a name and a form, it is not as if there is someone who has created that name and form.
0: ప్రతి పదార్థం కూడాను స్వరూప స్వభావములతో కూడి రూపనామ క్రియారూపమై ధరిస్తూ ఉంటుండాలి.
1: Every item in this world may have its natural attributes, but it takes a form and a name.
0: ప్రతి కర్మకు కూడాను ఒక కర్త లేకపోలేదు.
1: For every action, there will be a subject.
0: కర్తలేని కర్మ నిర్మాణం కానేరు.
1: There can be no action if there is no actor or subject.
0: కనుకని ప్రతి విషయమును కూడాను ఈ సృష్టి కల్పితమైన జగత్తునందు సమస్త పదార్థములకు కూడాను ఒక కారణం అనేటువంటి ఒక మూలాధారమైన శక్తి ఒకటి ఉన్నది.
1: For everything in this created world, for all that we see, there must be a cause, a base, which has caused this creation.
0: అయితే లోకమునందు కొందరు నిరాశపరులు కొందరు ఆశపరులు ఈ విధమైనటువంటి మిశ్రమమైనటువంటి యొక్క మానవత్వం లోపల కొన్ని విధమైనటువంటి దానిని అర్థము చేసుకోలేక కాలంను వ్యర్థపరచడమే కాకుండా కర్తను కూడా నువ్వు గుర్తించుకోలేకపోయినటువంటి వారు అవుతున్నారు.
1: బట్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ పీపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ సమ్ పీపుల్ హూ హ్యావ్ ఎ రీజన్ అండ్ హూ వాంట్ టు అండర్స్టాండ్ సమ్ పీపుల్ హ్యావ్ నో ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్
0: ఆశపరులు నిరంతరము తమ దృష్టిని ఉన్నత స్థాయి ఎందే ఉంచుకుంటారు.
1: దోస్ హూ హ్యావ్ ఎన్ అంబిషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ విల్ కీప్ దేర్ థాట్స్ ఆల్వేస్ ఎట్ హై లెవెల్.
0: నిరాశపరులు నిరంతరము నిస్పృహ గురి అయి నిరుత్సాహములకు లోబడి ఉంటారు.
1: అదర్స్ ఆర్ ఆల్వేస్ డిజెక్టెడ్ అండ్ డిసప్పాయింటెడ్.
0: ఆశపరుడు చీకటి ఎందు తన దృష్టిని పైకి ప్రసరింపజేసుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ హీ విల్ రైజ్ హిస్ విజన్ ఈవెన్ ఇన్ డార్క్నెస్.
0: నిరాశపరుడు క్రిందికి చూస్తాడు.
1: వన్ హూ డస్ నాట్ వాంట్ టు లెర్న్ విల్ లుక్ డౌన్ ఆల్వేస్.
0: క్రింద కనిపించేటువంటిది ఒట్టి చీకటి.
1: What he sees when he looks down is always darkness.
0: పైన చూచేటువంటి ఆశపరుడు నక్షత్రాలు మినుకు మినుకమని ఏదో ఒక ఆశని కల్పించు తన యొక్క జీవితమునకు ఒక ఉత్సాహాన్ని చేకూరుస్తూ ఉంటాయి.
1: వన్ హూ వాంట్స్ టు లెర్న్ అండ్ లుక్స్ అప్ విల్ ఆల్వేస్ సీ బ్రైట్ స్టార్స్ అండ్ దే గివ్ హిమ్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: ఆశపరుడు నిరంతరము గులాబీ పుష్పములపైన దృష్టి ఉంచుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ విల్ ఆల్వేస్ హ్యావ్ హిస్ విజన్ ఆన్ ఎ రోజ్ ఫ్లవర్.
0: నిరాశపరుడు ఈ గులాబీ పుష్పమునకు క్రింద ఉన్నటువంటి యొక్క ముండ్లపైన దృష్టి ఉంచుతాడు.
1: ఆన్ ది కాంట్రరీ హీ హూ ఇస్ డిసప్పాయింటెడ్ విల్ ఆల్వేస్ లుక్ ఎట్ ది థార్న్.
0: ఈ దృష్టి వలన తాను కొంతవరకు అదిరి బెదరి పుష్పమునే కోల్పోతాడు.
1: బై లుకింగ్ ఎట్ ది థార్న్ ఆల్వేస్ హీ ఇస్ టెరిఫైడ్ అండ్ హీ ఇస్ అఫ్రైడ్ అండ్ హీ విల్ లూజ్ ది ఫ్లవర్.
0: ఆశపరుడు ఇది ఒక టంబ్లర్, దీనిలో అర్థం నీరు ఉంటుండాలి.
1: We will now take the man who wants to learn. This is a tumbler. There is half full of water.
0: Aashaparudu ardham neerunu chustadu. Indulo ardhame neeru untundadani bhavistadu.
1: The one who has hope of learning will only look at half the full of the tumbler and says the tumbler.
0: Neeraashaparudu ardham khalini chustadu.
1: The other man will only look at the empty half of the tumbler.
0: అర్థం ఖాళీ ఉందని చెప్పడంలోన అర్థం నీరుందని చెప్పడంలోన రెండు సమానంగానే ఉంటున్నాయి అర్థాలు.
1: టు సే దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఫుల్ ఆర్ టు సే దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ బోత్ ఆఫ్ దెమ్ మీన్ ది సేమ్ థింగ్.
0: కానీ అర్థం ఖాళీగా ఉన్నది అనేటువంటి వాడు నిరాశకు గురి అయిపోతున్నాడు.
1: బట్ ది వన్ హూ సేస్ దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ హీస్ ఆల్వేస్ లుకింగ్ డౌన్.
0: అర్థం నీరుందని అనేటువంటి వాడు ఇంకా దానిని అర్థం నింపుకోవాలని ఆశ లోపల దానిని అభివృద్ధి పరచుకుంటాడు.
1: హీ హూ సేస్ దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఫుల్ హ్యాస్ ది హోప్ ఆఫ్ ఫిల్లింగ్ ది అదర్ హాఫ్.
0: ఆశ నిరాశలకు మధ్యలో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాసం అత్యవసరం.
1: బిట్వీన్ దిస్ హోప్ అండ్ హోప్లెస్నెస్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్ ఈస్ నెసెసరీ.
0: ఈ ఆశ నిరాశలకు మధ్యలో విశ్వాసం అనేటువంటిది లేకపోవటం చేతనే మానవుడు కొంత నిరుత్సాహములకు గురి అయిపోతున్నాడు.
1: బ్రిడ్జింగ్ దిస్ హోప్లెస్నెస్ అండ్ హోప్ బికాస్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీఈస్ బికమింగ్ డిసప్పాయింటెడ్.
0: కనుకనే ఈ నమ్మకము అనేటువంటి దాని వల్ల మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
1: By this process of faith, we should increase our attention on this issue.
0: ఈ శ్రద్ధే లేకుండా మానవుడు ఏమాత్రమైనటువంటి ముందంజ వేయడానికి వీలు కాదు.
1: Without such care or శ్రద్ధ, man cannot put forward even.
0: శ్రద్ధ వలననే మనకు జ్ఞానము లభిస్తుంది.
1: It's only by such శ్రద్ధ one can become.
0: కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగినటువంటి వాడు ఎంతటి ఉన్నతమైన స్థాయికైనా పోగలడు.
1: That is why it has been said, if a man has got శ్రద్ధ, he will become wise.
0: ఈ శ్రద్ధ కేవలము లౌకికమైన భౌతికమైన క్షణభంగురమైన అనిత్యమైనటువంటి వాటి యందు అధికంగా మనం పెంచుకోరాలి.
1: దిస్ అటెన్షన్ ఆర్ శ్రద్ధ షుడ్ నాట్ బి ప్రమోటెడ్ ఆన్ వరల్డ్లీ థింగ్స్, ఇంపర్మనెంట్ థింగ్స్, థింగ్స్ డూ నాట్ హ్యావ్ ఎ పర్మనెంట్ వాల్యూ.
0: నిత్య సత్య నిర్మలమైనటువంటి శాశ్వత పదార్థమైనటువంటి యొక్క దైవత్వం పైన మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఆన్ డివినిటీ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్, వీ షుడ్ ప్రమోట్ దిస్ కేర్ అండ్ అటెన్షన్.
0: మన యొక్క నమ్మకమే మన యొక్క జీవితం యొక్క శక్తి.
1: అవర్ బిలీఫ్ అండ్ అవర్ ఫెయిత్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ లైఫ్.
0: నమ్మకమే లేకుండా మానవుడు క్షణమైనా కూడా ఈ జగత్తునందు కాని మరే జగత్తునందు కాని జీవించడానికి వీలు కాదు.
1: ఇఫ్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్.
0: జీవితమందు సామాన్యమైనటువంటి చిన్న కార్యములు ఎందు కూడాను మనం నమ్మకం లేకపోతే దేన్ని కూడా మొదలు పెట్టలేము.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈవెన్ ఆన్ స్మాల్ మ్యాటర్స్ ఇట్ ఇస్ నాట్ అస్ ఇఫ్ వీ కెన్ గివ్ అప్ అవర్ బిలీఫ్ అండ్ ఫెయిత్.
0: రేపు అనేటువంటి చేస్తాము అనేటువంటి నమ్మకం ఉండినప్పుడే మనం ఒక కార్యాన్ని కోరుకుంటాం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ హావ్ బిలీఫ్ దట్ వీ కెన్ డూ ఇట్
0: టుమారో. రేపటికి నేను ఉంటానో ఉండనో అనేటువంటి యొక్క నమ్మకమే లేకపోతే ఎట్టి కార్యాన్ని కూడా తాను పూనుకోలేడు.
1: ఇఫ్ వన్ హ్యాస్ నో బిలీఫ్ దట్ హీ విల్ లివ్ టుమారో,
0: ఇలాంటి వాడు దౌర్బల్యుడిగా రూపొందుతాడు.
1: హీ విల్ బికమ్ ఎ వెరీ వీక్ పర్సన్.
0: కనుక మనకు నమ్మకమే బలము.
1: ఫెయిత్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒకనొక సమయం లోపల దక్షిణాఫ్రికా లోపల పెద్ద పెద్ద గోల్డ్ మైన్లు అంతా ఉండేటువంటి.
1: ఇన్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ దేర్ వర్ బిగ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ ఏదో ఒక దైవవాణిగా వచ్చి తనకు ఒక ఆదేశాన్ని అందించింది ఒక శ్రీమంతుడు.
1: సమ్ డివైన్ వాయిస్ గేవ్ ఎ కైండ్ ఆఫ్ మెసేజ్ టు దిస్ ఇండివిజువల్.
0: ఆ ప్రదేశంలో పోయి ఈ శ్రీమంతుడు అనేక విధములుగా కూడాను త్రవి చూస్తూ వచ్చాడు.
1: This rich individual, following the divine voice, went to those places and began to dig for gold.
0: 100 అడుగులు 200 అడుగుల వరకు త్రవ్వాడు. కానీ అక్కడ ఏ మాత్రము బంగారం ఉండినట్టు కనిపించలేదు.
1: He did the digging 100 feet and even 200 feet but found no gold.
0: ఈ దైవవాణి పైన కొంతవరకును అపనమ్మకంతో ఉండి కేవలము బంగారం చిక్కుతుందనేటువంటి ఆశ చేత ఆ శ్రీమంతుడు ఈ కార్యాన్ని కోరుకున్నాడు.
1: To some extent he lost faith in this divine voice but he hoped that he will get gold and he began digging.
0: ఇది కేవలం త్రవ్వడానికి ముందుగా ఈ శ్రీమంతుడు ఏదో ఒక దైవవాణి నాకు చెప్పింది, ఫలాల స్థానం లోపల నీవు ప్రయత్నం చేస్తే కావలసినంత గోల్డ్ నీకు చిక్కుతుంది అని చెప్పింది అని తాను ఒక వెల్లడి చేశాడు.
1: బిఫోర్ స్టార్టింగ్ టు డిగ్ ఫర్ గోల్డ్ he expressed to others that it was a divine voice which told him that he should dig in such and such a place to find gold.
0: ee apadammakam cheta durasa cheta prarambhinchinatundi ee srimantudu 200 adugulu maatrame travvi nirasa cheta vadale petti poyadu.
1: This person, on account of lack of faith and on account of disappointment, he dug only 200 feet and left it there disappointed.
0: kaari daivavaani yenaadiki kudanu అది అసత్యము కాదు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి ఒక శ్రీమంతుడు తిరిగి దానిని ఏదో తక్కువ వెలకి ఇచ్చి ఆ ప్రదేశాన్ని కొనుక్కున్నాడు.
1: Another wealthy person who had firm belief in the fact that a divine voice can never go wrong paid some small amount and purchased this area.
0: మొదటి దినము ఇద్దరు కూలీలను తీసుకెళ్లి త్రవ్వినాడు. 3 అడుగుల లోపల బ్రహ్మాండమైన గోల్డ్ వచ్చింది.
1: On the first day, he had only 2 laborers and dug beyond the 200 feet and found an enormous amount of gold.
0: అతను తిరిగి బయటికి వచ్చి చెప్తున్నాడు, జయాపజయములకు 3 అడుగులే మూల కారణము అన్నాడు.
1: He came out and said that for victory and failure, only 3 feet are responsible.
0: చూశారు, విశ్వాసము చేత 3 అడుగుల లోపలే అతనికి ఈనాడు సౌత్ ఆఫ్రికా లోపల గొప్ప బంగారు గనిగా ఉండేటువంటి అది.
1: With faith, digging only 3 feet, he could strike big source of gold in South Africa.
0: Inte kaadu tirigi 1914 samvatsaram lopala first world war vachesestundi, modati prapancha yuddham.
1: Not only this, the first world war commenced in 1914.
0: Aa samayam lopala oka steamer lo prayanamai vastunnaru sipayi.
1: At that time, in a steamer, some soldiers were traveling.
0: ఈ జపాన్ స్టీమర్ వచ్చేసేసి మధ్యలో ఏదో బాంబు వేసి అది మునిగిపోయింది.
1: That steamer was sunk by the dropping of a bomb by another Japanese steamer.
0: ఇక్కడ కొంతమంది లైఫ్ బోట్స్ అని ఉంటుంటారు, సహాయకమైన యొక్క యంత్రములు ఉంటాయి, తద్వారా కొంతమంది దాన్ని దాటుకొని పోయారు, కొంతమంది అక్కడే మునిగిపోయారు. తిరిగి 5 మంది మాత్రమే అందులో ఈత ఆడుకుంటూ గట్టును చేరడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: Some people used lifeboats to escape, others were drowned, but only 5 amongst them tried to swim and reach the shore.
0: అందులో ఒకడు, అయ్యో నా అంత్యకాలం ఆరంభమైంది, నేను ఇక ఏ కొన్ని నిమిషాల లోపల నేను మునిగిపోతున్నాను, ఏ తిమింగలాల వాటను పడిపోతున్నాను అని నిరాశకు గురి అయిపోతూ వచ్చాడు.
1: One of them felt that the end of his life had come and that he was going to be drowned and his body will perhaps be eaten up by some crocodiles and so on.
0: రెండో వాడు అంటున్నాడు, అయ్యో నేను ఇంటి దగ్గర అయినా కూడా ఏర్పాటు కూడా చేసి రాలేదు, నా ఆలుబిడ్డలు గతి ఏమవుతుందో, నా భవిష్యత్తు అనేటువంటిది ఇంతతో అంత్యమైపోతుండాలి, నా కుటుంబాన్ని పోషించే వారెవరి, ఆ కుటుంబ చింతతోనే కళ్ళు మూశాడు సముద్రంలో.
1: Another person thought that I have made no arrangements at home. What is to happen to my wife and children and my family?
0: ఇంకా మూడో వాడు ఏం చేస్తున్నాడు, అయ్యో నా ఇన్సూరెన్స్ పత్రాలంతా నా పెట్టెలోనే ఉంటున్నాయే, నా భార్య బిడ్డలకు అది కూడా దక్కనేయేమో, ఇదైనా నేను అందించలేకపోయినానే నిరాశకు గురి అయిపోయాడు.
1: A third one felt that all the insurance documents were inside a box. He could not even hand them over to his wife and
0: children. ఇంకా ఇద్దరు వ్యక్తులు మాత్రమే ధైర్యంగా ఉంటుంది, భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి మానవత్వం ఏదో ఒక కీర్తిని సాధించే నిమిత్తమే సృష్టించాడే కాని నిరుపయోగ నిమిత్తమే సృష్టించలేదు. నా మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి, తప్పక నేను ఈ దీన్ని దాటి నా యొక్క దివ్యమైనటువంటి యొక్క క్రియలు చేత నా మానవత్వాన్ని సార్థకం చేసుకుంటాను, దైవ సంకల్పాన్ని నిరూపిస్తానని ధైర్యంతో ఎదురుతూ వచ్చారు.
1: Two others amongst these 5 were very courageous and they felt that God would not have created them unless they have a purpose to fulfill and we shall live and fulfill that purpose. So they swam to the shore.
0: ఈ విధమైనటువంటి ధైర్యంతో కొంత ఆలోచిస్తూ ఉండగానే పెద్ద హెలికాప్టర్ వచ్చేసేసింది.
1: While with this courage they were thinking,
0: ఇది రావడానికి కారణం ఏమిటనగా ఆ పడవ పైన బాంబు పడి మునిగిపోయే సమయం లోపల ఎయిర్ట్రోప్ ఫోన్ చేశాడు, ఇట్లా పడవ అంతా కూడా మునిగిపోతాంది, తక్షణం మీరు సహాయం చేయాలని. అది అందిన తక్షణమే ఎయిర్ప్లేన్ వచ్చింది. నీటిలో మునిగి తేలుతున్నటువంటి ఇద్దరికి ఏదో సహాయ యంత్రాలు అందించి వాడిద్దరిని హెలికాప్టర్ లో తీసుకుని పోయింది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పారు, జయాపజయములకు 5 నిమిషములే ఒక కాలము అన్నాడు.
1: Even as the 2 of the 5 people were thinking like that, a helicopter came and rescued them. The reason for the helicopter coming is that as the boat was sinking, a radio message was sent to the shore that the boat was sinking and a rescue helicopter was sent and these 2 were rescued. When they were rescued, they said, between death and life, between being rescued and not rescued, only 5 minutes is the difference.
0: Kanuka jayapajayamunu bangara gani valiki moodu adugullo telipoyindi. నదిలో ప్రవహించే నదిలో కొట్టుకుని పోయి సముద్రంలో మునిగిపోయేటువంటి వారికి 5 నిమిషాల్లో జయాపజయముల యొక్క విషయం తేలిపోయింది.
1: బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఫర్ వన్ హూ డెల్ట్ విత్ ది గోల్డ్ మైన్ ఇట్ వాస్ అ మ్యాటర్ ఆఫ్ 3 feet. బిట్వీన్ డెత్ అండ్ లైఫ్ ఫర్ దీస్ 2 పీపుల్ ఇట్ వాస్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes.
0: జయాపజయములకు కారణం ఏమిటి? విశ్వాసము అవిశ్వాసము.
1: What is the reason for this success or failure? It is faith and lack.
0: కనుక మనం ఈనాడు యువకులైనటువంటి వారు విశ్వాసం అనేటువంటిది మన శ్వాసగా భావించాలి.
1: So those who are youth today should regard faith as their very breath of life.
0: ప్రతి పదార్థమునకు కూడాను ఒక కారణం ఉంటే ఉంటుండాలి.
1: For everything there must be a cause.
0: ప్రతి ప్రాణికి కూడాను ఒక జీవించడానికి ఒక కారణం ఉంటుండాలి.
1: For every living one to live there must
0: be ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక కారణం చేతనే ఈ జగత్తునకు సృష్టింపబడినాడు.
1: Every individual has been created in this world with a purpose.
0: కనుక ఈ కారణకార్య నిమిత్తమై ఈ మానవత్వం ప్రాప్తించింది, తప్పక నా కార్యసిద్ధిని నేను నెరవేర్చుకుంటాను అనేటువంటి గాఢమైనటువంటి విశ్వాసము యువకుల్లో బలపడాలి.
1: విత్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ దట్ మ్యాన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ది ఫెయిత్ షుడ్ బి స్ట్రెంగ్తెన్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇది ఒక వెండి ప్లేట్.
1: దిస్ ఇస్ అ సిల్వర్ ప్లేట్.
0: ఇది దీనికి రూపనామములు ఉంటున్నాయి.
1: This has a name and a form.
0: ఈ రూపనామములు క్రియా రూపంలో ఏర్పడినటువంటిది.
1: This name and form have been established by action.
0: అయితే ఈ రూపనామ క్రియ స్వరూపమైనటువంటి ఈ ప్లేటుకు కారణమైనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: For this plate which has a name and a form there is a base.
0: ఈ కారణమే వెండి.
1: This base is the silver.
0: కార్యం యొక్క స్వరూపమే ప్లేట్.
1: The form which has resulted.
0: వెండి లేకుండా ప్లేట్ తయారు కాలేదు కదా.
1: Without silver there is no plate.
0: అయితే ఈ ప్లేట్ ఎక్కడ నుంచి వచ్చింది? శూన్యం నుంచి వచ్చిందా?
1: బట్ వేర్ ఫ్రమ్ హ్యాస్ దిస్ ప్లేట్ కమ్? హ్యాస్ ఇట్ కమ్?
0: ఇది పూర్వము ఆకారం శూన్యంగా ఉంటుంది, అది కానీ దీని యొక్క సూక్ష్మాకారము వెండి అంత సూక్ష్మము స్వరూపాన్ని ధరించింది.
1: Although its form was non-existent, it is present in a subtle manner in the basic material. This
0: అదే విధముగానే మట్టిలో కుండ ఉంటుందా ఇది ప్రత్యక్షం కాదే అని అనుకోవచ్చు.
1: In the same manner, one may ask the question, is the pot present in the mud? Pot is not visible.
0: మట్టిలో కుండ ఉంటుందా?
1: Yes, pot is present in the mud.
0: కానీ అది కారణ స్వరూపాన్ని ధరించింది.
1: But it has not taken the
0: kumara daggariki poyetappudiki adi karya swaroopani dharinchi.
1: When it goes to the potter, then it becomes a pot.
0: Kanuka karya karanalu rendu kudunu avinabhava sambandhalu.
1: The cause and the effect are inextricably connected with each
0: other. Kundaku matti etti karanamo, plate ku endi enti karanamo, adhe vidhamgane manavatvani kudunu oka divyatvam oka karananga untundali.
1: Just as the mud is the base for the pot, as the silver is the base for this plate, so also for humanity God is
0: ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం చేతనే ఆయా కర్తవ్యము ఆయా యొక్క క్రియలు ఆయా రూపనామములు కూడా నిర్మాణం అవుతూ ఉన్నాయి.
1: సో ఫర్ ఎవరీ ఎఫెక్ట్ బికాస్ దర్ ఇస్ అ స్పెసిఫిక్ కాజ్ దట్ పర్టికులర్ ఎఫెక్ట్ విత్ దట్ ఫార్మ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కాజ్.
0: అయితే మట్టి నుండి కుండ పుట్టింది కదా, ఈ కుండ సర్వత్రా ఉంటుందా అనుకుంటే నీళ్ల నుంచి ఎందుకు పుట్టకూడదు, విసుగు నుంచి ఎందుకు పుట్టకూడదు కుండ?
1: When we find that the pot has come from mud, and if the pot is present everywhere, why should the pot not come out of water or out of sand?
0: Kanuka karanam anetundi karya roopamulo dharinchinappudu swaroopanni nirupistu untadi. Idi e dharaitite dharmaha, dharmamu dharinchinatvanti kanuka idi dharmakaramu annaru.
1: So when the cause gives rise to an effect, it gets a form. What you wear is the dharma. Dharayate iti dharma.
0: ఏ పదార్థమునకు ఏది ప్రధానమైనటువంటి యొక్క కర్తగా ఉంటుందో అది లేకపోతే ఆ పదార్థములకు అది ధర్మ స్వరూపాన్ని ధరించడానికి వీల్లేదు.
1: వాట్ ఎవర్ ఐటమ్ వి లుక్ ఎట్, ఇఫ్ ది కాజ్ ఫర్ దట్ ఐటమ్ ఇస్ నాట్ ప్రెసెంట్ దెన్ ఇట్ కెనాట్ టేక్ దట్ ఫార్మ్.
0: ఇది ఉప్పు,
1: దిస్ ఇస్ సాల్ట్.
0: ఈ ఉప్పు అనేటువంటి దానికి పుల్లధనము దీనికి ఒక ధర్మం.
1: దిస్ ఇస్ సాల్ట్. ఫర్ సాల్ట్ టు టేస్ట్ సవర్ ఈజ్ ఏ నేచురల్ క్వాలిటీ.
0: ఆ యొక్క గుణమే లేకపోతే అది ఉప్పు కాదు.
1: If it has not got that quality, it will not be called salt.
0: Nippuku dahana shakti oka dharmam.
1: For fire to be able to burn is a natural
0: dahaname shakti andulo lekapothe daginchetvanti shakti adi bokku avutundi gaani nippu kaadu.
1: If there is no capacity to burn, we won't call it fire, we will call it coal.
0: Meravakaiki kaaramu dani oka dharmam.
1: For a chili, pungency is its natural quality.
0: Aa kaaram anetvantide dharmam lekapothe adi meravakai kaadu.
1: If the chili is not pungent, it won't be called a chili.
0: అదే విధముగాని ఒక్కొక్క పదార్థమునకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క గుణము ధర్మ స్వరూపాన్ని ధరిస్తుంది.
1: In the same manner, for all matter, each kind has got a specific natural quality.
0: మానవునకు ప్రధానమైనటువంటి యొక్క గుణము త్యాగము.
1: The most important quality of man is to be able to
0: ఈ త్యాగం ద్వారా మనకు కలిగేటువంటి యొక్క ఫలితం ఏమిటి?
1: What is it that we get out of sacrifice?
0: Na karmana na prajaya dhanena tyagene ke amrutatva manasu. Ee amrutatvanni andukune nimittamai tyagam manavuniki oka dharma swaroopanni dharinchindi.
1: Immortality is the result of sacrifice, and immortality cannot be got by either wealth
0: or ee manavudu ee tyagamu aneetundi oka tana dharmanni kolipoyinadu.
1: Today man has lost this natural quality of being able
0: to sacrifice. Virudhamainatundi oka స్వార్థము అనేటువంటి ధర్మాన్ని వరించినాడు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ హి హస్ అక్వైర్డ్ ఎ కంట్రరీ క్వాలిటీ.
0: ఈ స్వార్థము ఎప్పుడు వరించినాడో అప్పుడు నుండి పరార్థం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: వెన్ హి హస్ అక్వైర్డ్ ది సెల్ఫిష్నెస్ హి హస్ లాస్ట్ హిస్
0: పరార్థం శూన్యమైనప్పుడు యథార్థం మరుగైపోయింది.
1: వెన్ హిస్ ఎబిలిటీ టు సాక్రిఫైస్ ది నేచురల్ క్వాలిటీ
0: యథార్థం మరుగైనప్పుడు నానార్థాల్లో అనర్థం మిగిలిపోయింది.
1: Many meaningless results have come out of this.
0: ఈ అనర్థాలతో అనేక అశాంతులు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: With this meaningless situation, man is
0: suffering. ఈనాడు విద్యావంతులు యథార్థాన్ని గుర్తించి పరార్థాన్ని గుర్తించి పారమార్థకంలో ప్రవేశించి సత్యత్వాన్ని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి యువకుడు.
1: Students, educated people today should recognize the truth, should give up this meaningless understanding and enter the world with recognition.
0: ఒకానొక సమయంలో పల బుద్ధాలకుని తన కుమారుడైన శ్వేతకేతుడు ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: On one occasion, Svetaketu, son of Uddalaka, asked questions of his father.
0: నాన్న, ఈ క్రియాభూతమైనటువంటి ఈ దేహంలోకి కారణం ఏమిటి అన్నాడు.
1: He asked the father, "Oh father, tell me the reason for the creation of this body."
0: ఇది కేవలం క్రియా స్వరూపం.
1: దిస్ బాడీ ఈజ్ సింప్లీ ది రిజల్ట్.
0: దీనికి ఏదైనా కారణం అనేటువంటిది లేక ఇది స్వరూపాన్ని పొందడానికి వీలు కాదు కదా.
1: అన్లెస్ దెర్ ఇస్ అ పర్పస్ దిస్ ఫార్మ్ కెనాట్ కమ్.
0: అప్పుడు ఉద్ధారకుడు చెప్పాడు, నాయన ఈ దేహమునకు కారణము అన్నము అన్నాడు.
1: ఉద్ధారక దెన్ సెడ్ ది రీజన్ ఫర్ దిస్ బాడీ ఈజ్ ది ఫుడ్.
0: తండ్రి దేహమునకు ఉత్పత్తి వినాశములు రెండు ఉంటున్నాయి, కనుకనే ఇది క్రియారూపాన్ని ధరించింది. ఈ క్రియారూపము ధరించినటువంటి దానికి ఉత్పత్తి వినాశములు ఉంటున్నాయి. దీనికి ఆధారము కేవలం కారణము అన్నం అంటున్నావు, అన్నమును కూడాను ఉత్పత్తి వినాశము ఉంటుందని కదా, అది కారణం ఎట్లవుతుంది అని ప్రశ్నించారు.
1: ది సన్ సెడ్ దిస్ బాడీ హెస్ గాట్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్ గ్రోత్ అండ్ డికే. ది బాడీ గ్రోస్, ది బాడీ డికే. And you say that the food is responsible for this body. So food also must have the two qualities of
0: anaga eta vata dini yokka antarasam enti kaaranamainatundi ee padarthamunaku utpatti vinashamu undakoodadu ani dini artham.
1: Be that as it may, the inner meaning of this is whatever is the base, namely the food in this case, cannot have the qualities of the
0: dekamaneetundi yokka bhojamunaku kriya roopaniki అన్నము ఉత్పత్తి స్థానమైనటువంటిది కనుక అది కారణం అంటున్నావు, కనుక అన్నం కూడాను ఇది కేవలం క్రియారూపమే అని నిర్ణయం చేశాడు కుమారు.
1: ది సన్ కేమ్ టు ది కన్క్లూషన్ దట్ ఫుడ్ యు సే ఈస్ ది కాజ్ ఫర్ ది బాడీ. బాడీ హెస్ గ్రోత్ అండ్ డికే, సో ఫుడ్
0: అనుమతి. ఉదాహరణకు చెప్తాడు, నాయన అన్నమునకు కేవలము ఒక జలము దీనికి కారణము అన్నాడు.
1: దెన్ ది ఫాదర్ గేవ్ అన్ ఆల్టర్నేటివ్ ఆన్సర్ అండ్ సెడ్ వాటర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫుడ్.
0: దానికి కుమారుడు కూడాను, నాన్న జలం కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది కనుక అది కూడాను క్షీణించేటువంటిది. ఏదో ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి జలంగా తయారవుతుండాలి కనుక ఇది కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది, ఇది కూడాను కారణం కాదు అన్నాడు.
1: ది సన్ సెడ్ నో వాటర్ ఆల్సో హ్యాస్ గాట్ ఎ బర్త్ అండ్ డికే, ఇట్ కెనాట్ బి కాల్డ్ ది బేస్.
0: తదుపరి ఉద్ధారకుడు చెప్పాడు, నాన్న దీనికి తేజస్సు కారణము అన్నాడు.
1: Then Uddalaka said, the main cause for this is the power.
0: Chetaketu cheptunnadu, tandri idi kodanu sarayinatti kaaranam kaadu, tejasthu kodanu utpatti vinasham untunnadu kanuka idi kodanu deeni kaaranam kaadu annadu.
1: The son again said, no, this cannot be. You say that the light or the energy is the cause. That also has got a birth.
0: Tadapari tandri enikuntu Uddalaka cheptunnadu, deeniki vinashamaina vinasham kaanatundi anaga naasamu lenatundi నిత్య సత్య స్వరూపాన్ని ధరించినటువంటి పరమాత్మే దీనికి ఒక కారణము అన్నాడు.
1: దెన్ ది ఫాదర్ సెడ్, yes, the only reason for this also is the indestructible truth which neither grows nor is born.
0: దానిక ప్రతి పదార్థమునకు జలమునకు అన్నమునకు తేజస్సు కూడాను ఒక పదార్థమనేటువంటి శాశ్వతమైనటువంటి కారణంగా ఉంటుందని.
1: ఫర్ ఫుడ్, ఫర్ లైట్, ఫర్ వాటర్, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ వి వుడ్ కాల్ డివైన్.
0: ఏదావాత పంచభూతములకంతా కూడాను కారణభూతమైనటువంటిది ఒక పరార్థము.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ వీ కమ్ టు ది కన్క్లూషన్ దట్ ఫర్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఇన్ దిస్ వరల్డ్ ది ఇండిస్ట్రీ
0: దైవత్వం
1: దాట్ ఈస్ డివినిటీ.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఈ జగత్తునందు భిన్న భిన్న రూపనామము ధరించడం ఉండినంత మాత్రం ఇది భిన్నత్వంగా మనం భావించరాదు.
1: బికాస్ డివినిటీ అండ్ గాడ్లీనెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ డైవర్స్ ఫార్మ్స్, వీ షుడ్ నాట్ థింక్ ద డివినిటీ ఇస్ డైవర్స్.
0: కనుకనే ఏకోహం బహుశ్యాం అన్నాడు, నా ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ ఇస్ ద రీజన్ వై ఇట్ హెస్ బిన్ సెట్ oneness in me has been manifesting itself in a diverse variety of ways.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి యొక్క సమస్త పదార్థములకు కూడాను కారణ స్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు ఒకడు ఉన్నాడు అనేటువంటి యొక్క విశ్వాసాన్ని యువకులు ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
1: The young people should today promote the faith that there is one who is responsible for all the manifestations and variety of things we see in this world.
0: దీని అభివృద్ధి నందేటువంటి యొక్క వైజ్ఞాన శాస్త్రకంగా మానవుడు సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించుకునలేక కేవలం అర్ధ నాలెడ్జి అనగా అర్ధ తెలివితేటలు కలిగినటువంటి వాడుగా తయారైపోయి తద్వారా అన్నింటిపైన అవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకుంటూ వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది సైంటిఫిక్ నాలెడ్జ్ విచ్ ఇస్ గ్రోయింగ్ డే ఆఫ్టర్ డే, మ్యాన్ విత్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ అనేబుల్ టు రికగ్నైజ్ ది బేసిక్ ట్రూత్ అండ్ ఈజ్ డెవలపింగ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హీ సీస్.
0: కనుక ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క బలహీనతను మనం దూరం చేసుకుని మనము తగినటువంటి శక్తి సామర్థ్యముల చేత దైవ విశ్వాసాన్ని, మన శాస్త్ర విశ్వాసాన్ని, మన మత విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి యువకులు తగినటువంటి కృషి చెయ్యాలి.
1: keeping such weakness at a distance from ourselves, we should develop strength day after day and belief in God, belief in Shastras and belief in our own
0: tradition.
1: Religion is not bad. Spirituality is not bad.
0: మన భారతీయ సంస్కృతి చెడ్డది కాదు.
1: Our culture of Bharat is not
0: అన్ని చెడ్డలు మన భావాల్లోనే కూడి ఉంటున్నాయి.
1: All bad things are contained in our own eyes, in everything that he sees.
0: కనుక ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క బలహీనతను మనం దూరం చేసుకుని మనము తగినటువంటి శక్తి సామర్థ్యముల చేత దైవ విశ్వాసాన్ని మన శాస్త్ర

0: ఇంటెలిజెన్స్ టీచ్ ఓన్లీ గుడ్, దిస్ ఈస్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ వై.
1: కనుక మతులు చెడ్డవైన మతమేది చెడ్డది, వినుడు భారతీయ వీరసుడా. మన మతులు చెడ్డవైపోతున్నాయి కానీ మతములు చెడ్డవి కాదు.
0: ఇఫ్ అవర్ మైండ్స్ ఆర్ బ్యాడ్, విచ్ రిలీజియన్ కెన్ బి కాల్డ్ బ్యాడ్? లిసన్ టు దిస్ యంగ్ సన్ ఆఫ్ భారత్.
1: మనము దురాశలకు గురి అయిపోతున్నాం.
0: వీఆర్ బికమింగ్ సబ్జెక్టెడ్
1: దురాశలకు గురి అయిపోవటం చేత మనము దుఃఖం అనుభవించక తప్పదు.
0: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ ఆస్పిరేషన్,
1: ఎంత తెలివితేటలు ఉండినప్పటికీ, ఎంత శక్తి సామర్థ్యం కలిగినప్పటికీ, తద్వారా మనం ఈ దురాశ అనేటువంటిది క్రమక్రమేణా పెడమార్గం పట్టిస్తుంది మానవుడు.
0: However clever a man may be, however strong a man may be, this bad desire will make man take it out.
1: కపటము కాని, మోసము కాని, అన్యాయము కాని, ఒక విధమైనటువంటి అహంకారము కాని, దాంభికము కాని ఏమాత్రం కూడా జరగకూడదు.
0: ఇన్ ది మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీట్, ఎనీ కైండ్ ఆఫ్ అన్జస్ట్నెస్ ఆర్ ఈగో షుడ్ నాట్ ఎంటర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: కర్ణుడు సూర్యుని యొక్క అంశం.
0: కర్ణ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సన్,
1: సూర్యుని యొక్క ప్రసాదం.
0: ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, సన్ గాడ్.
1: కనుక అతను మహా తెలివితేటలు కలిగినటువంటి వాడు.
0: హీ వాస్ దేర్ఫోర్ అన్ ఎక్స్ట్రాడినరీ
1: సంపన్నుడు.
0: He was a very strong
1: అతన్ని జయించేటువంటి వారు ఎవరు కూడా లేరు.
0: నో వన్ వాజ్ ఏబుల్ టు గెట్
1: ఈ సూర్య అనుగ్రహం చేత పొందినటువంటి వరప్రసాదం.
0: దిస్ ఇస్ సమ్ గిఫ్ట్ విచ్ హి గాట్ ఫ్రమ్ ది గాడ్ సన్.
1: ఈ వరప్రసాదం కూడాను ఒక్కొక్క సమయంలో శాపంగా మారిపోతుంది.
0: బట్ ఈవెన్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ సమ్ టైమ్స్ టర్న్స్ ఇంటూ ఎ కర్స్.
1: శాపము కూడాను ఒక్కొక్క సమయంలో వరప్రసాదంగా రూపొందుతుంది.
0: సమ్ అకేషన్స్ ఈవెన్ ఎ కర్స్ కెన్ బికమ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక వరము శాపంగా మారడానికి కానీ, శాపం వరంగా మారడానికి కానీ కారణం ఏమిటి?
0: ఫర్ ఎ గిఫ్ట్ టు బికమ్ ఎ కర్స్ ఆర్ ఫర్ ఎ కర్స్ టు బికమ్ ఎ గిఫ్ట్,
1: మానవుని యొక్క కపట యుక్తినే దీనికి మూల కారణం.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ మ్యాన్స్ ఇంట్రీ.
1: దీనికి కర్ణుని యందు ఒక చక్కని ఆదర్శం ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ కర్ణాస్ లైఫ్ ఫర్ దిస్.
1: ఇతను బ్రహ్మాస్త్రాన్ని పొందాలనేటువంటి ఉద్దేశం చేత పరశురాము దగ్గర విద్యను అభ్యసించాలని సంకల్పించుకున్నాడు.
0: కర్ణ వాంటెడ్ టు అక్వైర్ ది బ్రహ్మాస్త్ర అండ్ దేర్ ఫోర్ వాంటెడ్ టు లెర్న్ విత్ పరశురాము.
1: అయితే పరశురాముని తండ్రి అనేటువంటి యొక్క జమదగ్నికి ఈ క్షత్రియులు అనేటువంటి వారు అనేక విధములుగా పరాభవం చేయటం చేత తన తండ్రి యొక్క పరాభవాన్ని సహించుకునలేక పరశురాము ఒక దీక్షను పట్టాడు. నా జీవిత పర్యంతం కూడాను క్షత్రియుని హతమారుస్తాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ పట్టాడు.
0: ది క్షత్రియస్ హ్యాడ్ హ్యూమిలియేటెడ్ జమదగ్ని, ఫాదర్ ఆఫ్ పరశురామ, ఆన్ మెనీ అకేషన్స్. సో పరశురామ టుక్ ఎ డిటర్మినేషన్ దట్ హీ విల్ టేక్ వెంజెన్స్ అగెన్స్ట్ ఆల్ క్షత్రియస్ అట్ ఆల్ టైమ్స్.
1: కనుక నేను క్షత్రియుడిగా వెళ్లి పరశురాము దగ్గరికి వెళ్లి ఈ బ్రహ్మాస్త్రం యొక్క దీన్ని అనుభవించాలనేటువంటి దీంతో ఏమాత్రం కూడా ఫలితం కాదు. నేను క్షత్రియుడు కాదు అనేటువంటి యొక్క మారువేషను ధరించి పరశురామం దగ్గర చేరి ఈ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి సామర్థ్యాన్ని కొంతవరకు తెలుసుకోవాలని చెప్పని ఒక బ్రాహ్మణ వేషమును ధరించి, అనగా కపట వేషమును ధరించి పరశురామ దగ్గరకు వెళ్లి, నేను బ్రాహ్మణుని, నేను తమ దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకోవాలని ఆశిస్తున్నానని ప్రార్థించాడు.
0: కర్ణ న్యూ దిస్ అండ్ కర్ణ థాట్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గో టు పరశురామ యాజ్ అ క్షత్రియ అండ్ అక్వైర్ ది బ్రహ్మాస్త్ర. సో హీ టుక్ ఎ డిసీట్ఫుల్ ఫార్మ్ ఆఫ్ అ బ్రాహ్మిన్, వెంట్ టు పరశురామ అండ్ సెట్, ఐఎమ్ అ బ్రాహ్మిన్, ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ అండ్ గెట్ ది బ్రహ్మాస్త్ర.
1: ఈ మాటల విశ్వాసము చేత పరశురాముడు అతనికి చక్కగా అన్ని విధములు కూడా విద్యను అభ్యసించాడు.
0: పరశురామ బిలీవింగ్ ఇన్ దీస్ వర్డ్స్ టాట్ కర్ణ ఆల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాస్త్ర.
1: ఈ అన్ని విద్యను కూడా బోధించి ఈ బ్రహ్మాస్త్రమును ఉపయోగించుకునేటువంటి విధానము కూడా బోధించాడు.
0: ఆఫ్టర్ టీచింగ్ హిమ్ ఎవ్రీథింగ్, హి ఆల్సో టాట్ హిమ్ హౌ టు యూజ్ ది బ్రహ్మాస్త్ర.
1: కానీ కట్టకడపటికీ ఇతను క్షత్రియుడు అని తెలుసుకున్నాడు ఎట్లో.
0: బట్ టువర్డ్స్ ది ఎండ్ హీ లెర్న్ దట్ కర్ణ వాజ్ అ క్షత్రియ అండ్ నాట్ అ బ్రాహ్మణ్.
1: కపట వేషమును ధరించి అసత్యం మాటలు చెప్పి గురువును వంచించటం కనుక ఈ బ్రహ్మాస్త్రం యొక్క ఉపయోగం నీకేమాత్రము లేకుండా అని శాపం చేశాడు పరశురాము.
0: Realizing that he was wearing a deceitful form of a Brahmin, Parashurama gave a curse that this Brahmastra shall be of no use to you at all.
1: Kanuka manam guruvu chanta chere samayalo kapatanni ye matram kudanu manam chekkochukovali.
0: Thus when we go to the feet of a guru, we should never
1: ahankaraniki avakasam ivvakudadu.
0: There is no room for ego.
1: Inkevidhamaina aadambaranni pradarshinchakudadu.
0: There should also be no

0: Pride exhibited.
1: Humble. Vinaya vidhetudai poi neevu vidyanu abhyasinchali.
0: One must go with humility and be humble and learn from a guru.
1: Ee vinaya vidhetulu lekapovatam chetane karnudu mahashaktivantudainappudiki surya varaprasadudainappudiki తాను ఏమాత్రం కూడాను ఆ యుద్ధ సమయం లోపల పాండవులందరూ అతన్ని చేరినప్పుడు ఈ బ్రహ్మాస్త్రం యొక్క వినియోగాన్ని తాను అనుభవించలేకపోయాడు.
0: ఆల్దో కర్ణ వాజ్ ఆల్ పవర్ఫుల్ బికాస్ హీ హాడ్ నాట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ హీ కుడ్ నాట్ యూజ్ ది బ్రహ్మాస్త్ర అట్ ది టైమ్ వెన్ హీ నీడెడ్ టు యూజ్.
1: ఇంతే కాదు, మనము ధర్మాన్ని తెలుసుకుని సత్యాన్ని గుర్తించి దానిని వంచనగా మనం ఉపయోగించుకోకూడదు.
0: Not only this, understanding dharma and truth, we should not use it for bringing down.
1: తెలిసినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: But we understand about dharma should be put into practice.
1: అనుభవించినటువంటి సత్యాన్ని క్రియారూపంలో మనము ప్రచరించాలి.
0: The truth which we have experienced should be put into action.
1: ఈ విధమైనటువంటి తెలుసుకున్న సత్యాన్ని కాని తెలుసుకున్న ధర్మాన్ని కాని సక్రమమైన మార్గంలో మనం అనుభవించకుండా ఉండిన ఇది ధర్మమునకు సత్యమునకు మనం వంచన గావించినటువంటి వారం అవుతాం.
0: ఇఫ్ ది ట్రూత్ వీ హావ్ లెర్న్డ్ అండ్ ది ధర్మ వీ హావ్ లెర్న్డ్ ఇఫ్ వీ డు నాట్ యూజ్ ఇట్ అలాంగ్ ది గుడ్ పాత్
1: కేవలం ద్రోహం చేసినటువంటి వారం అవుతాం.
0: వీ వుడ్ సింప్లీ హావ్ డన్ ఇంజస్టిస్.
1: తద్వారా అనేక విధమైనటువంటి అపకీర్తులకు గురి కావచ్చు.
0: వీ విల్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ బై దట్ యాక్షన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్
1: ఇవెంట్స్. ఉదాహరణ చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను.
0: ఐ విల్ ఆల్సో గివ్ యూ ఎ సెకండ్ ఎగ్జాంపుల్.
1: అంతటి ప్రతిజ్ఞను సాధించినటువంటి మహావ్యక్తి ఎక్కడ కూడా మన చరిత్రలో కనిపించడం లేదు.
0: నోవేర్ ఇన్ అవర్ ట్రెడిషన్ వీ విల్ ఫైండ్ అనదర్ పర్సన్ హూ హాడ్ బీన్ ఏబుల్ టు.
1: అతని పేరు గాంధీ.
0: యాజ్ భీష్మ హిస్ నేమ్.
1: భయంకరమైనటువంటి దీక్షను తాను సాధించిన చేత అతనికి భీష్మ ప్రతిజ్ఞగా ఉండటం చేత భీష్ముడు అని పేరు వచ్చింది.
0: హీ వాజ్ ఎ పర్సన్ హూ అచీవ్డ్ ఫియర్ఫుల్ డిటర్మినేషన్.
1: మహాజ్ఞాని
0: భీష్మ. He is a very wise person.
1: అనేక విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యము కలిగినటువంటి వాడు.
0: He had strength of all kinds.
1: మహావీరుడు, ధీరుడు, గంభీరుడు.
0: He was a hero and a very wise person.
1: అయినప్పటికీ ఇంకా ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యులు పావన పాండవులకు కౌరవులకు కూడాను అస్త్ర శస్త్ర విద్యలంతా కూడాను నేర్పించినటువంటి మహాగురువు.
0: Drona was the guru who had taught all the archery and various types of work to Pandava.
1: Iriyuri yendu kuda inni vidhamainatundi oka mahasaktulu kaligi undinappatikini dharma prabodhalu gavinchetundi maha veerulu ga undinappatikini dharma shastramu telini eriginetundi vaaru ainappatikini ee nindu sabalopala Draupadini yeechukoni vachi Duryodhananu parabhavam chese samayam lopala ee maatram kudanu deenini సహించుకోలేకపోయినప్పటికీ ఈ ధర్మాన్ని దుర్యోధన దుశ్శాసనాదులకు బోధించలేకపోయారు.
0: ఆల్దో దే వర్ అవేర్ ఆఫ్ ది రైట్ కాండక్ట్ అండ్ ధర్మ వెన్ ద్రౌపది వాజ్ బీయింగ్ హ్యూమిలియేటెడ్ బై దుర్యోధన ఇన్ అ ఫుల్ అసెంబ్లీ దే కుడ్ నాట్ టీచ్ దెమ్ వాట్ వాజ్ రైట్ అండ్ వాట్ వాజ్ రైట్ కాండక్ట్.
1: ధర్మము తెలిసి కూడాను ఆ సమయంలో ధర్మాన్ని బోధించలేనటువంటి యొక్క వ్యక్తిత్వము ధర్మము తెలిసి ప్రయోజనమే.
0: Knowing dharma, if they were unable to teach what right conduct was in that assembly when Draupadi was being humiliated, what is the use of
1: ee sariyainaatvanti karma kaadu ani cheptani satyanni telisikodanu aa satyanni sariyainaatvanti reetiga arigattaleinaatvanti vaadu satyam telisukoni prayojanam enti.
0: Knowing the truth that was not the right conduct, yet he was not able to put it into practice.
1: Ee satya dharmamulu rendu kodanu okadanikoti aadharanga teragavesukunnatvanti.
0: Here, truth and dharma are things which will intertwine.
1: Satyam nasti paro dharma. సత్యం అనేటువంటి పునాది పైన ధర్మం అనేటువంటి గోడ కట్టబడి ఉండేటువంటి.
0: ధర్మ ఇస్ లైక్ ఎ వాల్ బిల్ట్ ఆన్ ది బేస్ ఆఫ్ ట్రూత్.
1: ఏకావాత ధర్మ సత్యము రెండు కూడా అవినాభావ సంబంధము.
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ అండ్ ధర్మ
1: సత్యం ఎంత నాశనము కానటువంటిదో ధర్మం కూడా అటు నాశనం కానటువంటి.
0: జస్ట్ అస్ ట్రూత్ ఇస్ నాట్ డికే
1: అమృతత్వం అనేటువంటి యొక్క సత్య ధర్మము యందు తాను విరుద్ధమైనటువంటి మార్గంలో తెలిసి కూడాను తా వారు సరి అయినటువంటి యొక్క మార్గాన్ని అనుభవించలేకపోవటం చేతని భీష్మునకు ద్రోణులకు అపకీర్తులు పాలైపోయారు.
0: బికాస్ దే న్యూ వాట్ వాజ్ రైట్ అండ్ వాట్ వాజ్ ధర్మ సిన్స్ దే కుడ్ నాట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ భీష్మ అండ్ ద్రోణ వర్ బోత్ హ్యాడ్ సబ్జెక్టెడ్ టు ఇల్
1: రీజన్. ఏమిటి
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: కేవలము అక్కడ కూడా ఒక స్వార్థమే.
0: హియర్ ఆల్సో దేర్ ఇస్ అన్ అమౌంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: దుర్యోధనాదుల యొక్క పులుసన్నం భుజిస్తున్నామనేటువంటి ఒక అభిమానం చేత ఈ దుర్యోధన లేనటువంటి యొక్క కౌరవుల పైన కొంత అభిమానం నిరూపిస్తూ వచ్చారు.
0: Here they had the feeling that they were eating the salt of Duryodhana, and eating the salt of Duryodhana they had an
1: adityamaina dehamulaku aaraginchinatundi pulusannamula pradhanamulu
0: for this impermanent body is the food and the salt that we eat.
1: శ్రీకాలముని యందు కూడను ఏమాత్రము మార్పు చెందినటువంటి యొక్క సత్య ధర్మముని యందు ఏమాత్రం కూడను తాము సరైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించలేకపోయారు.
0: Truth and dharma, which were permanent and unchangeable for all times, they could not show the right type of action.
1: కనుక మనం సత్య ధర్మములు జరిగి దాని ఆచరణ యందు ఉంచకుండా మనము సత్య ధర్మములు ద్రోహులవుతాం.
0: Knowing truth and right conduct, if we don't put them into practice, we will be betraying our knowledge of truth and right conduct.
1: కనుక ఈ నాడు మనం సమాజమునకు చాటవలసినటువంటిది సత్య ధర్మముల యొక్క పరాక్రమాన్ని, సత్య ధర్మముల యొక్క పవిత్రాన్ని, సత్య ధర్మముల యొక్క విశిష్టతను కూడా మనం లోకానికి చాటాలి.
0: What we should proclaim to the community today is the greatness of truth and right conduct.
1: సాధకములో రెండు రకములైనటువంటి మార్గములు ఉన్నాయి.
0: In proclaiming these two, there are two paths.
1: ఒకటి ప్రబోధ వల్ల సాధకము, రెండవది ఆచరణ వల్ల సాధకము.
0: One is to proclaim by teaching, the other is to proclaim by practice.
1: ప్రబోధ వల్ల సాధనటువంటిది అంత భద్రంగా నిలిచేటువంటిది కాదు.
0: To proclaim by teaching is not a set of
1: తాత్కాలికమైనటువంటి ఒక ఫలితాన్ని మాత్రం అందించవచ్చు.
0: It will only give temporary results.
1: మనం ఆచరించి అనుష్ఠించి తద్వారా మనము ఇతరులకు ఆదర్శాన్ని అందించడంలో ఇది శాశ్వతమైన రీతిగా ప్రచురణ అవుతుంది.
0: బట్ ఇఫ్ యూ కెన్ ప్రొక్లెయిమ్ దిస్ బై ప్రాక్టీస్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ బై అవర్ ఓన్ ప్రాక్టీస్ అండ్ ఎగ్జాంపుల్ దట్ విల్ హావ్ ఎ పర్మనెంట్ వాల్యూ.
1: అనుకునే విద్యార్థులైనటువంటి వారికి మీకు తెలియనటువంటి కాదు, అనేక పర్యాలు నేను చెప్తూ వస్తాను. ఈ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. మన యొక్క భావములు, మన యొక్క పలుకులు, మన యొక్క క్రియలు మూడింటి యొక్క ఏకత్వము చేసినప్పుడే అక్కడ పవిత్రం అనేటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తుంది.
0: ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ద స్టూడెంట్స్ డు నాట్ నో దిస్. ఐ హావ్ టోల్డ్ యు మెనీ టైమ్స్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్. ఇట్స్ ఓన్లీ వెన్ యు కెన్ హార్మోనైజ్ యువర్ థాట్, యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్.
1: దీనినే వేదాంత పరిభాష యందు మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మం ఏకం, మహాత్మనం అన్న.
0: This same thing has been described in Vedantic language by saying harmony between thought, word and deed. He is a great man.
1: ee naadu manam talakeedi okati cheppedi marokati chesedi inkokati.
0: Today our thought is one thing, our word is a different thing.
1: Kalpane em antunnam manam manas anyat vaches anyat karman anyat duratmanam manam duratmanuga roopandipothunnam.
0: Thought is different, word is different, action is still different. Such people are bad people. We are becoming bad people.
1: కనుక మనం ఈనాడు అన్ని విధములైనటువంటి సేవలు చేసి కూడాను ఈ మూడింటిని ఏకము చేసి దైవత్వంగా మనం భావించి ఈ మూడు కూడా త్రిమూర్తి స్వరూపంగా ఈనాడు యజ్ఞోపవేత విషయంలో చెప్తూ వచ్చాడు మన సుబ్రహ్మణ్యం శాస్త్రి.
0: In all the work that we do regarding these three aspects, thought, word and action as one, and combine them and harmonize them, in fact our Subramanya Shastri has been telling us,
1: manam yagnopavitam ani oka janjivaram vesukuntunnam.
0: We call it the yagnopavita, the sacred.
1: Ee traadalo endu moodu rakamla ittu untuntai, moodu traalu seri untai.
0: In this yagnopavita there are three strings.
1: Ee moodu daramulu emitani manaku arthamu, deeni oka antaratham emiti.
0: What is the inner meaning of these three strings?
1: Deenine trikalamulu ani bhavistunnaru.
0: These three have been understood as the three kinds.
1: Deenine trilokamulu ani visheshistunnaru.
0: Also three worlds.
1: త్రికాల సంధ్య అన్నారు.
0: దిస్ ఇస్ ఆల్సో బిన్ సెడ్ సంధ్య,
1: ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య,
0: మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ప్రేయర్.
1: ఈ మూడు కాలములు ఎందుకు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని భావించి ఈ త్రిలోకములు అనగా మన ఊర్ధలోకము, ముఖ్యలోకము, అధోలోకము ఈ మూడు లోకములు ఎందుకు సార్థకమును పొందేటువంటి యొక్క దైవత్వంగా మనం విశ్వసించి ఈ మూడింటి ఎందుకు శాంతి శాంతి శాంతి ఈ మూడు శాంతుల చేత మన జీవితాన్ని తగినటువంటి యొక్క మా ఆదర్శ ప్రాయాన్ని అందించాలని బోధిస్తూ వస్తున్నారు.
0: Regarding all these three aspects as the three times, Brahma, Vishnu and Maheshwara, we say Shanti, Shanti, Shanti three times. And all these
1: ఈ గాయత్రి కూడాను కేవలము సర్వాధారమైనటువంటి యొక్క సర్వదేవతా స్వరూపమైనటువంటి యొక్క సమస్త కారణ స్వరూపమే.
0: Gayatri is also regarded as the very base of all forms of divinity.
1: కనుకనే దీనిని గాయత్రి ఛాందసా మాత అన్నారు. అన్ని వేదములకు మాతృ స్వరూపిణి అని చెప్పారు.
0: షీ హాజ్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది మదర్ ఆఫ్ ఆల్ ది వేదస్.
1: ఒక్కొక్క వేదం ఒక్కొక్క మహావాక్యాన్ని అందిస్తూ వచ్చింది.
0: ఈచ్ వేద హాజ్ గివెన్ అస్ వన్ మహావాక్యం.
1: త్వం అసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఈ నాలుగు వేదముల యొక్క మహావాక్యాలు.
0: ది ఫోర్ మహావాక్యాస్, తత్వం అసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, దీస్ ఫోర్ మహావాక్యాస్.
1: ఈ మహావాక్యములైనటువంటి వేద సారములు అన్ని కూడా నాలుగు చేరితే ఈ గాయత్రి మంత్రం యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది.
0: these four great sayings, the essence of all the four Vedas, constitute together the form of Gayatri.
1: Kalukane panchabhutamulu yokka swaroopini, pancha pratham pranamulu yokka swaroopini, pancha indriyamulu yokka swaroopini. Kalukane sarvanandamulu, sarva vijnanamulu kudanu aa Gayatri mantram nande untunnayani nirupistu vachindi.
0: Since Gayatri is regarded as the embodiment of all the five elements, of all the five lives, and of all the five aspects, we say that all the forms are present
1: in Gayatri. Ki panchamukhi ani pilustu vacharu.
0: It is in this context that Gayatri is said to have five faces.
1: Oka mukhamu Om, adhe oka mukhamu.
0: One face is Om.
1: Rendavadi Bhur Bhuvasvaha.
0: The second face is Bhur Bhuvasvaha.
1: Moodavadi Tat Savitur Varenyam.
0: The third is Tat Savitur Varenyam.
1: Naalavadi Bhargo Devasya Dhimahi.
0: Fourth is Bhargo Devasya Dhimahi.
1: Dhiyo Yona Prachodaya.
0: The fifth is the Dhiyo Yona Prachodaya.
1: Ee panchamukhi ainatundi oka Gayatri mana pancha pranamula cheta, panchendriyamula cheta, pancha koshamula cheta, pancha pranamula cheta anubhavinchinappudu manam kudanu brahma vidyammai bhavati.
0: If we can experience
1: aa tattvanni manam pondadaniki avakasam untundi.
0: If we can experience this five-faced Gayatri through all the five elements, through all the five lives and five sheets of ours, then we will have acquired the same status as Gayatri.
1: Kalukane manamu adhyatmikamu adibhautikamu adidaivikamu annattuga ee Gayatri lopala kudanu Gayatri kudanu moodu perlu pettu vacharu.
0: Just as we divide our daily life into three aspects, the spiritual aspect, the material aspect, and the worldly aspect.
1: Gayatri, Savitri, Saraswati.
0: There are three names for Gayatri. Gayatri, Savitri, Saraswati.
1: Gayana anaga pranamulu ani meeku oka artham.
0: One meaning of the word Gaya is prana, life.
1: Anaga pranamulu kapadetundi kabatti Gayatri annaru.
0: In other words, what protects life is called Gayatri.
1: Indriyamulu poshinchetundi kabatti Savitri annaru.
0: What protects the organs is called Savitri.
1: Vakunu rakshinchetundi kabatti Saraswati annaru.
0: What protects the world is called Savitri.
1: Kanuka pranamulu indriyamulu ee yokka vakku ee moodinti yendu kuda em ayipoyindante trikaranamulu ani bodhistu vachindi.
0: Our life, our senses and our speech have been called trikarana.
1: Deha indriya vakku ee trikaranamulu kuda shuddhi gavinchetundi Gayatri namam annaru.
0: The name of Gayatri is one which purifies these three, your body.
1: ఈ మూడు కూడాను శుద్ధి అయినప్పుడే మనము త్రికరణ శుద్ధిగా కర్మలు ఆచరిస్తాం.
0: When your body, when your senses and your life are all purified, then we do our
1: work. ఈ త్రికరణ శుద్ధి కావించుకునేటువంటి నిమిత్తమై మనము భగవత్ చింతన చేస్తూ అదే సర్వ స్వరూపములకు ఒక కారణమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి శక్తిగా మనం భావించినప్పుడే సర్వ కర్మలు ఎందు కూడాను మనము విజయాన్ని సాధించడానికి ఏమాత్రమైన కూడాను అవకాశం ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ అటైన్ ప్యూరిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అండ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఇన్ వాట్ ఎవర్ వర్క్ వీ డూ వీ కెన్ దెన్ అటైన్ సక్సెస్.
1: కేవలము పని ఒక స్వరూపంగాను కర్త ఒక స్వరూపంగాను కార్యమక వరకు మరొక స్వరూపంగాను మనం భావించినప్పుడు ఏమాత్రం కూడా విజయాన్ని సాధించలేదు.
0: When we regard the subject as one entity, the purpose as another entity, and the work itself as a different entity, we cannot
1: get success. ముఖ్యంగా మనం ఏ పని పట్టినప్పటికీ దీంట్లో కారణంగా దైవత్వం ఉంటుండాలి, అగోచరంగా ఉంటుండాలి, మన క్రియారూపంలో అతను గోచరిస్తుండాలి. కనుక ఈ ప్రత్యక్షమైనటువంటి దానికి పరోక్షమైనటువంటి యొక్క దైవత్వం ఒక ఆధారంగా ఉండాలి అనేటువంటి విశ్వాసాన్ని మనం దృఢంగా పెంచుకోవాలి, బలపరచుకోవాలి.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్, వీ షుడ్ స్ట్రెంగ్త్ ఇన్ ది బిలీఫ్ దట్ వాట్ ఈస్ ప్రెజెంట్ టు అస్ యాజ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ బిహైండ్ దట్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ బేస్, ఎ డివైన్ బేస్.
1: కదిలేటువంటి మారేటువంటి ప్రతి పదార్థమునకు, ప్రతి వస్తువుకు, ప్రతి ప్రాణమునకు కదలనటువంటి, మెదలనటువంటి, స్థిరమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటిది ఒకటి ఆధారంగా ఉంటుండాలి.
0: Behind everything that is moving, that is changing, and that is growing or decaying, there is something behind all that which is common.
1: మీరు చూసేటువంటి సినిమాల్లోనే మీకు చక్కని ఆదర్శం కనిపిస్తుంటారు.
0: You can find an example for this in the cinemas which you see every day.
1: కొన్ని బొమ్మలు వస్తూ పోతూ కదులుతూ మెదులుతూ ఉంటుంటాయి బొమ్మలంతా.
0: Some pictures come on the screen and go, they move about.
1: కానీ కదిలే బొమ్మలకు కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉంటుండాలి.
0: For the pictures which move and come and go, there is a
1: కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉండటం చేతనే తెర కదిలేటి బొమ్మల లోపల కథలు మాకు అనుభవించడానికి వీలవుతారు.
0: Because there is a stationary screen which is the base, we can examine and experience the moving shadow.
1: ఆ తెరనే లేకపోతే మనకు కథనే అర్థం కాదు.
0: If there is no screen, we will not understand the story.
1: అదే విధంగానే జనన మరణములతో కూడినటువంటి మానవత్వానికి నిత్యమైన సత్యమైనటువంటి యొక్క దైవత్వము ఒక స్త్రీలుగా ఉంటుండాలి. అదే గిన లేకపోతే మనకు అతనే మనకు అర్థం కాదు, మన మానవత్వమే మనం గుర్తించుకోలేదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది హ్యూమన్ లైవ్స్ విచ్ హావ్ బర్త్ అండ్ డెత్ కమ్ అండ్ గో, దేర్ ఇస్ అ స్టేషనరీ స్క్రీన్ డివినిటీ. ఇఫ్ దట్ స్టేషనరీ స్క్రీన్ ఇస్ నాట్ ప్రెసెంట్ వీ విల్ నాట్ అండర్స్టాండ్ అవర్ స్టోరీ.
1: కార్లు బస్సులు అన్ని కూడా చాలా స్పీడ్ గా రోడ్డు పైన కదిలి వెళ్లిపోతున్నాయి.
0: Cars and buses go with great speed on the road.
1: కార్లు కదులుతున్నాయి బస్సులు కదులుతున్నాయి కానీ రోడ్డు కదలటం లేదు.
0: The car is moving, the bus is moving, but the road is stationary.
1: కనుక కదిలేటువంటి బస్సులు కార్లకు కదలలేటువంటి రోడ్డు ఆధారంగా ఉంటుండాలి.
0: For the bus and the car which is moving, the stationary.
1: అదే విధంగా మనకు దృగ్గోచరమయ్యేటువంటి యొక్క ప్రతి ప్రాణికి కూడాను ప్రతి పదార్థము కూడాను ఒకటి అగోచరమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఆధారంగా ఉంటుండాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ విజిబుల్ టు అస్ దర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ది బేస్.
1: ఆ ఆధారమే దైవత్వం.
0: దట్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ ఇస్ డివైన్.
1: ఈ ఆధారం లేకుండా మాత్రం ఆధేయం ఏనాటి కూడా మనకు కలగదు.
0: Without such a base, you cannot get any result.
1: కనుక అట్టి ఆధారమైన మూలాధారమైన ఒక కీలకమైన ఒక గమ్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం నిరంతరము స్మరించడానికి ప్రయత్నించాలి.
0: Thus, that basic foundation, this unchanging truth, we should try and understand what this basic foundation is.
1: మనము చదివిన చదువులన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క జగత్తును కొంతవరకు నిరూపించవచ్చు.
0: Students, all that we have learned can explain to you the visible world.
1: పదార్థముల యొక్క విజ్ఞానాన్ని మనం ప్రకటించవచ్చును.
0: We can also proclaim and understand the behavior of matter.
1: దీని యొక్క స్థితిగతులను మనం కొంతవరకు గుర్తించవచ్చును.
0: We can recognize the transformation in matter.
1: ఇది ఏ పదార్థం ఏ రీతిగా కలుగుతుండాలి అనేటువంటిది నిరూపించవచ్చును.
0: We can also establish how each matter changes.
1: అయితే ఫలాని పదార్థం ఇందుకోసమే పుట్టింది అని ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: But no one can decide that a particular form of matter has come for this purpose.
1: కనుక మనం ఏ విధంగా జరుగుతుండాలి ఏ విధంగా తయారవుతుండాలి అనేటువంటి యొక్క తత్వాన్ని మాత్రమే మనం గుర్తించగలుగుతాం. కానీ ఎందుకోసం పుట్టింది ఎవరు పుట్టించారు ఇవి నిర్ణయం చేసుకోవటం మానవుడికి అసాధ్యం.
0: We can only recognize how things take place, how things change. But why things take place and why things change, no man can.
1: అసాధ్యమైనటువంటి విషయంలో మనము చేరువి మనము కాలము వ్యర్థము భావించుకునక సాధ్యమైనంత వరకును దానిని దైవత్వంగా భావించుకుని జన్మ సార్థకం గావించుకునే మార్గాన్ని మీరు అవలంబించడము ఈ చదువుల యొక్క నిజమైనటువంటి యొక్క గమ్యం.
0: Without undertaking this impossible task and wasting your time, the purpose of your education is to keep away from it and regard it as a divine purpose and do things.
1: కనుక దైవత్వం నేర్పేటువంటి విద్యలు కేవలం మరణత్వం కానటువంటి అమృతత్వమైనటువంటి విద్యలు నేర్పుతాడు.
0: Whatever is taught to you as a divine aspect is something which is immortal and which will not die.
1: కనుకనే వేమన చిన్న చిన్న పదాలతో చెప్తూ వచ్చాడు.
0: Vemana has said this by with small words.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమడు తానెవరో మాత్రం తెలుసుకోలేడు.
0: లర్నింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ బికమ్ ఎ వెరీ లర్నెడ్ మ్యాన్ బట్ హీ విల్ నాట్ అండర్స్టాండ్ హూ హీ ఈజ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేదు.
0: However much learning you may acquire, the mean qualities in you are not got rid of by that learning.
1: తరచి చదువు చదువు తర్క వాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: యు గో ఆన్ లర్నింగ్ అండ్ లర్నింగ్ యూ కెన్ బికమ్ ఆర్గ్యుమెంటేటివ్ బట్ యూ కెనాట్ బికమ్ ఫుల్లీ వైజ్.
1: ఇట్టి చదువు చదువు చదివి సావంగనేటికి చావు లేని చదువు చదువు వలయ ఉంటాడు.
0: వై లర్న్ ఆల్ దిస్ అండ్ డై యూ మస్ట్ లర్న్ ఎ థింగ్ విచ్ విల్ నాట్ టేక్ యూ.
1: మన చదువులన్నీ కూడా మనం జీవితం ఉన్నంత వరకు ఉంటాయి, తదుపరి మన చదువులు మనకంటే ముందుగానే వెళ్లిపోతాయి.
0: All that we have learned will last so long as there is life in you. All that will disappear even before the life goes out.
1: మనం పోయినప్పటికి కూడా ఆ చదువులు ఇక్కడే జీవించేటువంటివిగా స్థిరమైనటువంటివిగా చరమైనటువంటివిగా ఒక విధమైనటువంటి ఒక చైతన్యవంతమైనటువంటివిగా ఇక్కడ స్థిరంగా ఉండేటువంటి చదువులు మనం చదవాలి.
0: We should learn such things which will remain here even if you had gone.
1: జీవితం అనేటువంటిది ఏదో ఒక రీతిగా గడుపుకుని పోతే చాలని మానవుడు ఊహించరాదు.
0: Man should not think that somehow or other you go through the life.
1: జీవితమును గడుపుకోవడానికి మానవుడు కానీ పుట్టాలా?
0: To go through one's life should we be
1: bothered to human beings?
0: Even animals and birds, are they not living?
1: కాదు కాదు. మానవుడు ఉత్తమమైన మానవుడిగా బతకడానికి ఉత్తముడుగా జీవించాలి.
0: Man should be born to live as a high
1: ఆదర్శవంతమైనటువంటి మానవుడిగా జీవించడానికే మానవుడు కోషించుకోవాలి.
0: He should see that he is living an ideal example life.
1: కనుక మనము మానవులుగా జీవించి, మానవులుగా ప్రవర్తించి, మానవుడిగా ఆదర్శాన్ని మనం నిరూపించేటువంటి విద్యార్థులుగా తయారయ్యేటువంటి నిమిత్తమే మనము ప్రశాంతి నేమ లోపల పెద్దగా ఒక విశ్వవిద్యాలయంగా మనము కొంత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాం.
0: Students, in order that they may live like human beings and conduct the life of a human being, we are making Prashanti Nilayam into a big university.
1: Inaati vidyarthule bhavi bharatodharaku.
0: The students of the present day are the future citizens.
1: Kanuka desham yokka manchi chedalante kodanu mee talavatrapai aadharapadi untundaru.
0: The good and the bad of the country depends upon what is written.
1: Meer kevalamu gandha parichayamu maatrame chesukovatam kaakunda సంఘ పరిచయాన్ని కూడా మీరు చేసుకుని సమాజంలో మీరు దుమికి సాధ్యమైనంత వరకు తోటి మానవులకు తగినటువంటి యొక్క సహాయాన్నిగా మీరు కొన్ని క్రియలను చేపట్టాలి.
0: Not only should you get acquainted with textbooks, but you should get acquainted with the conditions of the community around you.
1: సంఘ సేవ అనే సర్వేశ్వరుని యొక్క సేవ.
0: Service to the community is
1: మానవ సేవనే మాధవ సేవ.
0: Service to man is service to God.
1: జన సేవనే జనార్దన సేవ.
0: Service to people is service to God.
1: కనుక మనము తనకు అనేటువంటి యొక్క స్వార్థం చేతనే మనం కాలమును వ్యర్థం గావించుకొని పరార్థం అనేటువంటి యొక్క సమాజ సేవలో కూడాను మనం కొంతవరకును ప్రయత్నపూర్వకంగా కాలు పెట్టాలి.
0: Spending time in a selfish manner for yourself should be given up and enter the community and do service to others.
1: ఈ విధమైనటువంటి సమాజ సేవలో మీరు ఏకోన్ముఖులైపోయి ఒక విధమైనటువంటి దీక్షను పూని తగిన విధంగా మీరు సాధించినప్పుడే సమాజాన్ని కూడాను మీ మార్గానికి కొంతవరకును చేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: If all of you have a united determination and face the community and serve them, then the community will
1: enter. దేశం యొక్క పరిస్థితిని మీకు తెలియనటువంటిది కాదు.
0: It is not as if you do not know the condition.
1: భయంకరమైనటువంటి పరిస్థితులుగా రూపొందుతున్నాయి.
0: It's a fearful situation in the country.
1: ఎక్కడ చూసినా కూడా భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు.
0: Wherever you go, there is fear and terror.
1: శాంతి భద్రతలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: Peace and security have become very scarce.
1: ఇలాంటి సమయం నందు యువకులైనటువంటి మీరు ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ కూడాను తిరిగి భావి భారతోద్ధారకులుగా తయారైపోయి మన ప్రాచీనమైనటువంటి యొక్క సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తున్నాను.
0: In this situation, young people, I am hoping that you will again resuscitate the great traditions and culture of this country.
1: యుగ యుగముల నుండి తరతరముల నుండి సర్వ దేశములకు ఆదర్శాన్ని అందించి అనేక విధములైనటువంటి యొక్క దీనిని సాధించినటువంటి యొక్క మన వైదిక సాంప్రదాయము ఈ ఐందవ జాతి యొక్క లక్ష్యాన్ని మనం ఏమాత్రం కూడా మర్చకూడదు.
0: From time immemorial, the Vedic traditions of this country, which have given ideal examples to all countries and at all times,
1: నాటి నుండి నేటి వరకు కూడాను ఈ హైందవ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏమిటి? లోక సమస్త సుఖినో భవంతు. ఇది మన యొక్క లక్ష్యం.
0: From that day till today, what is the ideal of our హిందు సిద్ధాంత? And that is all people of the world.
1: ఏ జాతి, ఏ మతము, ఏ కులము, ఏ తెగ, ఏ కాలము, ఏ దేశము అనేటువంటి యొక్క దీనికి లేకుండా అన్ని దేశముల యందు, అన్ని తెగల యందు కూడాను సమత్వమైనటువంటి యొక్క సాయి మతాన్ని మీరు చాటడానికి ప్రయత్నం చేయాలి.
0: Irrespective of caste, creed or country, you must try and establish the Sai religion amongst all.
1: నీ సిద్ధాంతమును నీవు అనుసరించుకోవచ్చును, నీ సాంప్రదాయాన్ని అనుసరించుకోవచ్చు, దీనికి ఎవరు కూడా అడ్డుదొరగడానికి వీలు కాదు. కానీ సామాజిక వృత్తి ఎందు నీవు ప్రవేశించినప్పుడు ఈ సమస్య స్వరూపానికి సంబంధించినటువంటి యొక్క దృశ్యాన్ని మీరు హృదయంలో చిత్రించుకోవాలి.
0: You can follow your individual traditions and your individual culture. Nobody will object to that. But when you think of the community, this total aspect.
1: ఉన్నది మనకు రెండు మార్గం.
0: Students, we have only two paths.
1: ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, వ్యక్తి యొక్క స్వాతంత్రం.
0: One is the path of individual freedom.
1: రెండవది ఫండమెంటల్ లా. ఇది సామాజికం యొక్క ధర్మం.
0: The second one relates to the community and that
1: కేవలం నీవు స్వార్థుడైపోయి ఇండివిజువల్ ఫ్రీడమ్ అని నా స్వార్థం అని చెప్పి స్వార్థంలోనే నీవు మునిగిపోకూడదు.
0: You should not become selfish and talk only of individual freedom and get immersed in
1: it. విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే సింపుల్ లైఫ్, హై స్టడీ.
0: Today, what the student should learn is to live a simple life and high living, high thinking.
1: ఈ హై థింకింగ్ అనేటువంటిది మనము చాలా ప్రధానంగా మనం చేయాలి.
0: ఇన్ దీస్ టూ హై థింకింగ్
1: అయితే ఇక్కడ మాత్రం అతి జాగ్రత్తగా ఉంటుండాలి. అతి సర్వత్ర వర్జయేత్తన్నారు. ఎక్కువగా థింక్ చేసి కడతుడికి పిచ్చి ఆసుపత్రిలో పోకూడదు మనం.
0: హియర్ ఆల్సో వీ షుడ్ బి వెరీ కాషస్ బికాస్ ఆఫ్ హై థింకింగ్. యూ షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ టూ మచ్ అండ్ గో
1: మితిమీరినటువంటి చదువులు కూడా మతిహాని కలిగిస్తుంది.
0: Too much of reading and learning will also destroy your mind.
1: కనుక మనం ఎంతవరకు అవసరమో అంతవరకు చేసుకుంటే ఈ వయసు లోపల మన ఎనర్జీని కూడాను మన యొక్క శక్తిని కూడాను కొంతవరకు బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నట్టుగా అభివృద్ధి గావించుకోవచ్చు.
0: ఇఫ్ వీ కెన్ గో ఫార్వర్డ్ టు ది ఎక్స్టెంట్ దట్ ఇస్ నెసెసరీ, వీ కెన్ ఆల్సో లైక్ ఛార్జింగ్ ది బ్యాటరీ ఇంప్రూవ్.
1: ఈ వయసులో మన యొక్క ఎనర్జీ ఉన్నటువంటి శక్తిని అమితంగా మనం ఉపయోగపరుచుకుంటే కొంత వయసు వచ్చేటప్పటికి మనం ఏమి కూడా పనికి రాకుండా పోతాం.
0: If in this young age we use the energy in an unlimited manner, when you get aged you become useless.
1: Kanuka

0: ఎంత అవసరము, ఎన్ని ఏ సమయములో అవసరము, ఏ స్థానములు అవసరము, ఆ స్థానమునకు ఆ అవసరమునకు అంత శక్తిని మనం ఉపయోగపెట్టుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ నెసెసరీ, వేర్ నెసెసరీ అండ్ ఇన్ వాట్ మేనర్ నెసెసరీ యూ షుడ్ యూజ్ ఎనర్జీ.
0: చిన్న ఉదాహరణ మీకు తెలుసును,
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం డ్రాయింగ్ రూమ్ లో పెద్ద బల్బ్ వేసుకుంటాం, పవర్ఫుల్ లైట్.
1: ఇన్ ఎ డ్రాయింగ్ రూమ్ వి పుట్ ఎ వెరీ పవర్ఫుల్ లైట్.
0: అక్కడ అనేక యూనిట్స్ అంతా ఉంటుంటారు, ఒక వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది.
1: దేర్ యూ విల్ ఫైండ్ దట్ ఇట్ ఇస్ గాట్ ఎ వెరీ హై వోల్టేజ్.
0: అయితే బెడ్రూమ్ లోపల తక్కువ డిమ్ బల్బ్ గా వేసుకుంటాం.
1: బట్ ఇన్ ది బెడ్రూమ్ వీ హ్యావ్ ఎ వెరీ డిమ్ లైట్.
0: అయితే ఇక్కడ బయట అక్కడ డిమ్ ఉండడానికి కరెంటు లో వ్యత్యాసం వచ్చిందే కాదు, ఆ కరెంటు ఉపయోగపెట్టుకునేటువంటి బల్బ్ లో ఉండాలి వ్యత్యాసం.
1: ది బ్రైట్నెస్ ఇన్ ది డ్రాయింగ్ రూమ్ అండ్ ది డిమ్నెస్ ఇన్ ది బెడ్రూమ్, డస్ ఇట్ కమ్ ఇన్ ది కరెంట్? నో, ఇట్ ఇస్ ఇన్ ది మ్యాలే.
0: విధంగానే మనలో దివ్యత్వమైనటువంటి యొక్క శక్తి కరెంటు వలె మంచి గొప్పగా ప్రసరిస్తూనే ఉంటుండాలి.
1: So also the strength of divinity in us is present at all times.
0: Mana muhalu mana bhavamulu matramu aya samayamuku taginattuga balpulu maatidanna tinchukovali.
1: But our thoughts and ideas which use this strength,
0: tendiga current untundadu kada anukoni pedda muhalaga indapai jattite ee current valla bulb kuda burn kavachchu.
1: Since you feel that there is this energy and if you use it in a manner,
0: bulb burn kavatame kaakunda mana energy ni kuda kontha varaku manam vrutha chesukovachchu.
1: The bulb itself may burn out. Not only that, we will also be wasting the energy to
0: satisfy. Kadukani desa kala paatranu anusarinchi mana pravartana untundali.
1: So our conduct should be attuned to the country, the circumstances.
0: Ee western country ni manam anusaristuntunnam, aa desa kala paatranu adi saripothundi. కానీ భారతీయులకు అది సరిపోదు.
1: టుడే వీఆర్ ఫాలోయింగ్ ది వెస్టర్న్ ప్రాక్టీసెస్, దట్ ఈస్ ఎనఫ్ అండ్ గుడ్ ఫర్ దోస్ కంట్రీస్.
0: వెస్టర్న్ కంట్రీస్ వాళ్లకు భారతీయ సంస్కృతి వాళ్ళకంత సూటబుల్ గా ఉండదు, అనగా ఒక అందుబాటులో ఉండదు.
1: ఫర్ ది వెస్టర్న్ కంట్రీస్ అవర్ ట్రెడిషన్స్ ఆర్ నాట్ సో ఈజీలీ.
0: వారి దేశ కాల పాత్రకు వారు సంబంధంగా ఉండాలి, ఈ దేశ కాల పాత్రకు వీరు తగినట్టుగా ఉండాలి.
1: ది టైమ్ అండ్ ది కంట్రీ షుడ్ సూట్ దేర్ ప్రాక్టీసెస్ అండ్ సో ది టైమ్ అండ్ ది కంట్రీ.
0: రెండింటినీ మనం సమన్వయం చేయటం చేత మన హృదయాన్ని సమన్వయం చేయాలి, కానీ ప్రవర్తనలు కాదు.
1: The harmonizing these two is not to be done in our conduct but it in our heart and mind.
0: ఈనాడు ఈ యొక్క దేశ కాల పాత్రకు ఏమాత్రమూ సంబంధం లేని ప్రవర్తనలో మనం ప్రవేశిస్తున్నాం.
1: Today we are entering such modes of action which are
0: not the మన మానవత్వాన్ని మనం కోల్పోతున్నాం.
1: That is why we are losing the human quality.
0: మానవుని యందు ఎంత శక్తియో ఉంటుండాలి.
1: There is an enormous amount of strength in
0: ఈ మానవుడు సక్రమంగా తన పని తాను చేయకోకుండా వెళ్ళిపోతే ఎంత అపకీర్తులకు గురి అయిపోతుంటారు.
1: బికాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ నాట్ డూయింగ్ హిస్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఇన్ ద రైట్ మేనర్ హీఈస్ గెటింగ్ ఇల్ రెప్యూటెడ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం ఎక్కడో బస్ స్టాండ్ పోయి బస్సు కోసం కాచుకున్నాం.
1: వీ గో టు ఎ బస్ స్టాండ్
0: లేక ఒక రైల్వే స్టేషన్ పోయి రైలు కోసం కాచుకున్నాం.
1: ఆర్ రైల్వే స్టేషన్,
0: రైల్వే స్టేషన్ మాస్టర్ చెప్తున్నాడు 7 గంటలకంతా మీ ట్రైన్ వస్తుందండి, మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు.
1: ది స్టేషన్ మాస్టర్ సెడ్ ది ట్రైన్ విల్ కమ్ అట్ 7 o'clock, బి రెడీ.
0: కానీ 7 గంటలైంది, 8 గంటలైంది, 10 గంటలైంది, 12 గంటలైంది, 2 గంటలైంది, ఇంకా ట్రైన్ రాలేదు.
1: బట్ ఇట్ ఈస్ 9 o'clock, 12 o'clock, 2 o'clock, ది ట్రైన్ హెస్ నాట్ కమ్.
0: కానీ అప్పుడు మనం ఏం చేస్తాం?
1: వాట్ డూ వీ డూ అట్ దట్ టైం?
0: మనం ఊరుకుంటామా? ఊరుకుంటాం.
1: ఆర్ వి గోయింగ్ టు బి సైలెంట్?
0: ఆ ట్రైన్ ఇష్టం వచ్చినట్టుగా తిడతాం.
1: వి బిగిన్ టు అబ్యూస్ ద ట్రైన్.
0: ఆ ట్రైన్ అధికారులను తిడతాం.
1: వి అబ్యూస్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్.
0: దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా తిడతాం.
1: ఆల్ ది డిపార్ట్మెంట్స్ కనెక్టెడ్ విత్ ది రైల్వే,
0: ఏం పాడు గవర్నమెంట్, సకాలానికి రావటం లేదు అని అనేక విధంలో విసుగుపడుతుంటాం మనం.
1: ఇన్ మెనీ వేస్ వి కాల్ ది డిపార్ట్మెంట్ అండ్ ది ట్రైన్ ఎవ్రీథింగ్ ఇస్
0: ఒక జడమైనటువంటి ట్రైన్. చెప్పిన కాలానికి రాకపోతే అది ఇంత నిందల పాలవుతున్నప్పుడు చైతన్యమైనటువంటి మానవుడు చెప్పిన రీతిగా చేయకుండా వెళ్ళిపోతే, వాడు సకాలంగా సక్రమంగా పాటించుకోకుండా పోతే వీడు ఎంత నిందలకు గురి కాదు.
1: When a lifeless train does not arrive at the instant time, then it is subject to so much abuse. If a human being who has got life in him does not do a thing which he promises to do,
0: ఏ పని అయినా కూడాను మనము సక్రమంగా చేసినప్పుడే మన జీవితం అనేటువంటిది కానీ, దేహం అనేటువంటిది కానీ అన్ని విధములను సరి అయినటువంటి సుఖాన్ని అనుభవిస్తాయి.
1: వాట్ ఎవర్ టాస్క్ వీఆర్ ఇంట్రెస్టెడ్ విత్, ఇఫ్ వీ డూ ఇట్ ఇన్ ద రైట్ మేనర్ అండ్ ది రైట్ టైం, దెన్ ఐదర్ అవర్ లైఫ్ ఆర్ అవర్
0: బాడీ. ఒక వాచ్ ఉంటుంది, ఒక వాచ్ ఉంది, యంత్రం ఉంది,
1: దేర్ ఇస్ అ వాచ్ ఆర్ ఎ మెషిన్.
0: దానిని ఉపయోగించుకోకుండా ఆయన పోతే తుప్పు పట్టిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ ఇట్ గెట్స్ రస్టెడ్.
0: కనుకనే అప్పుడప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉంటుండాలి.
1: సో అకేషనల్లీ వీ హావ్ టు యూజ్ ఇట్.
0: మనము జడమైనటువంటి యంత్రాలే ఉపయోగించుకోకుండా వెళ్ళిపోతే తుప్పుపడుతుంటే, చైతన్యవంతమైనటువంటి ఈ దేహాన్ని సక్రమైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా పోతే దీనికి ఎంత తుప్పు పడుతుంది?
1: ఇఫ్ లైఫ్లెస్ మెషీన్స్ దీస్ ఆర్ నాట్ యూజ్ దే గెట్ రస్టెడ్. ఇఫ్ ఎ బాడీ విచ్ హెస్ గట్ లైఫ్ ఇన్ ఇట్ ఇఫ్ ఇట్స్ నాట్ యూజ్ ప్రాపర్లీ హౌ మచ్

0: నిర్వచనం ఏంటంటే పిచ్చి పట్టడమే. అనవసరమైన భావాల చేత ఉన్నటువంటి యొక్క స్థితిని మనం కోల్పోతాం.
1: హ్యూమన్ బాడీ గెటింగ్ రస్టెడ్ ఈజ్ ఈక్వల్ టు గెటింగ్ మ్యాడ్ అండ్ బై ఐడియాస్ వి లూజ్ అవర్ స్టెబిలిటీ.
0: కనుక మనము ఈ దేహమును అందించేటువంటి భగవంతుడు పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరమును పరోపకారార్థ నిమిత్తమై నిర్మించాడు.
1: The purpose for which this body has been gifted to us by God.
0: నీకు నీవు చక్కగా భుజించి నీకు నీవు డ్రెస్సులు వేసుకుని ఏదో కేవలం అలంకార విద్యార్థి కూర్చోవడానికి కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ఈటింగ్ అండ్ డ్రెస్సింగ్ యువర్ సెల్ఫ్ అండ్ సిట్టింగ్ లైక్ అన్ ఆర్నమెంట్.
0: నీవు సమాజంలో దుమికి సమాజ సేవ చేసి కుటుంబానికి, సమాజములకు, దేశానికి మనం ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి. ఇదే సత్యసాయి కాలేజీ యొక్క ఆదర్శాలు.
1: You should jump into the society, do good service to the society and be an ideal. This is the ideal of the Satya Sai
0: Kanaka. Swarthani pakkaku netti ahankaram nirmulam chesi asuyanu dhamsam chesi paramarthani mana penchukovadaniki prayatninchinappude sarayina chitta vidyarthuluga nirupondutaru.
1: Only when you can push away selfishness and ego in you and remove the jealousy in you, you will become the right type of students.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of the two-day Pratiyatra by the devotees from Jammu and Kashmir, Haryana and Chandigarh. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, a devotional music program titled Sai Shatvarsh Premarpanam will be offered by the devotees from Haryana and Chandigarh. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, the state president of Haryana and Chandigarh, Sri Satya Sai Seva Organizations, Dr. R.B. Kharb, will be addressing the August gathering, followed by a drama presentation titled Ashtavakra Journey from Advaita to Sai Prema by the Balvikas girls from Haryana and Chandigarh. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Aasasulato Jammu Kashmir, Haryana Mariyu Chandigarh Nundi Vachina Bhaktula Rendu Rojula Pratiyatralo Repati Rendava Rojuna Sai Kulwant Sabha Mandapamlo Udayam Karyakramam 8 Gantalaku Veda Patananto Prarambhamavutundi 8 Gantala 30 Nimishalaku Haryana Mariyu Chandigarhlaku Chendina Bhaktulu Sai Shatavarsha Premarpanam Perita Bhakti Sangeeta Karyakramanni Samarpistaru రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు హర్యానా మరియు చండీగఢ్ల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్బి కర్బ్ గారు సభనుద్దేశించి ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం హర్యానా మరియు చండీగఢ్ చెందిన బాల వికాస్ విద్యార్థినులు అష్టావక్ర జర్నీ ఫ్రమ్ అద్వైత టు సాయి ప్రేమ పేరిట నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: So that brings us to the end of the second episode of Vintage Sai Bhajan Classroom. We are going to have 9 bhajans in this series. This is the first set of 9 bhajans in this new series. And after this is done, we'll take a break, but we'll come back again with another set of 9 bhajans. We hope you like this initiative. If you have any queries or comments, please feel free to write to us. As always, you can send your emails to listener@radiosai.org. The audio engineers for this program are Sunil, Anirudh and Abhishek. With heart full of gratitude and love, we offer this endeavor at His lotus feet. You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 10th of November 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: Bhagwan Sri Satya Sai Baba ne san 1984 ke August aur September mahino ke dauran Srimad Bhagavad Gita par 34 mahatvapurn pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharanon ke madhyam se निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 28 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। स्थूल जगत में स्थित व्यक्ति को सूक्ष्म जगत से भी परे की स्थिति में विद्यमान ब्रह्म तत्व से अवगत होने की यात्रा का वर्णन भगवान बाबा ने अपने इस मधुर प्रवचन में किया है। स्वामी कहते हैं कि यदि व्यक्ति को आध्यात्मिक पथ पर अग्रसर होना है तो उसे प्रथमतः 3 आकाशों से संबद्ध ज्ञान का होना अत्यंत आवश्यक है। व्यक्ति स्वयं जहां स्थित है वह स्थूल जगत ही भूताकाश है, जहां से निकलकर उसे चित्ताकाश से होते हुए उस स्थान पर पहुंचना है जिसका वर्णन मन और वाक अर्थात वाणी के लिए भी असंभव है। स्वामी का स्पष्ट कथन है कि मिथ्या और यथार्थ के अंतर से अवगत होने पर ही हमारे प्रयत्न सफल होंगे। सागर, लहरें और फेन का उदाहरण देते हुए भगवान बाबा कहते हैं कि 3 रूपों में दिखाई पड़ने वाले ये यथार्थ में एक ही हैं, परंतु भूताकाश में विद्यमान रहने के कारण 3 से प्रतीत हो रहे हैं। इस मिथ्या से मुक्त होने के लिए ही गीता का ज्ञान आवश्यक है। पंचभूतों से विनिर्मित इस भूताकाश में सर्वत्र व्याप्त पर ब्रह्म का दर्शन सरल नहीं है, अतः इस पर विजय पाने के लिए सत्य का बोध होना चाहिए। इसके लिए दिन के समय विद्यमान रहने वाले परंतु अगोचर तारों का उदाहरण देते हुए स्वामी कहते हैं कि अज्ञान से मुक्त होकर ही इस स्थिति को प्राप्त किया जा सकता है।
4: सर्वत्र पंचभूतानां षष्टिं किंचिन् न विद्यते पातालं भूतलं वस। एक्कड़ चूचिनप्पटिकी पंचमहाभूतमुलु तप्प आरो भूतमनेटुवंटिदि लेदन्नटुवंटि विषयमु मनं गुर्तिंचां। पातालं नंदु कानी భూతలమునందు కాని ఈ భూతాకాశమునందు ఎక్కడ చూచినప్పటికీ పంచభూతములే తప్ప అన్య పదార్థము లేదు।
3: సర్వత్ర పంచభూతానాం षष्टम किंचिन्न विद्यते पातालम भूतलम वसह। चहुं और देखने पर भी पंच महाभूतों के अतिरिक्त छठवें भूत के न होने के तथ्य से हम अवगत हो चुके हैं। पाताल में या भूतल पर, इस भूताकाश में जहां कहीं भी देखने पर पंच भूतों के अतिरिक्त कोई अन्य पदार्थ नहीं है।
4: आध्यात्म वाग्मयमुनंदु मूड आकाशमुनु गुरिंची తరచుగా వింటూ ఉంటాం. ఆత్మతత్వమును ఎరగవోరినటువంటి యొక్క ప్రతి సాధకుడు కూడాను, బ్రహ్మతత్వమును తెలుసుకోనగోరినటువంటి ప్రతి సాధకుడు కూడాను ఈ మూడు ఆకాశములను గురించి విచారించవలసి వస్తుంది.
3: ఆధ్యాత్మిక వాంగ్మయమే హం ప్రాయ తీన్ ఆకాశంకే బారేమే సున్తే రహతే హై. ఆత్మతత్వకే బారేమే జాననేకేలియే ఇచ్చుక్ प्रत्येक साधक को एवं ब्रह्म तत्व के बारे में जानने के लिए इच्छुक प्रत्येक साधक को इन तीन आकाशों के बारे में विचार करना पड़ता है।
4: मोट्टमोदटिदी भूत आकाशम, रेंडवदी चित्त आकाशम, मूडवदी चिदाकाशम। भूत आकाशम अनगा पंचमहाभूतमुल चेकूडिनटुवंटिदी, అనగా పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇందులో కట్టకడిపడితేనటువంటి ఈ ఆకాశం అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది. ఇది కేవలము శబ్దస్వరూపము తప్ప దీనికి ఆకారము లేదు.
3: సబ్సే పహలే భూతాకాశ హై, దూసరా చిత్తాకాశ హై, तीसरा चिदाकाश है। भूताकाश का अर्थ पंच महाभूतों से युक्त अर्थात पृथ्वी, जल, अग्नि, वायु और आकाश से युक्त। इनमें जो अंतिम आकाश है वह अत्यंत सूक्ष्म है। यह मात्र ध्वनि स्वरूप होने के अतिरिक्त इसका कोई आकार नहीं है।
4: ఇక రెండవది వాయువు, దీనికి నీ ఒక ఆకారము లేదు. ఇది రెండు గుణములతో కూడినటువంటిది, శబ్ద స్పర్శ. ఇంకా మూడవది అగ్ని, ఇది కంటికి కనిపించేటువంటిది, శబ్ద స్పర్శ రూపం.
3: ఇస్కే బాద్ దూసరా వాయు హై, ఇస్కా భీ ఆకార నహీ హై। यह दो गुणों से युक्त है, ध्वनि और स्पर्श। इसके बाद तीसरा अग्नि है, यह आंखों से देखा जा सकता है, ध्वनि स्पर्श रूप भी हैं।
4: నాలుగవది జలము, ఇది కూడాను కంటికి కనిపించేటువంటి స్వరూపం, ఇందులో శబ్ద స్పర్శ రూప రసం కూడాను ఉంటున్నది। భూమి, ఇది దృశ్యగోచరమైనటువంటిది, ఇందులో శబ్ద స్పర్శ రూప రస గంధములు కూడాను ఉంటున్నవి। మొదట మూడు భూతములు కూడాను స్వరూపం కలిగినటువంటిది, కడపటి రెండు కేవలం గుణముతో కూడినటువంటివి కాని రూపములో లేవు।
3: ఇన్కే బాద్ చౌథా జల్ హై, యహ్ ఆంఖో సే దేఖా జానే వాలా స్వరూప హై। ఇస్మే ధ్వని, स्पर्श, रूप और रस भी हैं। भूमि, यह दृष्टि के लिए गोचर है, इसमें ध्वनि, स्पर्श, रूप, रस और गंध भी हैं। इनमें पहले तीन रूप से युक्त हैं, अंतिम दो मात्र गुण से युक्त हैं, इनके रूप नहीं हैं।
4: అయితే ఈ భూతాకాశమునందు నుండినటువంటి సమస్త పదార్థములు కూడాను అస్థిరము, చలనముతో కూడినటువంటిది, నిరంతరము కూడాను మార్పు చెందినటువంటివి, కేవలము మార్పు మాత్రమే కాకుండా పరిణామం కూడాను పొందినటువంటివి, ఇది చలనముతో కూడినటువంటివి। ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును మనం విచారించినప్పుడు మరికొన్ని ఇంద్రియ దీని ఎందుకల కొన్ని గుణములను మనము తెలుసుకునవచ్చు.
3: ఇస్ భూతాకాశ్ మే జితనే భీ పదార్థ హై వే సబ్ అస్థాయి ఔర్ విచలన్ గుణ వాలే హై సతత్ పరివర్తనశీల్ హై మాత్ర పరివర్తనశీల్ హీ నహీ పరిణామ ప్రాప్త కర్నే వాలే భీ హై విచలన్ గుణ వాలే హై ఐసే పంచభూతో కే తత్వో కే బారే మే విచార్ కర్నే పర్ ఇన్మే నిహిత్ కుచ్ అన్య గుణో కో భీ హమ్ జాన్ సక్తే హై.
4: ఒక నిమిషములో ఒక ప్రదేశమునందుండినటువంటి అణువులు మరో నిమిషంలో మరొక స్వరూపాన్ని ధరించుతూ ఉంటుంటాయి. స్వరూపమును మార్చటమే కాకుండా ప్రదేశమును కూడాను మార్చగలుగుతుంటాయి. ఈ పదార్థములందుండినటువంటి ప్రతి అణువు కూడాను క్షణక్షణమునకు కూడాను ఎక్కడ మార్పు చెందును, ఎక్కడ మార్పు కలిగించును చెప్పుటకు వీలు కాదు. మానవుని శరీరముందున్నటువంటి యొక్క ప్రతి అణువు కూడాను క్షణక్షణము కూడాను మారుతూ ఉంటుండాలి.
3: एक पल में एक स्थान पर स्थित अणु अगले ही पल एक अन्य रूप को प्राप्त करते हैं. इनके मात्र स्वरूप ही नहीं परिवर्तित होते हैं बल्कि वे स्थानांतरित भी होते हैं. इन पदार्थों में निहित प्रत्येक अणु पल पल कैसे परिवर्तित होंगे, कैसे परिवर्तन के कारक होंगे बताना संभव नहीं है. मानव शरीर में निहित प्रत्येक अणु पल पल परिवर्तित हो रहा है.
4: ఇది అనంతమైనటువంటి సముద్రం యొక్క అలల వంటివి. ఈ సముద్రం యొక్క తరంగములకు హద్దు అనేటువంటిది లేదు. అయితే ఒక్క తరంగమునందుండినటువంటి ఒక నీటి బిందువు మరొక తరంగంలో లీనమైపోతుంటాది. ఈ విధంగా తరంగంలో ఉన్నటువంటి నీటి బిందువులు మరొక తరంగంలో కలవటం, ఆ తరంగముల యొక్క నీటి బిందువు ఇంకొక తరంగములో చేరటం, ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంటాది.
3: ఏ అనంత సాగర్ కి లహరో కే సమాన్ హై. సాగర్ కే ఇన్ లహరో కి కోయి సీమా నహీ హై. పరంతు एक लहर में निहित एक पानी की बूंद दूसरी लहर में समा जाती है. इस प्रकार एक लहर की बूंदों का दूसरी लहर में समा जाना और फिर उन पानी की बूंदों का किसी दूसरी लहर में समा जाना होता ही रहता है.
4: ఈ భూతాకాశం యొక్క తరంగములను మనము ప్రత్యేకంగా విచారించుటకు పూనుకొన్న ఇది అసాధ్యమైనటువంటి విషయము. ఇందులో మానవత్వం అనేటువంటిది ఒక తరంగము, దేవత్వము అనేటువంటిది మరొక తరంగము, దానవత్వం అనేటువంటిది ఇంకొక తరంగము. ఇదే విధంగానే పశుపక్షి మృగాదుల తరంగములు కూడాను ఈ యొక్క మహాపంచభూతములు యందు లీనమై ఉంటున్నవి.
3: భూతాకాశ సే సంబంధిత్ ఇన్ లహరో పర్ విచార్ కర్నా అసంభవ్ హై. ఇస్మే మానవతా ఏక్ లహర్ హై, दिव्यता एक लहर है, दानवता एक लहर है. इसी प्रकार पशु पक्षी और जानवर रूपी लहरें इन पंच महाभूतों में विलीन हैं.
4: ఒక తరంగములు యొక్క నీటి బిందువు మరొక తరంగములో లీనమైనట్టుగా ఒక మానవత్వమైనటువంటి యొక్క తరంగముల యొక్క అంశము మరొక తరంగములో లీనమైపోవచ్చు. కనుక ఏ తరంగము యొక్క బిందువు అంశము ఏ తరంగములో లీనమవును అనేటువంటిది కూడాను చెప్పుట అసాధ్యము. కనుక నీ జీవితము కూడాను తరంగముల యొక్క స్వరూపమే.
3: ఏక్ లహర్ మే నిహిత్ బూంద్ జిస్ ప్రకార్ దూసరీ లహర్ మే సమా జాతీ హై ఉసీ ప్రకార్ మానవతా రూపీ లహర్ కా అంశ్ కిసీ అన్య లహర్ మే సమా సక్తా హై. కిస్ లహర్ కీ బూంద్ అథవా అంశ్ కిస్ లహర్ మే విలీన్ హోగా బతానా అసంభవ్ హై. అతః జీవన్ భీ లహరో కా హీ స్వరూప్ హై.
4: మరణాతీత మనః అని నిరంతరము కూడాను మరణ త్రాణములతో కూడినటువంటి యొక్క మనస్తత్వంతో ఉండినటువంటిది మానవత్వము. ఇది అనిత్యము, ఇది క్షణికము, ఇది నశ్వరము, ఇది క్షీణము, ఇది పరిణామము. ఈ విధమైనటువంటి యొక్క షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ మహాపంచభూతముల యొక్క సంబంధాన్ని మనం గుర్తించుకునలేక ఏదో కొన్ని విధములైనటువంటి యొక్క మానవత్వాన్ని మనము క్షణికమైనటువంటి మానవత్వాన్ని లక్ష్యం ఉంచుకొని ఇది ఏ శాస్త్రం అని భ్రమిస్తున్నాం.
3: ఇసీలియే మననాత్ ఇతి మనః కహా గయా హై. సతత్ చింతన్ ఔర్ త్రాణ సే సంయుత్ మానసికతా సే హీ మానవ జీవన్ యుక్త హై. యహ అనిత్య హై, యహ క్షణిక హై, యహ నశ్వర హై, యహ క్షీణ హోనే వాలా హై, యహ పరిణామ ప్రాప్త కరనే వాలా హై. ఛయ ప్రకార కే వికారో ఔర్ పంచ మహాభూతో సే యుక్త్ మానవ జీవన్ కో హీ లక్ష్య మే రఖతే హువే ఉసే హీ హమ్ శాశ్వత్ మాన్ రహే హై.
4: ఇట్టి మహాపంచభూతముల యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క భూతాకాశములో లక్షల సూర్యచంద్రాదులు ఉంటున్నారు. ఇంకా గ్రహణములు ఉపగ్రహములు కూడా కోట్లకు ఉంటున్నాయి. అగణితమైనటువంటి యొక్క జీవరాశులు కూడాను ఉంటున్నవి. దృశ్యగోచరమైనటువంటి యొక్క జగత్ అంతయి కూడాను భూతాకాశం యొక్క బిందువే.
3: పంచమహాభూతం సే సంబంధిత్ ఐసే భూతాకాశ మే లాఖో సూర్య ఔర్ చంద్రమా హై. గ్రహ ఔర్ ఉపగ్రహ కరోడో మే హై. అగణిత జీవ జంతు భీ హై. దృష్టిగోచర హోనే వాలా యహ జగత్ భూతాకాశ కీ ఏక్ బూంద మాత్ర హై.
4: ఈ విశాల జగత్తునందు ఏదో ఒక మూల నిక్కి నుండేటువంటి ఒక భూగోళం. ఈ భూగోళమునందు ఒక చిన్న దేశము. ఈ చిన్న దేశములో ఒక చిన్న ప్రాంతము. ఈ చిన్న ప్రాంతములో ఒక చిన్న జిల్లా. ఈ చిన్న జిల్లాలో ఒక చిన్న గ్రామము. ఈ చిన్న గ్రామములో ఒక చిన్న ఇల్లు. ఈ చిన్న ఇంటిలో ఒక చిన్న దేహము. ఇట్టి చిన్న దేహము ఇట్ట విశాలమైనటువంటి జగత్తును చూచి అహంకారపడటం లోపల హాస్యాస్పదమనే చెప్పవచ్చు.
3: ఇస్ సువిశాల్ జగత్ కే కిసి కోనే మే యహ భూగోల్ ఛిపాసా హై. ఇస్ భూగోల్ మే ఏక్ ఛోటా సా దేశ్ హై. ఇస్ ఛోటే సే దేశ్ మే ఏక్ ప్రదేశ్. ఇస్ ఛోటే సే ప్రదేశ్ మే ఏక్ ఛోటా సా జిలా. ఇస్ ఛోటే సే జిలే మే ఏక్ ఛోటా సా గావ్. ఇస్ ఛోటే సే గావ్ మే ఏక్ ఛోటా సా ఘర్. ఔర్ ఇస్ ఛోటే సే ఘర్ మే ఏక్ ఛోటీ సీ దేహ్. ఐసీ ఛోటీ సీ దేహ్ కా విశాల్ జగత్ కో దేఖ్ కర్ అహంకార్ కర్నా హాస్యాస్పద్ హీ హై.
4: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని విచారణ చేసినప్పుడు ప్రతి ఒక్క విషయము కూడాను ఒక్కొక్క బిందువు యొక్క ఆకారమునే కూడి ఉంటుండాలి. ఈ బిందువు యొక్క విచారణ మనం చేయడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలము ఒక చీమ సముద్రపు లోతును కనుక్కోవడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుంది.
3: అత ఇస్ భూతాకాశ కే తత్వ కే బారే మే విచార్ కర్నే పర్ ప్రత్యేక విషయ ఏక్ బూంద్ కే ఆకార్ కా హీ హై. ఇస్ బూంద్ కే బారే మే యది హమ్ విచార్ కర్నే కా ప్రయత్న కర్తే హై తో వహ ఏక్ చీటీ కే ద్వారా సముద్ర కీ గహరాయీ కో మాపనే కే ప్రయత్న కే సమాన్ హీ హై.
4: సముద్రము మార్పు చెందినటువంటిది, చీమ మార్పు చెందినటువంటిది, సమస్త పదార్థములు మార్పు చెందినటువంటివి. ఒక కమ్మడి యందు పెరుగన్న ముంచుకొని ఆ కమ్మడి యొక్క వెంట్రుక పెరుగులో చేరకుండా ఉండేటువంటి ప్రయత్నంగా చూసుకోవటం ఎంత అసాధ్యమో. మనము భుజించేటువంటిది వెంట్రుకల కమ్మడి. ఇందులో వెంట్రుకలు రాకుండా చేసుకోవటం అనేటువంటి అసాధ్యము.
3: సముద్ర పరివర్తనశీల్ హై, చీటీ పరివర్తనశీల్ హై, సమస్త పదార్థ పరివర్తనశీల్ హై. ఏక్ కంబల్ మే దహీ భాత్ రఖకర్ ఖాతే హువే ఉస్మే కంబల్ కే రేషో కే న ఆనే కీ అపేక్షా కర్నా అసంభవ్ హై. హమ్ రేషో సే యుక్త్ ఏక్ కంబల్ మే ఖా రహే హై. ఇస్మే రేషో కా న ఆనా అసంభవ్ హై.
4: కనుక మనం నివసించేటువంటిదంతా కూడాను ఒక క్షణికమైనటువంటి యొక్క ప్రకృతి. కనుకని ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలనుకుంటే గుర్తించుకునేటువంటి వాడు క్షణికమైనటువంటి యొక్క ఇది. గుర్తింపబడేటువంటి పదార్థం కూడాను నశ్వరమైనటువంటిది. శాశ్వతమైనటువంటి యొక్క విషయమును గుర్తించుకున్న వలన శాశ్వతత్వం కలిగినటువంటి వ్యక్తిత్వమే ఉండాలి.
3: హం నశ్వర ప్రకృతి మే నివాస్ కర్ రహే హం. भूताकाश के तत्व से अवगत होना चाह रहे हैं। यहां पहचानने वाला क्षणिक है, पहचाना जाने वाला पदार्थ भी नश्वर ही है। शाश्वत तत्व से अवगत होना है तो शाश्वतता से युक्त व्यक्तित्व का होना आवश्यक है।
4: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది. ఇది కేవలము ఒక ఎండమావు వంటిది. ఈ ఎండమావును ఆధారం చేసుకుని దాహం తీర్చుకునాలని ప్రయత్నం చేసేటువంటి మృగ భ్రాంతిలో ఉంటున్నాడు మానవుడు. ఎండమావులు ఎంత వీచినప్పటికీ ఏది చల్లబడదు, బట్ట అయినా కూడా తడిపడదు. ఇది కేవలం దృశ్యంగా గోచరించేటువంటిదే కాని ఇందులో జలం ఏమాత్రము ఉండదు.
3: వ్యక్తిత్వ భీ అశాశ్వత హై. यह एक मृग तृष्णा है। आज का मानव मृग मरीचिका को आधार बनाकर प्यास बुझाने के भ्रम में पड़े मृग की भांति है। मृग मरीचिका के चाहे जितना बहने पर भी ठंडक नहीं मिलेगी, जरा भी नमी महसूस नहीं होगी। यह मात्र दृष्टिगोचर होता है, परंतु इसमें పానీ జరా భీ నహీ హోతా హై.
4: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వం అనేటువంటిది కేవలము ఒక దృశ్యకల్పితమైనటువంటిదిగానే భావించవచ్చు. ఈ భూతాకాశం అనేటువంటిది చిదాకాశములో ఒక నీటి బిందువు వలె ఉంటుంటారు. భూతాకాశములో మన యొక్క దేహం ఎలాంటి ఒక అణుస్వరూపమై ఉంటున్నదో అదే విధంగానే చిత్తాకాశమునందు ఈ భూతాకాశం అనేటువంటిది ఒక అణుమాత్రంగా ఉంటుంటారు.
3: అత इस भूताकाश के तत्व को दृश्य कल्पित ही मान सकते हैं। यह भूताकाश चिदाकाश में पानी की एक बूंद के समान है। भूताकाश में हमारा शरीर जिस प्रकार एक अणु के बराबर है, उसी प्रकार चित्ताकाश में यह भूताकाश एक अणु के समान है।
4: ఈ జడమైనటువంటి యొక్క ఈ భూతాకాశమునందు చైతన్యవంతమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందులో అంతర్భూతమై ఉంటుండాలి. అయితే ఈ అంతర్భూతమైనటువంటి యొక్క చైతన్య తత్వాన్ని గుర్తించడానికి భూతాకాశం కొంత ఆదర్శంగా తీసుకోవాలి.
3: భూతాకాశ జడ హై. ఇస్ జడ భూతాకాశ మే చేతనా పూర్ణ దివ్యత అంతర్నిహిత రూప్ మే హై. పరంతు इस अंतर्निहित चैतन्य तत्व से अवगत होने के लिए इस भूताकाश को कुछ हद तक आधार के रूप में लेना चाहिए.
4: शरीर शरीरी अने बिंबम ये रीति का उद अदम प्रतिबिंब ये विधा कुनो अदम प्रतिबिंब कतिबिंबम को एट्टी चलनम बिंबम कदलीनपड़े प्रतिबिंबम कदल क బింబము అనేటువంటిది ఇది ఒక చిదాకాశం. ఈ చిత్తాకాశము భూతాకాశము ఇది కేవలం ఒక అద్దం వంటివి.
3: శరీర మే శరీరీ కే రూప్ మే బింబ విద్యమాన్ హై. ఆయినే మే హమారా ప్రతిబింబ దిఖాయి దే రహా హై. ఆయినే మే ప్రతిబింబ తో దిఖాయి దే రహా హై. పరంతు ప్రతిబింబ మే కోయి హర్కత్ నహీ హై. బింబ కే హిల్నే పర్ హీ प्रतिबिंब भी हिलता है, अतः यह बिंब ही चिदाकाश है. ये चित्ताकाश और भूताकाश मात्र आईने के समान है.
4: सूर्य तेजस्सु चंद्रुन पैन पड़नट्टुगा ई चिदाकाशम योक्क चैतन्यमु केवलम भूताकाशम चित्ताकाशम पैन प्रसरिस्तू उंटुंटारी. ఈ ప్రతిబింబమునకు మనకు ఎన్ని విధములుగా అలంకారం చేయవలనన్నప్పటికీ ఈ ప్రతిబింబమునకు సాధ్యము కాదు.
3: జిస్ ప్రకార్ సూరజ్ కా ప్రకాశ్ చంద్రమా పర్ ప్రసరిత హోతా హై, ఉసీ ప్రకార్ ఇస్ చిదాకాశ్ కీ చేతనా ఇన్ చిత్తాకాశ్ ఔర్ భూతాకాశ్ పర్ ప్రసరిత హోతీ రహతీ హై. యది హమ్ ప్రతిబింబ కీ సాజ్ సజ్జా కర్నా చాహే తో భీ ప్రతిబింబ కి సాజ సజ్జా సంభవం నహీ హై.
4: ఒక చిన్న ఉదాహరణ. అద్దంలో మనం ముఖం చూసుకుంటున్నాం. అద్దంలో కనిపించేటువంటి ముఖమునకు సరిగా నొస్తున్న బొట్టు పెట్టాలా అని పెడుతున్నాం. పెట్టినాము మనం చూసే సమయంలోనేమో ఆ నొస్తున్న సరి అయినటువంటి స్థలంలోనే బొట్టు పెట్టాము. అద్దం పైన. అద్దం కొంచెం కదిలితే ఈ బొట్టు ఎక్కడో చేరిపోతుంది. కనుక అద్దంలో కనిపించేటువంటి యొక్క ప్రతిబింబమునకు మనం బొట్టు పెట్టడం అసాధ్యం. బింబమునకు బొట్టు పెట్టి అద్దం ఎట్లయినా తిప్పుకో, ఇది సరైనటువంటి స్థానంలోనే ఉంటుంటారు.
3: ఏక్ ఛోటా సా ఉదాహరణ, హమ్ ఆయినే మే అప్నా చెహరా దేఖ్ రహే హై. ఆయినే మే దిఖాయి పడనే వాలే చెహరే కే మాథే పర్ టీకా లగానా చాహ రహే హై. టీకా లగాతే సమయ సహీ జగహ్ మాథే పర్ టీకా లగాయా ఆయినే పర్. यदि आईना जरा भी हिलता है तो टीका और कहीं पहुंच जाता है. अतः आईने में दिखाई पड़ने वाले प्रतिबिंब को टीका लगाना संभव नहीं है. परंतु बिंब को टीका लगाओ और आईने को चाहे जैसे भी घुमाओ, परंतु टीका सही स्थान पर ही रहेगा.
4: పడి ఒక చిన్న కథ ఉంటుండాలి. గొప్ప పెయింటర్ ఒకడు ఉండేటువంటి వాడు, ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి వాడు. అలాంటి వ్యక్తి చక్కగా చిత్రించేటువంటి యొక్క శక్తి సామర్థ్యంతో కూడిన వాడు. ద్వారకలో ఉండినటువంటి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. కృష్ణుడి యొక్క చిత్రాన్ని చిత్రించాలని చెప్పని ఆశపడ్డాడు. కృష్ణుడు చిరునవ్వులు చంద్రుడు దూచు, నాయన నీ ఉద్దేశానికి నేనెందుకు అడ్డు రావాలి, తప్పక నీకే విధమైనటువంటి చిత్రం చిత్రించాలంటున్నాదో అది తప్పక నీవు చిత్రించమన్నాడు.
3: इसके लिए एक छोटी सी कहानी है. बहुत पहले एक महान चित्रकार था. वह विश्वविख्यात था, बड़े अच्छे ढंग से चित्र बनाने में प्रसिद्ध था. वह द्वारिका में श्री कृष्ण के पास आया. श्री कृष्ण का चित्र बनाना उसकी इच्छा थी. मुस्कुराते हुए श्री कृष्ण ने कहा, वत्स, मैं तुम्हें क्यों टोकूं? तुम जैसा चित्र बनाना चाह रहे हो वैसा ही चित्र बनाओ.
4: స్వామీ దయచేసి ఒక గంట సేపైనా మీరు కూర్చుంటే మొట్టమొదటి చిత్రించుకుని తదుపరి నేను రంగులు వేసుకుంటానన్నాడు. సరే కూర్చుంటానన్నాడు. కూర్చున్నాడు. కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు పాపం. దాన్నంతా అవుట్లైన్స్ అంతా వేసుకున్నాడు పాపం పెయింటర్. తదుపరి నమస్కారం చేసి ఇంక తమరు వెళ్లవచ్చును అన్నాడు కృష్ణుణ్ణి. సరే కృష్ణుడు నవ్వుతూ లోపల వెళ్లాడు. మరి వెనక్కి వచ్చి, నాయన ఎప్పుడు తెస్తావు ఈ పెయింట్ అన్నాడు. స్వామి రేపటి దినం ఈ సమయానికే తీసుకుని వస్తానన్నాడు.
3: చిత్రకారనే కహా, స్వామి ఆప్ ఏక్ ఘంటా బైఠే రహే తో మే పహలే ఆప్కా చిత్ర బనా లూంగా, బాద్ మే మే ఉస్మే రంగ భరుంగా. శ్రీకృష్ణ నే హాం భరీ ఔర్ బైఠే రహే, హిలే డులే బినా బైఠే రహే. चित्रकार ने आउटलाइंस बनाई और श्री कृष्ण को प्रणाम करके कहा कि आप जा सकते हैं. मुस्कुराते हुए श्री कृष्ण भीतर चले गए और फिर लौटकर चित्रकार से पूछा, वत्स, चित्र कब लाओगे? चित्रकार ने कहा, कल इस समय तक ला दूंगा.
4: रात्रंता कष्टपड्डाडु, पेंट वेशाडु पापम. తనకు చాలా తృప్తి కలిగింది పెయింటర్ కు. మంచి మొకుమల్లు బట్టం కప్పుకొని తిరిగి రెండవ దినము ఆ సమయానికి కృష్ణుడి దగ్గర తీసుకొచ్చాడు. అది తెరిచేటప్పటికీ కృష్ణుడి రూపం వేరే మారిపోయింది.
3: రాత్ భర్ బహుత్ మెహనత్ కర్ ఉస్నే రంగ్ భరా, ఉసే అపార్ సంతుష్టి హుయి. అగలే దిన్ వహ్ చిత్ర కో ఏక్ మఖమలీ కపడే సే ఢక్ కర్ శ్రీకృష్ణ కే పాస్ లే ఆయా. పరంతు ఉస్మే श्री कृष्ण का रूप बिल्कुल बदला हुआ था.
4: ఈ పిక్చర్ చూచాడు పెయింటరు, కృష్ణుని చూచాడు, పిక్చర్ చూచాడు, దీనికి దానికి ఏమాత్రం సంబంధం లేదు. ఏమయ్యా పెయింటర్ దీంట్లో చాలా దోషములు ఉంటున్నాయి అన్నాడు కృష్ణుడు. క్షమించండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను తిరిగి రేపటి దినం తీసుకుని వస్తాను అన్నాడు. ఈ విధంగా 10 దినాలు జరిగింది పాపం. కానీ సరి అయినటువంటి చిత్రం రాలేదు.
3: चित्रकार ने पिक्चर को देखा, पिक्चर को देखा और श्रीकृष्ण को देखा, परंतु दोनों में कोई संबंध ही नहीं था. श्रीकृष्ण ने कहा, क्या पेंटर, इसमें तो कई दोष हैं. चित्रकार ने कहा, क्षमा करें, मुझे एक और अवसर दीजिए, मैं कल फिर लाऊंगा. इसी प्रकार 10 दिन बीत गए, परंतु सही चित्र नहीं बन पाया.
4: ఈ గ్రామంలో ఉండటం నాకు అవమానం అవుతుందని తాను గ్రామం వదిలి వెళ్లిపోతున్నాడు ఈ పెయింటర్. మార్గ మధ్యంలో బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు అడ్డు తగిలాడు. అప్పుడు చెప్పాడు, ఏమి నాయన చాలా విచారంగా వెలుక్కు వెళ్లిపోతున్నావు అన్నాడు. జరిగిన పరిస్థితి అంతా కూడా నువ్వు చెప్పాడు నారదునికి.
3: అబ్ ఇస్ గావ్ మే రహనా మేరే లియే అప్మాన్ హై. ఐసా మాన్ కర్ చిత్రకార్ గావ్ ఛోడ్కర్ జానే లగా. బీచ్ రాస్తే మే ఉసే బ్రహ్మ మానస్ పుత్ర నారద్ మిలే. ఉన్నోనే పూచా, వత్స్ క్యో ఐసే చింతిత హోకర్ జా రహే హో? చిత్రకార్ నే నారద్ కో సారీ బాతే బతాయి.
4: వరే పిచ్చివాడా, లీలా మహర్షి విగ్రహుడు భగవంతుడు, నటన సూత్రధారి భగవంతుడు నీ దగ్గర కావలసిన నాటకాలు ఆడినాడు. కానీ ఈ నాటకాలకు నీవు పూర్తి చేయించాలనుకుంటే, ఈ నాటకాలు నువ్వు సంపూర్ణంగా సాధించాలనుకుంటే నేను చెప్పినట్టు చేయమన్నాడు. సరే నారదుడు ఏమి చెప్పినాడో దాన్ని తప్పక శిరసా వహిస్తానని పెయింటర్ ఒప్పుకున్నాడు.
3: నారద్ నే కహా, అరే పగలే, ఈశ్వర్ లీలా మానుష్ విగ్రహ హై, ఈశ్వర్ నటన సూత్రధారి హై, ఉన్హోనే తుమ్హారే సామ్నే కయీ నాటక రచే. యది తుమ్ ఇన్ నాటకో పర్ విజయ పానా చాహతే హో, ఇన్ నాటకో మే తుమ్ సఫల్ హోనా చాహతే హో, తో జైసే మే కహతా హూం వైసా హీ కరో. చిత్రకార్ నారద్ కీ బాతో కో మాన్నే పర్ రాజీ హో గయా.
4: వెళ్లినాడు నారదుని యొక్క ఆదేశానుసారంగా. తిరిగి రెండవ రోజు, స్వామి తమ సాక్షాత్ పిక్చర్ నేను తీసుకుని వచ్చానని ముఖమల్లు బట్టను కప్పుకుని తీసుకొచ్చాడు. ఎదురుగా నిల్చుకుని తక్షణమే దీనిని బట్టను తీసివేశాడు. ఇది పరిశుద్ధమైన అద్దము, నీ ఇష్టం వచ్చినట్టు మారుకో, నీవు మారినప్పటికీ అది కనిపిస్తుంది, ఎట్లా మారితే అట్లా కనిపిస్తుంది అన్నాడు. ఏ మార్పులు కలిగినా ఈ అద్దంలో మార్పుగానే కనిపిస్తుండాలి, ఇంక వేరే విధంగా కనిపించడానికి వీలు లేదు.
3: नाराज के कथनानुसार चित्रकार मखमल के कपड़े से ढक कर ले आया और श्रीकृष्ण से बोला, स्वामी मैं आपका साक्षात पिक्चर ले आया हूं. श्रीकृष्ण के सामने खड़े होते ही उसने वह कपड़ा हटा दिया. वह एक स्वच्छ आईना था. चित्रकार ने कहा, अब आप जैसा चाहें वैसा रूप बदल लें, आप जैसे रूप बदलेंगे वैसे ही आपको दिखाई पड़ेगा. जैसे भी रूप बदलेगा आईने में वैसे ही दिखाई पड़ेगा, दूसरे ढंग से दिखाई देने का कोई अवसर ही नहीं है.
4: కనుక నీవు కేవలము అనిత్యమైనటువంటి యొక్క భావముతో, క్షణికమైనటువంటి యొక్క కుంచెలతో, క్షణికమైనటువంటి యొక్క పెయింట్తో నీవు భగవంతుని చిత్రించడానికి ప్రయత్నిస్తే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. నశ్వరమైనటువంటి ఈ భూతాకాశంలో సర్వము నశ్వరమే అయిపోతాయి. కనుక పరిశుద్ధమైనటువంటి హృదయమునందే పరమాత్ముడు చక్కగా గోచరమవుతాడు.
3: అత అనిత్య భావనకి సాత్ క్షణిక తూలిక ఆర్ క్షణిక రంగో కా ఉపయోగ కర్ ఈశ్వర్ కా చిత్ర బనానా చాహతే హో तो वह संभव नहीं है. नश्वर गुण से युक्त इस भूताकाश में सब कुछ नश्वर ही हो जाता है. अतः विशुद्ध हृदय में ही परमात्मा अच्छी तरह से दर्शन देते हैं.
4: కనుక మనం ఈ భూతాకాశమునందు దైవత్వాన్ని వెతకటమని కాని తెలుసుకోవటం అనేటువంటిది కాని ఇది కూడా ఒక భ్రమనే. ఈ తెలుసుకోవటం కూడా ఒక నశ్వరమే. ఈ నశ్వరమైనటువంటి దానిని తెలుసుకుని ఆనందించటం కూడా నశ్వరమే. అనగా పంచమహాభూతముల యొక్క తత్వము నిరంతరము మార్పు చెందేటువంటిదే కనుక దీనికి భూతాకాశము అని పేరు.
3: ఇస్ భూతాకాశ మే దివ్యతా కే లియే అన్వేషణ కర్నా అథవా జాన్నే కే లియే ప్రయత్న కర్నా భీ భ్రమ్ హీ హై. ఇస్ ప్రకార్ జాననా భీ నశ్వర్ హై. నశ్వర్ కే బారే మే జాన్కర్ ఆనందిత హోనా భీ नश्वर ही है. अतः पंच महाभूतों के तत्व सतत परिवर्तनशील होने के कारण इसे भूताकाश कहा गया है.
4: मन ఒక చిన్న ఉదాహరణ. భగవంతుని దర్శించాలని చెప్పని మందిరమునకు వెళ్తుంటాం. కానీ ఇంటి నుంచి ఎన్నో శ్రమలు కోర్చుకొని ఎంతో ఆశతో అపేక్షతో దేవాలయంలో ప్రవేశిస్తావు. కానీ ప్రవేశించినటువంటి వ్యక్తి దేవుణ్ణి చూచిన తక్షణమే కన్నులు మూసుకుని నమస్కారం చేస్తాడు, గాని కన్నులు తెరుచుకుని చూడడే. దీనికి అంతరార్థం ఏమిటి?
3: ఏక్ ఛోటా సా ఉదాహరణ. ఈశ్వర్ కా దర్శన్ కర్నే కే లియే హమ్ మందిర్ జాతే హై. బహుత్ కష్ట ఉఠాకర్ ఈశ్వర్ కా దర్శన్ కర్నే కీ పూర్ణ ఆశా కే సాథ్ మందిర్ మే ప్రవేశ్ కర్తే హై. పరంతు మందిర్ మే ప్రవేశ్ కర్తే హీ ఆంఖే బంద్ కర్కే ప్రణామ్ కర్తే హై, ఆంఖే ఖోల్ కర్ నహీ దేఖ్తే హై. ఇస్కా ఆంతరిక్ అర్థ్ క్యా హై?
4: అనగా ఈ చూచేటువంటి కనులు కేవలము నశ్వరమైనటువంటి స్వరూపాన్ని, ఒక కల్పితమైనటువంటి ఆకారముని, కానీ సత్యనిత్యమైనటువంటి ఆకారాన్ని దర్శించవలనంటే ఈ చర్మచిచ్చులను కొంతవరకు అంతర్దృష్టిగా మార్చుకోవాలి. అనగా దృశ్యగోచరమైనటువంటి యొక్క ఈ భూతాకాశం నందు మనము సాక్షాత్ స్వరూపాన్ని దర్శించడము అసాధ్యము.
3: ఆఖే జో దేఖ్ రహీ హై వహ్ నశ్వర్ స్వరూప హై, ఏక్ పరికల్పిత ఆకార కో హీ దేఖ్ రహీ హై. పరంతు సత్య నిత్య స్వరూప్ కా దర్శన్ కర్నా హై తో ఇన్ చర్మ చక్షువో కో కుచ్ హద్ తక్ ఆంతరిక్ దృష్టి మే పరివర్తిత్ కర్నా చాహియే. అర్థాత్ ఇస్ దృశ్య గోచర్ భూతాకాశ మే సాక్షాత్ స్వరూప్ కా దర్శన్ కర్నా అసంభవ్ హై.
4: అయితే ఇది తాత్కాలిక ఆనందం. ఈ ఆనందమును మనం కొంతవరకు భద్రము చేసుకుని అప్పుడప్పుడు మననం చేసుకుంటూ నిత్యమైన సత్యమైనటువంటి ఆనందమునకు మనం ప్రయాణం సలపాలి.
3: లేకిన్ యహ్ ఆనంద్ తాత్కాలిక్ హై, పరంతు హమే ఇస్ ఆనంద్ కో సురక్షిత్ కర్ కభీ కభీ ఇస్కా మనన్ కర్తే హువే సత్య నిత్య ఆనంద్ కీ ఓర్ హమే యాత్రా కర్నీ చాహియే.
4: అట్లని మనము ఈ భూతాకాశము సమస్తం కూడాను నశ్వరమైనది కదా అని అన్నింటినీ త్యజించడానికి సాధ్యం కాదు. ఇక్కడ మూడు రకములైనటువంటి యొక్క స్థితులు ఉంటున్నాయి. మిథ్యములోని మిథ్యం ఒకటి, సత్యములోని మిథ్యం మరొకటి. అనగా సత్యములోని మిథ్యం అనేటువంటిది చిత్తాకాశం యొక్క సంబంధమైనటువంటిది, మిథ్యములోని మిథ్యం అనేటువంటిది భూతాకాశం యొక్క బింబము. భూతాక్యములోని సత్యమే అదే చిదాకాశం.
3: భూతాకాశ కో నశ్వర్ మాన్కర్ ఇస్మే సర్వస్వ కో త్యాగ్ దేనా భీ సంభవ్ నహీ హై. యహాం తీన్ ప్రకార్ కీ స్థితియాం హై. పహలా మిథ్యా మే నిహిత్ మిథ్యా, దూసరా సత్య మే నిహిత్ మిథ్యా. సత్య మే నిహిత్ మిథ్యా సే తాత్పర్య యహ్ చిత్తాకాశ సే సంబద్ధ హై. మిథ్యా మే నిహిత్ మిథ్యా కా అర్థ భూతాకాశ కా బింబ హై. సత్య మే నిహిత్ సత్య హీ చిదాకాశ హై.
4: దానిని నేను అప్పుడప్పుడు కూడా చెప్తుంటాను. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ. ది వన్ యు థింక్ యు ఆర్, ది వన్ అదర్ థింక్ యు ఆర్, ది వన్ యు రియలీ ఆర్. ఈనాడు మనము జీవించటం కాని అనుభవించటం కాని సర్వం కూడాను మిథ్యములోని మిథ్యమే. బింబ ప్రతిబింబములు రెండు కూడాను నశ్వరమయ్యేటువంటివి. ఇది భూతాకాశం యొక్క స్వరూప స్వభావం.
3: ఇసి తథ్య కో మే కభీ కభీ బతాతా హూ. You are not one person, but three. The one you think you are, the one others think you are, the one you really are. आज हमारा जीवित रहना और अनुभव प्राप्त करना सब कुछ मिथ्या में निहित मिथ्या ही है. यहां बिंब और प्रतिबिंब दोनों नश्वर होने वाले ही हैं. యహ భూతాకాశ కా స్వరూప్ ఔర్ స్వభావ్ హై.
4: ఐసును చేతిలో పెట్టుకుని కరగకుండా ఉండాలంటే అది వీలు కాదు. ఇది క్షణమునకు కరిగిపోయేటువంటిదే దీని స్వభావము. కనుక ఇలాంటి భూతాకాశం యొక్క తత్వాన్ని మనం గుర్తించడంలో కొంతవరకును అంతర్భూతమైనటువంటి యొక్క ఆత్మాకాశాన్ని కూడా కొంచెం విచారణ చేయాలి. ఇది కేవలము స్థూలమైనటువంటిది, జాగ్రత్తకు కూడినటువంటిది. అయితే ఇది సూక్ష్మమైనటువంటిగా స్వప్న దృశ్యము లోపల కూడాను మనం చూడగలుగుతున్నాము.
3: బర్ఫ్ కో హాత్ మే రక్కర్ ఉస్కే న పిఘల్నే కి అపేక్ష అసంభవ్ హై. क्योंकि पल पल पिघलना ही इसका स्वभाव है। अतः ऐसे भूताकाश के तत्व के बारे में विचार करते समय इसमें अंतर्निहित आत्माकाश के बारे में भी विचार करना चाहिए। यह मात्र स्थूल है और जागृत से युक्त है, परंतु इसी को सूक्ष्म रूप में हम स्वाप्निक दृश्यों में देख रहे हैं।
4: స్థూల జగత్తు నందు సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనకు పదార్థములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి. ఈ స్థూలాకాశమునందు అనగా జాగ్రత్త అవస్థ యందు ప్రతి పదార్థమును కూడాను ఈ యొక్క సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనము చూడగలుగుతున్నాము. అదే స్వప్న స్థితి యందు కూడాను అనేక వస్తువులు మనం చూస్తున్నాము.
5: వస్తువులను ఏ యొక్క వెలుగు ద్వారా మనం చూడగలుగుతున్నాం. అక్కడ ఈ సూర్యచంద్ర అగ్నాదులు కూడా లేవు కదా, అక్కడ కేవలము ఒక చిత్తాకాశం యొక్క ప్రతిబింబం వరకు కొంతవరకు చైతన్యవంతమైన స్థితిగా ఉంటుంది.
3: స్థూల జగత్ మే సూర్య చంద్రమా ఔర్ అగ్ని కే ద్వారా పదార్థ ప్రకాశమాన్ హో రహే హై. ఇస్ స్థూలాకాశ మే అర్థాత్ జాగ్రత్తావస్థ మే హమ్ ప్రత్యేక పదార్థ కో సూర్య చంద్రమా ఔర్ అగ్ని కే ద్వారా దేఖ్ పా రహే హై. उसी प्रकार स्वप्नावस्था में भी अनेक वस्तुओं को देख पा रहे हैं। वहां हम किसके प्रकाश में वस्तुओं को देख पा रहे हैं? वहां सूर्य चंद्रमा और अग्नि नहीं है ना? वहां चित्ताकाश का प्रतिबिंब कुछ हद तक चेतनापूर्ण है।
4: స్థూలమును దూరము చేయంగానే కొంచెం సూక్ష్మము కొంచెం ప్రకాశవంతంగా ఉంటుంటుంది. పగటి పూట నక్షత్రములు మనకు కనిపించడం లేదు. కనిపించకపోయినంత మాత్రం నా లేవని చెప్పడానికి వీలు కాదు. నక్షత్రములు పగటి ఎందు కూడా ఉంటున్నవి. అయితే ఈ పగటి యొక్క ప్రకాశము అధికంగా ఉండటం చేత నక్షత్రములు మనకు తెలియకుండా ఉంటున్నది. అదే రాత్రి ఎందు పగటి వెలుతురు కొంత మరుగైనప్పటికీ నక్షత్రములు ప్రకాశిస్తూ.
3: స్థూలకు దూర్ కర్నే పర్ సూక్ష్మ కుచ్ ప్రకాశమాన్ హోతా హై. दिन में हमें तारे दिखाई नहीं पड़ रहे हैं, दिखाई न देने मात्र से तारे नहीं हैं ऐसा कहना संभव नहीं है। तारे दिन में भी हैं, परंतु दिन में प्रकाश के अधिक होने के कारण तारों का होना हमें पता नहीं चल रहा है, लेकिन रात के समय दिन का प्रकाश धुंधला पड़ जाने के कारण तारे प्रकाशमान हो रहे हैं।
4: బాల్యం నందే వార్ధక్యము, వార్ధక్యం నందే బాల్యం కూడా ఇమిడి ఉండినట్టుగా స్థూలం నందు సూక్ష్మము, సూక్ష్మం నందు స్థూలము, ఈ రెండు కూడా జడమైనటువంటి రీతిగా మనకు గోచరమవుతున్నాయి. అయితే ఈ రెండింటికి అతీతమైనటువంటిది మరొకటి ఉంటుండాలి, అదే చిదాకాశం. ఈ చిదాకాశం అనేటువంటిది ఏమాత్రము చలనము లేనటువంటిది, ఎలాంటి మార్పు చెందినటువంటిది, నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే. అదే పరబ్రహ్మము, అదే ఆత్మ, అదే పరంజ్యోతి, అదే స్వయం జ్యోతి.
3: జిస్ ప్రకార్ బచ్పన్ మే బుఢాపా ఔర్ బుఢాపే మే బచ్పన్ అంతర్నిహిత హై, उसी प्रकार स्थूल में सूक्ष्म और सूक्ष्म में स्थूल, ये दोनों जड़वत हमें दिखाई पड़ रहे हैं। परंतु इन दोनों से परे एक और तत्व भी है, वही चिदाकाश है। यह जरा भी विचलित होने वाला नहीं है, नितांत अपरिवर्तनशील है, वही नित्य सत्य निर्मल आत्म तत्व है, वही परब्रह्मा है, वही आत्मा है, वही परम ज्योति है, वही स्वयं ज्योति है।
4: ఈ స్వయం జ్యోతి యొక్క ప్రకాశము ద్వారానే ఈ చిత్తాకాశము భూతాకాశము గోచరిస్తూ ఉంటుంది. ఈ చిదాకాశమే లేకుండినా ఈ చిత్తాకాశము భూతాకాశమే లేదు. కనుక చిదాకాశమును లక్ష్యం దుంచుకొని భూతాకాశంలో ప్రారంభమై చిత్తాకాశమును దాటుకుని చిదాకాశంలో లీనం కావాలి.
3: इस स्वयं ज्योति के प्रकाश से ही ये चित्ताकाश और भूताकाश दिखाई पड़ रहे हैं। यदि यह चिदाकाश ही न हो तो ये चित्ताकाश और भूताकाश बिल्कुल नहीं है। अतः चिदाकाश को लक्ष्य में रखते हुए भूताकाश में आरंभ कर चित्ताकाश को पार करते हुए चिदाकाश में विलीन होना चाहिए.
4: చిన్న ఉదాహరణగా మీకు చెప్పాలనుకున్నప్పుడు సముద్రంలో అలలు వస్తున్నాయి. అలలు వేరు, జలం వేరు కాదు. ఈ జలం వేరు, నురుగు వేరు కాదు. నురుగు, జలము, అలలు మూడు ఏకమై ఉంటున్నాయి. అయితే ఈ మూడింటి ఎందుకును జలం ఒక్కటిగానే ఉంటుండాలి? నురుగు వేరుగాను, అల వేరుగాను, జలం వేరుగా ఉండినట్టుగా మనకు కనిపిస్తున్నాయి.
3: ఏక్ ఛోటే సే ఉదాహరణ కే రూప్ మే తుమ్హే బతానా చాహే తో సముద్ర మే లహరే ఆతీ రహతీ హై. లహరే అలగ్ ఔర్ జల్ అలగ్ నహీ హై. జల్ అలగ్ ఔర్ ఫేన్ అలగ్ నహీ హై. फेन, जल और लहरें एक ही हैं, परंतु इन तीनों में जल एक ही है. लेकिन फेन अलग से, लहर अलग से और जल अलग से हमें दिखाई पड़ रहे हैं.
4: కనుకనే ఈ దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తునందు భూతాకాశం, చిత్తాకాశము, చితాకాశము ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపం మనం దర్శించాలి. ఈ మూడింటి ఎందు కూడాను విభాగము చెయ్యాలి. జాగ్రత్తను భూతాకాశంగా మనం భావించాలి, స్వప్నము చిత్తాకాశంగా విశ్వసించాలి. సుషుప్తికి తుర్యావస్థ ఎందు కూడాను మనం దీనిని చిదాకాశంగా విశ్వసించాలి.
3: అత ఇస్ దృశ్య కల్పిత జగత్ మే హమే భూతాకాశ, చిత్తాకాశ ఔర్ చిదాకాశ ఇన్ తీనో కే సమ్మిలిత రూప్ కా దర్శన్ కర్నా చాహియే. ఇన్ తీనో కా విభాజన్ కర్నా చాహియే. हमें जागृत को भूताकाश मानना चाहिए, स्वप्न को चित्ताकाश मानना चाहिए, सुषुप्ति और तुरीयावस्थाओं में इसे चिदाकाश मानना चाहिए.
4: आईते सुषुप्ति तुरीयावस्था को तैनेटुवंटिदि कादु. सुषुप्ति अनेटुवंटिदि पूर्ति जागृत स्वप्नमु कानटुवंटि ओक गाढ निद्रगा रूपोंदुतुंदि. ఇక్కడ ఆనందము అనేటువంటిది మనకు గోచరం కాదు. తిరిగి జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత ఈ యొక్క నిద్రావస్థలోకి పొందినటువంటి ఆనందాన్ని మనం చెప్పగలుగుతున్నాము.
3: పరంతు సుషుప్తి తురీయావస్థకి అనుకూల్ నహీ హై. సుషుప్తి పూరీ జాగ్రత్త ఏవం స్వప్న కీ అవస్థాఓ సే పరే గహరీ నీంద్ కే రూప్ మే రూపాయిత హోతీ హై. యహాం హమే ఆనంద్ కా దర్శన్ నహీ హోతా హై. परंतु लौटकर जागृत में आने पर निद्रावस्था में हुई अनुभूति के बारे में हम बता पा रहे हैं.
4: आईते ఈ యొక్క తురియావస్థ అనేటువంటిది సూపర్ కాన్షియస్ సెంటర్. ఈ దివ్యమైనటువంటి యొక్క ఈ చైతన్య తత్వం నందే ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి అనుభవించవచ్చు. శంకర్ల వారు కూడాను నిద్రే సమాధి స్థితి అన్నారు. అనగా నిద్ర అనేటువంటిది ఒక సమాధి స్థితిగా ఉంటుంటారు.
3: इस तुरीयावस्था को सुपर कॉन्शियस कहते हैं. इस दिव्यतापूर्ण चैतन्य तत्व में आनंद का अनुभव तत्काल किया जा सकता है. शंकराचार्य ने भी निद्रा समाधि स्थिति कहा, अर्थात नींद एक प्रकार की समाधि की स्थिति है.
4: ये समाधि अनगा एमिटि? केवलमु తన్మయత్నంతో పడిపోవటము, లేక ఇమోషన్తో మనము కూలిపోవటము, ఏదో ఒక విధమైనటువంటి భావంతో భావ సమాధిని పొందటము, ఈ విధంగా మనం భావిస్తుంటాము. ఇది సవికల్పం కానటువంటి స్థితి లోపల ఎట్టి జాగ్రత్త స్వప్నం కానటువంటి స్థితిలో ఉండేటువంటి యొక్క భావమని మనం భావిస్తున్నాము.
3: సమాధికా అర్థ క్యా హై? తన్మయతామే పడ్ జానా, భావుక్తామే ఘిర్ జానా, अथवा किसी भावना की समाधि में डूब जाना, इन्हीं को हम समाधि मान रहे हैं. इसे हम जो सविकल्प की स्थिति में न हो, किसी भी प्रकार की जागृत अथवा स्वप्न की स्थिति से परे स्थिति के रूप में कल्पना कर रहे हैं.
4: ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందు కూడాను సమాధి ఏకంగానే ఉంటుంటది. ఈ పదముని ఎంతే ఉంటున్నది దాని యొక్క అర్థం. కొంతమంది మాట్లాడుతూ మాట్లాడుతూ సమాధిలో పడిపోయినారనుకుంటారు. ఇది ఒక ఇమోషన్ కావచ్చును, స్టేట్మెంట్ కావచ్చును, లేకపోతే హిస్టీరియా కావచ్చును, లేక బలహీనత కావచ్చును, ఫిట్స్ కావచ్చు, కానీ ఇది సమాధి కాదు. సమాధి అనగా జాగ్రత్త వ్యవస్థ ఉంది, చైతన్యంగా ఉంటుండే సమయం లోపలే సమచిత్తంగా మార్చుకోవటమే సమాధి.
3: జాగ్రత్త, స్వప్న ఔర్ సుషుప్తి తీనో స్థితియో మే సమాధి ఏక్ సీ హోతీ హై. ఇన్ శబ్దో మే హీ उसका अर्थ निहित है. कुछ लोग बातें करते करते समाधि में गिर पड़े हैं ऐसा मानते हैं. परंतु यह इमोशन हो सकता है, हिस्टीरिया हो सकता है, कमजोरी हो सकती है, फिट्स हो सकता है, परंतु यह समाधि नहीं है। जागृतावस्था में, चैतन्य की स्थिति में रहते समय में ही समचित्त को प्राप्त करना ही समाधि है।
4: समाधि శీతోష్ణములను సుఖ దుఃఖములను రెండింటినీ సమంగా చూచుకోవటం, నిందాస్తుతులను సర్వమును సమానంగా చూచుకోవటం, లాభ నష్టములు కూడా సమానము, దీనికి పొంగక దానికి కృంగక ఉండేటువంటి స్థితియే సమాధి. కనుకనే భూతాకాశమునందును చిత్తాకాశమునందును చిదాకాశమునందును ఆనందమయుడై ఉంటుండాలి.
3: సమ ప్లస్ ధీ, ఠండక్ ఆర్ గర్మీ, సుఖ్ ఆర్ దుఃఖ్, दोनों को समान रूप में देखना, निंदा एवं प्रशंसा को समान रूप में लेना, लाभ और हानि को समान मानना, एक के लिए फूला न समाना और दूसरे में निराश न होने की स्थिति में रहना ही समाधि है। अतः भूताकाश में, चित्ताकाश में और चिदाकाश में आनंदमय होकर रहना चाहिए।
4: ఇట్టి స్థితి అందరికీ లభించేటువంటిది కాదు, దీనికి అనేక విధములైనటువంటి విచారణ చేయాలి, సాధన సలపాలి, దైవానుగ్రహం పొందాలి. కనుక అనుగ్రహానికి పాత్రుడుగా అయ్యే నిమిత్తమై అనేక కర్మలు ఆచరించాలి.
3: ఐసీ స్థితి సబ్కో ప్రాప్త హోనే వాలీ నహీ హై, ఇస్కే లియే అనేక ప్రకార్ సే చింతన్ కర్నా చాహియే, సాధనా కర్నీ చాహియే, ఈశ్వర్ కే అనుగ్రహ కో ప్రాప్త కర్నా చాహియే, अनुग्रह के पात्र बनने के लिए अनेक कर्म करने चाहिए।
4: కనుకనే కృష్ణుడు చిత్తప్రజ్ఞ యొక్క లక్షణాన్ని గురించి చెప్పే సమయంలో ఈ విధమైనటువంటి దీంట్లో అర్జున కేవలము ఒక మనస్సు పైన, దేహం పైన, బుద్ధి పైన ఆధారపడినంత మాత్రం ప్రయోజనం లేదు. నా ఆజ్ఞను అనుసరించు, నా చింతన చేస్తూ నీ కర్తవ్య కర్మల్లో నీవు మునుగు, సర్వత్రా కూడాను ఏకత్వమైనటువంటి యొక్క దైవత్వం అనేటువంటిది నీకు గోచరమవుతుంది, అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించు.
3: సబ్కో ప్రాప్త హోనే వాలీ నహీ హై, ఇస్కే లియే అనేక ప్రకార్ సే చింతన్ కర్నా చాహియే, సాధనా కర్నీ చాహియే, ఈశ్వర్ కే అను

0: మీ చిత్తమునకు కలిగినప్పుడే అందులో నా యొక్క హృదయము హత్తుకుని పోతుందన్నాడు.
1: అత స్థిత్ ప్రజ్ఞకే లక్షణం కే బారేమే బతానే కే సందర్భమే శ్రీకృష్ణనే అర్జున్ సే కహా, హే అర్జున్, మాత్ర మన్ దేహ ఔర్ బుద్ధి పర్ ఆధారిత హోనే సే కోయి ప్రయోజన్ నహీ హై. మేరీ ఆజ్ఞా కా అనుసరణ కరో, మేరా చింతన్ కర్తే హుయే అప్నే కర్తవ్య ఏవం కర్మో మే డూబే రహో. తబ్ తుమ్హే సర్వత్ర ఏకతాపూర్ణ దివ్యతా కే దర్శన్ హోంగే. అనేకతా మే నిహిత్ ఏకతా కా దర్శన్ కరో. తుమ్హారే చిత్త మే ఐసే పరివర్తనో కే ఘటిత హోనే పర్ ఉస్మే మేరా హృదయ సమా జాయేగా.
0: మార్పు చెందినటువంటి చిత్తమే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం. ఏంటి విషయం నందు కూడా నువ్వు చరణం కానటువంటి యొక్క తత్వమే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణము. అన్నింటినీ కూడా నువ్వు సహజ లక్షణంగా భావించుకోవాలి. ఆజ్ఞకి దహన శక్తి ఉన్నదంటే ఎవరైనా ఆశ్చర్యపడతాడా? వయసు చల్లగా ఉన్నటువంటి ఎవరైనా విచారపడతాడా? వయసు చల్లదనము దాని స్వభావము, ఆజ్ఞకి కాల్చేటువంటి దహన శక్తి దాని యొక్క స్వభావము, పుట్టిన దేహం అంతా గిట్టేటువంటిది దీని స్వభావము.
1: అపరివర్తనశీల్ చిత్త హీ స్థిత ప్రజ్ఞ కా లక్షణ హై. ప్రత్యేక విషయ మే అవిచల్ భావ సే రహనే కీ స్థితి హీ స్థిత ప్రజ్ఞ కా లక్షణ హై. ఇన్ సబ్ కో సహజ లక్షణ మాన్నా చాహియే. అగ్ని మే దాహనే కీ శక్తి కే బారే మే సున్కర్ క్యా కోయి ఆశ్చర్య మే పడ్ జాయేగా? బరఫ్ కా ఠండా హోనా సున్కర్ క్యా కోయి చింతిత హోగా? బరఫ్ కే లియే ఠండక్ ఉస్కా సహజ స్వభావ హై. అగ్ని మే దాహనే కీ శక్తి కా హోనా ఉస్కా స్వభావ హై. జన్మీ హుయి దేహ కే లియే వినష్ట హోనా ఇస్కా స్వభావ హై.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా గురికాడు. కనుకనే సర్వత్రా కూడాను సమచిత్తమును పెంచుకోమన్నాడు. ఈ సమచిత్తాన్ని పెంచుకునేటువంటి సమయం నందే ఈ దైవత్వమును చక్కగా భూతాకాశ చిత్తాకాశ చిదాకాశం యొక్క విచారణను ఘాటంగా జరపాలి, దీర్ఘంగా యోచించాలి.
1: జో ఇస్ సత్య సే అవగత హోతా హై వహ కదాపి సుఖ ఔర్ దుఃఖ సే విచలిత్ నహీ హోతా హై. అతః సర్వత్ర సమచిత్త కో బఢానే కే లియే కహా గయా హై. ఇస్ సమచిత్త కో బఢానే కే దౌరాన్ హీ ఇన్ దివ్యతా భూతాకాశ చిత్తాకాశ ఔర్ చిదాకాశ కే బారే మే తీవ్ర చింతన్ కర్నా చాహియే, దేర్ తక్ విచార్ కర్నా చాహియే.
0: కొన్ని నిమిషంలో మనం భోంచేసి నిద్రపోతాము. నిద్రించిన తర్వాత ఎన్నెన్నో కలలు కంటాము. ఈ కలలు కన్న తర్వాత తిరిగి మేల్కుంటే ఏదీ లేదు. ఒక్క దినమునందే కొన్ని గంటల ఎందే ఈ విధమైనటువంటి యొక్క దృశ్యములు మార్పు చెందుతూ ఉన్నాయి. స్వప్నమునకు జాగ్రత్తకు భిన్న భేదములు అనేకంగా కనిపిస్తున్నాయి. కనుక ఇలాంటి పరిస్థితుల లోపల మనం దేనిని నమ్మాలి, దేనిని విసర్జించాలి?
1: భోజన్ కర్నే కే బాద్ కుచ్ హీ మింటో మే హమ్ సో జాతే హై. సోనే కే బాద్ కై సప్నే దేఖతే హై. సప్నే దేఖనే కే బాద్ జబ్ జాగతే హై తో కహీ కుచ్ భీ నహీ హై. ఏక హీ దిన్ మే కుచ్ హీ ఘంటో కే అందర్ ఇతనే సారే దృశ్య బదల్తే జాతే హై. స్వప్న ఔర్ జాగ్రత్ మే అనేక భిన్నతాయే దిఖాయీ పడ్ రహీ హై. ఐసీ స్థితి మే హమే కిస్ పర్ విశ్వాస్ కర్నా చాహియే, కిసే త్యాగనా చాహియే?
0: కనుకనే వేదాంతమునందు నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, ఇది కాదు ఇది కాదు ఇది కాదని, జాగ్రత్త నేను కాదు, స్వప్నం నేను కాదు, ఈ యొక్క నిద్ర నేను కాదు, దీనికి అతీతమైనటువంటి యొక్క సుషుప్తి స్థితి అందు దాటిన తర్వాతనే ఈ తురియావస్థనే నేను అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: ఇసీలియే వేదాంతమే నేతి నేతి నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ కహా గయా హై. యహ నహీ యహ నహీ యహ నహీ, జాగ్రత్ మై నహీ హూ, స్వప్న మై నహీ హూ, యహ నిద్రా మై నహీ హూ. ఇన్సే పరే సుషుప్తి కో పార్ కర్నే కే బాద్ విద్యమాన్ తురియావస్థా హీ మై హూ కే సత్య కా ఉపదేశ్ దియా గయా హై.
0: ఎత్తి లేదనుచుంటిమో అద్ది కలదు, ఎత్తి కలదనుచుంటిమో అద్ది లేదు, ఉన్నదొక్కటి సర్వంబు ఎన్నటికి, అది ఏ బ్రహ్మంబు వాక్కున కలవి కాదు. కనుక ఈ వేదాంతం కూడాను ఏదో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. మనసుకు కాని ఇంకే విధమైనటువంటి బుద్ధికి కాని వాక్కును కాని ఇది

0: అసాధ్యమైనటువంటిది అన్నాడు. కనుక మనము చదివేది, వినేది, సాధన చేసేది, అనుభవించేది అన్ని కూడాను భూతాకాశం యొక్క లక్షణాలే. దీనిని ఆధారం చేసుకుని లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: జిసే నహీ హై కహతే వహ హై, జిసే హై కహతే వహ నహీ హై, విద్యమాన్ హై సర్వస్వ ఏక హీ, వహీ బ్రహ్మ హై జో వాక్ సే పరే. ఇసిలియే పురుష సూక్తం మే యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ కహా గయా హై. మన్ అథవా వాక్ అథవా బుద్ధి సే ఇసే నహీ జానా జా సక్తా హై. అతః హమ్ జో భీ పఢ్తే హైం, సునతే హైం, సాధనా కర్తే హైం, అనుభవ కర్తే హైం, ये सब भूताकाश के ही लक्षण हैं. इसी को आधार बनाकर लक्ष्य को प्राप्त करने का प्रयत्न करना चाहिए.
0: దీనిని సవికల్పం నిర్వికల్పమని అన్నారు. సవికల్పం అంటే ఏమిటి, నిర్వికల్పం అంటే ఏమిటి? కనుక కొన్ని కొన్ని విషయం లోపల యోగాభ్యాసం గురించినటువంటి వారు సవికల్పమునకు కొన్ని అర్థములు, నిర్వికల్పమునకు కొన్ని అర్థములు చెప్తుంటారు. గుణములతో చేరినటువంటిదే సవికల్పం, గుణాతీతమైనటువంటిదే నిర్వికల్పం.
1: ఇసికో सविकल्प और निर्विकल्प कहा गया है. सविकल्प का अर्थ क्या है, निर्विकल्प का अर्थ क्या है? कुछ विषयों के संदर्भ में योगाभ्यास से संबद्ध लोग सविकल्प के कुछ अर्थ बताते हैं और निर्विकल्प के कुछ अर्थ बताते हैं. जो गुणों से युक्त है वही सविकल्प है, जो गुणों से परे है वही निर्विकल्प है.
0: త్రిగుణములకు అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఒక నిర్వికల్పం. వికల్పం కలగనదే నిర్వికల్పం. మార్పు లేనటువంటిదే నిర్వికల్పం. చలనము కానటువంటిదే నిర్వికల్పము. కనుకని అట్టి స్థితిని పొందటమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం అన్నారు.
1: త్రిగుణో సే పరే జో స్థితి హై ఉసే ప్రాప్త కర్నా హీ నిర్వికల్ప హై. జో వికల్ప కో అప్రాప్య హై वही निर्विकल्प है. जो अपरिवर्तनशील है वही निर्विकल्प है. जो अविचल है वही निर्विकल्प है. अतः ऐसी स्थिति को प्राप्त करना ही स्थित प्रज्ञ का लक्षण है.
0: అయితే అర్జునుడు ఆ విధమైన స్థితిలో ఉండినాడా అని మనం సందేహించవచ్చు. అట్టి స్థితి యందు అర్జున్ని ఉంచి సర్వకర్మలు కూడా అతని చేత ఆచరింపచేశాడు. జ్ఞాని అయినటువంటి వాడు స్తంభించి కూర్చుంటే అజ్ఞానులకు ఆదర్శం అనేటువంటిది చిక్కదు. ఒక చిన్న ఉదాహరణ, ఒక డ్రిల్ మాస్టర్ ఉంటుంటాడు. ఆ ఇన్స్ట్రక్టర్ ఏం చేస్తాడు, నాకు అన్ని తెలిసిన ఊరికే కూర్చొని ఏ ఆడండి అంటే వాళ్ళు ఏమాడతారు? అన్నీ తెలిసినటువంటి వాడైనా కానీ 1, 2, 3 తాను ఆడితేనే మరి పిల్లలు ఆడటానికి కూర్చుంటారు.
1: హమే సందేహ ఉత్పన్న హోగా కి క్యా అర్జున్ వైసీ స్థితి మే థే. అర్జున్ కో వైసీ స్థితి మే రఖకర్ उनसे सभी कर्म श्री कृष्ण ने करवाए. यदि ज्ञानी स्तंभित होकर बैठ जाए तो अज्ञानियों को आदर्श की प्राप्ति नहीं होगी. एक छोटा सा उदाहरण, एक ड्रिल मास्टर है. यदि वह इंस्ट्रक्टर कहे कि उसे सब कुछ पता है और फिर वह चुपचाप बैठकर बच्चों से कहे कि अरे तुम लोग खेलो, तो वे बेचारे क्या खेलेंगे? सब कुछ पता होने पर भी यदि वह 1, 2, 3 कहते हुए करके दिखाए तो बच्चे खेल पाएंगे.
0: అదే విధంగానే స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఆదర్శవంతమైన జీవితాన్ని చూపించినప్పుడే ఇతరులు అనుసరించడానికి ఒక అవకాశం ఉంటుంటుంది. కనుకని అర్జున్ని ఆదర్శ పురుషుడిగా తయారు చేశాడు కృష్ణుడు. అనేక పర్యాయములు, నిమిత్త మాత్రం భవసర సాచి, నిన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకుని లోకానికి అంత ఆదర్శాన్ని అందిస్తున్నానని చెప్పడంలో ఇది అంతరార్థం.
1: ఇసీ ప్రకార్ ఏక్ స్థిత ప్రజ్ఞ ద్వారా ఆదర్శపూర్ణ జీవన్ కే నిరూపిత్ కర్నే పర్ హీ अन्य लोगों के लिए अनुसरण करने का अवसर होगा. इसीलिए श्री कृष्ण ने अर्जुन को एक आदर्श पुरुष बनाया. तुम्हें एक निमित्त बनाकर समूचे लोक को एक आदर्श प्रस्तुत कर रहा हूं. कई बार कृष्ण का निमित्त मात्रम भव सव्यसाची। कहने का अंतर्निहित अर्थ यही है।
0: కనుక అర్జునుడు నిరంతరము కృష్ణుల్లోనే ఉంటున్నాడు, అతను పరిశుద్ధ హృదయుడు కనుకనే అతనికి అర్జునుడని పేరు. అనేక పర్యాములు భారత భారత భారత అన్నాడు. భారత అంటే భగవత్ రతి కలిగినటువంటి వాడు భారతుడు. భా ప్రకాశము, ప్రకాశాన్ని రచించినటువంటి వాడు భారతుడు. కనుక అతని పేరు ఎందే అన్ని విధమైనటువంటి అంతరార్థాలు కూడా ఉంటున్నాయి.
1: అర్జున్ సర్వదా శ్రీకృష్ణ మేహి రహే, అత్యంత విశుద్ధ హృదయ వాలా హోనే కే కారణ హీ ఉన్కా నామ్ అర్జున్ పడా। श्री कृष्ण ने अनेक बार उन्हें भारता भारता भारता कहा। जिसमें भगवत गति हो वही भारत है। भा अर्थात प्रकाश, प्रकाश की रचना करने के कारण ही वह भारत हुए। उनके नाम में ही सभी अंतर्निहित अर्थ हैं।
0: కేవలం రా కృష్ణుని యొక్క ఆజ్ఞను శిరసావించటం, తాను చెప్పినటువంటి మార్గం అనుసరించటమే. కనుక నీ మొట్టమొదటిని కరిష్యే వచనం తవా అని శరణాగతుడైనాడు. మీరు చెప్పినటువంటిది నేను చేస్తాను స్వామి, అంతకంటే నాకు ఇక వేరే మార్గం లేదు. ఇదే స్థిత ప్రజ్ఞ యొక్క ప్రధాన లక్షణం.
1: కేవల శ్రీకృష్ణ కి ఆజ్ఞా కా పాలన కర్నా, ఉన్కే కథిత మార్గ కా అనుసరణ కర్నా హీ అర్జున్ కా కామ్ హై। అతః సబ్సే పహలే करिष्ये वचनम तव कहकर शरणागत हुए। उन्होंने कहा, स्वामी आप जैसा कहेंगे मैं वैसा ही करूंगा, इसके अतिरिक्त मेरे लिए कोई अन्य मार्ग नहीं है। यही स्थित प्रज्ञ का प्रधान लक्षण है।
0: నేను నాది అనేటువంటి భావము అభిమానం లేదు, ఈ మమత్వము అహంకారం అనేటువంటిది ఏమాత్రము అతనికి లేదు. ఈ అహంకార మమకారమును నిర్మూలము గావించుకుని దైవాగ్ని లోపల శిరసావించటమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణం.
1: ఉన్మే మే ఆర్ మేరా జేసీ భావనాయే అథవా అభిమాన్ నహీ హై। మమత్వ ఆర్ అహంకార ఉన్మే జరా భీ నహీ హై। ఇన్ మమత్వ ఆర్ అహంకార కా उन्मूलन कर ईश्वर की आज्ञा का पालन करना ही स्थित प्रज्ञ का लक्षण है।
0: కనుకని రెండవ అధ్యాయం లోపల స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణాన్ని ప్రత్యేకంగా గురించి అధికంగా చెప్తూ వచ్చాడు. ఊరికి చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదని ఈ భూతాకాశాన్ని చిత్తాకాశాన్ని చిదాకాశాన్ని చక్కగా వర్ణిస్తూ చెప్తూ వచ్చాడు. చక్కగా అర్థం చేసుకుని గుర్తించుకున్నటువంటి వాడు కనుక అర్జునుడు దాన్ని అనుభవిస్తూ వచ్చాడు. విశ్వ విరాట స్వరూపం అంటే ఏమిటి? ఇదే భూతాకాశం, ఇదే చిత్తాకాశం, ఇదే చిదాకాశం, మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించాడు కృష్ణుడు.
1: ఇసీలియే ద్వితీయ అధ్యాయమే శ్రీకృష్ణనే విశేషత స్థిత ప్రజ్ఞకే బారేమే బతాయా। ఇతనా బతానే మాత్రసే ప్రయోజన్ నహీ హై ఐసా మాన్కర్ శ్రీకృష్ణనే భూతాకాశ చిత్తాకాశ और चिदाकाश का विशेष वर्णन करते हुए समझाया। श्री कृष्ण के विराट स्वरूप को जानने और उससे अवगत होने के कारण अर्जुन उसका अनुभव प्राप्त करते आए। विश्व विराट स्वरूप का अर्थ क्या है? यह भूताकाश ही विश्व विराट स्वरूप है, यही चित्ताकाश है, यही चिदाकाश है। इन तीनों की एकता को श्री कृष्ण ने निरूपित किया।
0: కనుకనే విరాట స్వరూపాన్ని చూచినటువంటి అర్జునుడు కన్నులు మూసుకున్నప్పటికీ విరాట స్వరూపం కనిపిస్తూనే ఉండదు. అనగా కన్నులు తెరుచుకున్నప్పుడు కనిపించిందంతా కూడాను భూతాకాశము, కన్నులు మూసుకున్న తర్వాత కూడాను కనిపించేటువంటి చిత్తాకాశం. ఎక్కడ పోయినప్పుడు కూడా ఆ దృష్టి లోపల హృదయంలో ప్రింట్ అయిపోయినట్టు అయిపోయింది, అదే చిత్తాకాశం.
1: విరాట్ స్వరూప్ కా దర్శన్ కర్నే కే కారణ అర్జున్ అప్నీ ఆంఖే బంద్ కర్నే పర్ భీ విరాట్ స్వరూప్ కో దేఖతే రహే। అర్థాత్ आंखों के खुली रहने पर दिखाई पड़ने वाला भूताकाश है, आंखों के बंद रहने पर भी दिखाई पड़ने वाला चित्ताकाश है, और जहां कहीं जाने पर भी वही दृष्टि हृदय में अंकित हो गई वही चिदाकाश है।
0: కాగితం పైన కొట్టినటువంటి ప్రింట్ కాగితం పోతే కూడా ఆ ప్రింట్ పోదు, ఈ ప్రింట్ను కాగితాన్ని వేరు చేయడానికి సాధ్యం కాదు. కనుక అర్జును యొక్క చిత్తం లోపల కృష్ణుని యొక్క విశ్వవిరాట స్వరూపము హత్తుకుని పోయింది. అలాంటి ఆదర్శవంతమైనటువంటి అర్జునుడిని ఎన్ని రకములైనటువంటి దీంట్లో అయినా ప్రవేశపెట్టడంలో ఏమి తప్పు ఉండదు. సామాన్య మానవుల వలె అన్ని రంగాల్లో కూడా ప్రవేశిస్తున్నాడు అర్జునుడు. కాని చిత్తము కృష్ణుని యొక్క పాదముల పైన, దేహము కృష్ణుని యొక్క ఆజ్ఞ లోపల. ఇది స్థితప్రజ్ఞ యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శంగా నిరూపించాడు.
1: ధోనే పర్ భీ యహ్ జానే వాలా నహీ హై, కాగజ్ పర్ ఛపా ప్రింట్ ఉస్ కాగజ్ కే ఫట్ జానే పర్ భీ వహ్ ప్రింట్ నహీ జాయేగా. ఇస్ ప్రింట్ ఔర్ కాగజ్ కో అలగ్ కర్నా సంభవ నహీ హై. అర్జున్ కే హృదయ మే శ్రీకృష్ణ కా విశ్వ విరాట్ స్వరూప్ అంకిత్ హో గయా. ఐసే ఆదర్శ పూర్ణ అర్జున్ కో కితనే హీ మార్గో మే ప్రవిష్ట కరానే మే కోయి చూక్ నహీ హై. ఏక్ సామాన్య వ్యక్తి కీ భాంతి అర్జున్ సభీ క్షేత్రో మే ప్రవేశ్ కర్ రహే థే, పరంతు ఉన్కా చిత్త శ్రీకృష్ణ కే చరణో మే ఔర్ ఉన్కీ దేహ శ్రీకృష్ణ కే ఆజ్ఞా పాలన్ మే. ఇసీ కో స్థిత ప్రజ్ఞ కే ప్రధాన ఆదర్శ కే రూప్ మే అర్జున్ నే నిరూపిత కియా. ఉపసంహార. భగవాన్ బాబా నే ఇస్ ప్రవచన్ మే భక్త్ కో ఆత్మతత్వ కా బోధ కరానే కే లియే అనేక ఉదాహరణ ప్రస్తుత కియే. ప్రథమతః వే తీన్ ఆకాశో కా వివరణ దేతే హువే ఉసే సమ్జానే కే లియే ఉన్కీ తుల్నా జాగ్రత్, స్వప్న ఔర్ తురీయావస్థాయో సే కర్తే హై. స్వామీ నే కహా కే జిస్ ప్రకార్ యే భూతాకాశ ఔర్ చిత్తాకాశ అశాశ్వత హై, ఉసీ ప్రకార్ జాగ్రత్ ఔర్ స్వప్నావస్థాయే భీ తురీయావస్థా కీ భాంతి చిదాకాశ హీ శాశ్వత హై ఔర్ యహీ అన్య దోనో కే లియే ఆధార్ భీ. ఇసే ఔర్ భీ సరళతా సే సమ్జాతే హువే స్వామీ నే కహా కి లహర్ ఔర్ ఫేన్ ఇన్ దోనో కా ఆధార్ జల్ హీ హై, యది జల్ హీ నా హో తో నా లహర్ హై నా హీ ఫేన్. ఐసే తథ్యో కో సమజ్ కర్ ఆచరణ కర్నే వాలా హీ స్థిత ప్రజ్ఞ హై. అతః గీతా మే భగవాన్ శ్రీకృష్ణ నే విశేషతః ద్వితీయ అధ్యాయ మే అర్జున్ కో ఇన్హీ తత్వం కా ఉపదేశ దియా, జిన్హే స్వామీ కే మధుర ప్రవచనో కే మాధ్యమ్ సే సమజ్ కర్ హమే భీ ఆచరణ మే రఖనా చాహియే. అస్తు.
2: అభీ ఆప్నే భగవాన్ బాబా ద్వారా శ్రీమద్ భగవద్ గీతా పర్ దినాంక 28 అగస్త్ 1984 కు దియా గయా ప్రవచన్ సునా.
3: యు ఆర్ ట్యూన్ టు రేడియో సాయి గ్లోబల్ హార్మోనిక్ బ్రింగింగ్ యూ 24 అవర్స్ అ డే ద మెసేజ్ ఆఫ్ లవ్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా.
4: ప్రేమ స్వరూప్
5: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
4: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
5: Peace is within, not outside.
4: Outside, no peace, only pieces.
6: Dear listener, Saidam and greetings from Prashanthi Nilayam. Welcome to our program, Outside, Inside, Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishop Prashti, and today's episode was first broadcast in May 2023.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
2: సాయిరాం, యు జస్ట్ హర్డ్ ఎన్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ రేడియో ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. This was a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prashti, and today's episode was first broadcast in May 2023. Dear listener, we hope you like this program, and please send us your feedback by either email or WhatsApp. Our email ID is listener@sssmediacenter.org, and our WhatsApp number is 9393258258. Thank you and loving Sai Ram from Prashanti Nilayam.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: Radio Sai Global Harmony now presents a selection of devotional songs.

ఏనాటికి భక్తులకు తాటిరారు, భక్తులకు ఏనాటికైనా దైవ భక్తులు కానిదే రాదు శక్తి.

0: Although one passes MA and BA and may be an elder and have earned a lot of reputation in his own field, although one has wealth and has given freely of his wealth and acquired a position of importance, and although one has good health and a long life and a complete life, and one may have had japas and undertaken learning of Vedas and become a scholar, yet one is never equal to a devotee who at all times has devotion to God. At no time can these two be equal. What other truth can I convey to you, you good students who have good qualities and who are sitting in this audience?
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: Having learnt all that can be learnt, those good people in their minds, unless they have discriminating power, they are no good.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: Whatever you may learn and whatever good qualities you may acquire, you cannot get rid of the meanness that is in you.
1: Tarachi chaduvu chaduva tarka vadame kani purna gnanam eppudu pondaledu.
0: All education can only make you argumentative but can never give you the totality of knowledge.
1: Chaduvu chaduvu chadivi chavanga netiki chavuleni chaduvu chaduvalayu.
0: What is the use of reading, learning everything? Really, one should learn that which will give you freedom from death.
1: Divyatma swarupulaina vidyarthulara, vidyabhimanulara, vidyaposhakulara. Gadachina yugamula kante ee kali yugamulo kadaterutaku aneka sulabha margamulu unnavi.
0: Divyatma swarupas, students, promoters of education and educators, more than other yugas which have gone behind, in this Kali Yuga, there are several methods by which you can attain success.
1: Vivekama kavalasinanta unnadi.
0: Viveka or the discriminating power is available in plenty.
1: Vidyaya garuputaku veladi kalashalalu unnadi.
0: Education, yes, you have thousands and millions of colleges where you can be educated.
1: Dhanama arjinchutaku aneka sulabhopayamulu kalavu ee jagattunandu.
0: If we talk of wealth, there are many easy ways of earning wealth in this world.
1: Kani manavudu inni vidhamulainatundi anukoolamu undinappatikini shantiki nochukonalekapothunnadu.
0: But man, while having so many methods and comforts at his hand, he is unable to have sufficient peace.
1: Saukhyaniki ati dooramaipothunnadu.
0: He is becoming distant from happiness.
1: Karanam emiti?
0: What is the reason?
1: Inni vidhamulainatundi sadupayamulu, inni vidhamulainatundi yokka saukaryamulu manavuniki undinappatikini శాంతి సుఖములను అందుకొనలేకపోయినటువంటి దురదృష్టవంతుడకు కారణమేమిటి? ప్రవర్తనే కారణం.
0: వైల్ హ్యావింగ్ సో మెనీ మీన్స్ అండ్ మెథడ్స్ టు అటైన్ సాటిస్ఫాక్షన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్, యట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ హిస్ నాట్ బీయింగ్ ఏబుల్ టు హ్యావ్ సఫిషియంట్ పీస్? ది రీజన్ ఈస్ ది వరల్డ్.
1: ప్రవర్తనకు గుణమే ఆధారము.
0: ఫర్ అవర్ కాండక్ట్ ఇన్ దిస్ వరల్డ్ క్వాలిటీ ఈస్ ది బేస్.
1: గుణ సమ్మితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవులకు నిజ శాంతిని అందించును.
0: కాండక్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ గుడ్ క్వాలిటీ ఈస్ ది వన్ విచ్ కెన్ గివ్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ టు మ్యాన్.
1: సర్వసామాన్యంగా జగత్తునందు నిజమైన బలము, నిజమైనటువంటి బ్రతుకు జ్ఞానమని చెప్పుదురు.
0: Ordinarily, in the world, they tell us that for a good life, what is truly necessary is a proper conduct and wise life.
1: Kani, idi kaadu nijamaina bratuku, idi kaadu nijamainatunti yokka baruvu, idi kaadu nijamainatunti yokka bharamu.
0: But this is not the true life, this is not the true strength, nor is this the true burden.
1: Nijamainatunti balamu, నిజమైనటువంటి బ్రతుకు గుణమే ప్రవర్తనే.
0: True strength and true life is only good quality and good conduct.
1: Yuga yugamuna nundi aneka mandi mahaniyulu aadarshavantamaina jeevithanni andinchi lokamunandu నేటికి కూడాను మానవుల హృదయమునందు సజీవులుగా సంచరించేటువంటి మహనీయులు అనేక మంది ఉన్నారు.
0: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ మెనీ గ్రేట్ పీపుల్ హ్యావ్ బీన్ ఐడియల్ పర్సన్స్ అండ్ హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ ఐడియల్స్ టు పీపుల్ అరౌండ్ దెమ్ అండ్ టిల్ టుడే త్రూ దోస్ ఐడియల్స్ దే ఆర్ లివింగ్ పర్సన్స్.
1: జీసస్, మహమ్మద్, జొరాస్ట్రియన్, బుద్ధ, శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య ఇత్యాది మత ప్రవక్తులు అనాది కాలము నుండి తమ యొక్క ప్రవర్తనల చేతనే, తమ యొక్క గుణముల చేతనే మానవుల యొక్క హృదయమునందు అమరజీవులుగా నేటికి కూడా నిలిచి ఉండారు.
0: సైటింగ్ జీసస్, మహమ్మద్, ఫౌండర్ ఆఫ్ జొరాస్ట్రియన్ రిలిజియన్, బుద్ధ, శంకర, మాధ్వ అండ్ రామానుజాచార్య యాజ్ ఎగ్జాంపుల్స్, దే హ్యావ్ బై దేర్ కాండక్ట్ and by their good qualities have remained immortal persons in the minds of men.
1: Amoghamainatunti kirti pratishthalaku vidyalu kaadu pradhanam.
0: For extraordinary reputation the main thing is not education.
1: Guna pravartana,
0: the quality and conduct are the main base.
1: Pravartana lekunna pashuto samanam,
0: if one has not good conduct he is like an animal.
1: Kanuka చదువు చదువు అనగా కేవలము ఒక గ్రంథ పరిచయమే చదువుగా మనం భావించుకుని విర్రవీగుతున్నాము. నీ చదువెంత, నీ అనుభవం ఎంత, నీ అహంకారం ఎంత?
0: టాకింగ్ ఆఫ్ లర్నింగ్, వీఆర్ ఈక్వేటింగ్ లర్నింగ్ మియర్లీ టు అక్వైంటెన్స్ విత్ బుక్స్ అండ్ ఫీలింగ్ దట్ లర్నింగ్ అండ్ అక్వైంటెన్స్ విత్ బుక్స్ ఆర్ ఐడెంటికల్, వీ ఫీల్ ప్రౌడ్, వీ ఫీల్ ఈగో. ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ అటైన్డ్?
1: నిత్య జీవితములో మానవునికి సత్యమైనటువంటి యొక్క సూక్తులు, పవిత్రమైనటువంటి యొక్క నడతలు, దివ్యమైనటువంటి భావములు ఏమిటో, ఏవియో వాటిని గుర్తించడానికి ప్రయత్నించడమే విద్య యొక్క ప్రధానమైన లక్ష్యం.
0: ది మెయిన్ రిజల్ట్ ఆఫ్ లర్నింగ్ షుడ్ బి దట్ ఇన్ డైలీ లైఫ్ మ్యాన్ హ్యాస్ ది ఎబిలిటీ టు రికగ్నైజ్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ ఎ సేక్రెడ్ ఐడియా అండ్ వాట్ ఈస్ ఎ పర్మనెంట్ వాల్యూ.
1: సత్యాన్వేషణే విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: టు సెర్చ్ ఫర్ ట్రూత్ షుడ్ బి ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్.
1: త్యాగమే జీవిత పరమావధి.
0: సాక్రిఫైస్ ఈజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ లైఫ్.
1: ఆశయాలను అందించటలో, ఆదర్శవంతమైనటువంటి జీవితమును నిరూపించటలో జీవితమునైనను త్యాగం చేసటమే విద్య యొక్క పరమ గమ్యము.
0: In fulfilling one's ambitions and aspirations, to be able to sacrifice one's own life even should be the result of your education and learning.
1: Raga dveshalato deshitam kaanatvanti yokka chittamu vidyarthulaku atyavasaramu.
0: The attitude and mind which is not tainted with likes and dislikes is very necessary.
1: Asatyadulato dushitam kaanatvanti vaaku vidyarthulaku atyavasaramu.
0: Words which are not spoiled by untruth are very necessary for students.
1: Himsadulato dushitam kaanatvanti kayamu meeru pavitramu gavinchukovali.
0: A body which is not made unsacred by bad acts is necessary for you.
1: Eenadu atti vidyarthulu mochchunakainanu kanipinchatledu.
0: Such students today we do not see even as a sample.
1: Bharata deshamunandu streemantulu kotanu kotla kalaru.
0: In Bharat, wealthy people, millionaires, are in very large numbers.
1: Kanuka indulo rajakeeya nayakulu kudanu jagattunandu lekapoledu.
0: It is not as if there are not political leaders as well.
1: Medhavantulainatunte scientists kudanu ee yokka Bharat deshamundu lekapoledu.
0: It is not as if in this country there are not reputed scientists.
1: Divyagnanamunu prabodhinchetunte yokka shastrajnulu kudanu Bharat deshamundu lekapoledu.
0: There are scholars who also teach the essence of spirituality.
1: మహామహా విద్యావంతులైనటువంటి యొక్క వేత్తలు కూడాను ఈ యొక్క భారతదేశం నందు లేకపోలేదు.
0: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఆర్ నాట్ గ్రేట్ లెర్నెడ్ స్కాలర్స్ ఇన్ భారత్.
1: ఎంత మంది ఉండి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్.
1: ఒకరికొకరికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది విరుద్ధంగా ఉంటుండాలి.
0: The ideas and the relationship that exists between one and another is something which is creating.
1: ఒక సైంటిస్ట్ కు మరొక సైంటిస్ట్ కు విరుద్ధమైన భావములు.
0: one scientist has ideas which are contrary to the ideas of
1: ఒక శాస్త్రజ్ఞునకు మరొక శాస్త్రజ్ఞునకు పరమ విరుద్ధమైనటువంటి భావములు.
0: The ideas of one scholar are inimical to the ideas of another scholar.
1: రాజకీయ నాయకుల విషయమా చెప్పనక్కరలేదు.
0: About political leaders, the less said the better.
1: అనైక్యత అనేటువంటి ఒక పెనుభూతమును శిరస్సునందు ఉంచుకొని ఎన్ని విద్యలు నేర్చి ఎన్ని శాస్త్రములు నేర్చి ఎన్ని విధమైనటువంటి విజ్ఞానవేత్తలైనప్పటికీ దీనివల్ల జగత్తునకు ఏమాత్రం కూడా శాంతి సుఖములను అందించలేకపోతున్నారు.
0: When one's head is full of such bad qualities, whatever education one may acquire, they are unable to do any good to the world.
1: ఏనాడు మానవునియందు సహనము ప్రేమ దయ కరుణ ఐక్యత ఈ నాలుగును ఏనాడు మానవునియందు అభివృద్ధి అవునో ఆనాడే ఈ జగత్తు సుశాంతి నిత్య కళ్యాణ పచ్చని తోరణంతో కిలకిల కలకలలాడుతూ ఉంటుంటాది.
0: That day when man has the following four qualities, forbearance, love, compassion and unity, only then the world will look prosperous and derive the benefits from humanity.
1: ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మహాభారతం నందు ధర్మజుడు బోధించినటువంటి ఒక సూక్తులను నిరంతరము స్మరించుతుండటం అత్యవసరం.
0: Today, for every individual, it is necessary for him to remind himself the proverbs and the good statements which Dharmaja has taught us in Mahabharata.
1: ఒకానొక సమయమునందు శ్రీకృష్ణుడు ధర్మజ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించినప్పుడు కొంతమంది సోదరులు హస్తినాపురంలో ఉన్నారు మరికొంతమంది అరణ్యములో ఉన్నారు అన్నాడు.
0: On one occasion, when Sri Krishna asked a question of Dharmaja, where are the brothers? Dharmaja gave the reply that some brothers are in Hastinapura and some others are in the forest.
1: అప్పుడు కృష్ణుడు ధర్మజా మతిపోయినదా ఉన్న ఐదు మంది సోదరులు కూడా అరణ్యం నుండే ఉన్నారు కాని హస్తినాపురం నుండి ఎవరు కూడా లేరు కదా అన్నాడు.
0: Then Krishna said, Dharmaja, have you lost your memory? The five brothers who are with you, they are all in the forest. There doesn't seem to be anyone in Hastinapura.
1: Krishna chaminchu. మేము సోదరులు 105 మంది.
0: హీ సెడ్ కృష్ణ బ్రదర్స్ యాజ్ వీఆర్ 105.
1: 105 బ్రదర్స్.
0: 105 బ్రదర్స్.
1: కృష్ణుడు ఆశ్చర్యపడ్డాడు. ఉన్నది ధర్మజ భీమ అర్జున నకుల సహదేవుడు. 5 మందే కదా పంచపాండవులని పేరు ప్రతిష్ఠలు అందారు. 105 మంది చెప్పుటలో ఏమిటి ఈ అంతరార్థం అన్నాడు కృష్ణుడు.
0: Krishna was surprised because he counted only 5, Dharmaja, Arjuna, Bhima, Nakula and Sahadeva. What is the significance of Dharmaja?
1: Dhritarashtrini putrulu 100 mandi, Pandavani putrulu 5 mandi, mem andaru kudanu sodarulame kanuka 105 mandi annadu.
0: The significance has been explained by saying Dhritarashtra's children are 100 and Pandavas are 5, together we are 105 brothers.
1: ఒకరికొకరు కలహించుకునకుండినంత వరకు మేము 105 మంది, కలహించటమా మేము 5 మంది అన్నాడు.
0: హి ఫర్దర్ సెడ్ సో లాంగ్ యాజ్ వీ డూ నాట్ క్వారల్ విత్ ఈచ్ అదర్ వీఆర్ 105. ది మోమెంట్ వీ బిగిన్ టు క్వారల్ విత్ ఈచ్ అదర్ వీఆర్ 5 బ్రదర్స్.
1: కనుక కలహించటము అనేటువంటిది జరిగినప్పుడు ఏమైపోతుండది? సోదరత్వం చిన్నాభిన్నమైపోతుండది.
0: వీ సీ హియర్ దట్ ది మోమెంట్ క్వారల్ బిగిన్స్ బ్రదర్హుడ్ డిసపియర్స్ అండ్ బ్రేక్స్ అప్.
1: కలహించకుండినంత వరకు కూడాను సర్వులు కూడాను సోదరులే.
0: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ నో క్వారల్, ఈవెన్ దోస్ హూ ఆర్ నాట్ బ్రదర్స్ ఆర్ ఆల్సో బ్రదర్స్.
1: ఈనాడు ఒక్కొక్క గుంపు ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క సమితి ఒక్కొక్క ఇదిగా తయారవుతుండగా ఇందులో ఎన్ని కలహములు ప్రవేశిస్తున్నాయో ఎన్ని విధమైనటువంటి కలహములు జరుగుతున్నాయో ఇంక చెప్పనక్కరలేదు.
0: Today, when we see groups and samitis breaking up, one doesn't have to describe how many differences and how many quarrels are coming up in that group.
1: Kanuka anaikyata aneetvantidi manavuni yokka hrudayanni manavuni yokka raktamunu chinna bhinnamu gaavinchi viruddhamaina bhavamu cheta vyaktitvanni naashanamu gaavistundali.
0: This means that disunity or lack of unity is breaking up man's blood and man's heart.
1: ఎవరికి ఈ విధమైనటువంటి యొక్క అనైక్యత అనేటువంటిది బలపడిపోతుండాలి గుణము లేనటువంటి వానికి?
0: టు హూమ్ డస్ దిస్ ల్యాక్ ఆఫ్ యూనిటీ ఆర్ డిస్ యూనిటీ అప్లై? ఇట్ అప్లైస్ టు వన్ హూ హ్యాస్ నాట్ గాట్ గుడ్ క్వాలిటీస్.
1: గుణము లేనటువంటి వాని ప్రవర్తన దుష్ప్రవర్తనగా ఉంటుంటారు.
0: ది కాండక్ట్ ఆఫ్ ది పర్సన్ హూ హ్యాస్ నాట్ గాట్ ది గుడ్ క్వాలిటీస్ ఇస్ బ్యాడ్.
1: ప్రవర్తన కలిగినటువంటి వానికి స్వార్థమే పదార్థంగా భావిస్తుంటాడు.
0: the man who has such bad conduct thinks that serving himself is serving others.
1: Kana manavattvamlo pradhanamainatundi yokka bratuku pradhanamainatundi balamu pravartana anetundi satyanni vidyarthulu prapradhamlo gurtinchali.
0: Thus students in the very first instance should recognize that human life, the real strength and the real living is conduct and character.
1: అడవిలో సంచరించేటువంటి మృగమును చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంటాది.
0: ఇఫ్ ఐ లుక్ అట్ ది అనిమల్స్ విచ్ మూవ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ.
1: వాటి యొక్క ఆనందము, వాటి యొక్క స్వేచ్ఛ, వాటి యొక్క ప్రవర్తనలు ఎంతో పవిత్రమైనటువంటివిగా ఉంటుంటాయి.
0: దేర్ హ్యాపీనెస్, దేర్ ఫ్రీడమ్ అండ్ దేర్ కాండక్ట్ అపియర్స్ టు బి వెరీ సీక్రెట్.
1: అడవిలో సంచరించేటువంటి మృగములు పరుల యొక్క ఉన్నతను చూచి ఏడ్చవు.
0: ది అనిమల్స్ దట్ మూవ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్ డూ నాట్ ఫీల్ జెలస్ అండ్ క్రై అట్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ అదర్.
1: వారి వలె నేను బ్రతకలేదే అనేటువంటి యొక్క దుఃఖము తాము అనుభవించవు.
0: దే డూ నాట్ ఎక్స్పీరియన్స్ ది సాడ్నెస్ దట్ దే ఆర్ అనేబుల్ టు లివ్ లైక్ అదర్స్.
1: తమకు పేరు ప్రతిష్టలు రావాలని ప్రాపులాడవు.
0: దే డూ నాట్ ఆల్సో స్ట్రైవ్ టు గెట్ ఎ నేమ్ అండ్ ఎ రెప్యుటేషన్.
1: పదవులు సంపాదించాలని ప్రణాళికలు వేయవు.
0: They will not have plans by which they want to acquire positions.
1: అధికమైనటువంటి యొక్క ఆస్తిని ప్రోగు చేసుకోవాలనేటువంటి యొక్క దురాశ ఆ మృగములకు లేదు.
0: They do not have the bad aspiration of acquiring excessive wealth.
1: ఈ సద్గుణములను బట్టి చూడగా మానవుల కంటే మృగములే ఎంతో గొప్పగా జీవిస్తున్నాయి.
0: When we look at this in the context of these good qualities, we conclude that more than man, the animals are living a noble life.
1: మానవుడు విద్యావంతుడై ప్రజ్ఞావంతుడై వివేకవంతుడై ఉండినప్పటికీ దురాశకు మాత్రము తాను కట్టుబడి ఉంటున్నాడు.
0: Amongst human beings, even if one is educated and one has a reputation, yet he has got excessive
1: ambition. కనుకనే దుఃఖమునకు గురి అవుతున్నాడు.
0: He also submits himself to sorrow.
1: దురాశ దుఃఖమునకు చేటు ఉన్నాడు.
0: To have such excessive ambitions is the base for sorrow.
1: కనుక ఈనాడు మనం విద్యను అభ్యసించటము అపవిత్రమైనటువంటి దురాశని పెంచుకోవటమే జరుగుతూ ఉండాలి.
0: టుడే ఎక్వైరింగ్ లెర్నింగ్ ఈజ్ రిజల్టింగ్ ఇన్ అవర్ ప్రమోటింగ్ అవర్ డిజైర్స్.
1: ఏ డిగ్రీ తీసుకుంటే ఏ విధమైనటువంటి ఉన్నత స్థాయిని నేను పొందగలను, ఏ పిహెచ్డి తీసుకుంటే ఎంతవరకు నేను శాలరీని పెంచుకోగలను, ఏ విధమైనటువంటి యొక్క ఉద్యోగం చిక్కితే దాని నుంచి సరి అయినటువంటిది నేను పొందగలను అనేటువంటి తన స్వార్థమునే అభివృద్ధి పరచుకుంటూ కేవలము కాటి కంటే హీనంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు విద్యావంతుడు.
0: Educated people are always thinking, by acquiring what degree can I acquire this high position? By acquiring what degree can I have this high salary? And what is it that I can do with this high salary? Man is living worse than a crow by having such desire.
1: చదువుకున్నటువంటి విద్యావంతుడు సమాజం నుంచి ఏమి లాగాలి, ఏమి తస్కరించాలి, ఏమి అందుకోవాలి అనేటువంటి యొక్క స్వార్థముతోనే తన జీవిస్తున్నాడు. కానీ తన నుంచి సమాజమునికి ఏమందించాలి, తన నుంచి సమాజం ఎంత ఉద్ధరించాలి, తన నుంచి సమాజమునికి ఎంత ఉపకారం చేయాలి అనేటువంటి ఇచ్చుకునే భావము తనలో శూన్యము పుచ్చుకునేది తాను హీరోగా ఉంటున్నాడు.
0: An educated person is always calculating, what is it that I can get from the society? What is it that I can extract for myself from the society? But he is not asking the question, what can I do to the society? In what way can I benefit the society? In this way, he is living in a selfish atmosphere.
1: పల్లెలందు జీవించేటువంటి విద్యార్థులు సహితము ఆస్తిపాస్తులను అమ్మించి అమ్మా నాన్నల కంటిలో నీరు నింపి అనేక అవస్థలకు గురి చేసి ఏదో కొంత డిగ్రీ అనేటువంటి భిక్షా పాత్రను తీసుకుని పట్టణములు చేరి అనేక విధములైనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నారు.
0: స్టూడెంట్స్ హు ఆర్ స్టిల్ స్టడీయింగ్ అండ్ హూ కమ్ ఫ్రమ్ ది విలేజెస్ అండ్ రూరల్ ఏరియాస్ సెల్ అవే ఆల్ దర్ ప్రాపర్టీ గివ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు ది మదర్ అండ్ ఫాదర్ అండ్ ది రీచ్ ది సిటీస్ దే గెట్ ఎ డిగ్రీ విచ్ టర్న్స్ అవుట్ టు బి ఎ బెగింగ్ బౌల్ అండ్ దే గో అబౌట్ ఫర్ ఎ జాబ్.
1: ఇది సరి అయినటువంటి విద్య యొక్క లక్షణము కాదు.
0: This cannot be the symptom of the right type of education.
1: పల్లె విద్యార్థులు తాము ఉన్నత విద్యను గడిపి పల్లెయందే జీవిస్తూ పల్లె వారికి తగినటువంటి యొక్క సహకారాన్ని అందిస్తూ ఆ పల్లె యొక్క అభివృద్ధికి తగినటువంటి యొక్క కృషులు సల్పటం, ఇది విద్యావంతుల యొక్క సులక్షణం.
0: The rural students should acquire high knowledge and should acquire such knowledge by which they can help the rural area, help the community around them. This is the real sign of good education.
1: Anaikita asabhyanni అనత్వాన్ని అభివృద్ధి పరుస్తుండాలి.
0: డిస్ యూనిటీ అండ్ ఇంప్రొప్రైటీ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ ఇన్ దిస్ మెథడ్.
1: సైఖ్యత అనేటువంటిది, సఖ్యము అనేటువంటిది దేశములకు ఎంతో కూడాను మంచిని చేస్తూ వస్తుండాలి.
0: యూనిటీ అండ్ ఫ్రెండ్షిప్ కెన్ ఆల్వేస్ డూ గ్రేట్ గుడ్ టు ది కంట్రీ.
1: సమత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి యొక్క స్థితి యందు విద్యార్థులు కొంత ముందంజ వెయ్యాలి.
0: ది స్టూడెంట్స్ షుడ్ టేక్ ఎ ఫార్వర్డ్ స్టెప్ ఇన్ ప్రమోటింగ్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ ఈక్వల్ యాటిట్యూడ్.
1: అయితే బయట ప్రపంచమునందు ఈ విధమైనటువంటి యొక్క అవస్థలు జరుగుతుండటము, అశాంతులు అభివృద్ధి కావటము, అసంతృప్తికి గురి కావటము, అసభ్యమైన ప్రవర్తన జరగటము కొల్లలుగా జరుగుతుండాలి.
0: హౌఎవర్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ impropriety, lack of peace and misconduct we see in a large measure.
1: ఇట్టి దురవస్థను దూరము చేసే నిమిత్తమై, ఇట్టి దుర్బుద్ధులను దూరము గావించే నిమిత్తమై, ఇట్టి దుర్భావములను మనసునందు లేకుండా చేసే నిమిత్తమై సంకల్పించి సత్యసాయి కళాశాలను స్థాపించడం జరిగింది.
0: విత్ ది హోప్ దట్ వీ కెన్ మేక్ దీస్ బ్యాడ్ ఎన్వైరన్మెంట్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ కాండక్ట్ డిస్టెంట్ ఫ్రమ్ ది యూత్, ఇట్ హ్యాస్ బికమ్ ది రిజల్ట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ది సత్యసాయి కాలేజెస్.
1: కనుక సత్యసాయి కళాశాల యందు ఉత్తీర్ణులైనటువంటి యొక్క విద్యార్థులు ఉన్నత విద్యను గడిపి అనేక విధమైనటువంటి రంగములందు ప్రవేశించి సత్యసాయి ఆశయాలను, పవిత్రమైన భావాలను, నిస్వార్థమైన సేవలను జరిపే నిమిత్తమై బయట ప్రపంచమునందు ప్రవేశించాలని సత్యసాయి యొక్క అనంతమైన ఆశ.
0: ఇట్ ఈస్ ది హోప్ ఆఫ్ సత్యసాయి దట్ స్టూడెంట్స్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ది సత్యసాయి కాలేజెస్ షుడ్ అక్వైర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ షుడ్ బి ఇన్ పొజిషన్స్ ఇన్ డిఫరెంట్ రెల్మ్స్ అండ్ షుడ్ డూ గుడ్ త్రూ సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ సెల్ఫ్ లెస్ సర్వీస్ టు ది కమ్యూనిటీ.
1: స్థలములు మారినా, లోకములు మారినా, సత్యసాయి యొక్క ఆశయాలు మాత్రము మారకుండా ఉండే నిమిత్తమై మీరు తగినటువంటి గట్టి శ్రమ పడాలని కూడాను నా యొక్క ఆశ.
0: వైల్ హెడ్స్ మే చేంజ్ ది వరల్డ్ మే చేంజ్ ఇట్ ఈస్ మై హోప్ దట్ యూ విల్ మేక్ ది ఎఫర్ట్ బై విచ్ టు సీ దట్ వాట్ ఎవర్ ఎల్స్ మే చేంజ్
1: సత్యసాయి కళాశాల విద్యార్థులు అన్ని రంగములు ఎందుకు ప్రవేశించాలి. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ, లౌకిక, విజ్ఞాన రంగముల యందు కూడాను మన యొక్క విద్యార్థులు ప్రవేశించాలి.
0: ది స్టూడెంట్స్ ఆఫ్ ది సత్యసాయి కాలేజెస్ షుడ్ ఎంటర్ ఆల్ రెల్మ్స్, వరల్డ్లీ రెల్మ్స్, ఎథికల్, మోరల్, స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ రెల్మ్స్.
1: రంగములు మార్చవచ్చును కానీ రంగులు మార్చకూడదని నా యొక్క ఇష్టం.
0: You may change your field of activity or the realm, but you should not change your ideal or you should not change your color.
1: Brindavanam nandu undinanta varaku kudanu veeri swabhavamulu, veeri pravartanalu, veeri nadatalu, veeri veshabhashalu veruga untai.
0: While they live and till they live in Brindavan, their conduct, their dress, their method of talking is on one side, one method.
1: Brindavanam odalagane వీరి యొక్క ఆహార విహారములు, వీరి యొక్క వేషభాషలు విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటాయి.
0: ది మోమెంట్ దే లీవ్ బృందావన్ దేర్ ఫుడ్, దేర్ కాండక్ట్ అండ్ దేర్ డ్రెస్ చేంజ్.
1: ఈ విధమైనటువంటి యొక్క దౌర్బల్యము కలిగినటువంటి హృదయాలు ఎక్కడ ఉండినప్పటికీ సార్థకం ఉండదు.
0: సచ్ హార్ట్స్ విచ్ హ్యావ్ సచ్ వీక్నెసెస్ వేర్ ఎవర్ దే మే బి నో గుడ్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దెమ్.
1: దౌర్బల్య హృదయుడు జగత్తునికి ఏ విధమైన ఎందుకు ఉపకారము చేయలేడు.
0: పీపుల్ ఆఫ్ వీక్ హార్ట్స్ కెనాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ గుడ్ టు ది వరల్డ్.
1: కేవలం మృగం వలె తన పొట్టకు తాను నింపుకునే నిమిత్తమే ప్రాకులాడేటువంటి యొక్క సమస్య తప్ప జగత్తునకు ఉపకారం చేసేటువంటి ప్రభావమైనటువంటి యొక్క విశాలమైన భావములు వీరిలో అభివృద్ధి కావచ్చు.
0: It is not possible for an idea other than simply filling their stomach like an animal doing any good to the country cannot be.
1: Balaheenude anukaranaku prayatnistadu.
0: The weak people always try to imitate others.
1: Ee imitation anetvantidi kevalamu oka daurbhagyamainatvanti hrudayam.
0: This imitation is also a weak heart and a weak quality.
1: Nee satyanni neevu visvasinchaka, nee hrudayanni neevu nammaka, nee kannulato neevu chudaka, ఇతరుల యొక్క కన్నును ధరించి నీవెందుకు చూడటం, ఇతరుల యొక్క హృదయంతో నీవెందుకు ఆలోచన చేయటం,
0: without believing in what you think is truth, without having confidence in your own mind, and without looking at things with your own eyes, why do you look at things with others' eyes and imitate?
1: 5 samvatsaramulu, 7 samvatsaramulu, 9 samvatsaramulu, Brindavanamna jeevinchi, ye talli kudanu preminchaleinatundi yokka 1000 tallula premanu neevu anubhavinchi, కేవలం బయట ప్రదేశమునకు పోయి ఇతరులను అనుసరించటము అనుకరించటము ఈ దౌర్బల్యమైన మార్గానికి నీవు గురి అయితే నీవు విద్యార్థి ఏ రీతిగా కాగలవు?
0: Having lived 5 years, 7 years and 9 years, and having experienced the love of 1,000 mothers in Vrindavan, and after you go out of Vrindavan, if you simply imitate others, what is it that you have acquired in Vrindavan?
1: తల్లి ముక్కు కోసినటువంటి వానికి మేనత్త ముక్కు బెండపువ్వు వంటిది అన్నారు.
0: For one who has cut the nose of his own mother, to cut the nose of his aunt is a very simple matter.
1: వేయి తల్లుల ప్రేమను అభ్యసించినటువంటి అందుకున్నటువంటి యొక్క సాయి ఆశయాలకే నీవు విరుద్ధంగా నడిచినటువంటి వాడవు. ఇంకా నిజమైనటువంటి నీ తల్లిదండ్రుల ఆజ్ఞలు కాని లేక నీకు అమిత మిత్రులైనటువంటి వారి యొక్క ఆజ్ఞలు కాని ఎంతకాలం నీవు పాటించగలవు?
0: One who has experienced the love of 1,000 mothers in Sai, if he transgresses the ideals which has acquired, how long will it take to transgress the ideals which you have acquired?
1: దైవద్రోహానికే గురి అయినటువంటి వ్యక్తి ఇంకా సర్వం సామాన్యమైనటువంటి మానవులకు ఎంత ద్రోహం చేయగలవు?
0: One who is prepared to do harm to God himself, how much he will be prepared to do harm to
1: కనుక ఈ విషయాలను పాత విద్యార్థులు హృదయమునందు అభివృద్ధి గావించుకుని మున్ముందైనా కూడాను ఉత్తమమైన భావములు, పవిత్రమైన చిత్తమును, నిస్వార్థమైనటువంటి కర్మలను ఆచరించి సార్థకమైనటువంటి పేరును ఈ సత్యసాయి కాలేజీకి తెప్పించాలని నేను ఆశిస్తున్నాను.
0: ఐఎమ్ హోపింగ్ దట్ ఎక్స్ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ విల్ టేక్ దీస్ ఐడియల్స్ ఇన్ టు దర్ హార్ట్ అండ్ అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ బిహేవ్ ఇన్ ఎ సెల్ఫ్ లెస్ మేనర్ అండ్ బ్రింగ్ ఆనర్ అండ్ రెప్యుటేషన్ టు ది సత్యసాయి కాలేజీ.
1: విద్యార్థి అనేటువంటి వాడు సమాజమునకు హృదయం వంటి వాడు.
0: Vidyarthi or a student is like the heart of the community.
1: ఈ సమాజమునికి హింస గావించుకునేటువంటి యొక్క విద్యార్థి ఈ సమాజం యొక్క ద్రోహి.
0: ఇఫ్ బీయింగ్ హార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, ఇఫ్ హీ కెనాట్ డూ గుడ్ టు ది కమ్యూనిటీ, దెన్ హీ ట్రైటరస్ టు హిజ్ ఓన్ కమ్యూనిటీ.
1: సత్యసాయి విద్యార్థులు ఏ ప్రదేశము వెళ్ళినప్పటికీ, ఏ స్థానము చేరినప్పటికీ, ఏ దేశము పోయినప్పటికీ తన యొక్క వినయ విధేయతలు, తన యొక్క అభ్యాసములు, తన యొక్క వేషభాషలను చూచి తెలియనటువంటి వారు కూడాను నీవు సత్యసాయి కాలేజీ స్టూడెంటా అని ప్రశ్నించేటువంటి యొక్క ప్రవర్తనతో ఉంటుండాలి.
0: ది సత్యసాయి కాలేజ్ స్టూడెంట్ షుడ్ బి సచ్ దట్ వేర్ ఎవర్ దే మే గో, విచ్ ఎవర్ ప్లేస్ దే ఆక్యుపై, వాట్ ఎవర్ కంట్రీ దే మే బి ఇన్, బై లుకింగ్ అట్ హిస్ హ్యూమిలిటీ, అట్ హిస్ హ్యాబిట్స్ అండ్ అట్ హిస్ డ్రెస్, పీపుల్ షుడ్ ఆస్క్, డూ యూ కమ్ ఫ్రమ్ ది సత్యసాయి కాలేజ్?
1: అట్టు కాకుండా వేషభాషలు ఎందు మార్పు చేసుకుని సైడ్ బన్స్, లాంగ్ హెయిర్స్, ఇంకా పెద్ద మీసాలు, ఇంకా హిప్పీస్ మాదిరి తయారైపోయి ఈ రకమైనటువంటి యొక్క విద్యార్థి ఎవరి దగ్గరికి పోయి నీవు నేను సత్యసాయి కాలేజీ స్టూడెంట్ అనుకున్నా కూడాను నీవు చీచీచి నీవు సత్యసాయి కాలేజీ స్టూడెంట్ కాదని నీ వేషమనే వారికి విరుద్ధంగా అనిపిస్తుంది.
0: On the contrary, after leaving the college, if you develop sideburns, long hair and mustaches, and you go and tell anyone that you are a Satyasai college student, those will say, no, this is unbelievable, you cannot be a Satyasai.
1: నీవు నిజమైనటువంటి విద్యావంతుడవు, నీవు నిజమైనటువంటి యొక్క సూరుడవు, నీవు నిజమైనటువంటి సేవకుడవు, నీవు నిజమైనటువంటి ఆశయాన్ని అందించేటువంటి యొక్క వ్యక్తిగా నీవు తయారైనప్పుడు నీవు హంబుల్ గా ప్రవర్తించాలి, నిరహంకారంగా ఉంటుండాలి.
0: If you have truly acquired learning, and if you have understood the meaning of the word service, and if you are an ideal, you must conduct yourself in an humble manner with humility.
1: Kanuka chaluvu yokka samasyalu ee vidhamainatundi yokka pravartana cheta kudanu nirupistu untadi.
0: By such conduct you will also show the ideals and the ideas of the institution.
1: Aithe Satyasai College paata vidyarthulu ఈ విధమైనటువంటి మార్గమును ఇంకనూ ప్రవేశించకుండా ఉండినప్పటికీ నేను మున్ముందు హెచ్చరించే నిమిత్తమై నేను ఇంత గాఢంగా చెప్పవలసి వచ్చింది.
0: However, although the ex-students of the Satyasai College do not adopt any of the procedures which I have described, yet to prevent in future such things from happening, I have to take such a strong line.
1: ఒకానొక సమయంలో మదన మోహన మాలవ్య, మీకందరికీ తెలిసినటువంటి విషయమే, రాజకీయ నాయకుడు, మహాతత్వవేత్త, అన్ని విధమైనటువంటి యొక్క విజ్ఞానవేత్త.
0: ఆన్ వన్ అకేషన్ మదన్ మోహన్ మాలవ్య, హూమ్ ఆల్ ఆఫ్ యూ నో యాజ్ ఎ గ్రేట్ పొలిటికల్ లీడర్ అండ్ ఎ స్కాలర్ అండ్ ఎ స్పిరిచువలిస్ట్,
1: అతను పెద్ద పెద్ద మీసములు కలిగి ఉండేటువంటి వాడు పూర్వము.
0: అట్ దట్ టైమ్ హీ యూస్ టు హ్యావ్ లార్జ్ ముస్టాషెస్.
1: ఒకనాడు తెల్లవారి వచ్చేటప్పటికి అన్ని షేవ్ చేసుకుని స్నేహితుని దగ్గరికి వెళ్లాడు ఒక క్లబ్ లో.
0: వన్ డే ఎర్లీ మార్నింగ్ హీ రిమూవ్డ్ ఆల్ దిస్ ముస్టాష్ అండ్ షేవ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ వెంట్ టు ది స్టేషన్.
1: అప్పుడు ఆ యొక్క స్నేహితుడు ప్రశ్నించాడు, మాలవ్య ఏమిటి ఈనాడు నీ యొక్క ముఖ వచ్చేస్సు కొంత విరుద్ధంగా కనిపిస్తున్నది అన్నాడు.
0: ది ఫ్రెండ్ హూమ్ హీ వెంట్ టు మీట్ ఆస్క్డ్ మాలవ్య వాట్ ఈస్ ది మ్యాటర్ టుడే.
1: ఆ విరుద్ధమేమిటో నీవే చెప్పమని మదన్ మోహన్ మాలవ్య ప్రశ్నించాడు.
0: దేర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ యువర్ ఫేస్. అండ్ మాలవ్య ఇన్స్టెడ్ ఆఫ్ రిప్లైయింగ్ సెడ్ యూ యువర్ సెల్ఫ్ టెల్ మీ వాట్ ది చేంజ్ యు ఆర్ నోటీసింగ్ ఇన్ మీ.
1: నీ ముఖమునందు నీ మూతి యందు ఏదో కొంత మార్పు కలుగుతుంది, నీకున్నటువంటి మీసములు ఎందుకు కొరిగించావు అన్నాడు.
0: ది ఫ్రెండ్ సెడ్ దేర్ అపియర్స్ ఎ చేంజ్ ఇన్ యువర్ ఫేస్ అండ్ ఇన్ యువర్ మౌత్, వై డిడ్ యు రిమూవ్ ది ముస్టాష్ విచ్ యూ హ్యావ్ హ్యాడ్.
1: మగవాడను మగవాడనేటువంటి యొక్క అహంకారం చేత నీ ఇంతకాలము నేను మీసములు పెంచాను.
0: The reply was that all this time I was having an ego and pride that I am a male person and that is
1: kaani ee bharatadeshamunandu toti manavulu aneka mandi aneka avasthalaku aneka dukkhamulaku aneka vicharamulaku guri avutunnaru okka manavuni dukkhamaina kuda nu nenu teerchileneetundi magatanam naake endukani koriginchukunnanu annadu.
0: In Bharat, several fellow beings are suffering from great deficiencies. I, calling myself a man and unable to relieve the distress of even one single fellow being, I should not call myself a man. So I removed my mustaches.
1: Kanuka, manamu nijamuga dheeralamaithe meesamulu venchatamu, sideburns venchatamu, anavasaramainatundi veshalu venchatamu, idi kaadu manavatvaniki gurtu. Nijamainatundi deentlo samajamlo dumiki sevalu chesi జగత్తునకు సరైనటువంటి కీర్తిని తెప్పించేటువంటి యొక్క ప్రయత్నంలో మన విద్యను అంకితం గావించాలి.
0: ఇఫ్ వీఆర్ రియల్లీ హీరోస్ ది హీరోయిజం షుడ్ నాట్ బి షోన్ బై గ్రోయింగ్ లాంగ్ హెయిర్, సైడ్ బర్న్స్ అండ్ ముస్టాషెస్. వన్ షుడ్ జంప్ ఇన్ టు ది సొసైటీ అండ్ అండర్టేక్ సచ్ సర్వీస్ విచ్ విల్ బ్రింగ్ యూ రియల్.
1: తల్లిదండ్రుల యొక్క బాధమైన నివారణ గావించలేనటువంటి నీ మగతనము, తోటి మాటముల యొక్క బాధమును నివారణ గావించలేనటువంటి నీ మగతనము కేవలం హాస్యాస్పదం.
0: Your pride of being a man by which you are unable to relieve the distress of a fellow human being is really ridiculous.
1: Kana mana yokka vidya tattvamu pravartana dwara mana yokka manavatvanni mana magatattvanni manam nirupinchinatvanti yokka margamlo manam praveshinchali.
0: Our learning should be such that we should be able to establish it through our conduct and through our behavior, and our manhood should be shown.
1: Satyasai yokka pavitramainatvanti yokka aashayalanu ప్రవర్తన రూపకంగా ప్రచారం సలిపి ఆచరణ రూపమైనటువంటి యొక్క అనుభూతి లోపల మీరు సంచారం సల్పాలి.
0: యూ షుడ్ డెవలప్ యువర్ లైఫ్ బై పుటింగ్ సత్యసాయి ఐడియల్స్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ బై డెమోన్స్ట్రేటింగ్ ఇన్ ప్రాక్టీస్ వాట్ దోస్ ఐడియల్స్ ఆర్.
1: విద్యార్థులారా, మీరు ఉన్నత డిగ్రీని అందుకొని మీ తల్లిదండ్రులకు సంతోషపెట్టి ఏదో ఏ ప్రదేశంలో అయినప్పుడు నువ్వు ఉద్యోగం చేసుకుని నీకు సుఖశాంతమైనటువంటి జీవితం గడుపుకుంటూ ఆదర్శవంతమైనటువంటి భావాలను సమాజముకు అందించేటువంటి కంకణం కట్టుకోండి.
0: స్టూడెంట్స్ మేక్ ఎ డిటర్మినేషన్ బై విచ్ యూ విల్ అక్వైర్ హై పొజిషన్స్, ప్లీజ్ యువర్ పేరెంట్స్ అండ్ ప్రాపగేట్ ది హై ఐడియల్స్, దట్ షుడ్ బి యువర్ డిటర్మినేషన్.
1: ధనమును సంపాదించుకునేటువంటి యొక్క దుర్భావం చేత మీరు ఉద్యోగంలో చేయకండి.
0: Do not enter service with the bad idea of accumulating.
1: గుణమును పోషించుకునేటువంటి యొక్క ఉద్దేశంతో మీరు ఉద్యోగంలో చేయండి.
0: But enter service with the idea and ambition of promotion.
1: ఏ ఆఫీసుకు పోయినా కూడా నువ్వు పర్వాలేదు, ఏ ఉద్యోగం చేసినా తప్పు లేదు, కానీ ఆ ఆఫీసులు ఎందు ఆ ఉద్యోగములు ఎందు గుణదోషములు కలగకుండా ఉండేటువంటి ప్రయత్నానికి మీరు అతి జాగ్రత్తగా మెలగాలి.
0: Whatever service you may do, whatever projects you may undertake, there is nothing wrong. But do not enter such service which will make you lose your good qualities and promote bad qualities.
1: మీకు తెలుసు, money comes and goes, morality comes and grows.
0: You know that money comes and goes, morality comes and grows.
1: Dhana sampadana goppadi kaadu,
0: ఇట్ ఈస్ నాట్ గ్రేట్ టు అక్వైర్ వెల్త్.
1: ఎంతమంది జగత్తు లోపల అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ధన సంపాదన చేయటం లేదు.
0: How many people in this world are not acquiring wealth unjustly and by speaking untruth?
1: గడచిన సంవత్సరము బొంబాయి లోపల ఒక బెగ్గర్ కూడాను బెగ్ చేసి 60,000 రూపాయల కుండలో కింద పెట్టుకుని పండుకున్నాడు.
0: Last year in Bombay, a beggar by begging earned 60,000 rupees and put it under his pillow.
1: కనుక బెగ్గర్ కూడాను భిక్షాధికారి కూడాను ధన సంపాదనకు ప్రయత్నం చేస్తాడు. Morality comes and grows.
0: You know that money comes and goes. Morality comes and grows.
1: Dhana sampadana goppadi kaadu.
0: It is not

0: If wealth is your main objective, are you a beggar who has acquired learning?
1: కనుక ధన లక్ష్యంతో మీరు చదువును ఆశించటము కేవలము ఒక బెగ్గర్ యొక్క లక్షణం అనే భావించవచ్చు.
0: If therefore you educate yourself with the objective of acquiring wealth, you are like a beggar.
1: దేశము యొక్క ఉద్ధారం నిమిత్తమై, సమాజము యొక్క పవిత్రత నిమిత్తమై, దేశము యొక్క అభివృద్ధి నిమిత్తమై నీవు విద్యను ఆర్జించాలి.
0: For the prosperity of the country and for the sacredness of the society around you, you should acquire learning.
1: ఈ విధమైనటువంటి సద్గుణములను మన సత్యసాయి పాత విద్యార్థులందరూ కూడాను కొంతవరకు సమావేశమై మున్ముందు ఈ విధమైనటువంటి ఆశయాలను జగత్తునకు చాటి సమాజమును శుద్ధపరిచి పవిత్రము చేసి తద్వారా భారతదేశం యొక్క అనాది కీర్తిని తిరిగి నిలబెట్టుటకు మీరు ప్రయత్నించాలి.
0: With such ideas and ideals, the ex-students of the Satyasai College may come together and discuss ways and means by which you resuscitate the society and bring back Bharat to its ancient position of culture.
1: సత్యసాయి కళాశాల ప్రాత విద్యార్థులు కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అని చక్కని పేరును పెట్టుకున్నారు.
0: The ex-students of the Satyasai colleges have got a nice name in Kingdom of Satyasai.
1: Kingdom of Satyasai అనగా ఏమిటి? దీని అర్థం అంటే సత్యసాయి రాజ్యము అని పేరు.
0: What is the meaning of Kingdom of Satyasai? It means this is the kingdom where the king is
1: Satyasai. సత్యసాయి రాజ్యము అని పెట్టుకుని సత్యసాయికి సంబంధించినటువంటి యొక్క ఆశయాలను మీరు ఈ రాజ్యం నందు ప్రచార ప్రబోధములు చేయకున్నా ఈ సత్యసాయి రాజ్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అలంకార పేరుగా నిరూపించవచ్చు.
0: Calling yourselves the subjects of Satyasai kingdom, and if you do not propagate and promote the ideals of Satyasai in that kingdom, then the name itself will become meaningless.
1: Kanuka peru sarthakam kavalante pravartana kudamu sarthakamainatiga untundali.
0: If the name should become appropriate, then the conduct also should be appropriate.
1: Tyagaraju, enta chakkani peru.
0: Tyagaraju, what a nice name.
1: Tyagamulo atanu rajata.
0: In sacrificing, he is a king.
1: Aa yokka peruku taginattiga pravartinchadu ee Tyagaraju.
0: In accordance with his name, Tyagaraju, he conducted himself.
1: Maharaju, వజ్రవైడూర్య మనకు సమాణిక్య గోమేధకు పుష్పరాగములతో చూసినటువంటి యొక్క సిరి సంపదలంతా కూడా తెచ్చిపెట్టినప్పుడు నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అని ఆ వచ్చినటువంటి యొక్క సంపదను వెనుకకు తిప్పి పంపించాడు.
0: When the king sent him enormous wealth consisting of precious stones and jewels, Tyagaraja asked the question, is this my happiness or reaching you is my happiness, O Lord? And he rejected all that wealth.
1: తక్షణమే రాముల చెంతకు పోయి, రామా, నా హృదయాన్ని డబ్బిచ్చి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీకు ఏనాడో అర్పితము గావించుకున్నాను ఈ హృదయం. నీకు అర్పితము గావించుకున్నటువంటి హృదయాన్ని తిరిగి ఇంకొకరికి తాకట్టు పెట్టడం అనేటువంటిది ఎంత పాపం.
0: ఇమీడియట్లీ హీ వెంట్ టు రామా హిస్ గాడ్ అండ్ సెడ్, ఆర్ యూ ట్రైయింగ్ మేకింగ్ అన్ అటెంప్ట్ టు బై మై హార్ట్ విచ్ హెస్ బిన్ సరెండర్డ్ టు యూ లాంగ్ అగో బై ఆఫరింగ్ వెల్త్? ఐ హావ్ సరెండర్డ్ మై హార్ట్.
1: ఇంకా కొంతమంది పేర్లు ఉంటుంటాయి, సౌందర్య రాజు అని పేరు ఉంటుంటాయి. ఒక్కొక్క పళ్ళు ఒక్కొక్క వైపున, ఒక్కొక్క చెల్లి ఒక్కొక్క వైపున. ఇది సార్థకమైన పేరేనా ఇది?
0: దేర్ ఆర్ అదర్ నేమ్స్, ఫర్ ఇన్స్టెన్స్ సౌందర్య రాజు, కింగ్ ఆఫ్ బ్యూటీ. యూ ఫైండ్ వన్ టూత్ ఆన్ వన్ సైడ్, వన్ ఐ ఆన్ వన్ సైడ్. ఇస్ దిస్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్, ది కింగ్ ఆఫ్ బ్యూటీ?
1: కనుక ఈనాడు మన భారతదేశంలో అర్థరహితమైనటువంటి పేర్లతో మనము కాలము వ్యర్థం చేస్తున్నాము.
0: ఇన్ భారత్ టుడే వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ విత్ మీనింగ్లెస్. అండ్
1: రామరాజ్యము ఎంత పవిత్రమైన రీతిగా పరిపాలన జరిగిందో, ఎంత ధర్మంగా, ఎంత న్యాయంగా, ఎంత సౌమ్యంగా, ఎంత సన్నిహితమైనటువంటి ఐకమత్యంగా జరిగిందో మీకందరికీ తెలిసినటువంటి విషయమే.
0: వి యూజ్ ది వర్డ్ రామరాజ్య, యు నో ఆల్ ఆఫ్ యూ హౌ సీక్రెట్ ది రూల్ వాజ్, హౌ ధార్మిక్ ది రూల్ వాజ్ వెన్ వి టాక్ ఆఫ్ రామరాజ్య.
1: పితృవాక్య పరిపాలన నిమిత్తమై ఇక్ష్వాకుల వంశము ఆడిన మాట తప్పదు అనేటువంటి యొక్క సార్థక నామాన్ని నిలబెట్టే నిమిత్తమై తనకు అధికారం ఉన్నటువంటి రాజ్యమును కూడా త్యజించి అరణ్యానికి వెళ్లినాడు.
0: ఇన్ ఆర్డర్ టు ఫాలో ది ఆర్డర్స్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ది రెప్యుటేషన్ దట్ ది ఫ్యామిలీ ఆఫ్ ఇక్ష్వాకాస్ విల్ నెవర్ గో బై ది.
1: రాముడు దురాశకు గురి కాలేదు.
0: రామ నెవర్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు బ్యాడ్ అంబిషన్ అండ్ ఆస్పిరేషన్.
1: తన యొక్క ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించేటువంటి లక్ష్యమే రాముల యొక్క సంకల్పము.
0: Rama's only idea was to propagate his ideals and establish.
1: కనుకనే రామో విగ్రహవాన్ ధర్మహాని.

0: రాముడు సాక్షాత్ ధర్మస్వరూపుడు అని జగత్తునకు వ్యాప్తి గావించుకున్నాడు.
1: దిస్ ఇస్ వై రామ బై హిస్ కాండక్ట్ ఎస్టాబ్లిష్డ్ ది వరల్డ్ దట్ రామ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
0: అదే విధంగానే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అనేటువంటి దానికి సార్థకతను అందించాలనుకున్నప్పుడు సత్యసాయి ఆశయాలను సత్య ధర్మ ప్రేమ శాంతి అహింసా తత్వముల చేత మీరు జీవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మేక్ ది నేమ్ కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అప్రోప్రియేట్ బై ప్రమోటింగ్ ది ఐడియల్స్ ఆఫ్ సత్యసాయి, నేమ్లీ సత్య ధర్మ ప్రేమ శాంతి.
0: జగత్తును వంచేటువంటి యొక్క వేషభాషలలో మీ యొక్క జీవితాన్ని అంకితం కావించకూడదు.
1: యూ షుడ్ నెవర్ యూజ్ యువర్ లైఫ్ ఫర్ డిసీవింగ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: కొంతమంది విద్యార్థులలో కూడాను కొంత ఆపోహలు కలుగుతుంటాయి. మరి మేము కళాశాల వదిలిపెట్టిన తర్వాత మేము ఎప్పుడో ఒక పర్యాయం స్వామి దగ్గరికి వెళ్లినా కూడాను స్వామి మమ్మల్ని చూడటం లేదే పలుకరించడం లేదే అనేటువంటి ఆపోహలతో వారు గురి అవుతుంటారు.
1: సమ్ టైమ్స్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ హావ్ లెఫ్ట్ ది కాలేజ్ సమ్ మిస్ గివింగ్స్ అపియర్ ఇన్ దర్ మైండ్స్ దే ఫీల్ ఐ హావ్ లెఫ్ట్ ది కాలేజ్ అండ్ వెన్ ఐ గో బ్యాక్ ఆఫ్టర్
0: నిజముగా సత్యసాయి ఎందుకు పలకరించలేదు ఎందుకు చూడటం లేదు 5 సంవత్సరములు 7 సంవత్సరములు 9 సంవత్సరములు ఉంటుండి కూడాను ఈ బృందావనంలో ఉన్నటువంటి విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారంటే ఇది నిజంగా వారిలో సరైనటువంటి యొక్క భావం ఇంకా అభివృద్ధి కాలేదు.
1: దే ఫీల్ దట్ స్వామి హాస్ నాట్ స్పోకెన్ టు మీ. ఇఫ్ ట్రూలీ దే డూ నాట్ అండర్స్టాండ్ వై స్వామి హాస్ నాట్ స్పోకెన్ టు మీ అండ్ వాట్ కాండక్ట్ దే ఆర్ అడాప్టింగ్ ఆఫ్టర్ లివింగ్ 5 ఇయర్స్.
0: సాయికి ఆగ్రహము కానీ అనుగ్రహం కానీ రెండూ లేదు.
1: Swami has neither anger nor love or grace.
0: Sai oka parishuddhamaina addam vanti vaadu.
1: Sai is like a clean mirror.
0: Aa yokka addamulandu neevu ye vidhamuga pravartittuvo dani yokka pratibimbame andu nunchi kanipistundi.
1: In that mirror, whatever way in which you conduct yourself, you see the reflection of that in that mirror.
0: Kanuka nee pravartana dosamule ee yokka రియాక్షన్ కు అనగా స్వామి యొక్క ప్రతిధ్వనికి మూల కారణంగా ఉంటుంటారు.
1: Thus the faults in your conduct are the main basis for Swami's reaction.
0: నీ దోషములే నీకు ఆ విధంగా కనిపిస్తున్నాయి.
1: The faults themselves are being
0: నీ తలంపులే నీకు ఆ విధంగా వినిపిస్తున్నాయి.
1: Your problems are being listened to you by you.
0: నీ ఊహలే ఆ విధంగా నీకు తలస్తున్నాయి.
1: Your ideas are coming back to you in that manner.
0: అంతేకాని సాయికి ఏ విధమైనటువంటి యొక్క అసంతృప్తి కాని లేక తృప్తి కాని రెండునూ లేవు.
1: దట్ ఈస్ ఆల్. సాయి హాస్ నైదర్ ఎ లైక్ నార్ ఎ డిస్లైక్ ఎ సాటిస్ఫాక్షన్.
0: అయితే ఒక్కొక్క సమయమునందు వారిని సర్దిద్దే నిమిత్తమై కొన్ని రకములైనటువంటి యొక్క మాటలను ప్రవేశపెట్టడము కొన్ని రకములైనటువంటి చర్యలను కూడా నేను చూపించటము జరుగుతుంటాది.
1: హౌఎవర్ సమ్ టైమ్స్ ఇన్ ఆర్డర్ టు రెక్టిఫై ది కాండక్ట్ ఆఫ్ దీస్ బాయ్స్ యూసేజ్ ఆఫ్ సమ్ వర్డ్స్ అండ్ అపియరెన్స్ ఆఫ్ సమ్ యాక్షన్స్ ఆల్సో హ్యాపెన్స్.
0: ఇది చేయక తప్పదు.
1: దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్.
0: ఏది నేను చేసినప్పటికీ వారి మంచికి వారి అభివృద్ధికి వారి ఉన్నతికి.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఈస్ ఫర్ దేర్ గుడ్ ఇట్ ఈస్ ఫర్ దేర్ ప్రాస్పెరిటీ.
0: నాకు నిమిత్తమై నేను ఏమాత్రము చేసుకోను నా నిమిత్తమై నేను ఏమాత్రము ఆశించను.
1: దేర్ ఇస్ నథింగ్ ఐ డూ ఫర్ మై సెల్ఫ్ దేర్ ఇస్ నథింగ్ విచ్ ఐ డిజైర్ ఫర్
0: ఇన్ని లెక్కలు ఖర్చు పెట్టి ఇన్ని విధములుగా శ్రమించి ఇంత కళాశాలను స్థాపించినందుకు ఏ కొంతమంది విద్యార్థులైనా కూడాను ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకుంటారో ఏమో అని ఒక ఆశనే నాది.
1: స్పెండింగ్ సో మచ్ మనీ అండ్ ఆఫ్టర్ సో మచ్ ఎఫర్ట్ టు ఎస్టాబ్లిష్ సో మెనీ కాలేజెస్ ది ఓన్లీ ఐడియా ఈజ్ టు ఫీల్ దట్ అట్లీస్ట్ సమ్ స్టూడెంట్స్ విల్ ప్రాపగేట్ సచ్ ఐడియల్స్ యూస్ఫుల్ టు ది వరల్డ్.
0: మా కళాశాల విద్యార్థులు మిగతా విద్యార్థులకు పోలిక చేసుకుంటే ఎన్నో రెట్లు మంచివారు.
1: But when we compare the students of our colleges to the students of other colleges, they are many, many times better.
0: Inka kontha mandini chakkaga vicharam chesthe jeevitam anta kudanu swami ankitam chesukoni unnaru.
1: If with regard to others we understand this in greater depth, they have sacrificed and surrendered all their life to swami.
0: Ilanti vidyarthulu kudanu adhikanga lekapoledu.
1: It is not as if there are not many students of this kind.
0: Puttedu biyyamulo chikkedu merikalu chikkinattuga ఇంతమంది విద్యార్థులలో ఒకరిద్దరు మాత్రము కొంత పెడమార్గం పట్టకుండా ఉండేటువంటి వారు కూడా లేకపోలేదు.
1: జస్ట్ యాజ్ ఇన్ ఎ టన్ ఆఫ్ రైస్ వీ మే గెట్ ఎ ఫ్యూ స్పెక్స్ విచ్ ఆర్ డార్క్ సో ఆల్సో ఇన్ సో మెనీ స్టూడెంట్స్ ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్
0: తెలిసియో తెలియకయో పూర్వము ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు వారు చేసినప్పటికీ నేటి నుండి కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి లోపల ప్రవేశించడం చేత నేటి నుండి అలాంటి తప్పొప్పులకు అలాంటి పొరపాటుకు ఎట్టి అవకాశం కూడా లేకుండా సాయి ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించి పవిత్రమైన భారతదేశంలో సార్థక నామాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Knowingly or unknowingly, whatever wrongs you may have committed in the past, having entered the kingdom of Satya Sai, at least from today, I am hoping and I bless that you will forget what has happened in the past and propagate good and right ideals.
0: Ippatike adhikanga nenu prasanginchanu.
1: By now, I have spoken a little too long.
0: Karanam emanaga, nedu nenu prasanginchalanu sankalpinchaledu.
1: The reason for this is, I really did not intend to speak this afternoon.
0: ఈ యొక్క వేదిక పైన కూర్చుకున్నటువంటి వారందరూ కూడాను కొన్ని నిమిషాల లోపల కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేటువంటి పవిత్రమైనటువంటి చిత్రాన్ని ప్రదర్శించడానికి సంసిద్ధంగా ఉంటున్నారు. కానీ నేను అధికంగా ప్రసంగించడం చేత వారి కొన్ని మేకప్లు వేసేటువంటి ఒక కాలము అధికమైపోతుంది. కనుక నేను ఈ ప్రసంగాన్ని విరమించి త్వరలోపల మా విద్యార్థులు ప్రదర్శించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మీరు కండ్లారా చూచి కర్ణానందంగా విని హృదయంతో నీవు స్వీకరించుకుని తద్వారా దానిని నిరంతరము మీరు స్మరించి తరించి వరించి భరించి సార్థకం పొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
1: A little while later, all those who are sitting on the stage are going to enact a drama under the name Kingdom of Heaven. And if I speak longer, I will cut into the time intended for their makeup. Therefore, I will bring this discourse to a close, hoping that you will enjoy the drama and see the sacredness of it with your heart and with your eyes. I will bring this discourse to a close.
0: ప్రదర్శనలు ఏ నిమిత్తమై నేను చేస్తున్నాననేటువంటి కూడా మీరు కొంత గుర్తించుకోవాలి. అనేక మందికి అనేక ఆపోహలు ఉండవచ్చును.
1: యూ షుడ్ ఆల్సో రికగ్నైజ్ వై ఐఎమ్ అరేంజింగ్ అండ్ అలవింగ్ సచ్ పెర్ఫార్మెన్సెస్. మెనీ పీపుల్ మే హ్యావ్ మిస్ గివింగ్స్ అబౌట్ ది పర్పస్.
0: నేను చేయించేటువంటి యొక్క ఆటలు కాని పాటలు కాని మాటలు కాని నేను చేసే ఆటలు కాని పాటలు మాని మాటలు కాని అన్ని అంతరాత్మ లేకుండా ఉండవు.
1: Whatever actions or words or speeches which I guide, or whatever actions and speeches and words which I utter, it is not as if they have no meaning. They have an inner meaning.
0: ఏదో ఒక విధంగా మానవులకు ఆవరించినటువంటి యొక్క అజ్ఞానమును దుఃఖమును అశాంతిని దూరము చేసి పవిత్రమైనటువంటి యొక్క బలమును శక్తిని సామర్థ్యమును ప్రశాంతిని అందించే నిమిత్తమై కొన్ని ప్రదర్శనల ద్వారా ఈ యొక్క ప్రచారం కొరకు జరపటం కోసం నేను ఈ విధమైనటువంటి దృశ్యాలను కొంతవరకు నిరూపిస్తూ వస్తుంటాను, చూపుతూ వస్తుంటాను.
1: In some manner or other, with a desire to remove the ignorance and lack of peace, darkness that is covering each human being, by these performances and by encouraging such things, I try and remove those things from you.
0: అన్నింటి ద్వారా కూడా నువ్వు ఏదో ఒక బోధనే మాత్రమే తప్ప నిరుపయోగమైనటువంటిది ఏమాత్రం కూడా నువ్వు సంకల్పంలో కూడా నువ్వు చేరదు.
1: Through all these methods, it is only a teaching and telling you some ideal, but nothing exists which is useless.

Thank you.